ఆకాశవాణి అనంతపురం కేంద్రం 101.7 మెగాహెడ్స్ పై ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948, భాద్రపద మాసం 21వ రోజు, క్రీస్తు శకం 2026 సంవత్సరం సెప్టెంబర్ నెల 8వ తేదీ మంగళవారం. నిలయంలో సమయం 5:58 దాటి 32 సెకండ్లు. శ్రోతలకు శుభోదయం. మా ప్రసారాలకు స్వాగతం.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 6 గంటలు. ఇప్పుడు విందాం దేశభక్తి గీతం, చైతన్యం ఊపిరిగా.

దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 6:05 కావస్తుంది. మరికొంచెం సేపట్లో ఆంగ్లంలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుండి.

0: శ్రోతలు, ఇంతవరకు భక్తిరంజని కార్యక్రమంలో శ్రీ ఎంఎస్ రామారావు గారు గానం చేసిన సుందరకాండ రెండవ భాగం విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం, సమయం 6:30. ఇప్పుడు విందాం వినదగు మాట. వ్యాఖ్యాత శ్రీ డి వాసుదేవ శాస్త్రి.
1: మనం ఎన్ని మాట్లాడుకున్నా, ఎంత కాదనుకున్నా, ధనం మూలం ఇదం జగత్ అనేది నిత్య సత్యంగా కనిపిస్తుంది. డబ్బుకు లోకం దాసోహం, ధనమేరా అన్నిటికీ మూలం, ఇలాంటి నిత్య జీవిత సత్యాలు కళ్ళకెదురుగా కనిపిస్తున్నాయి. అర్థేన బలవాన్ సర్వ అర్థాద్భవతి పండిత అని అన్నారు. అంటే మనిషి ధనం వల్లే బలవంతుడు, గుణవంతుడు కూడా అవుతున్నాడు అని అర్థం. మరియు పైసామే పరమాత్మ అనేంత దూరంగా కూడా మానవుడు ఆలోచిస్తున్నాడు. సంస్కృత సాహిత్యంలో చాలా గొప్ప స్థానం సంపాదించిన మాఘుడు అనేటటువంటి కవి

నవిద్యయా కేనచిదుద్ధృతం కులం హిరణ్యమేవార్జయ నిష్ఫలా కళా అని వాపోయినాడట. దీని భావం ఏమిటయ్యా అంటే, వ్యాకరణము మొదలైన గొప్ప శాస్త్రాలు ఎన్ని చదివినా, కావ్య నాటక అలంకారాలతులు ఎన్ని అభ్యాసం చేసినా ఆకలిదప్పులు తీరవు. కాబట్టి ఓ మిత్రమా, ధనమే ముఖ్యము, దాన్ని సంపాదించు, కళలన్నీ దాని ముందు వెలవెలపోనివలసిందే కదా అన్నాడట. ఆ మహాకవి పేదవాడై ఎంత బాధపడ్డాడో కదా. ఒకసారి ఒక దరిద్రుడు దరిద్ర బాధ పడలేక చనిపోవాలని అనుకొని శ్మశానానికి వెళ్ళాడు. అక్కడ, ఓ శవమా, నీవు చావు పొందినావు, నేను దరిద్రాన్ని పొందినాను, నాకు నీవు సహాయం చేయి, మనిద్దరం చావును పేదరికాన్ని మార్చుకుందామా అని అడిగినాడట. దానికి ఆ శవం, అయ్యో, వీడు దరిద్రాన్ని ఎక్కడంట కడతాడో అని కట్టు కదలకుండా ఉండిపోయిందట. ఇలా ఒక కవి చమత్కారంగా చెప్పాడు. కాబట్టి ధనమే ముఖ్యము. నీతిశాస్త్రంలో ఒక మాట ఉన్నది, ఆపదర్థం ధనం రక్షేత్ అని. రాబోయే రోజుల్లో అవసరమని డబ్బును జాగ్రత్త చేసుకోవాలి అని అర్థం. మరొక నీతి శాస్త్రం ఇలా ఉంది, అర్థానాం ఆర్జనం కార్యం వర్ధనం రక్షణం తథా భక్ష్యమాణో నిరాదాయై సుమేరురపి హీయతే అని. దీని అర్థం ఏమిటంటే, డబ్బు సంపాదించాలి, దాన్ని పెంచాలి, రక్షించాలి. ఏ ఆదాయం లేకుండా తిని కూర్చుంటే బంగారు కొండైనా కరిగిపోతుంది కదా అని అర్థం. అందువల్లనే 90% మంది అన్ని మంచి గుణాలకు మానవతా విలువలకు కూడా తిలోదకాలిచ్చి ఎలాగైనా ధనం కూడబెట్టాలని ప్రయత్నిస్తూ ఉంటారు. ధర్మ అర్థ కామ మోక్షాలని 4 పురుషార్థాల్లో ధనం ఉన్నది, అవసరమైనదే కదా. కాకపోతే నాకు నా తర్వాత తరాల వాళ్లకు కూడా ఇది శాశ్వతంగా ఉండాలని చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ మనం ముఖ్యంగా గమనించవలసిన విషయం ఏమిటంటే, అవసరానికి మించి సేకరించి దాచడం సంఘద్రోహం, దేశద్రోహం కూడా అవుతుంది, అనర్థకారి కూడా అవుతుంది. అంటే అంతేకాదు, ధనం అంటే కేవలం డబ్బు, నగ, నట్ర, పొలం, పుట్ర ఇలాంటివి మాత్రమే కాదండి. ధనం అనేక రకాలుగా ఉంటుంది. శీలధనం, విద్యాధనం, తపోధనం ఇలా రకరకాలుగా ఉంటాయి. అన్ని ధనముల కన్నా విద్యాధనమే సర్వప్రధానం అని చెప్పాలి. ధనం ఎంత దోచినా దాచినా మనకు ప్రాప్తమున్నంత వరకే దక్కుతుంది అన్న సత్యాన్ని మనం మరచిపోరాదు. కూపే పస్య పయో నిధావపి ఘటో గృహ్ణాతి తుల్యం జలం అని శాస్త్రం చెప్పింది. కుండను బావిలో ముంచినా సముద్రంలో ముంచినా కుండెడు నీళ్లే నిలుస్తాయి. అందుకే ప్రాప్తవ్యమర్థం లభతే మనుష్య అని పెద్దలంటారు. కేవలం స్వార్థం, లోభం, దురాశ లాంటి దుర్గుణాలు ధన వ్యామోహం వల్ల పెరిగి మనకు కీడునే కలిగిస్తాయి. అందుకే వేదాంత శాస్త్రం ఇలా అంటుంది, అర్థా గృహే నివర్తంతే శ్మశానే మిత్రబాంధవాః సుకృతం దుష్కృతం చైవ గచ్ఛంత మనుగచ్ఛతః అని స్పష్టంగా చెప్పింది. మనం మరణించిన వెంటనే మన ధన సంపదలన్నీ మన గడప లోపలే ఉండిపోతాయి, మన శరీరం బయట ఉంటుంది. గడప దాటి వెంట ఏమాత్రం రావు, మన వెంట మన చేసిన మంచి చెడ్డలు మాత్రమే పరలోకం వరకు వస్తాయి అని అంటారు. శ్రీమద్భాగవతంలో ఒక సందర్భంలో, కారే రాజులు రాజ్యముల్ గలుగవే గర్వోన్నతిన్బొందరే వారేరి సిరిమూటగట్టుకొని పోవంజాలిరే భూమిపై పేరైనన్ గలదే శిభి ప్రముఖులున్ ప్రీతిన్ యశకాములై ఇరే కోర్కులు వారలన్ మరచిరే ఇక్కాలమున్ భార్గవా అని మన వెంట ఏదీ రాదు అని స్పష్టంగా వివరింపబడింది. అందువల్ల విత్తస్య పాత్రే వ్యయ విభూషణం అని తగిన చోట తగినట్లుగా సద్వినియోగం చేసిన ధనమే నిజమైన ధనము అని మనం గుర్తించాలి. మన సంపాదన ధర్మబద్ధం కావాలి, ధర్మంగా మనము లోకానికి ఉపయోగపడాలి, అప్పుడే మన జన్మ ధన్యమవుతుంది. మనం పురుషార్థం సాధించిన

0: రం అవుతాము.
1: శ్రోతలు, ఇంతవరకు శ్రీ డి వాసుదేవ శాస్త్రి గారు వినిపించిన వినదగు మాట విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం సేద్యపు శుద్ధులు కార్యక్రమంలో జీవన ఎరువులు వ్యవసాయంలో వాటి ప్రాముఖ్యత గురించి శాస్త్రవేత్త డాక్టర్ జి శశికళ గారు అందించే వివరాలు విందాం.
2: రైతు సోదరులకు నమస్కారం అండి. ఇవాళ నేను చెప్పబోయే టాపిక్ వచ్చేసి జీవన ఎరువులు వ్యవసాయంలో వాటి ప్రాముఖ్యత గురించి తెలియజేస్తాను. ప్రస్తుతం వ్యవసాయ రంగంలో హరిత విప్లవం ద్వారా ఎంతో ప్రగతిని సాధించి ఉన్నాము. హరిత విప్లవంలో మనం ప్రవేశపెట్టిన హైబ్రిడ్ వంగడములు, రసాయనిక ఎరువులు వాడకంనకు మంచి దిగుబడులు ఇవ్వడం కారణంగా నేటి వ్యవసాయంలో రసాయన ఎరువులు మరియు రసాయన మందుల వాడకం నానాటికి పెరుగుతూ ఉన్నది. దీని ప్రభావం మనకు తెలియకుండానే భూమిలో ఉన్న జీవరాశులపై అధికంగా ఉన్నది. అధిక రసాయన ఎరువులు వాడకం వలన భూమిలోని జీవరాశులలో ముఖ్య సముదాయమైన సూక్ష్మ జీవులపై ప్రభావం పడి వాటి సంఖ్య తగ్గుతూ ఇవి జరిపే రసాయన చర్యలపై గణనీయమైన మార్పులు సంతరించుకొనుచు భూమికి ఉన్న సహజ గుణాలు మరియు నేల ఆరోగ్య పరిస్థితి నానాటికి క్షీణించుటకు దోహదపడుచున్నది. వ్యవసాయంలో అధిక మొత్తంలో ఈ రసాయన ఎరువులు మరియు పురుగుల మందులు వాడకం వలన భూమి లోపల మరియు ఉపరితలంపై ఉన్న పర్యావరణం కాలుష్యం అగుటియేగాక రైతుకు పెట్టుబడి విషయంలో అధికమైన భారం కూడా పడుచున్నది. ఈ నేపథ్యంలో మన వ్యవసాయ రంగంలో సమన్వయ సమగ్ర భూసార సంరక్షణ పద్ధతి ఎంతో ముఖ్యమైనదిగా గుర్తించటం జరిగింది. దీనిలో సేంద్రీయ ఎరువులు వాడకంతో పాటు జీవన ఎరువులు వాడకం ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకున్నది. జీవన ఎరువులు అనగా భూమిలో ఉన్న సూక్ష్మ జీవులలో మొక్కలకు పోషక పదార్థాలను మరియు పెరుగుదలకు ఉపయోగపడే హార్మోన్లను సమకూర్చే సూక్ష్మజీవుల సముదాయం. ఈ సూక్ష్మజీవులు పంటకు కావలసిన పోషక పదార్థాలను ప్రకృతిలోని సహజ సిద్ధమైన వనరుల నుండి అందించే గుణమును కలిగి ఉండును. దానికి అనుగుణమైన మార్పులను భూమిలో కలగజేయును. జీవన ఎరువులు భూమిలో వేసినప్పుడు వాటిలో ఉన్న సూక్ష్మజీవుల సంఖ్య అనూహ్యంగా పెరిగి మొక్కల చురుకుగా పెరగడానికి మరియు వివిధ పోషకాలతో పాటు అవసరమైన హార్మోన్లను విటమిన్లను అందించును. జీవన ఎరువులు సహజ సిద్ధమైనవి. వాటి వలన వాతావరణ కాలుష్యం జరగదు, పంటకు హాని చెయ్యవు. వీటి వాడకం ద్వారా రసాయన ఎరువుల మోతాదు కొంతమేర తగ్గును. తక్కువ ఖర్చుతో అధిక ఫలితం పొందవచ్చును. ఈ జీవన ఎరువులలో ముఖ్యమైనవి నత్రజని స్థిరీకరించే జీవన ఎరువులు. మొదటగా నత్రజనిని స్థిరీకరించే జీవన ఎరువుల గురించి తెలుసుకుందాం. వీటిలో మొదటిది రైజోబియం. రైజోబియం లెగ్యూమ్ జాతి పంటలు అనగా అపరాలు, పప్పుజాతి పంటలకు నత్రజని అందించు జీవన ఎరువుగా వాడవలెను. పప్పుజాతి పైర్లలో ముఖ్యమైన కంది, పెసర, మినుము, శనగ వంటి పైర్లకు, వేరుశనగ, సోయా చిక్కుడు వంటి నూనె గింజల పైర్లకు రైజోబియం కల్చర్ను విత్తనముకు పట్టించి ఉపయోగించవలెను. దీనిని ఉపయోగించుట వలన మొక్క వ్రేళ్లపై లేత గులాబీ రంగు కలిగిన బుడిపెలు ఏర్పడతాయి. ఈ బుడిపెలలో ఉన్న రైజోబియం గాలిలోని నత్రజనిని స్థిరీకరించి మొక్కలకు అందించును. ఈ రైజోబియం కల్చర్ ఒక్కొక్క పంటకు ప్రత్యేకమైన స్ట్రెయిన్ ఉండును. కావున రైతు ఏ పంట వేయునో ఆ పంటకు నిర్దేశించబడిన రైజోబియం మాత్రమే వాడవలయును. ఇక ఉపయోగించే విధానం, 100 మిల్లీలీటర్ల నీటిలో 10 గ్రాముల పంచదార లేదా బెల్లం లేదా గంజి పౌడర్ను కలిపి 10 నిమిషాలు మరగబట్టి చల్లార్చవలను. ఈ చల్లార్చిన ద్రావణం 10 కిలోల విత్తనాలపై చల్లి దానికి 200 గ్రాముల రైజోబియం కల్చర్ పొడిని బాగా కలియబెట్టి విత్తనం చుట్టూ పొరలా ఏర్పడేటట్లు జాగ్రత్త వహించవలను. ఈ ప్రక్రియను రైతులు పాలిథిన్ సంచి కానీ ప్లాస్టిక్ తొట్టిని కానీ ఉపయోగించి చేసుకొనవచ్చును. పట్టించిన విత్తనంను 10 నిమిషాలు నీడలో ఆరబెట్టి తర్వాత పొలంలో నాటుకొనవలేను. రైజోబియం జీవన ఎరువు తప్పనిసరిగా వాడవలసిన ఆవశ్యకత. మొదటగా కొత్తగా లెగ్యూమ్ జాతి పంటను పొలంలో వేసేటప్పుడు, అలాగే గతంలో లెగ్యూమ్ జాతి పంట వేసినప్పటికీ తగినన్ని వేరు బుడిపే

0: అంటే నాడ్యూల్స్ ఏర్పడనప్పుడు. ఇక మూడోది, పంట మార్పిడి పద్ధతిలో లెగ్యూమ్ జాతి పంటకు ముందు మరియు ఏ ఇతర జాతి పంటలను వాడి ఉన్న ఎడల. నాలుగవది, వాతావరణ పరిస్థితులను రైజోబియం బ్రతికి ఉండుటకు అనుకూలించనప్పుడు, అనగా అధిక ఆమ్ల లేదా క్షార భూములు అయిన ఎడల. అలాగే వరదలు వచ్చినప్పుడు మురుగునీరు నిల్వ ఉన్న పొలంలో, అధిక ఉష్ణోగ్రత ఉన్న ప్రాంతంలో ఖచ్చితంగా ఈ రైజోబియం కల్చర్ను వాడవలేను. ఇక రెండోది, నత్రజని స్థిరీకరించే జీవన ఎరువుల్లో అజిడోబాక్టర్. ఇది పప్పుజాతి పంటలను మినహాయించి మిగతా అన్ని పంటలకు నత్రజనిని జీవన ఎరువుగా ఉపయోగపడును. ఈ బ్యాక్టీరియా నత్రజనిని స్థిరీకరించటే కాక మొక్కకు కావలసిన హార్మోన్లను మరియు విటమిన్లను అందించును. ఈ బ్యాక్టీరియా ముఖ్యంగా సేంద్రియ కర్బనం ఎక్కువగా ఉన్న భూమిలో సమర్థవంతంగా పనిచేయును. అందువలన ఈ జీవన ఎరువు ఆకుకూరలు, కూరగాయలు మరియు పూల తోటలకు సిఫార్సు చేయబడుచున్నది. వాడే విధానం, ఏ పంటకు వాడినా కానీ 2 కిలోల కల్చర్ని 200 కిలోల సేంద్రియ ఎరువుతో కలిపి విత్తనం నాటే సమయంలో 1 ఎకరం నేలపై వెదజల్లవలేను. ఇది చల్లిన సమయంలో కానీ వెంటనే కానీ భూమిలో తగినంత తేమ ఉండునట్లు జాగ్రత్త తీసుకొనవలేను. మూడోది, నత్రజని స్థిరీకరించే జీవన ఎరువులలో మూడో జీవన ఎరువు అజోస్పైరిల్లం. ఈ మధ్య కాలంలో దీని ప్రాముఖ్యత అధికంగా గుర్తించడం జరిగింది. ఈ అజోస్పైరిల్లం మొక్క వేర్ల చుట్టూ పెరుగుతూ అవకాశమున్న చోట వ్రేళ్లల్లోకి చొరబడి కూడా జీవిస్తాయి. ఈ కారణంగా ఈ జీవన ఎరువు స్థిరీకరించిన నత్రజని నేరుగా మొక్కకు 100% అందుబాటులో ఉండును. ఈ జీవన ఎరువు లెగ్యూమ్ జాతి పంటలకు తప్పించి మిగతా పంటలకు వాడుకొనవచ్చును. ఇది వరి, చెరుకు, పత్తి, మిర్చి, జొన్న, సజ్జ, పొద్దుతిరుగుడు, అరటి మొదలైన పంటలకు బాగా ఉపయోగపడును. సేంద్రియ పదార్థం తక్కువగా ఉన్న నేలలో కూడా ఇది పనిచేయును. ఇక ఉపయోగించే విధానం, తక్కువ కాలంలో పంటలకు 2 కిలోల అజోస్పైరిల్లం కల్చర్ని 200 కిలోల సేంద్రియ ఎరువుతో కలిపి 1 ఎకరం పొలంలో విత్తనము క్రింద పడేటట్లు వేసుకొనవలేను. నారుమడి వేసుకునే పంటలకు నారు పీకుటకు ముందుగా నారుమడి వద్ద 70 నుంచి 80 లీటర్లు పట్టే చిన్న మడిని తయారు చేసుకోవాలి. ఆ నీటిలో 2 కిలోల అజోస్పైరిల్లం జీవన ఎరువును బాగుగా కలిపి ఆ ద్రావణంలో 10 నిమిషాలు వ్రేళ్లను మాత్రమే ముంచి వెంటనే నాటుకొనవలేను. చెరుకు పంట విషయంలో నాటే విత్తనపు చెరుకు ముచ్చలను 10 నిమిషాలు ముంచి నాటుకొనవలేను. ఇక నత్రజని స్థిరీకరించే జీవన ఎరువుల్లో నాలుగవది నీలి ఆకుపచ్చ నాచు. దీనినే సైనోబాక్టీరియా అని కూడా అంటారు. ఇది వరికి మాత్రమే ఉపయోగపడే నత్రజనికి సంబంధించిన జీవన ఎరువు. ఈ జీవన ఎరువులో ముఖ్యంగా నాస్టాక్, ఎనబినా, టాలిపోతిరిక్స్ మొదలగునవి సైనోబాక్టీరియాల సముదాయం ఉండును. రైతులు వరి కాలంకు ముందుగా చిన్న చిన్న మడులలో కానీ తొట్టెలలో కానీ పెంచుకొని వరి నాట్లు వేసిన తర్వాత దీనిని వాడుకొనవచ్చును. ఈ జీవన ఎరువును 3 నుంచి 4 పంట కాలాలకు వరుసగా వేస్తే ఆ తర్వాత నుండి వేయనవసరం లేదు. ఇక వాడే విధానం, 1 ఎకరం పొలంలో వరి నాట్లు వేసిన 3 నుంచి 7 రోజుల వ్యవధిలో 4 నుండి 6 కిలోలు ఈ జీవన ఎరువును 40 నుంచి 50 కిలోల సేంద్రియ ఎరువుతో కలిపి చల్లుకోవలేను.
1: శ్రోతలు, ఇంతవరకు సేద్యపు శుద్ధులు కార్యక్రమంలో జీవన ఎరువులు వ్యవసాయంలో వాటి ప్రాముఖ్యత గురించి శాస్త్రవేత్త డాక్టర్ జి శశికళ గారు అందించిన వివరాలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 6:45 కావస్తుంది. మరికొంచెం సేపట్లో ప్రాంతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది షేక్ మస్తాన్బే. ముఖ్యాంశాలు ప్రజలకు ప్రభుత్వాన్ని

0: మరింత దగ్గర చేసేలా విధానాలుండాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. శాసనసభాపతిపై అభ్యంతర భాషతో వ్యాఖ్యలు చేయడం సరికాదని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ధాన్యం రాష్ట వ్యాప్తంగానే కాకుండా జాతీయ స్థాయిలోనూ గుర్తింపు లభించిందని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లో 20 లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ఎస్ సవిత పేర్కొన్నారు. ప్రజలకు ప్రభుత్వాన్ని మరింత దగ్గర చేసేలా విధానాలుండాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. గుంటూరు జిల్లా ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో రియల్టైమ్ గవర్నెన్స్పై సమీక్షా సమావేశాన్ని నిన్న నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వ సేవల్లో జాప్యాన్ని నివారించేందుకు అవసరమైన సాంకేతికతను వినియోగించాలని సూచించారు. సెర్ప్, దేవాదయ, ఏపీఎస్ఆర్టీసీ, రోడ్లు, భవనాలు, రవాణా, అగ్నిమాపక శాఖల పనితీరుపై ముఖ్యమంత్రి ఈ సందర్భంగా సమీక్షించారు. శాసనసభాపతిపై అభ్యంతరకర భాషతో వ్యాఖ్యలు చేయడం సరికాదని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. శాసనసభ సమావేశాల్లో తొలిరోజైన నిన్న సభాపతిపై భారత రాష్ట సమితి ఎమ్మెల్సీ తాత మధుసూదన్ చేసిన వ్యాఖ్యలపై సభలో నిన్న చర్చ జరిగింది. ఈ సందర్బంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, ఇలాంటి వ్యాఖ్యలను క్షమిస్తే చట్టసభలకు గౌరవం మర్యాద ఉండవని పేర్కొన్నారు. సభా సాంప్రదాయాలను కాపాడాల్సిన బాధ్యత సభ్యులందరిపై ఉందని పేర్కొంటూ,
1: సభా సాంప్రదాయాలను కాపాడవలసిన బాధ్యత మన మీదనే ఉన్నది. సభాపతి మీద సహించని భాష వాడి అత్యంత అవమానకరంగా మాట్లాడిన తర్వాత దానికంటే ప్రధానమైన సమస్య ఇంకేమన్నా ఉంటుందా అధ్యక్ష? తెలంగాణకి ఇది చీకటి రోజు. ఇంత అభ్యంతరకరమైన భాషను ప్రయోగించినందుకు సభ్యులందరి అనుమతితోని క్షణమే క్షమాపణ చెప్పాలి, సభ్యత్వం నుంచి తొలగించాలి, డిస్మిస్ చేయాలి.
0: ఆంధ్రప్రదేశ్ రైతాంగం కష్టపడి పండించిన ధాన్యానికి రాష్ట వ్యాప్తంగానే కాకుండా జాతీయ స్థాయిలోనూ అద్భుతమైన గుర్తింపు లభించిందని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. ఢిల్లీలోని ఏపీ భవన్లో పౌర సరఫరాల సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక రైస్ అవుట్లెట్ను మంత్రి నిన్న ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, ముఖ్యంగా ఢిల్లీ నగరంలోని తెలుగు ప్రజలందరికీ స్వచ్ఛమైన నాణ్యమైన రుచులను వరి వంగడాలను అందించాలనే ఉద్దేశంతోనే ఈ అవుట్లెట్ను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు మంత్రి వెల్లడించారు. అంతకుముందు కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ కార్యదర్శి నిధి ఖరేని మంత్రి నాదెండ్ల మనోహర్ మర్యాదపూర్వకంగా కలిశారు. పారదర్శకంగా నిర్వహించిన మెగా డీఎస్సీ నియామకాల ప్రక్రియపై తప్పుడు ప్రచారం చేయడం సరికాదని ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ కమిషనర్ తమీం అన్సారియా శాప్ ఎండీ భరణి పేర్కొన్నారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో నిన్న నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో కమిషనర్ తమీం అన్సారియా మాట్లాడుతూ, టెట్ అర్హత మార్కులు, క్రీడా కోటా నియామకాలపై వస్తున్న వార్తలకు సంబంధించి వాస్తవాలను వెల్లడించారు. డీఎస్సీకి సంబంధించిన ఆరోపణలపై విచారణ చేస్తున్నామని పేర్కొంటూ,
2: మెగా డిఎస్సీ 2025 సంబంధించి ఏ ఒక్క అలిగేషన్స్ వచ్చినా కూడా దాంటిని డిపార్ట్మెంట్ సీరియస్ గా తీసుకుని ప్రతి ఒక్క కేసుని కూడా వెరిఫై చేస్తున్నాము. ఎక్కడైనా ఇర్రెగ్యులారిటీ ఐడెంటిఫై చేస్తే దాంటిని కూడా ఆ కేసులో కూడా చాలా స్ట్రిక్ట్ యాక్షన్ డిపార్ట్మెంట్ తీసుకుంటుంది.
0: ఆంధ్రప్రదేశ్లో 20 లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ఎస్ సవిత పేర్కొన్నారు. దీనిలో భాగంగా రాష్ట్రానికి 23 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులను తీసుకొచ్చి యువత భవిష్యత్తుకు బాటలు వేస్తున్నామని తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిన్న నిర్వహించిన నాయకత్వ సదస్సులో మంత్రి మాట్లాడుతూ, పేదలందరికీ విద్యనందించాలనే లక్ష్యంతో తల్లికి వందనం పథకంలో ఏటా సుమారు 67 లక్షల మంది విద్యార్థులకు 15,000 రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందిస్తున్నామని అన్నారు. ఇందుకోసం 2 ఏళ్లలో 20,000 కోట్ల రూపాయలు ఖర్చు చేశామని తెలిపారు. ప్రజల సంక్షేమం కోసం భారీగా నిధులు వెచ్చిస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆంధ్రప్రదేశ్లోని తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని నిన్న దర్శించుకున్నారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రికి టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనమనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదమంత్రాలతో ఆశీర్వదించగా టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి పట్టువస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. దర్శనమనంతరం

0: ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ,
1: ఉత్తమ వ్యవస్థ, స్వచ్ఛత ఔర్ ఆధ్యాత్మిక వాతావరణ యహా కా విభూత్ కర్తా హై, ఉన్సే యహి ప్రార్థనా కర్తా హూ కి ఉన్కి కృపా సదైవ్ ఆంధ్రప్రదేశ్ పర్, ఉత్తరప్రదేశ్ పర్ ఔర్ పూరే దేశ్ పర్ బనీ రహే. తిరుపతి దేవస్థానం ట్రస్ట్ కా హృదయ సే ధన్యవాద్ కర్తా హూ కి ఉన్హోనే ఈ సభీ వ్యవస్థాయే బడే సుగమ్ తరీకే సే బడీ సహజతా కే సాథ్ హమ్ లోగోన్ కో ఉపలబ్ధ కర్వాయి హై ఔర్ దర్శన్ భీ యహాన్ పే హమే ససమయ్ ఉపలబ్ధ కర్వానే కా సౌభాగ్య ప్రదాన్ కియా.
0: భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. శాసనమండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిస్తూ, ఇందుకోసం గుర్తింపు సంఘం ఎన్నికలను నిర్వహిస్తామని చెప్పారు. ఎన్నికల్లో గెలిచిన సంఘం అధికారులతో కలిపి కమిటీని ఏర్పాటు చేసి ప్రభుత్వంలో ఆర్టీసీ విలీన ప్రక్రియకు అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. రెండేళ్లలో 90% హామీలు అమలు చేశామని ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనే స్వామి పేర్కొన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిన్న నిర్వహించిన నాయకత్వ సదస్సులో ఆయన మాట్లాడుతూ, దేశంలో ఎక్కడా లేని విధంగా పెద్ద మొత్తంలో పింఛన్లు ఇస్తున్నామని అన్నారు. సాంఘిక సంక్షేమ శాఖలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టినట్లు చెప్పారు. పేద విద్యార్థుల కోసం ఐఐటీ, నీట్ ఎక్సలెన్సీ సెంటర్లు ఏర్పాటు చేశామని, 143 కోట్ల రూపాయలతో సంక్షేమ వసతిగృహాలకు మరమ్మతులు, 100 కోట్ల రూపాయలతో నూతన వసతిగృహాల నిర్మాణం చేపట్టామని అన్నారు. బీఎస్సీ నర్సింగ్ విద్యార్థులకు జర్మనీ, ఇజ్రాయెల్ భాషల్లో ఉచిత శిక్షణ ఇచ్చి ఆ దేశాల్లో వారికి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామని, దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించామని మంత్రి వెల్లడించారు. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో ప్రవేశాలకు గడువును ఈ నెల 15వ తేదీ వరకు పొడిగిస్తూ ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ విద్యామండలి నిన్న ఆదేశాలు జారీ చేసింది. అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరింది. భవిష్యత్తులో మళ్లీ గడువు పొడిగింపు ఉండదని విద్యామండలి స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్ విద్యుదుద్యోగులకు బకాయి ఉన్న 3 కరువు భత్యాలను చెల్లించేందుకు యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ నెల జీతంతో కలిపి చెల్లించేందుకు ట్రాన్స్కో జేఎండీ సాయి సూర్య ప్రవీణ్ చంద్ నిన్న ఉత్తర్వులు జారీ చేశారు. కరువు భత్యం బకాయిల మొత్తాన్ని లెక్కించి 12 సమాన వాయిదాల్లో జీతంతో కలిపి చెల్లించాలని అధికారులు నిర్ణయించారు. దక్షిణ తెలంగాణ నుంచి రాయలసీమ, తమిళనాడు మీదుగా మన్నార్ గల్ఫ్ వరకు అల్పపీడన ద్రోణి కొనసాగుతోందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ఫలితంగా ఉత్తర కోస్తా యానాముల్లో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం అధికారి ఎల్ నారాయణ వెల్లడించారు. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశముందని పేర్కొంటూ,
2: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాంలో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కొన్ని జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కొన్ని జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఇక రాయలసీమలో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది.
0: మరోవైపు తెలంగాణలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశముందని హైదరాబాద్లోని వాతావరణ కేంద్రం వెల్లడించింది. స్వచ్ఛాంధ్ర పురస్కారాలు కేవలం పోటీ కోసం కాదని, పరిశుభ్రత కోసమని, ఉమ్మడి నిబద్దతను ప్రతిబింబించే ఒక ఉద్యమమని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ పేర్కొన్నారు. ఎన్టీఆర్ జిల్లా ప్రసాదంపాడులోని రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్లో నిన్న జరిగిన స్వచ్ఛాంధ్ర పురస్కారాలకు సంబంధించి శిక్షణా కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ప్రజలకు ప్రభుత్వాన్ని మరింత దగ్గర చేసేలా విధానాలుండాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. శాసనసభాపతిపై అభ్యంతరకర భాషతో వ్యాఖ్యలు చేయడం సరికాదని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ధాన్యం రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా జాతీయ స్థాయిలోనూ గుర్తింపు లభించిందని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లో 20 లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ఎస్ సవిత పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం 101.7 మెగాహెడ్స్పై ఈరోజు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. ఈ ఉదయం 7 గంటలకు లలిత గీతం, 7:05 జాతీయ వార్తలు.

7:15 హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమంలో సమాచార వేదిక ఆరోగ్యమే మహాభాగ్యం శీర్షికన గుండె నొప్పికి కారణాలు, చికిత్స గురించి డాక్టర్ సి మధుగారు అందించే సూచనలు వింటారు. ఆ తరువాత రసనికుంజం ప్రత్యేక కార్యక్రమం వ్యాఖ్యానం శ్రీమతి పి అనురాధ, నిర్వహణ కె శృతి ప్రియాంక. 8:15 ఆంగ్లంలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుండి. 8:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సమాచార లేఖ వింటారు, రచన శ్రీ కెవిఎస్ఎన్ మూర్తి. 8:35 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటారు. ఈ ఉదయం 9:00 సమాచార వ్యవస్థకు ఆద్యుడు అలెగ్జాండర్ గ్రాహం బెల్ రూపకం వింటారు, రచన డాక్టర్ సివి సర్వేశ్వర శర్మ, నిర్వహణ శ్రీ బేత రామసూర్యప్రకాశ్రావు. ఈ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సౌజన్యంతో. 9:30 అభిలాష కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా శ్రోతలు కోరుకున్న సినిమా పాటలు వింటారు. 10:00 ప్రధానమంత్రి సూర్య సరోవర్ యోజనపై ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది ప్రాంతీయ వార్తా విభాగం సమర్పణతో. ఈ కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి. 10:15 వివిధ భారతి కార్యక్రమాలు ప్రసారమవుతాయి. 10:30 వాణిజ్య ప్రకటనలు వింటారు అనంతపురం ఆకాశవాణి కేంద్రం నుండి. అనంతరం వివిధ భారతి కార్యక్రమాలు. ఇక మధ్యాహ్న ప్రసారంలో 12:00 హిందీలోను, 12:05 ఆంగ్లంలోనూ వార్తలు ప్రసారమవుతాయి ఢిల్లీ కేంద్రం నుండి. 12:10 వివిధ భారతి కార్యక్రమాలు. 12:15 వాణిజ్య ప్రకటనలు వింటారు ఆకాశవాణి అనంతపురం కేంద్రం నుండి. ఆ తర్వాత వివిధ భారతి కార్యక్రమాలు ప్రసారమవుతాయి సాయంత్రం 5:00 వరకు. ఇక ఈనాటి మా సాయంత్రం ప్రసారంలో 5:00 లేపాక్షి కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా శ్రోతలు కోరుకున్న సినిమా పాటలు వింటారు. 5:30 మీ హాస్యం మా గీతం ఫోనిన్ ప్రత్యక్ష ప్రసారం. 6:00 లలిత గీతం. 6:05 ఆంగ్లంలో వార్తలు. 6:10 ప్రాంతీయ వార్తలు. 6:30 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటారు. 7:00 లలిత గీతం. 7:05 జాతీయ వార్తలు ప్రసారమవుతాయి. ఇక రాత్రి 7:15 కిసాన్ వాణి కేంద్ర ప్రభుత్వ వ్యవసాయం మరియు రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ ప్రాయోజిత కార్యక్రమంలో ప్రస్తుత పరిస్థితుల్లో వివిధ పంటల్లో సమగ్ర కలుపు మరియు పోషక యాజమాన్యం గురించి ఘంటసాల కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఎం వెంకటలక్ష్మి గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీమతి బిఎం అపర్ణ. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ. 7:45 వికసిత్ భారత్ కార్యక్రమం కర్నూలు కేంద్రం నుండి. 8:00 అభిలాష కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా శ్రోతలు కోరుకున్న సినిమా పాటలు వింటారు. 8:30 తెలుగులో జాతీయ వార్తలు. 8:45 గంగమ్మ గారి ఇల్లు లఘునాటిక, రచన శ్రీమతి జిఎస్ఆర్ దుర్గా. 9:00 ఆంగ్లంలో వార్తలు. 9:16 స్పాట్ లైట్. 9:30 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటారు. ఇక ఈ రాత్రి 10:00 హరికథ ప్రసారమవుతుంది విజయవాడ కేంద్రం నుండి. ఇవి ఈరోజు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం.

వింజమూరు లక్ష్మీగారు గానం చేసిన లలితగీతం విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 7:05 కావస్తుంది. మరికొంచెం సేపట్లో జాతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు

0: అహ్మదాబాద్ లో జరుగుతున్న వరల్డ్ ఆర్చరీ పారా సిరీస్ లో భారత పారా ఆర్చర్లు ఈరోజు 4 స్వర్ణ పతకాల కోసం పోటీ పడతారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు గుజరాత్, మహారాష్టలో పర్యటిస్తారు. గుజరాత్ లోని వడోదరా నుంచి 35,000 కోట్ల రూపాయలకు పైగా విలువైన వివిధ అభివృద్ది ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ అహ్మదాబాద్ లో మీడియాతో మాట్లాడుతూ వెస్టర్న్ డెడికేటెడ్ ఫ్రైడ్ కారిడార్ WDFC 3 ముఖ్యమైన విభాగాలను ప్రధానమంత్రి చేతుల మీదుగా ప్రారంభించి దేశానికి లాంఛనంగా అంకితం చేస్తారని తెలిపారు.
1: డెడికేటెడ్ ఫ్రేట్ కారిడోర్ ఈస్ట్ ఆర్ వెస్ట్ ఏ దోనో దేశ్ కే లియే బహుత్ బడి ఏక్ బ్యాక్ బోన్ కి తరహ ట్రాన్స్పోర్టేషన్ మే వో ప్రాజెక్ట్ అబ్ కంప్లీట్ హువా పూరీ తరహ సే ఉస్కో మాన్య ప్రధాన్ మంత్రీ జీ రాష్ట్ర కే ప్రతి సమర్పిత్ కరేంగే. యే పరియోజనా ఐసీ హై జిస్మే కై వర్ష్ లగే 2014 మే ప్రధాన్ మంత్రి మే ఉస్ కామ్ కో హాత్ మే లియా, హాత్ మే లేకే జిత్నీ భీ ఉస్మే ప్రాబ్లమ్స్ థీ ఉన్కో సాల్వ్ కియా.
0: ప్రధానమంత్రి మహారాష్ట్రలోని ముంబైలో గ్లోబల్ ఫిన్టెక్ ఫెస్ట్ GFF 2026ను ప్రారంభించి ప్రసంగిస్తారు. డిజిటల్ చెల్లింపులు ఆర్థికంగా దేశాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడానికి, సామర్థ్యాన్ని ఫలితాలుగా మార్చడానికి GFF 2026 దోహదపడుతుంది. పౌరులు, సంస్థలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థల కోసం విశ్వసనీయమైన ఫలితాలను సృష్టించడంలో AI, ఆర్థిక, క్వాంటమ్ టెక్నాలజీలు, ఇతర అభివృద్ది చెందుతున్న సాంకేతికతలు ఎలా ఉపయోగపడతాయనే అంశాలపై ఈ సదస్సులో చర్చిస్తారు. భవిష్యత్తులో 6G నెట్వర్క్ల అభివృద్దిని తీర్చిదిద్దడానికి ఉద్దేశించిన అంతర్జాతీయ చర్యల్లో అమెరికాతో సహా ఇతర 24 దేశాల గ్రూప్లో భారత్ కూడా భాగస్వామి అయ్యింది. తరువాతి తరం నెట్వర్కులు ఉమ్మడి భద్రతా ప్రయోజనాలను ప్రతిబింబించేలా, పోటీతత్వాన్ని బలపరిచేలా నూతన ఆవిష్కరణల్లో అమెరికా ఇతర 24 దేశాలతో కలిసి భారత్ చేరిందని అమెరికా వాణిజ్య శాఖ వెల్లడించింది. అమెరికాలోని మయామీలో జరిగిన G20 ఇన్నోవేషన్ మినిస్టీరియల్ సదస్సు సందర్భంగా కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ సహాయ మంత్రి జితిన్ ప్రసాద్ అమెరికా వాణిజ్య కార్యదర్శి హోవార్డ్ లుట్నిక్ ను కలుసుకున్న తర్వాత ఈ ప్రకటన వెలువడింది. ఈ ఇద్దరు నాయకులు 6G సాంకేతికత భవిష్యత్తు గురించి, తరువాతి తరం టెలికమ్యూనికేషన్స్ నెట్వర్క్ల అభివృద్దిలో అంతర్జాతీయ సహకారం ప్రాముఖ్యత గురించి చర్చించారు. భారతీయ మజ్దూర్ సంఘ్ నేతృత్వంలోని వివిధ ప్రభుత్వ రంగ బ్యాంకులకు చెందిన ఉద్యోగుల ప్రతినిధి బృందంతో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో రిటైర్డ్ ఉద్యోగులకు ఎక్స్గ్రేషియా, వైద్య సౌకర్యాలు, PSB ఉద్యోగులకు వర్తించే పనితీరు ఆధారిత ప్రోత్సాహక పథకం ప్రస్తుత రూపాన్ని పునఃపరిశీలించడం వంటి బ్యాంకింగ్ రంగానికి సంబంధించిన పలు అంశాలను ప్రతినిధి బృందం చర్చించింది. బ్యాంకు ఉద్యోగులు, వినియోగదారులు బ్యాంకింగ్ రంగ విస్తృత ప్రయోజనాల దృష్ట్యా చర్చలు, సంప్రదింపులు, పరస్పర అవగాహన ద్వారా సమస్యలు పరిష్కరించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రిత్వ శాఖ తెలిపింది. లక్సెంబర్గ్ ఆర్థిక ఇంధన శాఖ మంత్రి లెక్స్ డెలెస్ నిన్న న్యూఢిల్లీలో కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య అంతరిక్ష రంగంలో సహకారం, కృత్రిమ మేధ, సైబర్ సెక్యూరిటీ, హై పెర్ఫార్మెన్స్డ్ కంప్యూటరింగ్, భవిష్యత్తు భాగస్వామ్యాలపై చర్చించారు. 2022 శాంతియుత అంతరిక్ష ఒప్పందం, ఉపగ్రహాల వాణిజ్య ప్రయోగాలు ఇరు దేశాల బంధాన్ని బలపరిచాయని లెక్స్ డెలెస్ పేర్కొన్నారు. వచ్చే ఏడాది జనవరిలో లక్సెంబర్గ్ ప్రతినిధి బృందం భారత పర్యటనకు రానున్న నేపథ్యంలో ప్రభుత్వ, ప్రైవేటు రంగాల మధ్య భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని ఇరువురు నేతలు నిర్ణయించారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. భారతదేశం ప్రపంచ ఫార్మసీ స్థానాన్ని బలపరుచుకుంటూ గ్లోబల్ హెల్త్ కేర్ కేంద్రంగా ఎదగాలని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలో ఫార్మా మ్యాక్టెక్ ల్యాబ్ నెక్స్ట్ ఎక్స్పో 2026ను ప్రారంభించిన సందర్భంగా మాట్లాడుతూ మంత్రి, వైద్య పరికరాలు, టెలిమెడిసిన్ ఆవిష్కరణలు, ఆత్మ నిర్భరత, స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాల అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మెడిటెక్ రంగంలో స్టార్టప్ ఇంక్యుబేషన్, పేటెంట్ చట్టాలు, మేధో సంపత్తి వ్యవస్థలను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని అన్నారు.

0: సాంకేతిక భాగస్వామ్యాలు, ఉమ్మడి వ్యాపారాల ద్వారా స్వయం సమృద్ది సాధించి దేశ పౌరులకే కాకుండా ప్రపంచవ్యాప్తంగా నాణ్యమైన ఆరోగ్య వెల్నెస్ సేవలు అందించే స్థాయికి భారత్ ఎదగాలన్నారు.
1: Make sure we are very high quality, zero compromise on quality, and ensure not only that every Indian gets high quality health care, but we provide wellness and health care to the world from India.
0: అస్సోంలోని నగావ్ లోక్సభ స్థానానికి ఉప ఎన్నికను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. దీంతో పాటు తమిళనాడు, పశ్చిమ బెంగాల్లో రెండేసి స్థానాలకు, పుదుచ్చేరిలో ఒక స్థానానికి శాసనసభ ఉప ఎన్నికలను కూడా ప్రకటించింది. తమిళనాడులోని మధురాంతకం, ధరాపురం స్థానాలు, పశ్చిమ బెంగాల్లోని రెజీనగర్, నందిగ్రామ్ స్థానాలు, పుదుచ్చేరిలోని తట్టంచావడి అసెంబ్లీ స్థానానికి ఎన్నికలు జరగనున్నాయని కమిషన్ తెలిపింది. లోక్సభ, అసెంబ్లీ ఉప ఎన్నికల నోటిఫికేషన్ రేపు విడుదల చేస్తారు. ఈ నెల 16వ తేదీ వరకు నామినేషన్లు దాఖలు చేయవచ్చు. అక్టోబర్ 6న పోలింగ్ జరగనుండగా 9వ తేదీన ఓట్ల లెక్కింపు నిర్వహిస్తారు. రాగల 2 రోజుల్లో దేశ ఈశాన్య ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. బీహార్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్లో ఈరోజు ఇటువంటి వాతావరణ పరిస్థితులే నెలకొనే అవకాశం ఉందని ఆ శాఖ పేర్కొంది. అండమాన్ నికోబార్ దీవులు, బీహార్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, సిక్కిం, తెలంగాణలో రాగల 2 రోజుల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. కేరళ, మాహెల్లో వేడి, ఉక్కపోత వాతావరణం ఉంటుందని కూడా వాతావరణ శాఖ పేర్కొంది. అహ్మదాబాద్ లో జరుగుతున్న వరల్డ్ ఆర్చరీ పారా సిరీస్లో భారత పారా ఆర్చర్లు ఈరోజు 4 స్వర్ణ పతకాల కోసం పోటీ పడనున్నారు. పారా రికర్వ్ మహిళల టీం గోల్డ్ ఫైనల్లో భారత్కు చెందిన భావన, పూజ, చైనాకు చెందిన లియాంగ్ చెన్ యూలతో తలపడతారు. స్వదేశంలో అగ్రస్థానాన్ని కైవసం చేసుకోవాలని భారత జోడీ లక్ష్యంగా పెట్టుకుంది. పారా రికర్వ్ పురుషుల టీం గోల్డ్ ఫైనల్లో భారత్కు చెందిన హరివిందర్ సింగ్, విజయ్ సుండి, స్లోవేకియాకు చెందిన డేవిడ్ ఇవాన్, డెనిస్ ఇవాన్లతో తలపడతారు. పారా కాంపౌండ్ పురుషుల టీం ఫైనల్లో కూడా భారత్ స్వర్ణం కోసం పోటీ పడుతుంది. శ్యామ్ సుందర్ స్వామి, తోమన్ కుమార్, ఇరాక్కు చెందిన అబ్బాస్ కాధిమ్, అన్వర్ అల్దావుద్లను ఎదుర్కొంటారు. మిక్స్డ్ టీం W1 రికర్వ్ కాంపౌండ్ గోల్డ్ ఫైనల్లో భారత్కు చెందిన స్వాతి చౌదరి, ఆదిల్ మొహమ్మద్, నజీర్ అన్సారీ, చెకియాకు చెందిన సర్కాపుల్తార్, డేవిడ్లతో పోరాడతారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ న్యూఢిల్లీలో ఇంటర్నేషనల్ పొటాటో సెంటర్ CIP డైరెక్టర్ జనరల్ డాక్టర్ సైమన్ హ్యాక్తో విస్తృత చర్చలు జరిపారు. బంగాళాదుంపల సాగు, రైతులు ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించడం, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఐకార్, CIP మధ్య సమన్వయాన్ని బలోపేతం చేయడంపై వారు దృష్టి కేంద్రీకరించారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు గుజరాత్, మహారాష్ట్రల్లో పర్యటిస్తారు. భవిష్యత్తులో 6G నెట్వర్క్ల అభివృద్దిని తీర్చిదిద్దడానికి ఉద్దేశించిన అంతర్జాతీయ చర్యల్లో అమెరికాతో సహా 24 దేశాల గ్రూప్లో భారత్ కూడా భాగస్వామి అయ్యింది. రాగల 2 రోజుల్లో దేశ ఈశాన్య ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. అహ్మదాబాద్లో జరుగుతున్న వరల్డ్ ఆర్చరీ పారా సిరీస్లో భారత పారా ఆర్చర్లు ఈరోజు 4 స్వర్ణ పతకాల కోసం పోటీ పడతారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 12:30 జాతీయ వార్తలు వింటారు.
2: ఆకాశవాణి అనంతపురం కేంద్రం 101.7 MHz పై ఇప్పుడు విందాం

శ్రోతలకు నమస్కారం. ఈనాటి హేమావతికి స్వాగతం పలుకుతున్నది శ్రీమతి మాధవి. ఈ ప్రభాత సంచిక కార్యక్రమంలో సమాచార వేదిక ఆరోగ్యమే మహాభాగ్యం శీర్షికన గుండె నొప్పికి కారణాలు, చికిత్స గురించి డాక్టర్ సి మధు గారు అందించే సూచనలు, ఆ తర్వాత రసనికుంజం ప్రత్యేక కార్యక్రమం వ్యాఖ్యానం శ్రీమతి పి అనురాధ, నిర్వహణ కె శృతి ప్రియాంక. ఈ కార్యక్రమాలు విందాం. వినే ముందుగా భక్తిగీతం విందామా?

లీలా గారు పాడిన భక్తిగీతం విన్నారు కదా. కార్యక్రమంలో ఇప్పుడు వినండి సమాచార వేదిక. వచ్చే వారంలో గణేష్ ఉత్సవాలు మొదలు కానున్నాయి. జిల్లా అంతటా పోలీసు, రెవెన్యూ శాఖలు అప్రమత్తంగా ఉండాలని, ఏ సమస్య, వివాదాలు తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ ఆనంద్ సూచించారు. మట్టి వినాయకుడినే పూజించేలా ప్రజల్లో విస్తృత అవగాహన, ప్రచారం చేపట్టాలని ఆయన ఆదేశించారు. వినాయక చవితిని పురస్కరించుకుని నిన్న రెవెన్యూ భవన్లో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. తొలుత ప్రచార పత్రాలను విడుదల చేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ గణేష్ మండపాలకు, రాకపోకలకు అంతరాయం లేని ప్రాంతాల్లోనే అనుమతి ఇవ్వాలని, నిమజ్జన ప్రాంతాలను ముందుగా గుర్తించాలని కలెక్టర్ సూచించారు.

సూపర్ ఎల్నినో ప్రభావంతో జిల్లాలో వర్షాభావ పరిస్థితులు తీవ్రరూపం దాల్చుతున్నాయి. ఈ ఏడాది అనంతపురం జిల్లాలో ఏకంగా 46.25% లోటు వర్షపాతం నమోదైంది. వర్షాలు ముఖం చాటేయడంతో నేలలో తేమ కొరత, సాగునీటి లభ్యత గణనీయంగా తగ్గింది. ఈ నేపథ్యంలో సంప్రదాయ పంటల క్యాలెండర్ను పక్కన పెట్టి తక్షణమే ప్రత్యామ్నాయ ఆరుతడి పంటల వైపు మళ్లాలని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు అత్యవసర సూచనలు చేశారు. కొత్తగా విత్తడం కంటే ఇప్పటికే వేసిన పంటను కాపాడుకోవడానికి ప్రాధాన్యం ఇవ్వాలని, అవసరం మేరకు రక్షిత తడులు ఇవ్వడం, అంతరకృషి ద్వారా కలుపు నివారించి తేమను సంరక్షించడం, పంట బెట్టకు గురైనప్పుడు మళ్లీకే లేదా యూరియా వంటి పోషకాలను పిచికారీ చేయడం వంటి తక్షణ చర్యలు చేపట్టాలని శాస్త్రవేత్తలు సూచించారు. శ్రీ ఖాద్రి లక్ష్మీ నరసింహస్వామివారి కళ్యాణం అంగరంగ వైభవంగా జరగడంతో భక్తులు తన్మయం చెందారు. ముందుగా కళ్యాణ ఖాద్రి సున్ని శ్రీదేవి భూదేవి అమ్మవార్లను శోభాయమానంగా అలంకరించారు. స్వామి వివాహాన్ని ఆగమశాస్త్రం మేరకు వేద పండితులు మంత్రోచ్చారణల నడుమ జరిపారు. వివాహ వేడుకలో పూజలు అభిషేకాలు నిర్వహించారు. ప్రస్తుతం చెత్త పెద్ద సమస్యగా మారింది. ఎక్కడ చూసినా కుప్పలుగా దర్శనమిస్తోంది. దాన్ని సరైన ప్రదేశాలకు చేరిస్తే ఆదాయ వనరుగా మార్చుకోవచ్చు. తద్వారా పరిసరాలు, నగరాన్ని శుభ్రంగా ఉంచుకోవచ్చని అనంతపురంలోని ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలో మైక్రోబయాలజీ విభాగానికి చెందిన విద్యార్థులు వినాయక్ నాయక్, సమీర్ ఆలోచించారు. ఆ దిశగా మేధకు పదును పెట్టి గుజరీ అనే యాప్ను రూపొందించారు. రాష్ట్రస్థాయి హ్యాకథాన్ పోటీల్లో నగదు బహుమతిని అందుకున్నారు. వినియోగదారుడు వ్యర్థాల రకాన్ని, నిర్దిష్ట బరువును యాప్లో నమోదు చేసి ఇంటి వద్దకు వచ్చి తీసుకువెళ్లాలని అభ్యర్థన పంపించవచ్చు. చెత్తను సేకరించే సంస్థలు, వ్యక్తులు ఉన్నారు అనే విషయాన్ని ఈ యాప్లో వారు పొందుపర్చారు. విద్యాసంస్థల్లో చదివే విద్యార్థులకు విధిగా ఆధార్ నవీకరణ తప్పనిసరిగా ఉండాలని కలెక్టర్ ఆనంద్ సూచించారు. నిన్న ఆయన కార్యాలయంలో జిల్లాస్థాయి ఆధార్ పర్యవేక్షణ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. రైతులకు సాంకేతిక సూచనలు, సలహాలు అందించడమే వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ ఆత్మ ప్రధాన ఉద్దేశమని ఆత్మపీడి కొత్తూరు అప్పలస్వామి పేర్కొన్నారు. విశాఖపట్నంలో జేడీఏగా పదోన్నతి పొందిన ఆయన అనంతపురం జిల్లా ఆత్మపీడిగా నియమితులయ్యారు. నిన్న తన కార్యాలయ ఛాంబర్కు చేరుకున్న ఆయన దస్త్రంపై సంతకం చేసి విధుల్లో చేరారు. అనంతరం ఇన్ఛార్జ్ పీడీ సాలురెడ్డి నుంచి అప్పలస్వామి బాధ్యతలు స్వీకరించారు. తర్వాత ఆయన మాట్లాడుతూ, ఆత్మలో ప్రధానంగా నూతన సాంకేతికతను అందించాలన్నదే ప్రధాన లక్ష్యమన్నారు. రైతులకు శిక్షణలు, క్షేత్ర ప్రదర్శనలు, కిసాన్ మేళా ద్వారా శాస్త్రవేత్తలు రైతులతో ముఖాముఖి కార్యక్రమాలు, అంతర్జిల్లాల క్షేత్రస్థాయి పర్యటనలకు తీసుకువెళ్లడం ప్రధాన ఉద్దేశమన్నారు. జిల్లా వ్యవసాయ శాఖతో సమన్వయం చేసుకుని వ్యవసాయంలో రైతులు మేలైన యాజమాన్య పద్ధతులు ఆచరించేలా కృషి చేస్తామని ఆయన తెలియజేశారు. విద్యార్థులకు మరింత ఆకర్షణీయమైన బోధన అందించాలని డీఈఓ ఆయూబ్ హుసేన్ పేర్కొన్నారు. రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలు అందుకున్న ఉపాధ్యాయులు గోవర్ధన్, శామ్యుల్ ప్రతాప్, గౌరీ ప్రభంజలి డీఈఓను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ, ఇదే స్ఫూర్తితో విద్యారంగంలో మరిన్ని పురస్కారాలు అందుకోవాలని ఆకాంక్షించారు. వంటగ్యాస్ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం భారీ ఊరటనిస్తూ సిలిండర్ రీఫిల్ బుకింగ్ గడువును 45 రోజుల నుంచి 25 రోజులకు కుదించినట్లు రామగిరిలోని జననీ హెచ్పీ గ్యాస్ ఏజెన్సీ ప్రతినిధి శివరాం తెలిపారు. గ్రామీణ వినియోగదారులు ఒక సిలిండర్ బుక్ చేసిన తరువాత 45 రోజులు వేచి చూడాల్సి వచ్చేదని, ఇకపై 25 రోజులకే కొత్త రీఫిల్ బుక్ చేసుకోవచ్చని ఆయన తెలియజేశారు. మ్యుటేషన్ కోసం దరఖాస్తు చేసుకున్న అర్జీలను సత్వరమే పరిష్కరించాలని జేసీ విష్ణుచరణ్ పేర్కొన్నారు. ఏ దశలోనూ

0: నిర్లక్ష్యం చూపొద్దని నిన్న రెవెన్యూ భవన్లో ఆర్డీఓ, తహసీల్దార్లు, సర్వేయర్లతో ఆయన ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. భూ సర్వే నిర్దేశిత గడువులోపు పూర్తి చేయాలని జేసీ ఆదేశించారు. కొన్ని మండలాల్లో నత్తనడకన కొనసాగడం సరికాదన్నారు. లక్ష్యాన్ని చేరుకోకపోతే చర్యలు తప్పవన్నారు. సర్ కార్యక్రమంలోనూ అలసత్వం చూపొద్దని, భూములకు సంబంధించిన మ్యుటేషన్ వినతులు పెండింగ్లో ఉంటున్నాయని కలెక్టర్ తెలియజేశారు. తహసీల్దార్లు, వీఆర్ఓలు త్వరగా పరిష్కరించాలని కలెక్టర్ సూచించారు. వాహన కాలుష్య నివారణకు ప్రజలు చొరవ చూపాలని కమిషనర్ జస్వంతరావు పేర్కొన్నారు. నిన్న నగరపాలక కార్యాలయం నుంచి సప్తగిరి కూడలి గడియారం స్తంభం వరకు ర్యాలీ నిర్వహించారు. నగరపాలక సంస్థ, కాలుష్య నియంత్రణ మండలి సంయుక్త ఆధ్వర్యంలో స్వచ్చవాయు దివస్ ఉద్దేశాన్ని ప్రజలకు తెలియజేసేందుకు ర్యాలీ చేపట్టారు. స్వచ్ఛమైన గాలి అందరికీ అందివ్వాలని నినాదాలు చేశారు. ప్రతి వాహనానికి పొల్యూషన్ సర్టిఫికెట్ ఉండేలా చూసుకోవాలని హితవు పలికారు. నగరపాలక ఈఈ షాకీర్, కాలుష్య నియంత్రణ మండలి ఈఈ శశికళ, డీఈ సుభాష్ చంద్రబోస్, నగరపాలక ప్రజారోగ్య అధికారి రాజా రవీంద్రనాథ్ తదితరులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. పాడి రైతులు ప్రభుత్వం, ప్రైవేటు సంస్థలు అందించే రాయితీలను సకాలంలో సద్వినియోగం చేసుకుని అధిక పాల దిగుబడిని సాధించి ఆర్థికంగా ఎదగాలని పశుసంవర్ధక శాఖ జేడీ డాక్టర్ ప్రేమ్చంద్, డీడీ రమేష్ రెడ్డి పిలుపునిచ్చారు. నిన్న అనంత గ్రామీణం ఆకుతోటపల్లిలో పాడి రైతులకు సంఘం డైరీ ఆధ్వర్యంలో పాతరగడ్డిని రాయితీపై పంపిణీ చేశారు. వికసిత్ యంగ్ లీడర్స్ డైలాగ్ యంగ్ ప్రొఫెషనల్ రౌండ్ టేబుల్ సమావేశానికి ఆర్ట్స్ కళాశాల జియాలజీ పీజీ ద్వితీయ సంవత్సరం చదువుతున్న బి అభిషేక్ నాయక్ ఎంపికయ్యారు. ఈ నెల 10న అమరావతిలో జరిగే రౌండ్ టేబుల్ సమావేశానికి ఈ విద్యార్థి హాజరు కానున్నారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ పద్మశ్రీ, జియాలజీ ఇన్ఛార్జ్ విభాగాధిపతి రామకృష్ణ, అధ్యాపకులు విద్యార్థిని అభినందించారు. పత్రికల ఆధారంగా సేకరించిన సమాచారం సమాచార వేదిక విన్నారు.
1: పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
2: ముఖాన మొటిమల గజ్జా బొబ్బలా, నడువుల తామరా
3: సైబాల్. 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
2: ముఖాన మొటిమల
4: సైబాల్,
2: గజ్జా బొబ్బలా
4: సైబాల్,
2: నడువుల తామరా
4: సైబాల్,
2: బురద పుల్లా
4: సైబాల్.
3: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
0: హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమంలో ఇప్పుడు విందాం ఆరోగ్యమే మహాభాగ్యం శీర్షికన గుండె నొప్పికి కారణాలు, చికిత్స గురించి డాక్టర్ సి మధు గారు అందించే సూచనలు విందాం.
5: గుండెపోటు, గుండె నొప్పి ఇవి మనకి సర్వసాధారణంగా ప్రస్తుతం కనిపిస్తున్నటువంటి వ్యాధులు. ఇది ప్రపంచంలో అన్ని దేశాల్లో కూడా పెరిగిపోవడం మనం చూస్తున్నాం. సో గుండె నొప్పి ఎందుకు వస్తుంది, దాని ద్వారా గుండెపోటు ఎందుకు వస్తుందనే విషయాలు మనం ముందు తెలుసుకుందాం. గుండె నొప్పి అంటే యాంజైనా అంటారు. ఇది కొరోనరీ ఆర్టరీ డిసీజ్, అంటే గుండెకి రక్తాన్ని సరఫరా చేసే రక్తనాళాల్లో ఎథెరోస్క్లెరోసిస్ అనే వ్యాధి రావటం వల్ల వస్తుంది. గుండె అనేది ఒక కండరం. ఇది పుట్టిన దగ్గర నుంచి చనిపోయేదాకా 24 గంటలు పనిచేసి శరీరం అంతటికి రక్తాన్ని సరఫరా చేసే అవయవం. ఈ కండరానికి ఆక్సిజన్ సప్లై చేసేవి కొరోనరీ రక్తనాళాలు. ఇవి ఎథెరోస్క్లెరోసిస్ అనే ఒక ప్రక్రియ వల్ల, ఒక వ్యాధి లాంటి ప్రాసెస్ వల్ల క్రమంగా సన్నబడి గుండెకి రక్త సరఫరా నిలిచిపోతే గుండె నొప్పి వస్తుంది. అంటే ఎక్కువ పనిచేసినప్పుడు, పరిశ్రమ చేసినప్పుడు గుండె సహజంగా ఎక్కువ కంపించాల్సి వస్తుంది. అలాంటప్పుడు ఎక్కువ ఆక్సిజన్ అవసరం అవుతుంది. కానీ ఆ సమయంలో రక్తనాళాలు గట్టిపడిపోవటం వల్ల, రక్త ప్రసారం సరిగ్గా లేకపోవటం వల్ల గుండెకి ఆక్సిజన్ సరఫరా తక్కువైపోయి గుండె కండరంలో లాక్టిక్ యాసిడ్ మొదలైనటువంటి విష పదార్థాలు పేరుకుపోవటం వల్ల గుండె నొప్పి వస్తుంది. దీన్ని యాంజైనా అంటాం. ఈ యాంజైనా అనే గుండె నొప్పి ఏదైనా

0: పరిశ్రమ చేసినప్పుడు వస్తుంది, మళ్ళీ విశ్రాంతి తీసుకుంటే తగ్గుతుంది. ఇది చాలా కాలం ఒక వ్యక్తి ఉండొచ్చు. దీన్ని ఎలా గుర్తుపట్టాలంటే, ఇది ఛాతీ మధ్య ఒక ప్రెషర్ వలె నొక్కినట్టుగా ఉండి లేదా పొడిచినట్టుగా కానీ ఉండి చాలా చెమటలు పట్టి ఎడమ చేతి వైపు రావటం, ఎడమ చెట్టుల వైపు రావటం, ఒక్కొక్కప్పుడు కుడి భుజం వైపు కానీ మెడ కానీ పొట్టలో కానీ కూడా రావచ్చు. అయితే ఈ యాంజనాలు నొప్పి విశ్రాంతి తీసుకుంటే తగ్గుతుంది. ఈ ప్రక్రియ కొన్నాళ్ళు పోయిన తర్వాత గుండెపోటు అంటే పూర్తిగా రక్తనాళాలు బ్లాక్ అయిపోయినప్పుడు గుండె కండరం పూర్తిగా చచ్చిపడిపోతే అప్పుడు దాన్ని గుండెపోటు అంటాం. ఇది హఠాత్ మరణానికి కారణం కావచ్చు. ఇంకా గుండె సరిగ్గా కంపించకుండా, గుండె సరిగ్గా పనిచేయకుండా పోవచ్చు. ఈ ఎథెరోస్క్లెరోసిస్ అనేది ఎందుకు వస్తుందంటే, ప్రస్తుతం దీనికి కారణాలు కొలెస్ట్రాల్, రక్తంలో కొలెస్ట్రాల్ ప్రమాణాలు పెరిగిపోవటం, స్థూలకాయం ఒబేసిటీ, ఇది కాక ప్రపంచంలో పెరిగిపోతున్న మధుమేహ వ్యాధి, ఈ డయాబెటీస్ రోగుల్లో కూడా ఎథెరోస్క్లెరోసిస్ ఎక్కువగా ఉంటుంది. ఇక జీవన శైలిలో స్మోకింగ్, టొబాకో ఎక్కువ వాడటం, ఆ తర్వాత వ్యాయామం చేయకుండా సెడెంటరీగా అంటే ఏమీ పరిశ్రమ చేయకుండా ఉండే జీవనశైలి, మానసిక ఒత్తిడి, వీటి వల్ల కూడా గుండె యొక్క కొరోనరీ ఆర్టరీ వ్యాధులు ఎక్కువ వస్తున్నాయి. మనకి వంశ పారంపర్యంగా వచ్చే కారణాలు అంటే జెనెటిక్గా వచ్చే కారణాలు, మన కుటుంబంలో ఎవరికైనా ఇదివరకే గుండె నొప్పి వచ్చి ఉన్నా లేకపోతే ఇతర స్థూలకాయం లాంటి జబ్బులు వంశపారంపర్యంగా ఉన్నా కూడా రావచ్చు. సో ప్రతి వ్యక్తి కూడా ఈ రిస్క్ ఫ్యాక్టర్స్, అధిక బరువు, అధిక రక్తపోటు, మధుమేహ వ్యాధి, కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండటం, ఇలాంటివి ముందే గుర్తించడానికి చర్యలు తీసుకోవాలి. అంటే సాధారణంగా 40 ఏళ్ళు పడిన ప్రతి వ్యక్తి కూడా రక్తంలో చక్కెర, కొలెస్ట్రాల్, ట్రైగ్లిసరైడ్స్ మొదలైన వాటి యొక్క ప్రమాణాన్ని కనీసం ప్రతి సంవత్సరం చూసుకుంటుంటే ప్రాబ్లమ్స్ ని ముందే గుర్తుపట్టే అవకాశం ఉంటుంది. ఒకవేళ మధుమేహ వ్యాధి కనుక ఉన్నట్లయితే దానికి సరైన చికిత్స చేసుకుంటే కొరోనరీ ఆర్టరీ వ్యాధుల్ని నివారించుకోవచ్చు. అట్లాగే కొలెస్ట్రాల్ ప్రమాణం 200 మిల్లీగ్రామ్స్ కంటే ఎక్కువ ఉన్నా, ట్రైగ్లిసరైడ్స్ లేక హెచ్డిఎల్ అనే ఒక మంచి కొలెస్ట్రాల్ తక్కువ ఉన్నా, వీటికి సరైన మందులు వాడి వాటిని కొరోనరీ వ్యాధి రాకుండా నివారించుకోవచ్చు. తర్వాత కొన్ని అలవాట్లు, ముఖ్యంగా స్మోకింగ్, సిగరెట్స్ వల్ల నికోటిన్ ఏ రూపంలోనైనా సరే అంటే చుట్ట, బీడీ, సిగరెట్ లేక ఇతర గుట్కా లాంటి పదార్థాల వాడకం కంప్లీట్ గా మానివేసి గుండె నొప్పిని నివారించుకోవచ్చు. ఇక స్థూలకాయం ఒబేసిటీ అనేది అంటే ఉండవలసిన బరువు కంటే 20% ఎక్కువ ఉంటే ఈ స్థూలకాయం తగ్గించుకోవడం కోసం వ్యాయామం, ఇతర మందులు వాడి స్థూలకాయం తగ్గించుకోగలిగితే గుండె నొప్పిని నివారించుకోవచ్చు. తర్వాత జీవన శైలి అంటే వ్యాయామం చేయటం, కనీసం ప్రతి వ్యక్తి కూడా వారంలో 5 సార్లైనా సరే 45 నిమిషాలు నడక, ఈ నడక కూడా వేగం ఎక్కువ ఉండాలి. అంటే ప్రతి వ్యక్తికి కూడా మాక్సిమం హార్ట్ రేట్ అనేది ఉంటుంది. అంటే 220 వయసు తీసేస్తే ఎంత వస్తుందో అది ప్రతి వ్యక్తి నడవాల్సిన మాక్సిమం హార్ట్ రేటు, దీంట్లో కనీసం 70% హార్ట్ రేట్ వచ్చేట్లుగా నడక చేయగలిగితే సరైన ఎక్సర్సైజ్ అవుతుంది. అతి ముఖ్యమైనది మానసిక ఒత్తిడి, ఆలోచనలు ఇలాంటివి లేకుండా ఉండేందుకు యోగా లాంటివి, తర్వాత మానసిక ఒత్తిడి లేని జీవనశైలిని అలవాటు చేసుకోవడం చాలా ముఖ్యం.
1: శ్రోతలు, ఇంతవరకు ఆరోగ్యమే మహాభాగ్యం శీర్షికన గుండె నొప్పికి కారణాలు, చికిత్స గురించి డాక్టర్ సి మధు గారు అందించిన సూచనలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం.
2: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వెయ్యగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
3: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన, ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
4: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా మే గౌరవ్ కే సాథ్ బితా సకో.
3: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000కు పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారి అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.
1: కార్యక్రమంలో ఇప్పుడు విందాం రసని కుంజం ప్రత్యేక కార్యక్రమం. వ్యాఖ్యానం శ్రీమతి పి అనురాధ, నిర్వహణ కె శృతి ప్రియాంక. వినండి

0: రసనికుంజం సినిమా పాటలతో కూర్చిన రూపకం.
1: వ్యాఖ్యానం శ్రీమతి పి అనురాధ, నిర్వహణ కె శృతి ప్రియాంక.
0: వినండి రసనికుంజం సినిమా పాటలతో కూర్చిన రూపకం.

తెలుగు సాహిత్యంలో తొలి జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత. 20వ శతాబ్దంలోని ఆంధ్ర సాహిత్యమునకు సంప్రదాయ సాహిత్యమునకు పెద్ద దిక్కు. అలాగే ఆయన చేపట్టని సాహిత్య ప్రక్రియ లేదు. ఎన్నో కావ్యములు, కవితలు, నవలలు, నాటకాలు, వ్యాసాలు, కథలు, చరిత్రలు వ్రాసిన మహాపాండిత్యం గల వ్యక్తి, జగమెరిగిన ప్రతిభావంతుడు. అతడే కవి సామ్రాట్ బిరుదాంకితుడు శ్రీ విశ్వనాథ సత్యనారాయణ. రవిగాంచనిచో కవిగాంచునే అన్నారు తెనాలి రామకృష్ణ కవి. కవి తన భావ సృజనాత్మక దృష్టితో ఎటువంటి రచనలైనా చేయగలడు, ఏ అంశాన్నైనా స్పృశించగల సమర్థుడు. కత్తి కంటే కలం గొప్పది అని కూడా అంటారు. కత్తి వలన సమాజంలో భయాందోళనలు పెరిగి మానసిక ధైర్యం సన్నగిల్లుతుంది. అదే కలం వలన సమాజంలో ఎంతో చైతన్యం కలిగి విప్లవాత్మక మార్పులకు అంకురం ఏర్పడుతుంది. సమాజ జీవన పరిస్థితులను నిర్మహమాటంగా వివరిస్తూ వాస్తవ చిత్రాలను తన అక్షర అస్త్రాలుగా రచనలు చేసిన మహోన్నత వ్యక్తి, మొట్టమొదటి తెలుగు జ్ఞానపీఠ్ పురస్కార గ్రహీత శ్రీ విశ్వనాథ సత్యనారాయణ. నేటి రసని కుంజం కార్యక్రమంలో విశ్వనాథ వారి పాండిత్య పటిమ గురించి తెలుసుకుందాం.

విశ్వనాథ వారు 1895 సంవత్సరంలో సెప్టెంబర్ 10వ తేదీన కృష్ణా జిల్లాలో నందమూరు గ్రామంలో వైదిక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. తండ్రి శోభనాద్రి, తల్లి పార్వతి. చిన్నతనంలో విశ్వనాథ వారు సుఖప్రదమైన జీవితాన్ని అనుభవించారు. కాలక్రమేణా విశ్వనాథ గారి తండ్రి శోభనాద్రి గారి భక్తి దాతృత్వం వలన కష్టదశ మొదలైంది. విశ్వనాథ వారి విద్యాభ్యాసం ఎన్నో ఆటంకాల నడుమ సాగింది. ప్రాథమిక విద్యను నందమూరు, ఇందుపల్లి, పెదపాడు గ్రామాల్లో అభ్యసించారు. ఉన్నత విద్య బందరు పట్టణంలో సాగింది. తిరుపతి వెంకట కవుల్లో ఒకరైన ప్రముఖ కవి పండితుడు శ్రీ చెళ్లపిళ్ల వెంకట శాస్త్రి గారు బందరు పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయునుడిగా ఉండేవారు. అలా విశ్వనాథ గారికి బాల్యంలోనే చెల్లపిళ్లవారి బోధన ఆయన సాహిత్యానికి నాంది పలికింది. బిఏ తరువాత విశ్వనాథ వారు బందరు హైస్కూలులోనే ఉపాధ్యాయుడిగా చేరారు. యుక్త వయసులో వరలక్ష్మమ్మ గారిని వివాహం చేసుకున్నారు. ఉద్యోగం చేస్తుండగా మద్రాసు విశ్వవిద్యాలయం నుంచి ఎంఏ పట్టా పొందారు. తరువాత మహాత్మాగాంధీ నడుపుతున్న సహాయ నిరాకరణోద్యమంలో పాల్గొనడం కోసం ఉద్యోగాన్ని వదులుకున్నారు. తరువాతి కాలంలో విశ్వనాథ వారు వివిధ కళాశాలల్లో అధ్యాపక వృత్తిని నిర్వహించారు.

1916లో విశ్వేశ్వర శతకంతో విశ్వనాథ రచనా ప్రస్థానం ప్రారంభమైంది. అప్పటి జాతీయోద్యమ ప్రభావంతో ఆ సమయంలోనే ఆంధ్ర పౌరుషం రచించారు. 1920 నాటికే తెలుగులో ప్రసిద్ధ కవిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. తరువాత విశ్వనాథ రచనా పరంపర పుంఖాను పుంఖాలుగా కొనసాగింది. ఆయన రచనలను కొన్ని ఇతర భాషలలోకి అనువదించారు. రేడియో కోసం నాటకాలు, ప్రసంగాలు రూపొందించారు. ఎక్కువ భాగం రచనలు, వ్యాసాలు తెలుగు భాషలో రచించాడు. విశ్వనాథ వారి రచనల్లో ప్రత్యేకంగా చెప్పుకోవలసినవి ఆంధ్ర పౌరుషం, శ్రీమద్ రామాయణ కల్పవృక్షం, వేయి పడగలు, కిన్నెరసాని పాటలు, పురాణ వైర గ్రంథమాల, ఏకవీర, స్వర్గానికి నిచ్చెనలు, విష్ణుశర్మ ఇంగ్లీషు చదువు, కాశ్మీరరాజు చైత్ర మొదలైనవి ఎన్నో ప్రసిద్ధిగాంచినవి ఉన్నాయి. తన రచనల్లో శ్రీమద్ రామాయణ కల్పవృక్షంకు 1971లో జ్ఞానపీఠ్ అవార్డు లభించింది. ఇది తెలుగులో తొలి జ్ఞానపీఠ్ అవార్డ్. ఇది పద్యకావ్యము. విశ్వనాథ వారు ఈ కావ్యాన్ని అద్భుతమైన శైలిలో నవ సాంప్రదాయవాద పద్ధతిలో మలిచారు. ఈ కావ్యం వాల్మీకి రామాయణాన్ని అనుసరించినా పాత్రల చిత్రణలోనూ భావనల్లోనూ విశ్వనాథ వారి సొంత తాత్వికత కనిపిస్తుంది.

ఈ కావ్యం తనకు వ్యక్తిగతంగా ఎంతో తృప్తినిచ్చింది అని చెప్పేవారట. మిత్రులెవరూ ఎంతో మంది కవులు రాసిన రామాయణాన్నే ఎందుకు వ్రాయాలి అని అడిగారట. అందుకు విశ్వనాథ వారు, రోజూ తింటున్నామని అన్నం తినడం మానేయడం లేదు కదా అని చెప్పారట. అలా విశ్వనాథ వ్యక్తిత్వం కూడా ప్రాచీన విధానాలకు ఆచారాలకు కట్టుబడ్డది. భారతీయత మీద, తెలుగుదనం మీద అభిమానం కలిగింది. తన అభిప్రాయాలను, ఇష్టాయిష్టాలను నిక్కచ్చిగా తెలిపేవాడు. ఇందువల్ల విశ్వనాథను వ్యతిరేకించిన వారు చాలామంది ఉన్నారు. ఛాందసుడు అని, గతకాలమే మేలు వచ్చుకాలము కంటెన్ అనేవాడు అని ప్రముఖ కవి శ్రీశ్రీ విమర్శించారు. విశ్వనాథకు పాశ్చాత్య సాహిత్యం అంటే పడదని అనుకుంటారు కొందరు. కాని ఆయన పాశ్చాత్య సాహిత్యం పట్ల గౌరవం కలిగి ఉండేవాడు. షేక్స్పియర్, మిల్టన్, షెల్లీ వంటి కవుల రచనలను ఆశాంతం పరిశీలించాడు. అలాగే గురువుల పట్ల ఎనలేని గౌరవం ఉన్న విశ్వనాథకు తన ప్రతిభపైన అపారమైన విశ్వాసం కూడా కలిగి ఉండేవాడు. తనంతటివాడు శిష్యుడయ్యాడని చెప్పుకునే భాగ్యం నన్నయ్య తిక్కనాదులకు లభించలేదని, చెళ్లపిళ్లవారికి దక్కిందని ఒకమారు తమ గురువుగారి సన్మాన సభలో అన్నాడు విశ్వనాథ.

ఏకవీర నవలను పుట్టపర్తి నారాయణాచార్యులు మలయాళంలోకి, అంబటిపూడి హనుమయ్య తమిళంలోకి అనువదించారు. ఇక తెలుగులో ఏకవీర నవల సినిమాగానూ తీయటం జరిగింది. ఈ చిత్రానికి మాటలు పాటలు డాక్టర్ సి నారాయణరెడ్డి సమకూర్చారు. వేయి పడగలు అనే నవల సామాజిక నవల. ఇందులో భారతదేశంలో మారుతున్న సామాజిక, రాజకీయ, ఆర్థిక పరిస్థితులను, ముఖ్యంగా జమీందారీ వ్యవస్థ పతనాన్ని, గ్రామీణ సంస్కృతిని అద్దం పట్టే విధంగా రచించారు విశ్వనాథ. ఇంకా భారతీయ సంస్కృతి, ఆచారం, విశేషాలు, మధ్యతరగతి జీవన విధానాలు ఈ నవలలో విశేషంగా చూపించారు. బహుభాషా కోవిదుడు, మాజీ ప్రధాని అయిన శ్రీ పివి నరసింహారావు వేయి పడగలు నవలను సహస్రఫణ్ పేరుతో హిందీలోకి అనువదించాడు. అంటే ఇందులో భారతీయ సామాజిక పరిస్థితి గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని ఆకాంక్షించారు పివి. విశ్వనాథ వారి రచనకి ఇంతటి గొప్ప ఖ్యాతి లభించడం విశేషం.

0: ఆంధ్రజాతి తన సంప్రదాయాలకు అనుగుణంగా విశ్వనాథ వారిని కవి సామ్రాట్ బిరుదుతో సత్కరించింది. 1964లో ఆంధ్ర యూనివర్సిటీ కళా ప్రపూర్ణతో సన్మానించింది. ఎన్నో యూనివర్సిటీలు ఆయనకు డాక్టరేట్లు అందించాయి. 1962లో విశ్వనాథ మధ్యాకరలు రచనకు కేంద్ర సాహిత్య అకాడమీ వారి బహుమతి లభించింది. 1970లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆస్థాన కవిగా గౌరవించింది. అదే సంవత్సరంలో భారత ప్రభుత్వం పద్మభూషణ్ పురస్కారంతో గౌరవించింది. అలాగే జ్ఞానపీఠ్ అవార్డు పొందిన తొలి తెలుగు రచయితగా విశ్వనాథ వారు చరిత్రలో నిలిచారు. 1976 అక్టోబర్ 18న విశ్వనాథ వారు పరమపదించారు. ఆయన జీవితం చాలా కాలం విజయవాడ నగరంలోనే గడిచింది. 1996 అక్టోబర్ 21న ఆయన శత జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని విజయవాడలో ఆయన విగ్రహాన్ని అప్పటి రాష్ట్రపతి శంకర్ దయాళ్ శర్మ ఆవిష్కరించారు. భారత ప్రభుత్వం విశ్వనాథ సత్యనారాయణ బొమ్మ ఉన్న తపాలా బిళ్లను 2017 ఏప్రిల్ 26న విడుదల చేసింది.
1: రసనికుంజం సినిమా పాటలతో కూర్చిన రూపకం విన్నారు.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 8:15 కావస్తుంది. మరికొంచెం సేపట్లో ఆంగ్లంలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుండి.

0: सुशील चंद्र तिवारी, आकाशवाणी न्यूज, लखनऊ.
1: The India Meteorological Department or IMD has forecast heavy rainfall over northeastern parts of India during the next 2 days. According to IMD, similar weather conditions are also likely to prevail over Bihar, East Madhya Pradesh, East Uttar Pradesh, Odisha and West Bengal today. Meanwhile, Andaman and Nicobar Islands, Bihar, Odisha, Sub-Himalayan West Bengal, Sikkim and Telangana are expected to witness thunderstorms accompanied with lightning and gusty winds during the next 2 days. Iran has highlighted India's role as a vital diplomatic hub ahead of the Iranian President Masoud Pezeshkian's visit to New Delhi for the upcoming BRICS summit, expressing optimism that the grouping will provide a strong platform to deepen bilateral trade and strategic cooperation. During a press briefing, Iranian Foreign Ministry spokesperson Ismail Baghai emphasized the importance Tehran attaches to its long-standing ties with New Delhi. On to sports. Indian para archers will be in the spotlight as they look to make the most of the home advantage at the World Archery Para Series in Ahmedabad, with India set to feature in 4 gold medal finals today. In the para recurve women's team gold final, India's Bhavna and Pooja will take on China's Liang Qirong and Chen Yu, with the Indian duo aiming to secure the top prize on home soil. In para recurve men's team gold final, India's Harvinder Singh and Vijay Sundi will go up against Slovakia's David Ivan and Denis Ivan. And now for a look at today's newspapers, it's over to Renu Kataria.
2: Thank you, Anuja. The news of launching a crackdown on all illegal 5-story buildings by the MCD in the national capital finds coverage in all the dailies today. The Tribune writes, 5 top civic body officials suspended, court orders probe, flags unsafe PG culture. Defence Acquisition Council clears proposals for the 3 services with 98% procurements to be sourced from Indian industry. Hindustan Times headline says, from missiles to radars, DAC clears 1.1 lakh crore rupee defense boost with 300 kilometer range Sukhoi missiles on list. The Indian Express quotes ISRO chief's message to his staff allaying apprehensions of the space agency being privatized. The headline states, no privatization, but space economy has to grow. National Film Awards ceremony to be in Gujarat this year, cites the Times of India. And finally, in a first, alternative fuels overtake petrol car sales as a headline in the Financial Express. And with that, it's back to you, Anuja.
1: Thank you, Renu. And now, before we end the bulletin, the headlines once again. Prime Minister Narendra Modi to launch development projects worth over 35,000 crore rupees from Vadodara in Gujarat today, to also inaugurate Global FinTech Fest 2026 in Mumbai. Defence Acquisition Council clears capital acquisition proposals worth over 1,10,000 crore rupees for defence forces. Luxembourg backs India's bid for permanent seat in UNSC. India joins US and 24 other countries to shape development of next generation 6G networks. Delhi police arrests 3 members of family that owned collapsed building in Satyaniketan area of the national capital. And India set to feature in 4 gold medal finals at World Archery Para Series in Ahmedabad today. And with that, we end the morning news. Have a nice day.
3: ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు ఆకాశవాణి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్, కోనసీమ జిల్లా సమాచార లేఖ. రచన శ్రీ కేవీఎస్ఎన్ మూర్తి.
4: ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు, సురక్షితంగా తిరిగి వచ్చిన 7 గల్లంతైన మత్స్యకారులు సహా పలంశాలతో కూడిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సమాచార లేఖ ఇప్పుడు వింటారు. కుమార్ అన్నారు, కలెక్టర్ కార్యాలయంలో ప్రభుత్వ పాఠశాలల్లో 10వ తరగతి పరీక్ష ఫలితాల్లో 590కి పైగా మార్కులు సాధించి ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు 10,000 రూపాయల నగదు చెక్కులను కలెక్టర్ విద్యార్థులకు అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, విద్యార్థులు పోటీతత్వంలో ఇంజనీరింగ్, నీట్, యూపీఎస్సీ, ఐఐటి పరీక్షల్లో డిజిటల్ సాంకేతికతను వినియోగించుకుంటూ విద్యా నాణ్యత ప్రమాణాలను పెంచుకోవాలని అన్నారు. 80వ స్వాతంత్ర్య దినోత్సవం పురస్కరించుకుని స్వాతంత్ర్య సమరయోధుల ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని దేశ సమైక్యత, దేశభక్తి అంకితభావంతో 2047 వికసిత్ ఆంధ్రప్రదేశ్, వికసిత్ భారత్ నిర్మాణంలో యువత భాగస్వాములు కావాలని రాష్ట కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పేర్కొన్నారు. అమలాపురం బాలయోగి స్టేడియంలో జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసు గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం జిల్లాలో జరుగుతున్న అభివృద్ది,

0: ప్రభుత్వ కార్యక్రమాలపై జిల్లా ప్రజలనుద్దేశించి మంత్రి ప్రసంగించారు. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్ఫూర్తిగా తీసుకుని దేశభక్తితో ప్రజాసేవకు కృషి చేయాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా సంక్షేమం, అభివృద్ది, సుపరిపాలనకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని వివరించారు. అమలాపురం పురపాలక సంఘం పరిధిలో విద్యుత్ వ్యయాన్ని తగ్గించడంతో పాటు పునరుత్పాదక ఇంధన వినియోగాన్ని పెంచేందుకు సౌర విద్యుత్ ప్రాజెక్టు అమలుకు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఆర్ మహేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. అమలాపురంలో మున్సిపల్ అధికారులతో తాగునీటి పంపింగ్ వ్యవస్థలు, వీధి దీపాలు, మున్సిపల్ కార్యాలయాల సేవలకు సంబంధించి విద్యుత్ వినియోగంపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపాలిటీ పరిధిలోని 288 విద్యుత్ కనెక్షన్ల ద్వారా నెలకు సుమారు 100,000 యూనిట్ల విద్యుత్ వినియోగం అవుతున్నట్టు అధికారులు కలెక్టర్కు వివరించారు. గోదావరి పుష్కరాల సన్నద్దతలో భాగంగా పుష్కర ఘాట నిర్వహణ పనులు వేగవంతం చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ వైఖోమ్ నైడియాదేవి పేర్కొన్నారు. రానున్న గోదావరి పుష్కరాలు 2027 అఖండ గోదావరి పరివాహక ప్రాంతాలైన వాడపల్లి, అంతర్వేది, కోటిపల్లి, అప్పనపల్లి, కుండలేశ్వరం, గోదావరి తీరంలో ఆధ్యాత్మికత, దైవభక్తి, పర్యావరణ పరిరక్షణ వంటి అంశాలను దృష్టిలో ఉంచుకుని గోదావరి విశిష్టతను పెంపొందించే విధంగా అధికారులు తగిన చర్యలు చేపట్టాలని ఆమె తెలిపారు. గోదావరి పుష్కర ఘాట నిర్వహణ పనులపై దృష్టి సారించి శాఖల సమన్వయంతో పనులు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. జిల్లాకు చెందిన 7 మత్స్యకారులు సముద్రంలో గల్లంతైన ఘటనలో 7 మత్స్యకారులు పశ్చిమ బెంగాల్ తీరంలో సురక్షితంగా ఒడ్డుకు చేరారు. ఆగస్టు 3 తేదీన ఓడల్రేవు ఫిష్ ల్యాండింగ్ సెంటర్ నుంచి ముత్యాలమ్మ అనే ఫిషింగ్ బోటు 15 రోజుల డీప్ ఫిషింగ్ కోసం సముద్రంలోకి వెళ్లారు. అల్లవరం మండలం కొమ్మరిగిరి పట్టణంలో ఈ బోటు రిజిస్టర్ అయి ఉండగా బోట్లో మొత్తం 7 మత్స్యకారులు క్రూ సభ్యులుగా వేటకు వెళ్లారు. మత్స్యకారుల నుంచి ఎలాంటి సమాచారం అందకపోవడంతో అందుబాటులో ఉన్న సమాచారాన్ని సేకరించి సంబంధిత కేంద్ర ప్రభుత్వ, రాష్ట ప్రభుత్వ శాఖలతో నిరంతరం సమన్వయం చేసినట్టు జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ తెలిపారు. కోస్ట్ గార్డు, నేవీ సహకారంతో విస్తృత గాలింపు చేశారు. 23 రోజుల అనంతరం ఆగస్టు 26 తేదీ ఉదయం 11 గంటల సమయంలో మత్స్యకారుల ఆచూకీ లభించింది. దీంతో వీరందరినీ ప్రభుత్వం స్వగ్రామాలకు తరలించింది. అమలాపురం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిని విస్తరిస్తూ అదనపు పట్టణ స్థానిక సంస్థ 8 మండలాలను చేర్చడం ఎంతో సంతోషదాయకమని జిల్లా జాయింట్ కలెక్టర్ వైఖోమ్ ఐడియా దేవి పేర్కొన్నారు. 896.16 చదరపు కిలోమీటర్ల నుంచి 1,765.45 చదరపు కిలోమీటర్లకు పెరగనుందన్నారు. ప్రస్తుతం 19 మండలాలు, 7 పట్టణ స్థానిక సంస్థలు కలుపుకుని అముడా పరిధిని మరింత విస్తరించినట్టు జాయింట్ కలెక్టర్ తెలిపారు. జిల్లాలో విద్యుత్ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు 327 కోట్ల రూపాయలతో చేపడుతున్న విద్యుత్ మౌలిక సదుపాయాల అభివృద్ది పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు. అమలాపురంలో జిల్లా కలెక్టర్, అమలాపురం పార్లమెంట్ సభ్యులు గంటి హరీష్ మాథూర్, అమలాపురం శాసనసభ్యులు హైతాబత్తుల ఆనందరావుతో కలిసి విద్యుత్ శాఖ అధికారులతో 3 విద్యుత్ కమిటీ సమావేశం నిర్వహించారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా చిన్నారులకు మెరుగైన పౌష్టికాహారం అందించడంతో పాటు నాణ్యమైన విద్య, ఆరోగ్య రక్షణ సేవలు అందించాలని కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ సూచించారు. రామచంద్రాపురం ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో ఖాళీగా ఉన్న 11 అంగన్వాడీ హెల్పర్ ఉద్యోగాలకు కొత్తగా ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలను మంత్రి అందజేశారు. ఇప్పటి వరకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సమాచారం లేఖ విన్నారు. రచన విఎస్ఎన్ మూర్తి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆకాశవాణి ప్రతినిధి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం 101.7 మెగాహెడ్స్ పై ఇప్పుడు విందాం చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు. ముందుగా వినండి లాయర్ సుహాసిని చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి స్వీయ స్వర కల్పనలో ఎస్పి శైలజతో కలిసి పాడిన పాట, గీతరచన వేటూరి సుందర్రామ్మూర్తి గారు.

0: పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
1: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
2: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
1: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృకంగా ఉండండి.

మీరు విన్న ఆ పాట మా అన్నయ్య చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఉన్ని మీనన్, చిత్ర, సుజాత పాడిన పాట విన్నారు. గీత రచన శ్రీహర్ష, సంగీతం ఎస్ఏ రాజ్కుమార్. శ్రోతలు చిత్రసీమ కార్యక్రమం వింటున్నారు. తర్వాత పాట విందాం. సూరిగాడు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట. గీత రచన దాసరి నారాయణరావు, సంగీతం వాసురావు.

0: కోసమే పిన్ని గారు.
1: ఏంటి ఈ గోళ?
2: గోళ కాదమ్మా, సంగీత మాల. అన్నం తిని పడుకునే ముందు నాలుగు రాగాలు తీసి పడుకుంటే రోగాలు రావని యోగరత్నావళిలో చదివాం కదరా.
3: అవును.
1: నోరు మూసుకుని కిక్కురు పడకుండా పడుకోండి, లేదా ఈ ఇంటికి గర్భ తొక్కనే ఉను. మీ బాబు దుబాయ్ ఇంటూ పోయాడు, నువ్వేమో ఈ దూబ్రా చేద్దాం ఎంటే తిరుగుతున్నావు. పడకండి నోరు మూసుకుని.
0: ఒరే సత్యరాజు, మీ అమ్మ దుబాయ్ అంటే గుర్తొచ్చింది. ఈ అమ్మాయి బొంబాయి నుంచి వచ్చిందని పేపర్ కురాడి బోగట్ట. ఎందుకు వచ్చినట్టు అలిగిడైంది లగన్ రాయ్.

విన్న పాట మధురా నగరిలో చిత్రం కోసం మనో బృందం పాడిన పాట విన్నారు. సాహిత్యం వెన్నెలకంటి, సంగీతం ఎస్ బాలకృష్ణన్. చిత్రసీమ కార్యక్రమంలో తరువాత పాట విందాం. లారీ డ్రైవర్ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట. గీతరచన సీతారామశాస్త్రి, సంగీతం చక్రవర్తి.

0: శ్రోతలు ఇంతవరకు చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం స్టూడియోస్లో సమయం 9 గంటలు. ఇప్పుడు విందాం. సమాచార వ్యవస్థకు ఆద్యుడు అలెగ్జాండర్ గ్రాహం బెల్. రూపకం రచన డాక్టర్ సివి సర్వేశ్వర శర్మ. నిర్వహణ శ్రీ బేత రామసూర్య ప్రకాష్ రావు. వినే ముందుగా ప్రకటన.
1: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వెయ్యగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
2: సమాచార వ్యవస్థకు ఆద్యుడు అలెగ్జాండర్ గ్రహం బెల్. రూపకం రచన డాక్టర్ సివి సర్వేశ్వర శర్మ. నిర్వహణ బేత రామసూర్య ప్రకాశ్ రావు. వినండి సమాచార వ్యవస్థకు ఆద్యుడు అలెగ్జాండర్ గ్రహం బెల్. రూపకం

0: మార్నింగ్ అలెగ్జాండర్ గ్రహం బెల్.
1: గుడ్ మార్నింగ్.
0: నా పేరు గార్డ్నర్. నేను బోస్టన్లో ఉన్న అడ్వకేట్గా పనిచేస్తున్నాను. నా కుమార్తె హెబార్డ్, ఆమె చెవిటిది. మీరు పుట్టుమూగా చెవిటి వారికి విజిబుల్ స్పీచ్ నేర్పుతారని తెలిసింది.
1: అవును, మా తాతగారు మా తండ్రి గారు కూడా ఇదే పనిచేసేవారు. నేను తప్పకుండా మీ కుమార్తెకు విజిబుల్ స్పీచ్ నేర్పుతాను.

0: మరో ఇది నేర్చుకుని లబ్ధి పొందారు.
1: ఎస్ ఐ నో. మీరు సొంతంగా ఈ బోస్టన్లోనే ఒక స్పీచ్ ట్రైనింగ్ స్కూల్ ప్రారంభించారు కదా?
0: అవును.
1: అందులో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు విజిబుల్ స్పీచ్ బోధించడంలో శిక్షణ ఇస్తున్నారు కదా?
0: అవును.
1: చెవిటి పిల్లలకే కాకుండా పెద్దవారికి కూడా విజిబుల్ స్పీచ్ ని బోధిస్తున్నట్లు మీ శిష్యులు చెప్పారు.
0: ఓ,
1: వీటి స్థాపన వెనుక మీ ఆశయం ఏమిటో తెలియదు గాని మీరు చేస్తున్న సేవ నిరుపమానం.
0: థ్యాంక్ యూ. నా సంకల్పం ఒక్కటేనండి, అలాంటి వారి అవిటితనాన్ని అధిగమించేందుకు పరికరాలు తయారు చేయాలన్నదే నా ఆశయం.
1: అవును, మీరు మీ చిన్నతనంలోనే ఫోనోటోగ్రాఫ్ కనిపెట్టినట్లు మీ శిష్యులు చెప్పారు.
0: అవును.
1: అంత చిన్న వయసులో ఫోనోటోగ్రాఫ్ ఎలా కనిపెట్టగలిగారు?
0: నేను చిన్నప్పుడు మా పెంపుడు కుక్కతో ఆటలు ఆడుతూ ఉండేవాడిని. ఒక విధంగా ఈ ఆటలే ఫోనోటోగ్రాఫ్ కనిపెట్టేందుకు ప్రేరణ అయ్యాయి. మా పెంపుడు కుక్కను రెచ్చగొట్టి అరిపించేవాడిని. దాని అరుపులు వినడానికి రబ్బరు, దూది, గొట్టాలు వంటివి వాడి వినేవాడిని. ఒక అద్దపు ముక్కకు రంగులేసి దానిపైన చిన్న పుల్ల వంటిది అమర్చాను. అది కుక్క అరుపులకు అనుగుణంగా అటు ఇటు కదులుతూ అద్దం పైన గీతలు గీసేది. దీన్నే గ్రాఫ్ అంటారు.
1: ఓ, అదేనా మీరు రూపొందించిన ఫోనోటోగ్రాఫ్?
0: అది కాదు. దాని ఆధారంగా నేను స్మిత్సోనియన్ ఇన్స్టిట్యూట్లోని శాస్త్రవేత్త సహాయ సహకారాలు కోరాను. అతను అందించిన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని తొలి ఫోనోటోగ్రాఫ్ని తయారు చేశాను.
1: ఓహో.
2: అలెగ్జాండర్ గ్రెహం బెల్ స్కాట్లాండ్లోని ఎడిన్బర్లో 1847 మార్చి 3న జన్మించాడు. అతని ఇల్లే అతని మొదటి పాఠశాల. తండ్రి తాతలు తాము కనుగొన్న విషయాలు బెల్కు చెప్పడం వలన వారే అతనికి తొలి గురువులయ్యారు. అతని తల్లి సంగీతానికి సంబంధించిన అనేక విషయాలు అతనికి నేర్పింది. చదువు పట్ల బెల్కు ఇవన్నీ శ్రద్ధ పెంచాయి.
3: బెల్ 13 సంవత్సరాల వయసుకే ఎడిన్బర్లో ఉన్న ఎల్జన్ బాయ్ స్కూల్లో ఉపాధ్యాయుడిగా చేరాడు. తన చదువుకు కావలసిన ధనం తానే సంపాదించుకున్నాడు. లండన్లోని యూనివర్సిటీ కాలేజీలో కాస్మిక్ సైన్స్ ఇంకా భౌతిక శాస్త్రంలో తన విద్యను కొనసాగించాడు.
2: ఇంట్లో పరిస్థితులు ఎదురు తిరిగాయి. అతని సోదరులు అనారోగ్యంతో మరణించడంతో కుటుంబం అమెరికాకు వెళ్లి అక్కడ స్థిరపడింది.
3: గార్డ్నర్ కుమార్తె హెబార్డ్కు విజిబుల్ స్పీచ్ నేర్పే సమయంలో వారిద్దరూ ప్రేమించుకున్నారు. ఆమెను బెల్ వివాహం చేసుకున్నాడు. అల్లుడు పరిశోధనలకు ధనవంతుడైన గార్డ్నర్ కావలసిన ఆర్థిక సహాయం అందజేశాడు.
2: 1875లో బెల్ రూపొందించిన ఫోనోటోగ్రాఫ్ రూపాంతరం చెంది మన ముందుకు గ్రామ్ఫోన్ ప్లేట్గా తయారయ్యి వచ్చింది. ఇంకా చెప్పాలంటే ఆనాటి ఫోనోటోగ్రాఫ్కు మెరుగైన రూపాలే మనం ఉపయోగించుకునే టేప్ రికార్డర్లు, సీడీలు.
0: వాట్సన్, ఆ టెలిగ్రాఫ్ ఆఫీస్ దగ్గర చాలా మంది జనం క్యూలో నించుని ఉన్నారు. ఎవరి మటుకు వారే వార్తల్ని టెలిగ్రామ్ ద్వారా పంపాలని ఆతృతలో ఉన్నారు. వాట్ ఇస్ దిస్?
4: అవును, నేను గమనించాను, క్యూ పెరిగిపోతుంది. ఏం చేస్తే బాగుంటుంది?
0: ఏం చేయగలం, టెలిగ్రాఫ్ తీయకుండా ఒక మెసేజ్ని మాత్రమే పంపడం సాధ్యం.
4: అవునండి, ఈ పరిస్థితిని మీరేమైనా చక్కదిద్దగలరేమో ఆలోచించండి.
0: నాకు సరిగ్గా అదే ఆలోచన వచ్చింది వాట్సన్. దీని మీద పరిశోధన చెయ్యాలి. చేస్తా.
4: మిస్టర్ బెల్, మీ దృష్టిలో సమస్య నమోదయ్యింది అంటే త్వరగానే మీరు పరిష్కారం సాధిస్తారు.
0: థ్యాంక్ యూ. ప్రయత్నిద్దాం. వాట్సన్, అద్భుతం, విజయం సాధించాను. ఒక తీగ వెంబడి ఒకేసారి 6 నుండి 8 మెసేజ్లు పంపగలిగాను. దీనికి హార్మోనిక్ టెలిగ్రాఫ్ అని పేరు పెట్టాను.
4: వెరీ గుడ్. మీరు తలచుకుంటే సులువుగా ఎలాంటి సమస్యనైనా సాధించగలరని నాకు తెలుసు.
0: థ్యాంక్ యూ. 6 నుండి 8 మెసేజ్లు పంపగలుగుతున్నాను ఒకేసారి, తెలుసా? కొన్ని కొన్ని సమస్యలు ఎదురవుతున్నాయి,

0: కానీ ఈ సమస్యలు అధిగమించేందుకు కొంత కృషి చేయాల్సి ఉంది. నువ్వు నాకు తోడుగా ఉండాల్సిమా.
1: బెల్ సార్, కొత్తగా అడుగుతారేమిటి? నేను ఎప్పుడూ మీకు తోడుగానే ఉంటున్నాను కదా.
0: వాట్సన్, అయితే నువ్వు నేను వేరువేరు గదుల్లో కూర్చుని ఎవరికి తోచిన విధంగా మనం

0: ఈ తీగ చుట్టలలో విద్యుత్ ప్రవహిస్తుంది. అంటే ఒకదానితో మరొకటి తాకకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నమాట. అరేరే, ఈ తీగ చుట్టలలోని తీగలు ఒకదానితో మరొకటి కొట్టుకుంటున్నాయి. ఈ శబ్దం టెలిఫోన్ వ్యవస్థకు ఏర్పాటు చేసిన తీగ గుండా ప్రయాణం చేసి అక్కడి నుండి వినిపిస్తుందేంటి అంటే, విద్యుత్ తీగల ద్వారా శబ్దాన్ని ప్రవహింపజేయవచ్చునన్నమాట.
1: వాట్సన్, ఏయ్ వాట్సన్, నువ్వు వెంటనే నా గదిలోకి రా.
2: ఏమిటి, అర్జెంటుగా రమ్మని పిలిచారు?
1: ఒకదాని కోసం పరిశోధన చేస్తుంటే మరొక కొత్త విషయం బయటపడింది. శబ్దాన్ని తీగల ద్వారా పంపవచ్చు తెలుసా?
2: అవునా, ఇదేనా సాధ్యం?
1: వాట్సన్, నేను శబ్దశాస్త్రంలో డిగ్రీ సంపాదించాను. నాకు తెలిసినంత వరకు మనిషి నోటి నుండి శబ్దం వెలువడగానే నోటి వద్ద నున్న గాలి అణువులు స్పందించి కంపిస్తాయి. ఆ కంపనాలు ఒక అణువు నుండి మరొక అణువుకి పాకుతాయి. ఆ విధంగా గాలి అణువులు కంపిస్తూ శబ్దాన్ని మనిషి చెవి దగ్గరకు చేరుస్తాయి. ఆ గాలి అణువుల కంపనాల వల్ల మనిషి బాహ్య చెవి నుండి కర్ణభేరి దాకా ఉన్న గాలి స్తంభం కూడా కంపిస్తుంది. ఫలితంగా కర్ణభేరి కూడా కంపనాలకు గురి అవుతుంది.
2: మరి శబ్దం మెదడుకి ఎలా చేరుతుంది?
1: ఇప్పుడు కర్ణభేరి వెనుక మూడు ఎముకలు ఉంటాయి. ఈ మూడు కర్ణభేరి కంపనాలను మెదడుకు చేరుస్తాయి. అప్పుడు శబ్దం వినిపిస్తుంది.
2: అయితే ఇప్పుడు ఏం చేద్దాం?
1: ముందు చనిపోయిన ఒక వ్యక్తి కర్ణభేరిని సేకరిద్దాం. అది ఎలా పనిచేస్తుందో గమనిద్దాం. ఎందుకంటే శబ్దాలను గ్రహించాలంటే కర్ణభేరి పనితీరు చాలా ముఖ్యం.
2: మీరు ఏ దిశలో పరిశోధనలు కొనసాగించాలనుకుంటున్నారో నాకు అర్థం కావటం లేదు.
1: మనం మాట్లాడే ధ్వనిని బట్టి తీగలోని విద్యుత్ ప్రవాహంలో మార్పులు తేగలిగితే ఆ విద్యుత్తును తీగ ద్వారా ప్రసారం చేసి తిరిగి దాని నుండి శబ్దం రాబట్టచ్చు.
2: బెల్ సార్, మీ చిన్నతనంలో రూపొందించిన ఫోనోటోగ్రాఫ్ ఇప్పుడు మనకు పనికొస్తుందేమో ఆలోచించారా?
1: ఎస్ ఎస్, హే, బాగా గుర్తు చేశావు. అవును, ఫోనోటోగ్రాఫ్ నిర్మాణంలో ఒక పలుచని తోలుపర వాడాను, గుర్తుందా? దానిని బిగుతుగా స్థిరంగా బిగించుంచాను. అది మనం మాట్లాడే ప్రతి శబ్దానికి అనుగుణంగా కంపించేది. అది మన చెవిలోని కర్ణభేరిలాగా పనిచేసింది. దానిని ఇప్పుడు రిసీవర్లో వాడుకుందాం.
2: కరెక్ట్, వండర్ఫుల్. దాన్ని తయారు చేసి ఇప్పుడే పట్టుకొస్తాను.
1: వాట్సన్
2: సార్,
1: నువ్వు తీసుకొచ్చిన ఫోనోటోగ్రాఫ్ తోలుపుర ముందు ఒక మౌత్ పీస్ ఏర్పాటు చేస్తాను. దాని వెనుక ఒక బిరుసైన వెంట్రుక వంటి దాన్ని పెడతాను.
2: ఎక్సలెంట్. ఈ వెంట్రుక ముందు గతంలో మాదిరిగా ఒక మసి పూసిన అద్దం కూడా ఉంచుదాం సార్.
1: ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ, నేను అదే చెప్దాం అనుకుంటున్నాను. బానే ఉంది. నేను మౌత్ పీస్ దగ్గర మాట్లాడతాను, ఏం జరుగుతుందో పరిశీలించు. వాట్సన్, హలో మిస్టర్ వాట్సన్.
2: మిస్టర్ బెల్, మీ మాటలకు అనుగుణంగా తోలుపొర కదులుతోంది. దానికి అనుగుణంగా దానికి బిగించిన బిరుసైన వెంట్రుక మసిపూసిన అద్దంపై గీతలు గీస్తోంది.
1: గుడ్ గుడ్ గుడ్. ఇప్పుడు అద్దం మీది గీతలని మైక్రోఫోన్ రిసీవర్ల ద్వారా మళ్ళీ శబ్దంగా మారుద్దాం. ఓకే,
2: అలాగే. అయితే నేను నా గదిలోకి వెళ్ళి దాన్ని మెరుగుపరిచే ప్రయత్నం చేస్తాను.
1: సరే సరే సరే, ముందు నేను ఇక్కడ పరికరం ద్వారా శబ్దాన్ని పంపితే నీ గదిలో ఉన్న నీ పరికరంలో ఆ శబ్దం నీకు చేరే విధంగా, నువ్వు అక్కడ శబ్దం చేస్తే నాకు అది చేరే విధంగా చిన్న టెలిఫోన్ వలయం ఏర్పాటు చేద్దాం.
2: తప్పనిసరిగా ఏర్పాటు చేద్దాం.
1: నేను ఇప్పటికే దాన్ని ఏర్పాటు చేశాను. నువ్వు నీ గదిలో ఉన్న పరికరానికి ఈ తీగలను కలుపు, సరిపోతుంది.
2: అలాగే, వెళ్తున్నాను.

0: ఆలోచనల్ని వస్తురూపంలోకి మలిచినప్పుడు గాని ఫలితాలు రావు. ఒకసారి ఈ పరికరాన్ని పైకెత్తి చూద్దాం. ఇదేమిటి, ఈ బ్యాటరీలోని యాసిడ్ నా మీద పడుతుంది. వాట్సన్, వాట్సన్, కమ్ హియర్, ఐ వాంట్ యు.
1: మీ మాటలు నాకు ఫోన్లో వినిపిస్తున్నాయి. వస్తున్నాను, వస్తున్నాను.
2: ఇవే టెలిఫోన్ ద్వారా ప్రసారమైన మొట్టమొదటి మాటలు. ఒక్కసారిగా వాట్సన్ ఉద్విగ్న భరితుడయ్యాడు. ఆ ఆనందంతో బెల్ వద్దకు

0: పరిగెత్తాడు. ఇది అనుకోని పరిణామం. హఠాత్తుగా జరిగిన ఈ సంఘటన ప్రపంచ చరిత్రనే మార్చివేసింది. ఆ ఇరువురు తమ పరిశోధనలు అతి తక్కువ సమయంలోనే విజయవంతం అవుతాయని అనుకోలేదు.
1: టెలిఫోన్ నిర్మాణం బెల్ ఒక్కడే కాదు, ఇంకా మరికొంతమంది శాస్త్రవేత్తలు కూడా అదే సమయంలో రూపొందించారు. అటువంటి వారిలో ఎలీషా గ్రే, థామస్ ఆల్వా ఎడిసన్, డానియల్ వంటి వారు ఉన్నారు.
0: వీరంతా టెలిఫోన్ వ్యాపార హక్కుల కోసం, పేటెంట్ కోసం దరఖాస్తులు చేసుకున్నారు. దీనితో బెల్ కోర్టుకు వెళ్లాడు. తాను 1876 మార్చి 10 టెలిఫోన్ రూపకల్పన చేసినట్లు కోర్టుకు తెలిపాడు. కోర్టు బెల్కు అనుగుణంగా తీర్పునిచ్చింది. 1876 జూన్లో ఫిలడెల్ఫియాలో చాలా పెద్ద ఎగ్జిబిషన్ జరిగింది. ఈ ఎగ్జిబిషన్లో బెల్ తన టెలిఫోన్ను పెట్టాడు. అదొక చిన్న ఆట వస్తువుగా భావించి ఎవరూ దానికేసి చూడలేదు. ఒక వస్తువును కనిపెట్టిన వెంటనే అది ప్రచారంలోకి రాదు. అది కనిపెట్టిన వారి సహనాన్ని పరీక్షిస్తుంది. బెల్ ఎంతో సహనం వహించాడు. ఎవరైనా ఫోన్ తీయకపోతారా అని ఓపిగ్గా ఎదురుచూడసాగాడు.
1: అతను ఎదురుచూసిన సమయం రానే వచ్చింది. బ్రెజిల్ చక్రవర్తి అయిన డాన్ పెడ్రో ఫోన్ తీసి ఏమిటో చూద్దామని చెవి దగ్గర ఉంచుకున్నాడు. ఇది గమనించిన గ్రహం బెల్ అటుపక్క నుండి టు బి ఆర్ నాట్ టు బి అనే మాటలు ఉచ్చరించాడు. ఇటుపక్కన ఉన్న బ్రెజిల్ చక్రవర్తికి అవి వినిపించాయి. అరే, ఇది మాట్లాడుతోందే అని ఆశ్చర్యపోయాడు. దీంతో టెలిఫోన్ బాగా ప్రచారంలోకి వచ్చింది.
0: బెల్కు టెలిఫోన్ తయారు చేసి వ్యాపారం చేసేందుకు తగిన ఆర్థిక స్తోమత లేదు. అతని మామగారు, ఆయన స్నేహితుడు సాండర్స్ ఆర్థిక సాయం చేయడానికి ముందుకు రావడంతో బెల్ టెలిఫోన్ కంపెనీ స్థాపించాడు. 1876 చివరి భాగంలో న్యూయార్క్, బోస్టన్ నగరాల మధ్య టెలిఫోన్ సంభాషణలు నడిపించగలిగాడు. 1877 బెల్కు అమెరికన్ పౌరసత్వం లభించింది. 1880 నాటికి అమెరికా ఖండం అంతా టెలిఫోన్స్తో కలపగలిగాడు. బెల్ కంపెనీలో భాగంగా ది అమెరికన్ టెలిఫోన్ అండ్ టెలిగ్రాఫ్ కంపెనీ ఏర్పడింది.
1: 1880 ఫ్రెంచ్ ప్రభుత్వం గ్రహం బెల్కు 50,000 ఫ్రాంక్లు వాల్టా బహుమతి ఇచ్చి సత్కరించింది. ఈ బహుమతి మొత్తంతో వాషింగ్టన్లో ఒక పరిశోధనశాలను ఏర్పరచుకున్నాడు బెల్.
0: బెల్ చిరకాల వాంచ, చెవిటివారికి ఉపయోగపడే పరికరం రూపకల్పన ఇక్కడ సాధ్యమయ్యింది. అందులో వాక్స్ రికార్డులు ముఖ్యమైనవి. వాటికి పేటెంట్ హక్కులు సులభంగా లభించాయి. అవి బెల్కు బోలెడంత డబ్బును సంపాదించి పెట్టాయి.
1: ఈ సంపదను ఉపయోగించి వాల్టా బ్యూరో ఆఫ్ రీసెర్చ్ ఇంటూ డెఫ్నెస్ అనే సంస్థను స్థాపించాడు. అమెరికాలో జనాభా లెక్కల సేకరణ జరిగినప్పుడు ఎంతమంది మోగా చెమిటి వారి సంఖ్య ఉంది అనే అంశంపై రీసెర్చ్ జరిగింది. మానవ సేవే ప్రథమ ధ్యేయంగా బెల్ పరిశోధనలు కొనసాగించిన జంతువులపై కూడా పరిశోధనలు చేశాడు. మానవజాతి సౌకర్యం కోసం కొత్త పరికరాలు కనిపెట్టే ఉద్దేశ్యంతో పనిచేసే సంస్థలకు ఎన్నింటికో విరాళాలు కూడా ఇచ్చాడు బెల్. అంతేకాదు, అటువంటి సంస్థలు మూతపడకుండా ఉండేందుకు, తరువాత తరాల వారికి తమ సేవలు అందించేందుకు కావలసిన నిధులు కూడా వాటికి ఏర్పాటు చేశాడు బెల్.
0: బెల్ టెలిఫోన్ కంపెనీ 1894 నాటికి చాలా పెద్ద కంపెనీగా ఎదిగింది. బెల్ సాధించిన అద్భుత విజయాలు అందరినీ ఆకర్షించాయి. బెల్ చేస్తున్న పరిశోధనలను ప్రజలకు తెలియచేయాలనే సంకల్పంతో ఒక విలేకరి బెల్ను ఇంటర్వ్యూ చేశాడు.
2: గుడ్ మార్నింగ్ సార్.
3: గుడ్ మార్నింగ్.
2: నేను ఒక పత్రికా విలేకరిని. మీరు అనేక పరిశోధనలు చేస్తూ ఉండడమే కాక పరిశోధనలు చేసి ఇతర శాస్త్రవేత్తలకు చాలా స్ఫూర్తిని కలిగిస్తున్నారు. మీరు ప్రస్తుతం చేస్తున్న పరిశోధనలు ఏమైనా తెలియచేయగలరా?
3: వాషింగ్టన్లో నేను నెలకొల్పిన పరిశోధనాశాలలో కాంతికిరణాల సహాయంతో ధ్వని ప్రసారం చేసే పరిశోధన చేస్తున్నాను. దీనికోసం నేను సెలీనియం క్రిస్టల్ను ఉపయోగించాను.
2: ఓ, వెరీ నైస్. ఎంతవరకు విజయం సాధించారు?
3: పెద్దగా విజయం సాధించలేకపోయాను, కానీ ఇదే మొట్టమొదటి వైరస్.

0: వైర్లెస్ ప్రసారం అవుతుంది.
1: ఓ వెరీ గుడ్. మీరు గొర్రెలపై కూడా పరిశోధనలు చేస్తున్నట్లుగా తెలిసింది, దానికి సంబంధించిన వివరాలు చెప్తారా?
0: గొర్రెలపై నేను దాదాపు 30 సంవత్సరాలు పరిశోధనలు చేశాను. నా దృష్టిలో గొర్రె ఒకే కాన్పులో ఎక్కువ పిల్లలు కనేటట్లు చేయటం.
1: ఆ కోణంలో పరిశోధన చెయ్యాలని ఎందుకు మీకు అనిపించింది?
0: నాకు జంతువులు అంటే చాలా ఇష్టం. ప్రతి కాన్పులోనూ గొర్రె ఎక్కువ పిల్లలను పెట్టగలిగితే వాటి సంఖ్య గణనీయంగా పెరుగుతుందని నా ఆశ.
1: ఓహో, మనిషి గాల్లో ప్రయాణం చేసే విధానాలపై మీరు పరిశోధనలు చేయడం కోసం 1882లోనే మరొక పరిశోధనశాల నెలకొల్పారని తెలిసింది. ఆ దిశగా మీ పరిశోధనలు ఎంతవరకు సఫలీకృతమయ్యాయి?
0: గాలిలో గాలిపటాలు ఎగురు వేశాను. మనిషిని తనతో పైకి తీసుకువెళ్ళగలిగే పటాలను తయారు చేసే పనిలో ఉన్నాను. ఇప్పటికే యథాతథంగా నిట్ట నిలువుగా పైకి తీసుకువెళ్లే ప్రొపెల్లర్ను నిర్మించాను.
1: ఇదే అంశం మీద ఇతరులు ఎవరైనా పరిశోధనలు చేస్తున్నారా? వారితో మీకేమైనా అనుబంధం ఉందా?
0: గాలిలో ప్రయాణం దీని మీద పరిశోధనలు చేస్తున్న శామ్యూల్ లాంజ్కి నా మద్దతు ఇచ్చాను. అంతేకాదు, ఇప్పటికే మేమిద్దరం కలిసి ఏరియల్ ఎక్స్పెరిమెంటల్ అసోసియేషన్ స్థాపించాము. ఇందులోని సభ్యులంతా ఏవియేషన్పై పరిశోధనలు చేసిన వారే.
1: మీ జీవితంలో పెట్టుకున్న ప్రధాన ఆశయం ఏమిటి?
0: నా ఆశయాలు ఆశలు అన్నీ కూడా పాడి పశువులు మానవుల సౌఖ్యంపైనే ఆధారపడి ఉన్నాయి. ప్రతి జీవి ఆనందమయ జీవితం గడపాలనేది నా అభిమతం. ఏకకణ జీవికి కూడా హాని కలగకూడదనేది నా లక్ష్యం.
1: మీరు టెలిఫోన్ తయారు చేశారు, అలా తయారు చేయడానికి ముందు ఏ ఏ విషయాలపై అధ్యయనం చేశారు?
0: మనిషి మాట్లాడుతున్నప్పుడు మాటలు స్పష్టంగా రావడానికి శబ్దం ఎలా ఉత్పత్తి అవుతుందో అధ్యయనం చేశాను.
1: దానివల్ల మీకు ఏం తెలిసింది?
0: మనకు శ్వాసనాళం ముక్కు నుండి ఊపిరితిత్తుల వరకు ఉంటుంది. ఇందులో మన గొంతు భాగంలో స్వరపేటికుంటుంది.
1: అవును,
0: మనం మాట్లాడేటప్పుడు స్వరపేటిక కంపనాలకు గురి అవుతుంది కదా. అలా కంపిస్తున్నప్పుడు స్వరపేటిక దగ్గర ఉన్న గాలి కంపిస్తుంది. ఈ కంపనాలు నోటిలోనికి గాలికి అందుతాయి. ఈ విధంగా మాటలు ఉత్పత్తి అవుతాయి. వినికిడి శక్తిని కలిగించడంలో కర్ణభేరి పాత్ర ముఖ్యం. ఈ రెండింటి గురించి క్షుణ్ణంగా అధ్యయనం చేసిన తరువాత దానిని బట్టి టెలిఫోన్ నిర్మాణానికి శ్రీకారం చుట్టాను.
1: మీరు సముద్రపు విమానాన్ని తయారు చేయాలని అనుకున్నారు, అది ఎంతవరకు విజయవంతమైంది?
0: గాలిలోకి ఎగరడానికి నీటి నుంచి పైకి లేచే అవకాశం ఉందేమోనని ఆలోచించాను. ఆ దిశగా నా పరిశోధనలు ప్రారంభించాను. ముందుగా హైడ్రోఫాయిల్ పడవలపై పరిశోధన కేంద్రీకరించాను. ఈ పడవలకు నీటి అడుగున ఉండే పలుచని రేకు కొంచెం పైకి లేపుతుంది. ఇది విమాన రెక్కల వలె పనిచేస్తుందేమో అనుకున్నాను, కానీ సాధ్యం కాలేదు.
1: మరి ఆ ప్రయత్నం అంతటితో విరమించారా?
0: ఒక విధంగా అంతే, కానీ పడవ స్థూల భాగాన్ని పైకి లేపడం వల్ల పడవ ప్రయాణం వేగాన్ని పెంచవచ్చు అని గమనించాను.
1: ఈ పరిశోధనలో మీకు ఎవరైనా తోడుగా ఉన్నారా?
0: ఈ పరిశోధనలలో మిస్టర్ కేసి బిల్డ్విన్ తోడుగా ఉన్నాడు. చివరకు ఇద్దరం కలిసి HD-4ను నిర్మించాం. ఇది ప్రపంచంలోనే వేగంగా నీటిలో ప్రయాణించేది.
1: శబ్దానికి సంబంధించిన పలు ప్రయోగాలు మీరు చేసినట్లుగా తెలిసింది.
0: రకరకాల పదార్థాలు వస్తువుల నుండి ఉత్పత్తి అయిన శబ్దం ప్రయాణించే దూరాలు తెలుసుకున్నాను. పదార్థాన్ని బట్టి శబ్దం మారడమే కాదు, అది ప్రయాణించే దూరం కూడా మారుతున్నట్టు తెలుసుకున్నాను. వస్తువు కంపిస్తే శబ్దం పుడుతుందని తొలిసారిగా ఈ ప్రయోగాల వల్ల నాకు తెలిసింది. అంతేకాదు, ధ్వని ప్రసారం కావడానికి యానకం తప్పనిసరి అని కూడా తెలుసుకున్నాను. పలసిన యానకంలో శబ్ద స్పష్టత ఎక్కువగా ఉంటుందని, దళసరి యానకంలో ఈ స్పష్టత తగ్గుతుందని గమనించాను. అన్నిటికన్నా ముఖ్యం, శబ్దాన్ని మోసుకుపోగల అద్భుతమైన యానకం గాలి అని కూడా తెలుసుకున్నాను.
1: సూపర్ సార్, అద్భుతం సార్. మీ అమూల్యమైన సమయాన్ని నాకు కేటాయించినందుకు ధన్యవాదాలు.
0: థ్యాంక్ యూ.
2: బెల్ భౌతిక శాస్త్రంలో

0: చేస్తున్న కృషికి ప్రపంచవ్యాప్తంగా అనేక గౌరవాలు, పురస్కారాలు, సన్మానాలు అందుకున్నాడు. అమెరికాకు వలస వచ్చి తాను చేస్తున్న కృషికి అమెరికా ప్రభుత్వం అందించిన సహకారాన్ని అతను ఏనాడూ మరవలేదు. అమెరికానే తన మాతృదేశంగా భావించాడు. 1920లో తాను పుట్టిన ఎడిన్బర్గ్కు వెళ్లి అక్కడి వారిచేత ఘనంగా సన్మానాలు అందుకుని తిరిగి వచ్చాడు.
1: మెటాలిక్ డిటెక్టర్, పారాచ్యూట్స్, ఎయిర్ క్రాఫ్ట్స్, సీ క్రాఫ్ట్స్, హైడ్రోప్లేన్స్ వంటి వాటి ఆవిష్కరణలకు బెల్ పరిశోధనలే కారణమయ్యాయి. బెల్ తన భార్యను ధనవంతురాలు అని చెప్పి పెళ్లి చేసుకోలేదు. చెవిటితనం వల్ల మాట్లాడలేని మోగతి కావడంతో పెళ్లి చేసుకున్నాడు. అతనికి చెవిటి వారిపై సానుభూతి మాత్రమే కాదు, ప్రేమ కూడా. అతని వివాహం సమాజానికి ఆదర్శంగా నిలబడింది. బెల్కు శాస్త్రవేత్తగా మంచి గుర్తింపు కూడా వచ్చింది. అనుకూలవతి అయిన ప్రేమించే భార్య దక్కింది. చక్కటి పిల్లలున్నారు. కావలసినంత ధనం లభించింది.
0: పేదరికం మనిషికి ఎంతో నేర్పుతుందని, ప్రతికూలత మనిషిని మరింత శక్తివంతంగా తయారు చేస్తుందని, అలాగే ఎక్కువగా తిరిగేవారికి అడ్డదారులు, దగ్గరదారులు తెలుస్తాయని అంటారు. ఇవన్నీ బెల్ విషయంలో నిజం అయ్యాయి. ఇవన్నీ అతనిలోని కుతూహలాన్ని, వివరణాత్మక ధోరణిని, జాగ్రత్తగా గమనించే శక్తిని మరింత పెంచాయి.
1: 1881లో అమెరికన్ అధ్యక్షుడు జేమ్స్ క్యారీఫీల్డ్ తుపాకీ గుళ్లకు గురికాబడి మరణించాడు. ఆయన్ను రక్షించే ప్రయత్నంలో తుపాకీ గుళ్ళు మిగతా లోహపు మొక్కలు శరీరంలో ఎక్కడ దాగి ఉన్నాయో కనుక్కునేందుకు ఒక విద్యుత్ పరికరాన్ని బెల్ రూపొందించాడు. ఆ తర్వాత దాన్ని కొంత మెరుగుపరచి ఎలక్ట్రిక్ ప్రోబ్ అని తయారు చేశాడు.
0: బెల్కు రాజకీయాలంటే పడదు, అందుకే వాటికి దూరంగా ఉండేవాడు. అంతేకాదు, వాషింగ్టన్లోని ధనికుల జీవన శైలి కూడా అతనికి నచ్చేది కాదు.
1: బెల్ ఫోటోఫోన్ కూడా తయారు చేశాడు. దీని ద్వారా నక్షత్రాలను గుర్తించొచ్చు, సూర్యునిలోని మచ్చలను కూడా గుర్తించొచ్చు. బెల్ స్వయంగా తన ఫోటోఫోన్ను ఒక గొప్ప ఆవిష్కరణగా అభివర్ణించాడు.
0: తన ధనాన్ని ఇతరుల కోసం ఖర్చు చేయడంలో బెల్ ఎంతో ఆనందం పొందేవాడు. తన భార్య, బిడ్డల సరదాలను తీర్చడంలో ఏనాడూ వెనుకంజ వేయలేదు. ఒక శాస్త్రవేత్త జీవితం ఎంత నిరాడంబరంగా ఉంటుందో, వినయ విధేయతలను ఎంతగా ప్రేమిస్తాడో, వైరాగ్య భావనలతో ఏ విధంగా ఉంటాడో అనుక్షణం తన భార్యా పిల్లలకు చెబుతూ ఉండేవాడు.
1: పేరు ప్రఖ్యాతుల కోసం ఏనాడు తాపత్రయపడలేదు. పేరు కోసం చేసే పనిలో పరిపూర్ణత ఉండదు. పైగా అది వ్యాపార దృక్పథం అవుతుంది. దానికి బెల్ పూర్తిగా దూరం. మనం ఒక విషయంపై పరిశోధించి ఫలితాన్ని సాధిస్తే పేరు దానంతటా అదే వస్తుంది అనే స్వభావం బెల్ది.
0: బెల్ పరిశోధనలన్నీ ఇంచుమించుగా అమెరికన్ లైబ్రరీ ఆఫ్ కాంగ్రెస్లో జాగ్రత్త చేయబడ్డాయి. అక్కడి వారు బెల్ పట్ల తమకున్న గౌరవాన్ని చాటుకునేందుకు ఈ ప్రయత్నం చేశారు. దీనివల్ల తరతరాల వారు బెల్ గురించి, అతని పరిశోధనల గురించి తెలుసుకుంటారు. ఇప్పుడు బెల్ కనిపెట్టిన టెలిఫోన్ అనేక మార్పులకు, చేర్పులకు లోనయ్యింది. రేడియో వేవ్స్ ద్వారా, మైక్రోవేవ్స్ ద్వారా ధ్వనిని పంపడం మొదలయ్యాక కార్డ్లెస్ టెలిఫోన్లు, ఇంటర్కామ్లు కనుగొన్నారు. ఇది ఒక సాంకేతిక విజయం.
1: 1922 ఆగస్టు 2న బెల్ మరణించాడు. అతను బ్రతికి ఉంటే ఈ విజయాలకు పొంగిపోయేవాడు. మానవజాతికి మహోపకారం చేసిన మహాశాస్త్రవేత్తల్లో మరొకరు కనుమరుగైపోయారు. శాస్త్రవేత్తలు ఈ మానవ జీవన శైలిలో పెను మార్పులు తీసుకువచ్చారు.

0: మీరింతవరకు సమాచార వ్యవస్థకు ఆద్యుడు అలెగ్జాండర్ గ్రహం బెల్ రూపకం విన్నారు. రచన డాక్టర్ సివి సర్వేశ్వర శర్మ, నిర్వహణ బేతా రామసూర్య ప్రకాశ్రావు, సహకారం తేతలి దిలీప్ కుమార్ రెడ్డి. ఇందులో అలెగ్జాండర్ గ్రహం బెల్ శ్రీ ఎస్కే మిశ్రో, గార్డ్నర్ శ్రీ పి మురళీధర్రావు, వాట్సన్ శ్రీ పివి రమణమూర్తి, విలేఖరి శ్రీ కరి రామకృష్ణమాచారి.
1: వ్యాఖ్యానం.

0: బేత రామసూర్య ప్రకాశరావు, శ్రీమతి ఎస్ సుమలత.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు ఒక పాట విందాం.

భానుమతి గారు పాడిన పాట విన్నారు కదా. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. తర్వాత కార్యక్రమం అభిలాష కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా శ్రోతలు కోరుకున్న సినిమా పాటలు విందాం. కార్యక్రమంలో ముందుగా శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం బైపల్లి నుండి వ్రాస్తున్నారు ఎం నాగేశ్వరరావు, రాజశేఖర్, బాబూరావు, రజనీ, బండారు త్రిమూర్తులు, గుప్తా, మాణిక్యాలరావు, పాలెంపోలయ్య, బ్రహ్మయ్య, కస్తూరి, కోటి, రాము, పైడితల్లి, నరహరి, భాస్కర్రావు, రవికుమార్, ఈశ్వర్. వీరంతా కోరుతున్న పాట తలంబ్రాలు చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, సుశీలమ్మ పాడిన ఈ పాట విందామా?

పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.

0: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
2: అభిలాష కార్యక్రమంలో తర్వాతి ఉత్తరం అనంతపురం జిల్లా సింగనమల నుంచి వ్రాస్తున్నారు ఎం లక్ష్మీనారాయణ, నాగమునమ్మ, రవికుమార్, భారతి. వీరంతా కోరుతున్న పాట ఇల్లు ఇల్లాలు చిత్రం కోసం సుశీలమ్మ పాడిన పాట. గీత రచన ఆత్రేయ, సంగీతం కెవి మహదేవన్.

శ్రోతలు 101.7 MHz పై ఆకాశవాణి అనంతపురం కేంద్ర ప్రసారాలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత ఉత్తరం. నిజామాబాద్ జాన్కంపేట్ నుంచి వ్రాస్తున్నారు చిలుక నారాయణ, అనసూయ, యమున. వీరు కోరుతున్న పాట ముత్యాల ముగ్గు చిత్రం కోసం వి రామకృష్ణ పాడిన పాట. గీతరచన డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు, సంగీతం కెవి మహదేవన్. విందామా?

అభిలాష కార్యక్రమంలో తర్వాత పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు, అనంతపురం జిల్లా కృష్ణమరెడ్డిపల్లి గ్రామం నుంచి ఎస్ పోలేరయ్య, సురేఖ, సంధ్య, రిషిత,

సత్యవతి, ఈశ్వరయ్య, లాస్య, సుదీప్తి, హిమబిందు, స్వాతి, శ్వేత, మౌనిక, పరిమళ, టీనా, నీలిమారెడ్డి, వనజ, గీత, నీర్జారెడ్డి, శ్రీనిధి, రజిత, దీక్షిత్ రెడ్డి, నాగమణి, లక్ష్మీ ప్రసన్న, రేణుకా చౌదరి వీరంతా కోరుతున్నారు. ప్రెసిడెంట్ గారి పెళ్ళాం చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన ఈ పాట విందామా?

శ్రోతలు 101.7 మెగాహెడ్స్ పై అభిలాష కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా శ్రోతలు కోరుకున్న సినిమా పాటలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాతి ఉత్తరం అనంతపురం జిల్లా పెద్దవడుగూరు మండలం ఇందిరమ్మ కాలనీ నుంచి వ్రాస్తున్నారు. బడిగించుల అన్నయ్య, చౌడమ్మ, కుమారి, లక్ష్మి, వెంకటేశు, రామాంజనమ్మ, శ్రీనివాసులు, రంగం వెంకటస్వామి, రాఘవేంద్ర వీరంతా కోరుతున్న పాట పండంటి కాపురం చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, సుశీలమ్మ పాడిన ఈ పాట విందామా?

అభిలాష కార్యక్రమంలో చివరిగా కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం రామళ్లకోట నుంచి వ్రాస్తున్నారు దుగ్గి నాగేశ్వరయ్య, బాలనాగమ్మ, విశ్వేశ్వరయ్య, నాగజ్యోతి, ధరణి, చింటూ, సుమలత, హర్షవర్ధనయ్య, భువన్, పవిత్ర, కార్తికేయ, బుజ్జి, సాత్విక్, యంగముని. వీరంతా కోరుతున్న పాట కలిసుందాం రా చిత్రం కోసం ఎస్పీ బాలుగారు స్వర్ణలత పాడిన ఈ పాట విందామా?

శ్రోతలు ఇంతవరకు అభిలాష కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా శ్రోతలు కోరుకున్న సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం సమయం 10 గంటలకు వస్తుంది ప్రకటించిన కార్యక్రమం. మరికొంచెం సేపట్లో విజయవాడ కేంద్రం నుండి

0: ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
1: ప్రధానమంత్రి సూర్య సరోవర్ యోజనపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పుడు వింటారు. దేశంలో సౌర విద్యుత్ వినియోగాన్ని పెంచడానికి, పర్యావరణ పరిరక్షణకు కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తోంది. వీటిలో ఒకటి ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన. ఈ పథకం కింద దేశవ్యాప్తంగా 1 కోటి గృహాలకు సౌర విద్యుత్ అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇంటి పైకప్పుపై సోలార్ యూనిట్ ఏర్పాటుకు ఈ పథకం కింద కేంద్ర ప్రభుత్వం గరిష్టంగా 78,000 రూపాయల వరకు రాయితీ అందిస్తోంది. ప్రధానమంత్రి కిసాన్ ఊర్జా సురక్ష ఏవం ఉత్థాన్ మహాభియాన్ పిఎం కుసుమ్ పథకం కింద రైతులు బీడుభూమి లేదా వ్యవసాయ భూమిలో సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేసి అదనపు ఆదాయం పొందే దిశగా ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. ఈ పథకం కింద నీటి లభ్యత కోసం రైతులు డీజిల్పై ఆధారపడడాన్ని తగ్గించి సౌరశక్తితో నడిచే వ్యవసాయ పంపులను వినియోగిస్తూ పర్యావరణాన్ని కాపాడే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. సోలార్ పార్కుల పథకం కింద భారీ స్థాయిలో అంతర్జాతీయ ప్రమాణాలతో అల్ట్రా మెగా సోలార్ పార్కుల ఏర్పాటును కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. చిన్న మత్స్యతరహా పరిశ్రమలు, వ్యాపార సంస్థలు సౌర ఫలకాలను ఏర్పాటు చేసుకుని విద్యుత్ ఖర్చులను తగ్గించుకోవడానికి భారత ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందిస్తోంది. దేశంలో క్లీన్ ఎనర్జీ, స్వచ్ఛ ఇంధన పరివర్తనలో సౌరశక్తి అత్యంత శక్తివంతమైన చోదక శక్తుల్లో ఒకటిగా మారింది. దీనికి అనుగుణంగా దేశ పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని, ఇంధన భద్రతను బలోపేతం చేసే లక్ష్యంతో ప్రధానమంత్రి సూర్య సరోవర్ యోజనకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దేశవ్యాప్తంగా ఇంధన నిల్వ వ్యవస్థలతో అనుసంధానించబడిన ఫ్లోటింగ్ సోలార్ ఫోటో వోల్టాయిక్ ఎఫ్ఎస్పీవీ ప్రాజెక్టుల అభివృద్ధిని ప్రోత్సహించడానికి ఉద్దేశించిన పథకం ఇది. ఎఫ్ఎస్పీవీ ప్రాజెక్టు కింద జలాశయాలు, చెరువులు, కాలువలు, పారిశ్రామిక నీటి వనరులపై తేలియాడే ప్లాట్ఫామ్ల మీద సౌర ఫలకాలను అమర్చుతారు. ఈ విధానం కొరతగా ఉన్న భూవనరుల కోసం పోటీ పడకుండా పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని పెంచడానికి అంతర్గత జలవనరులను ఉపయోగించుకుంటుంది. మొత్తం 5,070 కోట్ల రూపాయలను ఈ పథకం అమలుకు కేటాయించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన 2026 జులై 31న సమావేశమైన కేంద్ర కేబినెట్ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఈ ప్రాజెక్టులకు 2026-27 ఆర్థిక సంవత్సరం నుంచి 2030-31 ఆర్థిక సంవత్సరం మధ్య ఆమోదం లభిస్తుంది. 2032-33 వరకు నిధుల పంపిణీ కొనసాగుతుంది. 5,000 మెగావాట్ల తేలియాడే సౌర విద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణాన్ని ఈ పథకం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రధానమంత్రి సూర్య సరోవర్ యోజన అమలు చేసేందుకు అదనపు భూసేకరణ అవసరం లేదని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ పేర్కొన్నారు. ఈ పథకం కింద కనీసం 2 గంటల నిల్వ సామర్థ్యం, మొత్తం 10,000 మెగావాట్ల సామర్థ్యం గల ఇంధన నిల్వ వ్యవస్థలతో పాటు 5,000 ఉత్పాదక మెగావాట్ల ఫ్లోటింగ్ సోలార్ ఫోటో వోల్టాయిక్ ప్రాజెక్టులను అభివృద్ధి చేయనున్నట్లు కేంద్ర మంత్రి తెలిపారు. ఇప్పటికే ఉన్న జలాశయాలు, కాలువలు, పారిశ్రామిక చెరువులను ఉత్పాదకంగా వినియోగించుకోవడానికి ఈ పథకం అవకాశం కల్పిస్తుందని అశ్విని వైష్ణవ్ చెబుతూ,
2: ప్రధానమంత్రి సూర్య సరోవర్ యోజన మే జైసా దేఖతే హై కి హమారే యహాన్ సోలార్ కెపాసిటీ వరల్డ్ కే వన్ ఆఫ్ ది హైయెస్ట్ పర్ కెపిటా కే హిసాబ్ సే దేఖే తో వన్ ఆఫ్ ది వరల్డ్స్ హైయెస్ట్ ఆనా దేశ్ మే లగీ హై. అబ్ ఇస్మే జో హమారీ వాటర్ బాడీస్ హై ఉస్కే సర్ఫేస్ ఏరియా కో కైసే యూజ్ కరే సోలార్ కే లియే వో స్కీమ్ ఆజ్ మానే ప్రధానమంత్రి జీ నే అప్రూవ్ కీ హై. ప్రధానమంత్రి సూర్య సరోవర్ యోజన మే జితనే వాటర్ బాడీస్ హై, డ్యామ్స్ హో, లేక్స్ హో, కెనాల్స్ హో, ఉన్ సబ్కా ఉపయోగ కర్కే జో సోలార్ పవర్ జనరేషన్ కెపాసిటీ క్రియేట్ కర్నా హై ఉస్కా అప్రూవల్ లియా గయా ఆజ్. 102 గిగావాట్ యానే 1,00,000 మెగావాట్ కి కెపాసిటీ పొటెన్షియల్ హై భారత్ మే.
1: 5,000 మెగావాట్ల తేలియాడే సౌర విద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణాన్ని ఈ పథకం లక్ష్యంగా పెట్టుకుంది. కనీసం 2 గంటల నిల్వ సామర్థ్యం అంటే 10,000 మెగావాట్ గంటల ఇంధన నిల్వ వ్యవస్థలను వీటితో పాటు ఏర్పాటు చేస్తారు. జాతీయ సౌరశక్తి సంస్థ అంచనాల ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. దేశంలోని జలాశయాలు, ఇతర అనువైన నీటి వనరులపై తేలియాడే సౌర విద్యుత్ ప్రాజెక్టుల నుంచి దాదాపు 102.18 జీడబ్ల్యూపీ మేర సౌర విద్యుత్ను ఉత్పత్తి చేసే అవకాశం ఉందని ఈ సంస్థ అంచనా వేసింది. ఈ పథకం కింద తేలియాడే సౌర విద్యుత్ ప్రాజెక్టులు విజయవంతంగా ప్రారంభమైన తర్వాత ప్రతి మెగావాట్కు 1 కోటి రూపాయల చొప్పున కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం అందజేస్తుంది. దీనికి అదనంగా ప్రాజెక్టు డెవలపర్లు హైడ్రోగ్రఫీ సర్వేలు, పర్యావరణ అంచనాలు, ప్రాజెక్టు నష్టాలను తగ్గించేందుకు దోహదపడే కార్యకలాపాల కోసం ప్రతి ప్రాజెక్టుకు 50 లక్షల రూపాయల వరకు పొందవచ్చు.
2: ఇస్ స్కీమ్ మే టోటల్ 5000 మెగావాట్ ఫ్లోటింగ్ సోలర్ పివి ఫోటోవోల్టాయిక్ కెపాసిటీ భారత్ మే క్రియేట్ కీ జాయేగి ఔర్ 5 సాల్ కీ స్కీమ్ మే 1 కరోడ్ పర్ మెగావాట్ కా ఇస్కా సపోర్ట్ దియా జాయేగా స్కీమ్ మే 2 ఘంటే కీ ఎనర్జీ స్టోరేజ్ భీ స్కీమ్ మే రఖీ గయీ హై జిస్సే కీ జో పీక్ డిమాండ్ హై ఉస్కో ప్రాపర్లీ మాడ్యులేట్ కియా జా సకే. ప్రాజెక్ట్స్ విల్ బి సెలెక్టెడ్ త్రూ టారిఫ్ బేస్డ్ కాంపిటేటివ్ బిడ్డింగ్. సబ్సే అచ్చి బాత్ హై కి ఇస్మే ల్యాండ్ అక్విజిషన్ కి జరూరత్ నహీ హై ఔర్ ఎగ్జిస్టింగ్ రిజర్వాయర్స్ కెనాల్స్ ఇండస్ట్రియల్ పాండ్స్ ఇన్ సబ్ కా ఉపయోగ్ కియా జా సక్తా హై ఔర్ ఏక్ అడిషనల్ బెనిఫిట్ యే మిలేగా కి జో పానీ కా ఎవాపరేషన్ హో జాతా హై వో బచేగా.
1: జలవనరులపై తేలియాడే సౌర విద్యుత్ ప్రాజెక్టులు ఎలా పనిచేస్తాయో తెలుసుకుందాం. సూర్యరశ్మిని గ్రహించి దాన్ని విద్యుత్గా మార్చే పరికరాన్ని సోలార్ ప్యానల్ లేదా సౌర ఫలకం అంటారు. ఫ్లోటింగ్ సోలార్ ఫోటోవోల్టాయిక్ అనేది నీటి ఉపరితలంపై సౌర ఫలకాలను అమర్చి విద్యుత్తును ఉత్పత్తి చేసే నూతన సాంకేతిక విధానం. జలాశయాలు, సరస్సులు, చెరువులు, నీటి రిజర్వాయర్లపై తేలియాడే ప్లాట్ఫామ్లను ఏర్పాటు చేసి వాటిపై సౌర ఫలకాలను అమర్చుతారు. ఈ ప్లాట్ఫామ్లు గాలికి కొట్టుకుపోకుండా నీటి అడుగున లేదా ఒడ్డున బలమైన తాళ్లు, లంగర్లతో భద్రంగా కలుపుతారు. సౌర ఫలకాలు ఉత్పత్తి చేసిన విద్యుత్తును నీటి అడుగున ఉండే ప్రత్యేక కేబుల్స్ ద్వారా ఒడ్డున ఉన్న గ్రిడ్కు చేరుస్తారు.

నీటి చల్లటి ప్రభావం వల్ల సౌర ఫలకాల ఉష్ణోగ్రత అదుపులో ఉంటుంది. దీనివల్ల విద్యుదుత్పత్తి సామర్థ్యం పెరుగుతుంది. నీటి ఉపరితలాన్ని సౌర ఫలకాలు కప్పి ఉంచడం వల్ల

0: పర్యావరణానికి హాని కలిగించని స్వచ్ఛమైన శక్తిని అందిస్తాయి. ప్రధానమంత్రి సూర్య సరోవర్ యోజన ద్వారా జలాశయాలు, అంతర్గత జలవనరులను వినూత్నంగా ఉపయోగించడం వల్ల దేశ స్వచ్ఛ ఇంధన సామర్థ్యం విస్తరిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. ఈ పథకం అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ప్రయోజనం చేకూర్చడంతో పాటు కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలను తగ్గిస్తుందని ప్రధానమంత్రి వివరించారు.
1: బీతే 10 వర్షో మే హమ్నే అప్నే సోలార్ ఎనర్జీ జనరేషన్ కెపాసిటీ కో 32 టైమ్స్ బడాయా హై. ఆజ్ భారత్ దునియా కా తీసరా సబ్సే బడా సోలార్ పవర్ జనరేటింగ్ నేషన్ హై.
0: ఈ పథకం అమలు వల్ల జలాశయాలను, పారిశ్రామిక చెరువులను సౌర విద్యుత్ ఉత్పత్తికి ఉపయోగించుకోవడం ద్వారా పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టుల కోసం భూవనరులపై ఆధారపడడాన్ని తగ్గించడం సాధ్యమవుతుంది. భూమి వనరులపై భారం తగ్గడంతో పాటు రిజర్వాయర్ల ద్వారా స్వచ్ఛమైన ఇంధనం ఉత్పత్తవుతుంది. ఇంధన నిల్వ వ్యవస్థను అనుసంధానించడం గ్రిడ్ విశ్వసనీయతను బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. ఈ పథకం నీటి వనరుల గరిష్ట వినియోగాన్ని సులభతరం చేస్తుంది. ప్రధానమంత్రి సూర్య సరోవర్ యోజన ద్వారా ఏటా సుమారు 10 మిలియన్ టన్నుల కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలు తగ్గుతాయని నిపుణుల అంచనా. ఈ పథకం అమలు వల్ల దాదాపు 16,000 నుంచి 17,000 మందికి పూర్తిస్థాయి ఉపాధి అవకాశాలు లభిస్తాయి. తేలియాడే ప్లాట్ఫామ్లు, ఫోటో వోల్టాయిక్ సెల్స్, మాడ్యూల్స్, ఇంధన నిల్వ వ్యవస్థలు వంటివి ఇతర కీలక భాగాల దేశీయ తయారీని కూడా ఈ పథకం ప్రోత్సహిస్తుంది. ఆత్మ నిర్భర్ భారత్ దార్శనికతకు మద్దతు ఇస్తుంది. ప్రధానమంత్రి సూర్య సరోవర్ యోజన అమలు వల్ల తేలియాడే సౌర విద్యుత్ ప్రాజెక్టుల రంగంలో దాదాపు 28,500 కోట్ల రూపాయల పెట్టుబడిని ప్రభుత్వం అంచనా వేసింది. ఈ పథకం అమలు వల్ల తేలియాడే సౌర విద్యుత్ ప్రాజెక్టుల సామర్థ్యం ప్రస్తుతం ఉన్న 700 మెగావాట్ల నుంచి 7 రెట్లకు పైగా పెరిగి 5,000 మెగావాట్లకు చేరుతుంది. ప్రధానమంత్రి సూర్య సరోవర్ యోజన దేశ పునరుత్పాదక ఇంధన సామర్థ్య విస్తరణకు దోహదపడుతుంది. ఈ పథకం పర్యావరణాన్ని పరిరక్షిస్తూ ఇంధన లక్ష్యాలకు మద్దతునిస్తుంది. వికసిత్ భారత్ దార్శనికతకు అనుగుణంగా రూపొందించిన ఈ పథకం ఆమోదంతో దేశంలో సౌర విద్యుత్ రంగానికి పెద్ద ప్రోత్సాహం లభించింది. ప్రధానమంత్రి సూర్య సరోవర్ యోజన భారతదేశాన్ని స్వచ్ఛమైన హరిత ఇంధన భవిష్యత్తు వైపు నడిపిస్తుంది. పర్యావరణ పరిరక్షణ, ఇంధన భద్రత, ఆర్థిక వృద్ధిని ప్రధానమంత్రి సూర్య సరోవర్ యోజన ఒకేతాటిపైకి తెస్తూ వికసిత్ భారత్, ఆత్మ నిర్భర్ భారత్ లక్ష్యాలను సాధించడంలో దోహదపడుతుందని చెప్పవచ్చు. ప్రధానమంత్రి సూర్య సరోవర్ యోజనపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పుడు విన్నారు. రచన, వ్యాఖ్యానం జి అరుణ. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

BFM 101.3. వివిధ భారతి ఎఫ్ఎం 101.3 హరివెల్లు ప్రోగ్రామ్ లో మనమున్నాం. నేను మీ ఆర్జే తేజు. దశావతారం ఫిలిం నుంచి సాంగ్ వినేశారు కదా. ఇక 10 గంటలు దాటి 12 నిమిషాలు అయిపోయింది క్లాక్ లో టైం చూస్తే. మరి నేను మిమ్మల్ని అడిగాను, సత్యమంగళం టైగర్ రిజర్వ్ ఏ రాష్ట్రంలో ఉంది? మరి దీనికి ఆన్సర్ పంపించింది ఎవరు? ఎం నరేష్, మెర్సీ విజయ, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీ నరసింహ, యాదవ్జీ, సక్కుబాయి గుడ్ మార్నింగ్ అంటూ మెసేజ్ పంపించారు. బాగున్నారా అంటూ ముసాపేట గ్రామం మహబూబ్ నగర్ జిల్లా నుంచి. కానీ ఆన్సర్ అయితే రాలేదండి. ఓకే, దాన్ని రఘుబీర్ సింగ్, సుగుణాబాయి ఏలూరు నుంచి పంపించారు. అలాగే రాధా గారు, మున్నా గారు వీళ్ళు కూడా పంపించారు హరివెల్లుకు స్వాగతం అని మాత్రమే. నెక్స్ట్ చల్లపందిరామర్ అండ్ మోనిషా మధురై నుంచి మెసేజ్ పంపించారనమాట కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ గుడ్ మార్నింగ్ తేజు, బాగున్నారా అంటూ విజయలక్ష్మి గారు పెద్దకొండూరు నుంచి పంపించారు ఆన్సర్. ఎస్ ఐఎమ్ ఫైన్ అండి, వెరీ గుడ్ మార్నింగ్, కరెక్ట్ ఆన్సర్. ఇక అప్పటిన జోగరేంద్ర

కాలనీ నుంచి అప్పలరాజు గారు. కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్ తో సత్యనారాయణ గారు విజయవాడ దేవీనగర్ నుంచి మెసేజ్ పంపించారు. తర్వాత భాస్కర్ గారు ఫ్రమ్ పెడన, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్, ఇప్పుడే ట్యూన్ చేశానంటూ దేవసేన గారు తిరుపతి నుంచి మెసేజ్ పంపించారు. శ్రోతలందరికీ శుభోదయం అంటున్నారు. ఓకే, నెక్స్ట్ కరెక్ట్ ఆన్సర్ తో వీసీ మోహన్ ఎఫ్సీఐ కాలనీ మిర్యాలగూడ నుంచి మెసేజ్ పంపించారు. కొనకొండ్ల రమణారావు, కవిత, జోష్ణవి అండ్ మోహిత్ రావు బెంగళూరు నుంచి మెసేజ్ పంపించారు, కరెక్ట్ ఆన్సర్. ఓకే, హాయ్ తేజు, గుడ్ మార్నింగ్ అంటూ బాగున్నారా అంటూ భాస్కర్ రెడ్డి గారు ఒడిశా నుంచి మెసేజ్ పంపించారు, కరెక్ట్ ఆన్సర్. ఎస్, గుడ్ మార్నింగ్. నెక్స్ట్ అశోక్ గారు గనవరి నుంచి మెసేజ్ పంపించారు, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్, రంగాచార్యులు గారు టీచర్స్ కాలనీ హిందూపూర్ నుంచి మెసేజ్ పంపించారు, కానీ రాంగ్ అండి. అనంతపూర్ నుంచి అనురాధ గారు, కరెక్ట్ ఆన్సర్. ఎం నరేష్, మెర్సీ విజయ వీళ్ళందరూ పంపించారు, కానీ రాంగ్ ఆన్సర్. ఓకే దెన్, సో వచ్చిన మెసేజెస్ అయితే ఇవ్వనమాట. అందుకే ఈ టైగర్ రిజర్వ్, సత్యమంగళం టైగర్ రిజర్వ్, ఇందాకంతా మనము ఎక్కడ ఏ ప్రదేశం గురించి మాట్లాడుకున్నాము అంటే మెయిన్ గా జోరుగా హుషారుగా లో మనం చెప్పుకున్న టెంపుల్స్ అన్ని ఏ స్టేట్ లోవి, సో అదే స్టేట్ అనమాట ఆన్సర్ కూడా. నెక్స్ట్ మెసేజ్ ఇంకొకటి వచ్చింది, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దపురం నుంచి బండారు త్రిమూర్తుల గుప్త గారు మెసేజ్ పంపించారు, గుడ్ మార్నింగ్ అంటూ. వెరీ గుడ్ మార్నింగ్. సో ఆన్సర్ వచ్చేసి మీకు అర్థమైపోయి ఉంటుంది, తమిళనాడు. సో సత్యమంగళం టైగర్ రిజర్వ్ ఏ రాష్ట్రంలో ఉంది అంటే తమిళనాడు. ఇది రాష్ట్రంలోనే అతిపెద్ద వన్యప్రాణి అభయారణ్యం. సో అతి పెద్దదన్నమాట, అది విషయం. సో ఇక నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ లోకి వెళ్ళిపోదామా. ఇప్పుడు జాగ్రత్తగా వినండి, ఇప్పుడే ట్యూన్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా చక్కగా వినేసి ఆన్సర్స్ పంపించేయచ్చు. అయితే మన దేశంలో జామూన్ పండును అంటే బ్లాక్ ప్లమ్ అని పిలుస్తారు, ఇంకొన్ని చోట్ల మనం ఏమంటే ఇండియన్ బ్లాక్ చెర్రీగా కూడా పిలుస్తాం. సో జామూన్ పండు, మన దేశంలో జామూన్ పండును అత్యధికంగా ఉత్పత్తి చేసే రాష్ట్రం ఏది? సో విన్నారు కదా, జామూన్ పండు లేకపోతే బ్లాక్ ప్లమ్ అని కూడా పిలవచ్చు. మరి మన దేశంలో ఈ జామూన్ పండును అత్యధికంగా ఉత్పత్తి చేసే రాష్ట్రం ఏది? తెలిస్తే నాకు వాట్సాప్ చేస్తూ ఉండండి మీ ఆన్సర్స్ ని. స్టేడియం టూ విత్ భారతీ ఎఫ్ఎం 101.3.

మన దేశంలో జామున్ పండును అత్యధికంగా ఉత్పత్తి చేసే రాష్ట్రం ఏది అని అడిగాను కదా. సో ఇక మనమైతే హర్వీలు ప్రోగ్రామ్ లో ఉన్నాం. నేను మీ ఆర్జే తేజు. మరి మనకు వచ్చిన మెసేజెస్ విషయానికి వచ్చేస్తే, పెడన జోగునందిన కాలనీ నుంచి అప్పలరాజు గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కనకారావు గారు ఫ్రమ్ పెడన కరెక్ట్ ఆన్సర్. మాకు వచ్చిన మెసేజ్ ప్రసాద్ గారు ఎల్ఐసి కాలనీ నెల్లూరు హరినాథపురం నుంచి మెసేజ్ పంపించారు కరెక్ట్ గా. చల్లపంది నంబర్ అండ్ మోనిషా ఫ్రమ్ మధురై తమిళనాడు కరెక్ట్ ఆన్సర్. రంగాచార్యులు గారు టీచర్స్ కాలనీ హిందూపూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అనంతపూర్ నుంచి రమేష్ అండ్ వెంకటాచలపతి గారు కరెక్ట్ ఆన్సర్. హాయ్ తేజు గారు అంటూ మురళి గారు మెసేజ్ పంపించారు. హాయ్ అండి. విజయలక్ష్మి గారు పెద్దకొండ నుంచి మెసేజ్ పంపించారు కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ సత్యభార్గవి గారు తాడిపత్రి అనంతపూర్ డిస్టిక్ నుంచి మెసేజ్ పంపించారు కరెక్ట్ గా. నెక్స్ట్ మెసేజ్ సత్యనారాయణ గారు విజయవాడ దేవనగర్ నుంచి మెసేజ్ పంపించారు కరెక్ట్ ఆన్సర్. భాస్కర్ గారు ఫ్రమ్ పెడన. ఓకే, కానీ ఇది కాదండి, ఫస్ట్ ఒక స్టేట్ ఉంది, దాని తర్వాత సెకండ్ ప్లేస్ లో ఈ స్టేట్ ఉంటుంది. నెక్స్ట్ అనంతపూర్ నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ ఎర్రమల్లి సీతామహాలక్ష్మి గారు చెన్నై నుంచి మెసేజ్ పంపించారు కరెక్ట్ ఆన్సర్. ఎస్ఆర్కే ప్రభాకర్ రావు, స్వరూప, రబీనా కొమరం భీం డిస్టిక్ నుంచి మెసేజ్ పంపించారు కానీ రాంగ్ ఆన్సర్. భాస్కర్ రెడ్డి గారు ఫ్రమ్ ఒడిశా కరెక్ట్ ఆన్సర్. కొనకొండ్ల రమణారావు గారు, కవిత, జోష్ణవి అండ్ మోహిత్ రావు బెంగళూరు నుంచి మెసేజ్ పంపించారు కరెక్ట్ గా. నెక్స్ట్ మెసేజ్ గుడ్ మార్నింగ్ తేజు గారు, బాగున్నారా అంటూ నెల్లూరు జిల్లా నుంచి ఉదయగిరి నుంచి అనూష డానియల్ మెసేజ్ చేశారు కరెక్ట్ ఆన్సర్. ఎస్, కరెక్ట్ గా పెట్టారు. ఉర్వకొండ నుంచి ఈశ్వరయ్య గారు కరెక్ట్ ఆన్సర్. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి పెద్దపురం నుంచి బండారు త్రిమూర్తుల గుప్తా గారు కానీ రాంగ్ ఆన్సర్. ఎం నరేష్, మెర్సీ విజయ, రోజా శిరీష, ఓంకార్ లక్ష్మీ నరసింహ, యాదవజీ సక్కుబాయి మహబూబ్ నగర్ జిల్లా ముసపేట గ్రామం నుంచి మెసేజ్ పంపించారు. ఆన్సర్ అయితే రాలేదు కానీ సాంగ్స్

0: మాత్రం సూపర్ గా ఉన్నాయండి అంటున్నారా, థ్యాంక్ యూ సో మచ్. గుడ్ మార్నింగ్ తేజు గారు అంటూ కరెక్ట్ ఆన్సర్ తో ఆశా శ్రీనివాస్ గారు ఫ్రమ్ బెంగళూరు కరెక్ట్ ఆన్సర్. ఇక రాఘవకి గుడ్ మార్నింగ్ అంటూ కిషోర్ కుమార్ మెసేజ్ పంపించారు కానీ ఆన్సర్ అయితే పెట్టలేదు. శ్రావ్యశ్రీ, పండు, అర్జున, జోస్న, మున్నయ్య, మున్నేష, అయ్యప్ప నగర్ విజయవాడ నుంచి మెసేజ్ పంపించారు కరెక్ట్ ఆన్సర్. వేటపాలెం రామానగర్ నుంచి తర్వాత బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు, దేవాంగ గారు జోరుగా హుషారుగాలో గుడులు టెంపుల్స్ గురించి చాలా బాగా చెప్పారండి అంటున్నారా, థ్యాంక్ యూ సో మచ్. ఇక క్వశ్చన్ ఇంకొకసారి రిపీట్ చేయని అంటున్నారు, ఇంకా ఆన్సర్ చెప్పేసే టైం అయితే వచ్చేసింది. క్వశ్చన్ ఏం లేదండి, మన దేశంలో జామున్ పండును అత్యధికంగా ఉత్పత్తి చేసే రాష్ట్రం ఏది? సో మనం ఇండియన్ బ్లాక్ చెర్రీగా పిలుస్తాం, నేరేడు పండ్లు అంటాం తెలుగులో, అచ్చ తెలుగులో. ఇది ఇందాకే చెప్పేసి ఉంటే మీకు ఇంకా క్లియర్ గా అర్థమైపోతుంది ఆన్సర్ అని చెప్పేసి, సో అప్పుడే అనకూడదు తర్వాత చెప్దామని ఆగాను. ఓకేదా, సో మన దేశంలో జామున్ ఫ్రూట్ ని ఎక్కువగా అత్యధికంగా అంటే ఎక్కువగా ఉత్పత్తి చేసే రాష్ట్రం ఏది అని అడిగా. సో ఇంకా ఊట్కూరు నారాయణ జిల్లా, నారాయణపేట జిల్లా నుంచి మెసేజ్, లక్నో అంటూ మెసేజ్ చేశారు కానీ డి అరుణ, మోహన్జీ, దివ్యబాయ్, కానీ రాంగ్ ఆన్సర్ అండి. సో వచ్చిన మెసేజెస్ అయితే ఇవన్నమాట. ఓకే దెన్, సో ఆన్సర్ ఈస్ మహారాష్ట్ర అంటూ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం నుంచి బండారు త్రిమూర్తి గుప్తా గారు మెసేజ్ పంపించారు. ఎస్ కరెక్ట్ ఆన్సర్ అండి, ఇదన్నమాట ఆన్సర్ మహారాష్ట్ర. ఎక్కువగా మన ఇండియాలో ఈ బ్లాక్ ప్లమ్ లేదా ఇండియన్ బ్లాక్ చెర్రీ, మనం అచ్చ తెలుగులో నేరేడు పండు, సో ఇది ఉత్పత్తి చేసేది ఎక్కడ ఎక్కువగా అంటే మహారాష్ట్ర అనమాట. సో స్వదేశీ పండుగ పిలుస్తాం దీన్ని, అదనమాట విషయం. ఇంకొక రెండు మెసేజ్లు వచ్చాయి. నెక్స్ట్ ఓకే, రాజేశ్వరి గారు మెసేజ్ పంపించారు కరెక్ట్ గా.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం, ఇప్పుడు వినండి ప్రకటన. పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టి జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం. ప్రకటన విన్నారు ఆకాశవాణి అనంతపురం కేంద్రం, ఇప్పుడు వినండి వివిధ భారతి కార్యక్రమాలు.
0: మరి విన్నారు కదా, బ్రహ్మోస్ క్షిపణిని ఇండియా ఏ దేశంతో కలిసి అభివృద్ధి చేసింది? మరి వింటే కనుక ఆన్సర్ అయితే పంపిస్తూ ఉండండి. బ్రహ్మోస్ క్షిపణిని ఇండియా ఏ దేశంతో కలిసి సంయుక్తంగా అభివృద్ధి చేసింది? సో ఆన్సర్ అయితే పంపిస్తూ ఉండండి, వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. 10:40 అయిపోయింది క్లాక్ లో టైం చూస్తే. ధ్రువ ఫిలిం నుంచి సాంగ్ అయితే వినేశారు కదా. ఇక నేను అడిగాను మిమ్మల్ని, బ్రహ్మోస్ క్షిపణిని ఇండియా ఏ దేశంతో కలిసి సంయుక్తంగా అభివృద్ధి చేసింది? మరి ఆన్సర్స్ అయితే నాకు ఇప్పటిదాకా చాలా మంది పంపించేశారు. 25 మెసేజెస్ అయితే ఉన్నాయి, చూద్దాం. ఎం నరేష్, మెర్సీ విజయ, రోజా, శిరీష, ఓంకార్ అండ్ లక్ష్మీ నరసింహ, యాదవ్జీ, సక్కుబాయి మెసేజ్ చేశారు కానీ దుబాయ్ అంటున్నారు. కాదండి, రాంగ్ ఆన్సర్. కనకారావు గారు ఫ్రమ్ పెడన, కరెక్ట్ ఆన్సర్. రామనగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు, కరెక్ట్ ఆన్సర్. ఎల్ఎస్సీ కాలనీ నెల్లూరు హరనాథపురం నుంచి ప్రసాద్ గారు, కరెక్ట్ ఆన్సర్. విజయలక్ష్మి గారు పెద్దకొండూరు నుంచి మెసేజ్ పంపించారు, కరెక్ట్ ఆన్సర్. పెడన జోగనందన కాలనీ నుంచి అప్పలరాజు గారు, కరెక్ట్ ఆన్సర్. గుడ్ మార్నింగ్ అండి అంటూ నెల్లూరు నుంచి మెసేజ్ చేస్తున్నారు. నెల్లూరు నుంచి వినమూరు నుంచి పసుపులేటి వెంకటరత్నం గారు. ఓకే దెన్, సో కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కరెక్ట్ ఆన్సర్తో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం నుంచి బండారు త్రిమూర్తుల గుప్తా గారు మెసేజ్ పంపించారు కరెక్ట్గా. అనంతపురం నుంచి రమేష్ వెంకటాచలపతి గారు ఆన్సర్, కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఆశా శ్రీనివాస్ ఫ్రమ్ బెంగళూరు, కరెక్ట్ ఆన్సర్. శేషాద్రి రాజవరం, కరెక్ట్ ఆన్సర్ పంపించారు. సత్యభార్గవి తాడిపత్రి అనంతపురం డిస్టిక్ నుంచి మెసేజ్ పంపించారు కరెక్ట్గా. జి రెడ్డన్న గారు ఎన్జిఓ కాలనీ కడప నుంచి మెసేజ్ పంపించారు, కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు, కరెక్ట్ ఆన్సర్. కోట శ్రీమన్నారాయణమూర్తి, కోట సుజాత, కోట సాయిప్రీతం భవానీపురం విజయవాడ నుంచి, కరెక్ట్ ఆన్సర్. నెల్లూరు జిల్లా ఉదయగిరి నుంచి అనూష డానియల్, కరెక్ట్ ఆన్సర్ పంపించారు. థ్యాంక్ యూ సో మచ్. జాన్సన్ ఫ్రమ్ విజయవాడ తేజు గారు, గుడ్ మార్నింగ్ అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. వెరీ గుడ్ మార్నింగ్. ఎర్రమల్లి సీతామహాలక్ష్మి గారు చెన్నై నుంచి మెసేజ్ పంపించారు, కరెక్ట్ ఆన్సర్. భాస్కర్ గారు ఫ్రమ్ పెడన, కరెక్ట్ ఆన్సర్. ఎంఎస్

దుర్గారావు గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఎస్ఆర్కే ప్రభాకర్, ప్రభాకర్ రావు, స్వరూప, రబీనా, కొమరం భీం డిస్టిక్ నుంచి కరెక్ట్ ఆన్సర్. రంగాచార్యులు గారు టీచర్స్ కాలనీ హిందూపూర్ నుంచి మెసేజ్ పంపించారు. ఓకే, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ నిఖిల్ మెసేజ్ పంపించారు కరెక్ట్గా. ఓకే, సో ఇవన్నమాట వచ్చిన మెసేజెస్ అయితే మాత్రం. సో అందరూ కరెక్ట్గానే గెస్ చేసేసారు. ఇంతకీ ఆన్సర్ ఏంటి, బ్రహ్మోస్ అని వినగానే మనకి ఖచ్చితంగా ఇండియా అండ్ రష్యా కలిసి పనిచేశారని ఈజీగా తెలిసిపోతుంది. సో బ్రహ్మోస్ క్షిపణిని ఏ దేశంతో కలిసి ఇండియా పనిచేసింది అంటే రష్యా. సో రష్యా ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇక లాస్ట్ క్వశ్చన్ ఈరోజు మన హరివిల్లులో అడగబోయేది ఏంటంటే, సో ఈరోజు మన హరివెల్లు ప్రోగ్రామ్ లో మోడర్న్ ఇండియా 1885 to 1947 ఈ పుస్తకాన్ని రచించింది ఎవరు? సో విన్నారు కదా, మోడర్న్ ఇండియా 1885 to 1947 ఇది ఆ బుక్ పేరు. సో మోడర్న్ ఇండియా 1885 to 1947 మరి ఈ పుస్తక రచయిత ఎవరు తెలిస్తే నాకు వాట్సాప్ చేస్తూ ఉండండి మీ ఆన్సర్స్ ని. వింటూ ఉండండి వివిధ భారతి FM 101.3.

వివిధ భారతీయ ఫెబ్రవరి 1.3 వింటూ ఉన్న చేస్తూ ఉన్నారు కదా. మనమైతే దూకుడు ఫిల్మ్ నుంచి సాంగ్ వినేసాం. నేను మీ ఆర్జే తేజు అండ్ హరివిల్లు ప్రోగ్రామ్ లో మనమున్నాం. నేను మిమ్మల్ని అడిగిన క్వశ్చన్, మోడర్న్ ఇండియా 1885 to 1947 పుస్తక రచయిత ఎవరు అని అడిగాను కదా. మరి చూద్దాం. రామనగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. విజయలక్ష్మి గారు ఫ్రం పెద్దకొండూరు కరెక్ట్ ఆన్సర్. రంగాచార్యులు గారు టీచర్స్ కాలనీ హిందూపూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. కనకారావు గారు ఫ్రం పెడన కరెక్ట్ ఆన్సర్. ఆశా శ్రీనివాస్ గారు ఫ్రం బెంగళూరు కరెక్ట్ ఆన్సర్. భాస్కర్ గారు ఫ్రం పెడన కరెక్ట్ ఆన్సర్. కొనగొండల రమణారావు, కవిత, జోష్ణవి, మోహిత్ రావు బెంగళూరు నుంచి మెసేజ్ పంపించారు కరెక్ట్ గా. అనంతపూర్ నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్. ఎర్రమల్లి సీతామహాలక్ష్మి గారు ఫ్రం చెన్నై కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ సత్యభార్గవి, తాడిపత్రి అనంతపూర్ డిస్టిక్ నుంచి కరెక్ట్ ఆన్సర్. సాంగ్స్ చాలా బాగున్నాయంటూ గుడ్ మార్నింగ్ చెప్తూ ఆన్సర్ కూడా పంపించారు. కొడుమూరు ఊర్మిళ వీరేష్ కరెక్ట్ ఆన్సర్. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ నూరుల్ అయాన్ అండ్ ఇనయా మీర్జా, ఎండి సిరాజుద్దీన్ గుడ్ మార్నింగ్ మేడం అంటూ శ్రీరంగపూర్ నుంచి మెసేజ్ పంపించారు. కరెక్ట్ ఆన్సర్ అండి. వెరీ గుడ్ మార్నింగ్. జాన్సన్ గారు ఫ్రం విజయవాడ కరెక్ట్ ఆన్సర్. పెడన జోగనందర కాలనీ నుంచి అప్పలరాజు గారు కరెక్ట్ ఆన్సర్. అనంతపూర్ నుంచి రమేష్ లక్ష్మణ స్వామి గారు కరెక్ట్ ఆన్సర్. నెల్లూరు జిల్లా ఉదయగిరి నుంచి అనూష డానియల్ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఎస్ఆర్కే ప్రభాకర్ రావు, స్వరూప, రబీనా కొమరం భీం డిస్టిక్ట్ నుంచి మెసేజ్ పంపించారు. కానీ ఆన్సర్ ఏంటో అర్థం కాలేదండి మీరు పెట్టింది. గుడ్ మార్నింగ్ తేజు గారు అంటూ కుసుమ గారు అంబటి నగర్ నుంచి మెసేజ్ పంపించారు కరెక్ట్ గా. నెక్స్ట్ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దపురం నుంచి బండారు త్రిమూర్తుల గుప్తా గారు కరెక్ట్ ఆన్సర్. వెంకట నారాయణ గారు అండ్ ఝాన్సీ ఖమ్మం నుంచి మెసేజ్ పంపించారు కరెక్ట్ గా. పసుపులేటి వెంకటరత్నం గారు వెనుమూరు నెల్లూరు జిల్లా నుంచి మెసేజ్ పంపించారు కరెక్ట్ ఆన్సర్. తర్వాత ఎం నరేష్ మెర్సీ విజయ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ముసాపేట మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఈ రోజు షో చాలా బాగుంది అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ ఆన్సర్ ఎక్కడ, శివకుమారి గారు బదర్పాల్ నుంచి మెసేజ్ పంపించారు కరెక్ట్ ఆన్సర్. ఎస్ ఇదే అండి ఇంకా లాస్ట్ క్వశ్చన్. టైం ఎగ్జాక్ట్లీ 10:54 అలా దాటి సెకండ్స్ వెళ్ళిపోతుంది కదా. వచ్చిన మెసేజెస్ అన్ని కూడా చదివేశాను. మరి ఇంతకీ ఆన్సర్ ఏంటంటే సుమిత్ సర్కార్. మరి 1885-1947 మోడర్న్ ఇండియా ఈ పుస్తకాన్ని రచించింది సుమిత్ సర్కార్ అనమాట. సో మీకు అందరికీ కూడా కంగ్రాట్స్ అండ్ వన్స్ అగైన్ హ్యాపీ ఫిజియోథెరపీ డే అండ్ ఇంటర్నేషనల్ లిటరసీ డే అనమాట. మరి ఈ సుమిత్ సర్కార్ గారు ప్రముఖ చరిత్రకారుడు అనమాట. 87 వయసులోనే 13 ఆగస్ట్ 2026 అంటే రీసెంట్ గా న్యూఢిల్లీలో ఆయన మరణించడం జరిగింది. అయితే ఆయన ఆధునిక భారత చరిత్రలో ఒక ప్రముఖ పండితుడిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించడం జరిగింది అనమాట. మెయిన్ గా ఈ మోడర్న్ ఇండియా 1885-1947 అనే బుక్ ని మాత్రం తొలిసారిగా 1983 ప్రచురించడం జరిగింది. మరి ఈ పుస్తకం మెయిన్ గా భారత జాతీయ ఉద్యమంపై దృష్టి సారిస్తూ రైతులు గురించి, కార్మికులు, అలాగే గిరిజన వర్గాల భాగస్వామ్యాన్ని ప్రముఖంగా చూపిస్తుందన్నమాట ఇది. సో చాలా బాగా రాసిన పుస్తకం అనమాట. సో ఇదన్నమాట ఇవాళ మన హరివెల్లి ప్రోగ్రామ్. సో విని ఎంజాయ్ చేసుకుంటారనుకుంటున్నాను. మళ్ళీ నెక్స్ట్ షోలో మరొక రోజు మళ్ళీ కలుసుకుందాం. అంతటిలో హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ వింటూ ఉండండి వివిధ భారతీయ FM 101.3. దిస్ ఇస్ యువర్ ఆర్జే తేజు సైనింగ్ ఆఫ్.

0: భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో మస్తాన్మే. మినీరత్నగా పరిగణించే కేంద్ర ప్రభుత్వ రక్షణ రంగ సంస్థ గోవా షిప్ యార్డ్ లిమిటెడ్ మచిలీపట్నం పోర్టులో షిప్ యార్డ్ నిర్మించేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదన అందించింది. సంస్థ మూడు దశల్లో ఈ ప్రాజెక్టును అమలు చేయనుంది. మొదటి దశలో 2,100 కోట్ల రూపాయల పెట్టుబడి పెడుతుంది. మొత్తం ప్రాజెక్టు వ్యయంలో మౌలిక సదుపాయాల కోసం 3,557 కోట్లు, ప్లాంట్ మెషినరీ కోసం 3,570 కోట్లు ఖర్చు చేయనుంది. రాష్టంలో పీఎం కుసుమ్ కింద ఫీడర్ స్థాయిలో ఏర్పాటు చేస్తున్న 228 మినీ సౌర విద్యుత్ ప్లాంట్ల ద్వారా 1,162.80 మెగావాట్ల విద్యుత్ అందుబాటులోకి వస్తుందని ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి విజయానంద్ తెలిపారు. 3 డిస్కంల పరిధిలో ఏర్పాటు చేస్తున్న ప్రాజెక్టుల పురోగతిని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులతో సమీక్షించారు. రెవెన్యూ భూ సమస్యలను గ్రామస్థాయిలోనే పరిష్కరించాలని, నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ అధికారులను హెచ్చరించారు. పారిశ్రామిక అనుమతుల క్రమబద్దీకరణ, అనుమతులు ఇవ్వడం జాప్యాన్ని తగ్గించి అనువైన వాతావరణాన్ని కల్పించేందుకు వీలుగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఏపీ ఓమ్ని బస్ వ్యాపార నిర్వహణ సౌలభ్యం చట్టం 2026 సవరణకు వీలుగా ప్రభుత్వం గెజెట్ జారీ చేసింది. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో ప్రవేశాలకు గడువును ఈ నెల 15వ తేదీ వరకు పొడిగిస్తూ ఇంటర్మీడియట్ విద్యా మండలి ఆదేశాలు జారీ చేసింది. ఆ తర్వాత మళ్లీ గడువు పొడిగింపు ఉండదని అందులో పేర్కొంది. స్కిల్ డెవలప్మెంట్ ఉపాధి శిక్షణ శాఖ ఆధ్వర్యంలోని ప్రభుత్వ ఐటీఐలు కాకినాడ, రాజమహేంద్రవరం, భీమవరం, ఏలూరు, విజయవాడలో ఇండియా ఏఐ డేటా ఏఐ ల్యాబ్లను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రాంతీయ ఉప సంచాలకులు మురళీధర్ ఒక ప్రకటనలో తెలిపారు. వీటిలో కాంట్రాక్ట్ పద్దతిలో వివిధ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు పేర్కొన్నారు. రక్తాన్ని దానం చేయడం ద్వారా

మరొకరి జీవితాన్ని ప్రసాదించిన వారమవుతామని, ఆపదలో ఉన్న వారిని ఆదుకునేందుకు ప్రతి ఒక్కరూ రక్తదానం ముందుకు రావాలని శ్రీకాకుళం హౌసింగ్ డిఇ శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ శ్రీకాకుళం జిల్లా శాఖ ఆధ్వర్యంలో హౌసింగ్ శాఖ నరసన్నపేట నియోజకవర్గ విభాగాధిపతుల సహకారంతో శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో నిర్వహించిన మెగా రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. పశ్చిమ గోదావరి జిల్లాలో తీర ప్రాంతంలో ప్రజలకు త్రాగునీరు అందించడానికి 1,400 కోట్ల రూపాయలతో పనులు జరుగుతున్నట్లు జల్జీవన్ మిషన్ అధికారులు తెలిపారు. వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 12 గంటలకు వింటారు.

0: ప్రభాతి ఎఫ్ఎం 101.3.
1: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
2: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
3: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
2: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
1: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
3: కవుల కళ్ళ నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
1: అలనాటి ఆణిముత్యాలు, మరపురాని గీతాలు,
3: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
1: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
2: మధుర స్వరాలు, ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు,
2: పొలం కట్టు దుమ్ములోన పోట్ల జిత్త దూకినట్టు పొలేరమ్మ జాతరలో పోత రాజూగినట్టు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 సినిమా కబుర్లు.

హలో, గుడ్ మార్నింగ్, నమస్తే. మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగా హెర్ట్స్ పై విత్ యువర్ ఆర్జీ సమత. అండ్ మరి మనం అయితే ఉన్నాం సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో. కమర్షియల్ మాస్ మూవీస్ అంటే కేవలం ఫైట్స్, పాటలు, అదిరిపోయే ఎలివేషన్స్ ఇవే మనకు గుర్తొస్తాయి కదా. కానీ అవే ఎలిమెంట్స్ కు ఒక అద్భుతమైన సోషల్ రెస్పాన్సిబిలిటీని లేదా ఒక మంచి సోషల్ మెసేజ్ ను జోడించి ప్రేక్షకులను ఆలోచింపజేసేటువంటి డైరెక్టర్స్ లో కొరటాల శివ గారు ముందుంటారని చెప్పుకోవచ్చు. సో ఈ రోజు మన సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో టాలీవుడ్ లో వన్ ఆఫ్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ గా ఎదిగినటువంటి వారి సినిమా ముచ్చట్లను మనమైతే తెలుసుకుందాం, మాట్లాడుకుందాం. '13లో ప్రభాస్ హీరోగా వచ్చినటువంటి మిర్చి ఈ సినిమాతోనే కొరటాల శివ గారు దర్శకుడిగా పరిచయమయ్యారు. ఫ్యాక్షనిజం బ్యాక్ డ్రాప్ తో ఎన్నో సినిమాలు వచ్చాయి, కానీ ఇందులో శివగారు చూపించినటువంటి పాయింట్ ఉంది చూసారా, అది వేరు. కత్తిపట్టి శత్రువుల్ని చంపడం కన్నా శత్రువును ప్రేమతో గెలవడమే అసలైన గొప్పదనం అనేటువంటి కొత్త కోణాన్ని ఈ సినిమా ద్వారా మనకి చూపించారు. సో ఈ సినిమాలో అంటే ఈ సినిమాతో ప్రభాస్ కు బిగ్గెస్ట్ మాస్ హిట్ ఇచ్చారు అని చెప్పచ్చు. సో మరి ఇలాంటి మరిన్ని సినిమా విషయాలు అయితే మాట్లాడుకుందాం. మరి మరొక చక్కటి పాట అయితే విన్న తర్వాత అండి, ఇప్పుడైతే మీ అందరి కోసం మిర్చి ఈ చిత్రం నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే వచ్చేసింది. స్టే ట్యూన్డ్ అండ్ కీప్ లిసనింగ్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం.

0: CFM 101.3.
1: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
2: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
1: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి విబి తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి, అంతే. నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి

సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో మనమైతే ఉన్నాం అండ్ అలాగే మనం మాట్లాడుకుంటున్నాం కదా మరి కొరటాల శివ గారి డైరెక్షన్ లో వచ్చినటువంటి అద్భుతమైనటువంటి సినిమాల గురించి. అండ్ మహేష్ బాబు గారి కెరియర్ లోనే ఒక మంచి ల్యాండ్ మార్క్ మూవీ అని చెప్పుకోవచ్చు 2015లో రిలీజ్ అయినటువంటి శ్రీమంతుడు మూవీ. కోట్లు ఉన్నా కూడా ఒక పెద్ద ధనవంతుడి కొడుకు తన మూలాలను వెతుక్కుంటూ ఒక వెనకబడిన పల్లెటూరుకి వెళ్లి ఆ ఊరిని ఎలా దత్తత తీసుకుని డెవలప్ చేశాడు అనేటువంటి కథాంశంతో ఈ సినిమా సాగుతుంది. మనం సమాజం నుంచి చాలా తీసుకుంటాం, తిరిగి దానికి ఇచ్చేయాలి, లేకపోతే లావైపోతాం అనే డైలాగ్ సమాజంపై ఎంతటి ఇంపాక్ట్ చూపించిందో మనందరికీ తెలుసు. సో ఈ సినిమా తర్వాత నిజ జీవితంలో కూడా చాలా మంది సెలబ్రిటీస్ ఊర్లను దత్తత తీసుకోవడం విశేషమని చెప్పుకోవచ్చు. సో ఇంకా మరిన్ని ఇలాంటి సినిమాలకు సంబంధించినటువంటి విశేషాల గురించి అయితే మనం మాట్లాడుకుందాం. మరొక చక్కటి పాట అయితే విన్న తర్వాత ఫ్రమ్ ద మూవీ శ్రీమంతుడు.

సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో మనమైతే మాట్లాడుకుంటున్నాం కొరటాల శివ గారు దర్శకత్వం వహించినటువంటి అద్భుతమైన సినిమాల గురించి. సో యంగ్ టైగర్ ఎన్టీఆర్ అలాగే మలయాళం సూపర్ స్టార్ మోహన్ లాల్ కలయికలో వచ్చినటువంటి విజువల్ ట్రీట్ అని చెప్పుకోవచ్చు 2016లో రిలీజ్ అయినటువంటి జనతా గ్యారేజ్ మూవీ. ఎన్విరాన్మెంట్ ని ప్రేమించే యువకుడు, సమాజంలో అన్యాయం జరిగితే తిరగబడే ఒక గ్యారేజ్. సో ఇలా ఉండేటువంటి వీళ్ళిద్దరూ ఎలా కలిశారు అనేది చాలా ఎమోషనల్ గా చూపించారు ఈ సినిమా ద్వారా. ఒకవైపు నేచర్ యొక్క ఇంపార్టెన్స్ ని చెప్తూనే మరోవైపు ఎన్టీఆర్ లోని మాస్ యాంగిల్ ని కూడా పర్ఫెక్ట్ గా ప్రజెంట్ చేశారు ఈ సినిమా ద్వారా. సో మరి జనతా గ్యారేజ్ ఈ చిత్రం నుంచి మరొక చక్కటి పాట అయితే వచ్చేస్తుంది, వింటూ ఉండండి వివిధ్ భారతి ఎఫ్ఎం పై.

సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో మనమైతే ఉన్నాం. అలాగే కొరటాల శివ గారు దర్శకత్వం వహించినటువంటి అద్భుతమైన సినిమాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా. అండ్ మహేష్ బాబు గారితో కొరటాల శివ గారు చేసినటువంటి మరొక వండర్ భరత్ అని నేను. విదేశాల్లో చదువుకున్నటువంటి ఒక యువకుడు అరుకోని పరిస్థితుల్లో సీఎం అయితే పాలన ఎలా ఉంటుంది అనేటువంటి ఒక పొలిటికల్ డ్రామాగా ఈ మూవీ తీర్చిదిద్దారు. మనం చిన్నప్పుడు ఒక ప్రామిస్ చేస్తే దానికి కట్టుబడి ఉండాలి అని నమ్మేవాళ్ళం కదండి. అయితే బాధ్యత లేనివాడు మనిషే కాదు అనేటువంటి సింపుల్ లైన్ ని బేస్ చేసుకుని రాజకీయాల్లో జవాబుదారీతనం, అకౌంటబిలిటీ ఎలా ఉండాలో ఎంతో పవర్ఫుల్ గా ఈ సినిమా ద్వారా చూపించారు అని చెప్పచ్చు. అండ్ ఇంకా మరిన్ని సినిమా విషయాలైతే మనం మాట్లాడుకుందాం. మరొక చక్కటి పాట అయితే విన్న తర్వాత ఫ్రమ్ ద మూవీ ఆచార్య అయితే మీ అందరి కోసం వచ్చేసింది. వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం పై విత్ యువర్ ఆర్జే సమత. అండ్ మరి మనమైతే ఉన్నాం సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్.
1: అయితే సినిమాకి వెళ్దామా?
0: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
2: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

ఎస్ కొరటాల శివ గారి దర్శకత్వంలో వచ్చినటువంటి అద్భుతమైన సినిమాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అండ్ మరి రీసెంట్ గా వచ్చిన సినిమాల గురించి చెప్పాలి అంటే ఎన్టీఆర్ గారు డ్యూయల్ రోల్ లో కనిపించినటువంటి సినిమా దేవరా పార్ట్ 1. సో సముద్ర తీర నేపథ్యంలో వచ్చినటువంటి బిగ్గెస్ట్ విజువల్ యాక్షన్ డ్రామా సినిమా ఇది అని చెప్పొచ్చు. అక్రమ స్మగ్లింగ్ చేసేటువంటి మనుషులలో తప్పు చేయడానికి భయపడేలా ఒక రకమైనటువంటి భయాన్ని సృష్టించే నాయకుడిగా ఎన్టీఆర్ నటన అద్భుతమని చెప్పొచ్చు. భయం అనేది కేవలం బలహీనత కాదు, అన్యాయం జరగకుండా ఆపే ఒక బాధ్యత అని ఇదొక డిఫరెంట్ ఫిలాసఫీని చాలా బాగా ఈ సినిమా ద్వారా ఆవిష్కరించారు అని చెప్పొచ్చు. అండ్ వీరి సినిమాల్లో ముఖ్యంగా చెప్పాలంటే విలనిజం వెనక హీరో చేసే ఫైట్ వెనక ఒక జస్టిఫికేషన్ అనేది ఉంటుంది, అలాగే సొసైటీకి ఉపయోగపడేటువంటి ఒక స్ట్రాంగ్ మెసేజ్ కూడా ఉంటుంది. సో హీ ఈజ్ అ మెసేజ్ ఓరియంటెడ్ మాస్ డైరెక్టర్ అని చెప్పుకోవచ్చు మన కొరటాల శివ గారు. సో మరి ఇప్పుడైతే మీ అందరి కోసం దేవరాయి చిత్రం నుంచి మరొక చక్కటి పాట అయితే వచ్చేసింది, వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం పై.

అదండి మ్యాటర్. కొరటాల శివగారి సినిమాల గురించి మాట్లాడుకుంటే కేవలం కలెక్షన్స్ గురించి, రికార్డుల గురించే కాదు, అంతకంటే ముఖ్యంగా మన సామాజిక బాధ్యత గురించి కూడా మాట్లాడుకోవాలి. సినిమా అనేది కేవలం 3 గంటల వినోదం మాత్రమే కాదు ఫ్రెండ్స్, అది మన సమాజాన్ని ప్రతిబింబించేటువంటి ఒక అర్థం. కొరటాల శివగారు తన సినిమాలతో మనకు నేర్పించింది అదే. ఒక మనిషిగా పుట్టినందుకు మనకు మన చుట్టూ ఉన్న సమాజానికి ఏదో ఒక లింక్ అయితే ఖచ్చితంగా ఉంటుంది కదా. సో శ్రీమంతుడిలో చెప్పిన సమాజం నుంచి మనం ఎంతో తీసుకుంటున్నాం కదా, మరి దానికి తిరిగి ఇవ్వకపోతే ఎలా? అది డబ్బు మాత్రమే కానక్కర్లేదండి. పర్యావరణాన్ని కాపాడడం, పక్కవాడికి కష్టం వస్తే సాయం చేయడం, ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం, ఇవన్నీ కూడా ఒక మనిషిగా మనకున్నటువంటి కనీస సామాజిక బాధ్యతలే కదా. సినిమా థియేటర్లో హీరో పర్యావరణం గురించి మాట్లాడుతుంటే అక్కడైతే చప్పట్లు కొట్టేస్తాం, కానీ బయటకు వచ్చాక మనం కూడా ఒక మొక్క నాటగలిగితే, ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించగలిగితే అదే కదా ఆ సినిమా సాధించినటువంటి అసలైన విజయం. ఒక మనిషిగా మనకు సామాజిక బాధ్యత ఉన్నప్పుడే మన చుట్టూ ఉన్న సమాజం కూడా బాగుంటుంది, మనం కూడా బాగుంటాం. సో ఇదన్నమాట, మనకు సమాజం పట్ల బాధ్యతగా ఉంటూ మనల్ని మంచి మనిషిగా బ్రతకడానికి ప్రయత్నించడానికి మనకి ఒక రూట్ మ్యాప్ అనేది చూపిస్తుంది కొరటాల శివగారి సినిమాల ద్వారా. సో ఇప్పుడైతే మీ అందరి కోసం మరొక చక్కటి పాట అయితే వచ్చేసింది ఫ్రమ్ ద మూవీ అరవింద సమేత వీర రాఘవ.

ఆనందిస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం అండ్ 12:10 అయితే కావస్తుంది మన స్టూడియోస్లో టైం. అండ్ మరి మనమైతే ఇప్పుడు ఎంటర్ అయిపోయాము మీకు తెలుసా ప్రోగ్రామ్ లోకి. భారతదేశంలో ఉన్నటువంటి కొన్ని అత్యంత రహస్యమైన, వింతైన, చారిత్రాత్మకమైనటువంటి గుహల గురించి ఈ రోజైతే మీకు తెలిసాలో మనం మాట్లాడుకోబోతున్నాం అనమాట. మామూలుగా మనం ఎటన్నా టూర్ వెళ్ళాలనుకోండి ఏం చూస్ చేసుకుంటాం, ఎక్కువగా హిల్ స్టేషన్స్ చూస్ చేసుకుంటాము, బీచెస్ ఉన్నాయా లేదా అని చూస్తాము, లేదంటే ఇంకా కొన్ని పెద్ద పెద్ద కట్టడాలు ఎక్కడున్నాయి ఇలాంటివన్నీ చూస్తుంటాం కదా. కానీ భూమి లోపలే ఒక వింత ప్రపంచం ఉంటే, సో మరి దాని గురించి మీరు తెలుసుకోవాలనుకోవట్లేదా? సో ఇలా వింత ప్రపంచాన్ని మనకు చూపించేటువంటి కొన్ని వందల శతాబ్దాల నాటి చరిత్ర కలిగినటువంటి ప్లేసెసే గుహలు. సో ఈ కేవ్స్ గురించి, ఈ కేవ్స్ కూడా ఎక్కడున్నాయి ఏంటి అనే విషయాల గురించి మనమైతే తెలుసుకుందాం మనం మీకు తెలుసా ప్రోగ్రామ్ లో.

0: ఆకాశవాణి అనంతపురం కేంద్రం స్టూడియోస్లో సమయం 12:15. ఇప్పుడు ప్రకటనలు.
1: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం. పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
0: ప్రకటనలు విన్నారు ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు వినండి వివిధ భారతి కార్యక్రమాలు.

0: అబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
1: ఏమైందమ్మా అలా ఉంటే?
0: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
1: ఆ కావాలి.
0: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
1: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

దినేష్, మరి మన భారతదేశంలో ఉన్నటువంటి చారిత్రాత్మకమైనటువంటి గుహల గురించి మనం తెలుసుకోబోతున్నాం కదా. ఇందులో మొదటిగా చెప్పుకోవాల్సింది మహారాష్ట్రలో ఉన్నటువంటి ఎల్లోరా కేవ్స్, మహారాష్ట్రలో ఉన్నటువంటి కైలాసనాథ ఆలయం. క్రీస్తు శకం 8వ శతాబ్దంలో ఎక్కడ ఏ అతుకు లేకుండా ఒకే ఒక్క భారీ కొండను పైనుంచి కిందకు చెక్కుంటూ వచ్చి ఈ భారీ ఆలయాన్ని, గుహలను నిర్మించారు. అండ్ నిజంగా ఇది చాలా వండర్ఫుల్ థింగ్ కదా. మీలో ఎంతమంది చూసారు చెప్పండి ఈ కైలాసనాథ ఆలయం? చాలా అద్భుతంగా ఉంటుంది. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే, దాదాపు 4 టన్నుల బరువైన రాతిని ఇందుకోసం తొలగించారట. అండ్ ఇప్పటికీ కూడా ఆధునిక ఇంజనీరింగ్ టెక్నాలజీస్తో ఇలాంటి గుహాలయాన్ని నిర్మించడం అనేది అసాధ్యం అని సైంటిస్టులు చెప్తున్నటువంటి ఆ అద్భుతాన్ని ఖచ్చితంగా మనం మన లైఫ్ టైంలో ఒక్కసారన్నా దర్శించి తీరాల్సిందే. సో మరి ఇలాంటి మరిన్ని వింత విశేషాలన్నింటినీ మరి మనమైతే మాట్లాడుకుందాం, తెలుసుకుందాం మరొక చక్కటి పాట అయితే విన్న తర్వాత. ఫ్రమ్ ద మూవీ శంకర్ దాదా జిందాబాద్.

0: ఏమిచ్చావన్నా?
1: ముద్ద ముందు తను ఇచ్చింది కదా, మళ్ళీ తన ముద్దు తనకి ఇచ్చేసాను. మనం ఒకళ్ళు సొమ్ము ఉంచుకోరు, ఎవరి వాళ్ళకి ఇచ్చేస్తామంటే.
0: నువ్వు ఆడుకో ఎదిగిపోయావన్నా.

0: దోస్తో జై బోలో.
1: ఎవర్రాది? ఇది శంకర్ దాదా MBBS కాదు, శంకర్ దాదా జిందాబాద్.
2: సారీ అన్న, అలవాటు అయిపోయింది.
1: అది ఇప్పుడు వేసుకో.
0: ఏ శంకర్.

0: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
1: యోజన ఉన్న నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా భీ గౌరవ్ కే సాథ్ బితా సకో.
0: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000 పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారి అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ను సంప్రదించండి.
2: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
3: అటెన్షన్ for your hard work, for those making outstanding contributions to the animal husbandry and dairy sector and embracing innovative practices. The Department of Animal Husbandry and Dairy, Government of India, invites nominations for the prestigious National Gopal Ratna Awards 2026. The awards recognize excellence in 3 categories: Best Dairy Farmer, Best Dairy Cooperative Society, Best Artificial Insemination Technician. And there is more. Special provisions have been made for the Northeastern region and Himalayan states. Nomination period 10th August to 10th September 2026. So what are you waiting for? Apply today at www.awards.gov.in or visit your nearest CSC center to submit your nomination. National Gopal Ratna Awards 2026, issued in public interest by the Department of Animal Husbandry and Dairy, Government of India.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు గుజరాత్, మహారాష్టలో పర్యటించి పలు అభివృద్ది ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారు. లోక్సభలో, రాష్ట శాసనసభలలో మహిళలకు 33% రిజర్వేషన్లు మహిళా రాజకీయ నాయకత్వానికి కొత్త మార్గాలు చూపిస్తాయని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అన్నారు. ఈరోజు అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. 2026 ఆసియా క్రీడలు జపాన్లోని ఐచి నగోయాలో ఈ నెల 19 నుండి అక్టోబర్ 4 వరకు జరగనున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు గుజరాత్, మహారాష్టలో పర్యటిస్తారు. గుజరాత్లోని వడోదరా నుంచి 35,000 కోట్ల రూపాయలకు పైగా విలువైన వివిధ అభివృద్ది ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ అహ్మదాబాద్లో మీడియాతో మాట్లాడుతూ వెస్టర్న్ డెడికేటెడ్ ఫ్రైడ్ కారిడార్ WDFC 3 ముఖ్యమైన విభాగాలను ప్రధానమంత్రి చేతుల మీదుగా ప్రారంభించి దేశానికి లాంఛనంగా అంకితం చేస్తారని తెలిపారు.
1: డెడికేటెడ్ ఫ్రేట్ కారిడోర్ ఈస్ట్ ఆర్ వెస్ట్ ఏ దోనో దేశ్ కే లియే బహుత్ బడి ఏక్ బ్యాక్బోన్ కి తరహ ట్రాన్స్పోర్టేషన్ మే వో ప్రాజెక్ట్ అబ్ కంప్లీట్ హువా పూరి తరహ సే ఉస్కో మాన్య ప్రధాన్ మంత్రీ జీ రాష్ట్ర కే ప్రతి సమర్పిత్ కరేంగే. యే పరియోజనా ఐసీ హై జిస్మే కై వర్ష్ లగే 2014 మే ప్రధాన్ మంత్రి మే ఉస్ కామ్ కో హాత్ మే లియా, హాత్ మే లేకే జిత్ని భీ ఉస్మే ప్రాబ్లమ్స్ థీ ఉన్కో సాల్వ్ కియా.
0: ప్రధానమంత్రి మహారాష్ట్రలోని ముంబైలో గ్లోబల్ ఫిన్టెక్ ఫెస్ట్ GFF 2026ను ప్రారంభించి ప్రసంగిస్తారు. డిజిటల్ చెల్లింపులు ఆర్థికంగా దేశాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడానికి, సామర్థ్యాన్ని ఫలితాలుగా మార్చడానికి GFF 2026 దోహదపడుతుంది. పౌరులు, సంస్థలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థల కోసం విశ్వసనీయమైన ఫలితాలను సృష్టించడంలో AI, ఆర్థిక, క్వాంటమ్ టెక్నాలజీలు, ఇతర అభివృద్ది చెందుతున్న సాంకేతికతలు ఎలా ఉపయోగపడతాయనే అంశాలపై ఈ సదస్సులో చర్చిస్తారు. లోక్సభలో, రాష్ట శాసనసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు మహిళా రాజకీయ నాయకత్వానికి కొత్త మార్గాలు చూపిస్తాయని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అన్నారు. రాజకీయ, పరిపాలన, సామాజిక రంగాల్లో కొత్త తరానికి చెందిన మహిళా నాయకులు ఉద్భవించేలా రాబోయే సంవత్సరాలు సాక్ష్యంగా నిలుస్తాయని బిర్లా చెప్పారు. హర్యానాలోని ఫరీదాబాద్లో నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ NCW నిర్వహించిన జెండర్ రెస్పాన్సివ్ గవర్నెన్స్ అనే అంశంపై 2 రోజుల అఖిల భారత సామర్థ్య పెంపుదల వర్క్షాప్ ను ప్రారంభించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ ఆయన, దేశ జనాభాలో దాదాపు సగానికి పైగా ఉన్న మహిళల ఆర్థిక, సామాజిక సాధికారత లేకుండా భారత్ అభివృద్ది చెందిన దేశం అనే లక్ష్య సాధన దిశగా ముందుకు సాగలేదన్నారు. ముఖ్యంగా వెనుకబాటుతనం, కష్టాలను ఎదుర్కొంటున్న మహిళలను ఆర్థికంగా, సామాజికంగా బలో

బలోపేతం చేయగలిగే ప్రభావవంతమైన విధానాలు, పథకాలు, శాసనపరమైన చర్యలపై చర్చించాలని ఆయన మహిళా శాసనసభ్యులకు పిలుపునిచ్చారు. భవిష్యత్తులో 6G నెట్వర్క్ల అభివృద్దిని తీర్చిదిద్దడానికి ఉద్దేశించిన అంతర్జాతీయ చర్యల్లో అమెరికాతో సహా 24 దేశాల గ్రూప్లో భారత్ కూడా భాగస్వామి అయ్యింది. తరువాతి తరం నెట్వర్కులు ఉమ్మడి భద్రతా ప్రయోజనాలను ప్రతిబింబించేలా, పోటీతత్వాన్ని బలపరిచేలా నూతన ఆవిష్కరణల్లో 24 దేశాలతో కలిసి భారత్ చేరిందని అమెరికా వాణిజ్య శాఖ వెల్లడించింది. అమెరికాలోని మయామిలో జరిగిన G20 ఇన్నోవేషన్ మినిస్టీరియల్ సదస్సు సందర్భంగా కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ సహాయ మంత్రి జితిన్ ప్రసాద అమెరికా వాణిజ్య కార్యదర్శి హోవార్డ్ లుట్నిక్ ను కలుసుకున్న తర్వాత ఈ ప్రకటన వెలువడింది. ఈ ఇరువురు నాయకులు 6G సాంకేతికత భవిష్యత్తు గురించి, తరువాతి తరం టెలికమ్యూనికేషన్స్ నెట్వర్క్ల అభివృద్దిలో అంతర్జాతీయ సహకారం ప్రాముఖ్యత గురించి చర్చించారు. లగ్జంబర్గ్ ఉప ప్రధాని జేవియర్ బెటెల్ న్యూఢిల్లీలో వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్తో సమావేశమయ్యారు. లాజిస్టిక్స్, ఏఐ, డిజిటల్ టెక్నాలజీస్, అంతరిక్షం, ఆర్థిక సేవలు, వ్యర్థాల నిర్వహణ వంటి కీలక రంగాల్లో భారత్ లగ్జంబర్గ్ సహకారాన్ని మరింత బలోపేతం చేయడం గురించి సమావేశంలో చర్చించినట్టు గోయల్ తెలిపారు. భారత్ లగ్జంబర్గ్ ఆర్థిక సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి, రెండు వైపులా ఉన్న వ్యాపారాలకు కొత్త అవకాశాలు సృష్టించడానికి తాము ఎదురు చూస్తున్నామని మంత్రి తెలిపారు. ఈరోజు అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. అక్షరాస్యత ప్రాముఖ్యతను వ్యక్తులకు, సమాజానికి తెలియజేయడానికి ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తారు. 1966లో యునెస్కో జనరల్ కాన్ఫరెన్స్ 14వ సెషన్లో ఈ దినోత్సవాన్ని ప్రకటించారు. ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరికి అక్షర జ్ఞానం అందేలా అవగాహన కల్పించడం, నిరక్షరాస్యతను నిర్మూలించడం ఈరోజు ప్రధాన ఉద్దేశంగా ఉంది. విద్య ద్వారానే జ్ఞానానికి, అవకాశాలకు, మెరుగైన భవిష్యత్తుకు తలుపులు తెరుచుకుంటాయని కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు. విద్య పరివర్తన శక్తిని వేడుకగా జరుపుకోవాలని, అభ్యాసన ప్రయాణంలో ఎవరూ వెనుకబడిపోకుండా చూడ్డానికి తమ నిబద్దతను పునరుద్దరించుకోవాలని జోషి కోరారు. విద్యావంతులైన, సాధికారత కలిగిన పౌర సమాజమే వికసిత్ భారత్ కు బలమైన పునాది అని ఆయన అన్నారు. కేంద్ర మంత్రులు శివరాజ్ సింగ్ చౌహాన్, డాక్టర్ జితేంద్ర సింగ్ ఈరోజు మధ్యప్రదేశ్లోని విదిశాలోని అటల్ బిహారీ వాజ్పేయి మెడికల్ కళాశాలలో కీమోథెరపీ డే కేర్ యూనిట్ను ప్రారంభిస్తారు. రాష్ట ఉప ముఖ్యమంత్రి రాజేంద్ర శుక్లా, వైద్యులు, అధికారులు, ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ కొత్త యూనిట్ క్యాన్సర్ రోగులకు మెరుగైన కీమోథెరపీ సేవలు అందిస్తుంది. భారతరత్న డాక్టర్ భూపెన్ హజారికా జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. డాక్టర్ హజారికా గొంతు అసోం ఆత్మను, ఈశాన్య రాష్ట్రాల స్ఫూర్తిని దేశం మొత్తానికి చాటి చెప్పిందని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. భూపెన్ సంగీతం అసామీ సంస్కృతిని ప్రపంచ వేదికపైకి తీసుకెళ్లిందని, ఆయన గేయాలు సమాజాన్ని ఐక్యంగా ఉంచిన జీవన విలువలను ప్రతిబింబించాయని అమిత్ షా పేర్కొన్నారు. డాక్టర్ హజారికా గొప్ప సాంస్కృతిక ప్రతీక, దార్శనికుడు అని ఆయన తన సంగీతం ద్వారా భారతదేశ సాంస్కృతిక వారసత్వాన్ని సుసంపన్నం చేశారని రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్ సౌదీ అరేబియాలో పర్యటించిన సమయంలో అక్కడి ప్రవాస భారతీయులతో సంభాషించారు. రాయబార కార్యాలయం ఆధ్వర్యంలో ఆల్ ఇండియా స్టీరింగ్ కమిటీ నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. వాణిజ్యం, పెట్టుబడులు, ఇంధనం, సంస్కృతి రంగాల్లో భారత్ సౌదీ అరేబియాల సంబంధాలను బలోపేతం చేయడంలో భారతీయ సమాజం అందిస్తున్న సహకారాన్ని రాజ్నాథ్ ప్రశంసించారు. 2026 ఆసియా క్రీడలు జపాన్లోని ఐచి నగోయాలో ఈ నెల 19 నుండి అక్టోబర్ 4 వరకు జరగనున్నాయి. అయితే ప్రారంభ వేడుకకు 9 రోజుల ముందుగానే ఈ నెల 10 నుంచే క్రీడా పోటీలు ప్రారంభమవుతాయి. ఈ నెల 17న టెక్బాల్తో భారత్ పోటీల్లో పాల్గొంటుంది.
ఈ నెల 18న క్వార్టర్ ఫైనల్స్ లో భారత మహిళల క్రికెట్ జట్టు జపాన్ తో తలపడుతుంది. సెప్టెంబర్ 20 నుండి ఇచినోమియా సిటీ మున్సిపల్ జిమ్నాసియంలో జరిగే బ్యాడ్మింటన్ పోటీల్లో పివి సింధు భారత్ కు ప్రాతినిధ్యం వహిస్తారు. ఒలింపిక్ పతక విజేత మీరాబాయి చాను 5 సభ్యుల భారత వెయిట్ లిఫ్టింగ్ జట్టుకు నేతృత్వం వహిస్తారు. డబుల్ ఒలింపిక్ పతక విజేత మను బాకర్ షూటింగ్ లో, ప్యారిస్ 2024 కాంస్య పతక విజేత అమ్రాన్ సెహ్రావత్ కుస్తీలో పాల్గొంటారు. రాగల 2 రోజుల్లో దేశ ఈశాన్య ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. బీహార్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్లో ఈరోజు ఇటువంటి వాతావరణ పరిస్థితులే నెలకొనే అవకాశం ఉందని ఆ శాఖ పేర్కొంది. అండమాన్ నికోబార్ దీవులు, బీహార్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, సిక్కిం, తెలంగాణల్లో రాగల 2 రోజుల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు గుజరాత్, మహారాష్టలో పర్యటించి పలు అభివృద్ది ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారు. లోక్సభలో, రాష్ట శాసనసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు మహిళా రాజకీయ నాయకత్వానికి కొత్త మార్గాలు చూపిస్తాయని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అన్నారు. ఈరోజు అంతర్జాతీయ అక్షరాస్యతా దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. 2026 ఆసియా క్రీడలు జపాన్లోని ఐచి నగోయాలో ఈ నెల 19 నుండి అక్టోబర్ 4 వరకు జరుగుతాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

తెలుసా ప్రోగ్రామ్ లో మనమైతే ఉన్నాం అండ్ అలాగే మనం మాట్లాడుకుంటున్నాం కదా, మన భారతదేశంలో ఉన్నటువంటి అత్యంత రహస్యమైన, వింతైన, చారిత్రాత్మకమైనటువంటి గుహల గురించి మనమైతే తెలుసుకుంటున్నాం. అలాగే మేఘాలయలో ఉన్న క్రేమ్ లియత్ ప్రా ఈ ప్రదేశాన్ని గురించి కూడా మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఎందుకంటే ఇది భారతదేశంలోనే అత్యంత పొడవైన సహజ సిద్ధమైన సున్నపురాయి గుహల వ్యవస్థ. సో దీని పొడవు ఎంతో తెలుసా? దాదాపు 34 కిలోమీటర్లు అనమాట. అంటే ఈ గుహ లోపలికి వెళ్తే ఒక భారీ ఎయిర్ క్రాఫ్ట్ హ్యాంగర్ లాంటి పెద్ద పెద్ద హాల్స్ కనిపిస్తాయి. అండ్ ఇప్పటికీ కూడా ఈ గుహల్లో పూర్తి స్థాయిలో వెలుతురు చూడని ఎన్నో రహస్య మార్గాలు ఇంకా ఉన్నాయట. అలాగే అరకు మన ఆంధ్రప్రదేశ్లో ఉంది కదా, సో ఆ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అరకులో ఉన్నటువంటి బొర్రా గుహలు, సో వీటి గురించి కూడా మీరు వినే ఉంటారు కదా.

విశాఖపట్నం దగ్గరలో ఉన్నటువంటి అరకు లోయలో ఉన్నటువంటి ఈ గుహలు కూడా ఒక సహజ సిద్ధమైన వింతే అని చెప్పొచ్చు. దాదాపు 150 మిలియన్ల సంవత్సరాల క్రితం గోస్తని నది ప్రవాహం వల్ల ఇవి ఏర్పడ్డాయి. ఈ గుహల ప్రత్యేకత ఏంటంటే దీన్ని సరిగ్గా పైభాగంలో ఒక రైల్వే ట్రాక్ ఉంటుంది. గుహ లోపల నీటి చుక్కలు కింద పడి ఏర్పడినటువంటి స్టాల్క్టైట్స్, రాతి ఆకృతులు, శివపార్వతులు ఇలా మానవ మెదడు ఆకారాల్లో కనిపిస్తూ పర్యాటకులను మంత్రముగ్ధుల్ని చేస్తూ ఉంటాయి. సో ఇలాంటి మరిన్ని గుహల గురించి మరిన్ని వివరాలు విశేషాలు అయితే మనం మాట్లాడుకుందాం. మరొక చక్కటి పాట అయితే విన్న తర్వాత ఫ్రమ్ ద మూవీ సర్కారు వారి పాట అయితే మీ అందరి కోసం వచ్చేసింది. స్టే ట్యూన్ అండ్ కీప్ లిజనింగ్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం.

భారతి ఎఫ్ఎం 101.3. తెలుసా ప్రోగ్రామ్ లో మనమైతే మాట్లాడుకుంటున్నాం కదా, మరి మన భారతదేశంలో ఉన్నటువంటి గుహల గురించి. అండ్ మధ్యప్రదేశ్ లో ఉన్నటువంటి భీమ్టెకా కేవ్స్ కూడా చాలా ఇంపార్టెంట్. కాలగమనంలో వెనక్కి ప్రయాణించి ఆది మానవులు ఎలా బతికారో చూడాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మధ్యప్రదేశ్ లో ఉన్నటువంటి ఈ భీమ్టెకా కేవ్స్ కి ఖచ్చితంగా వెళ్లాల్సిందే. యునెస్కో గుర్తించినటువంటి ఈ చారిత్రాత్మకమైనటువంటి గుహల్లో దాదాపు 30,000 సంవత్సరాల క్రితం నాటి ఆది మానవులు గీసినటువంటి రంగురంగుల చిత్రాలు ఇప్పటికీ చెరిగిపోకుండా ఉన్నాయి. వాళ్లు వేటాడే దృశ్యాలు, నాట్యాలు, మృగాల బొమ్మలు, సో ఇవన్నీ చూస్తుంటే ఆశ్చర్యంతో మనకి వాళ్ళు ఇలా జీవించారా అని ఒళ్ళు గగురు పొడుస్తుంది. అండ్ అలాగే ఈ ప్రదేశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మనల్ని ఆకట్టుకోవడమే కాదండి, ప్రకృతి చరిత్ర పట్ల మనలో గౌరవాన్ని కూడా పెంచుతాయి. సో నెక్స్ట్ టైం మీరు హాలిడేస్కి, నెక్స్ట్ అంటే క్రిస్మస్ హాలిడేస్ కానివ్వండి, నెక్స్ట్ ఇంకా దసరా హాలిడేస్, సో ఇలా హాలిడేస్ అయితే రాబోతున్నాయి కదా, సో మరి ఇలా హాలిడేస్ వచ్చినప్పుడు ఈసారి ఏ హిల్ స్టేషన్స్కి వెళ్దాం, ఏ బీచ్ ప్లేసెస్కి వెళ్దాం అనే కాకుండా ఇలా గుహలు, న్యాచురల్ గా కేవ్స్ ఉన్నటువంటి ఇప్పుడు మనం ఎన్నో ప్రదేశాల గురించి చెప్పుకున్నాం కదా, అండ్ ఇంకా చాలా ఉన్నాయి. సో అలాంటి ప్రదేశాలను ఖచ్చితంగా సందర్శించండి. సో దీని ద్వారా ఏంటి అంటే మనకి ప్రకృతి పట్ల ప్రేమ పెరుగుతుంది, అండ్ అంతేకాదు మన చరిత్ర ఎలా ఉంది అనేది తెలుస్తుంది. సో వీటి ద్వారా మన దేశం పట్ల మనకి గౌరవం కూడా పెరుగుతుంది. సో ఇదన్నమాట, మరి మనం మీకు

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
2: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు, ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.35.
3: అబ్బబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
4: ఏమైందమ్మా అలా ఉంటే?
3: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
4: ఆ కావాలి.
3: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చెయ్యాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
4: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో ముస్తాన్బి. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ న్యూఢిల్లీలో ఇంటర్నేషనల్ పొటాటో సెంటర్ సీఐపీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ సైమన్ హెక్తో విస్తృత చర్చలు జరిపారు. బంగాళాదుంప సాగు, రైతులు ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించడం, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఐసీఏఆర్ సీఐపీ మధ్య సమన్వయాన్ని బలోపేతం చేయడంపై దృష్టి కేంద్రీకరించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అన్నారు. కొత్తగా ఎన్టీఆర్ భరోసా పింఛన్లకు అర్హత కలిగిన వారు ప్రభుత్వం నిర్దేశించిన గడువులోగా దరఖాస్తు చేసుకుని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. స్వచ్చంద్ర పురస్కారాలు కేవలం పోటీ కోసం కాదని, పరిశుభ్రత కోసం ఉమ్మడి నిబద్దతను ప్రతిబింబించే ఒక ఉద్యమమని స్వచ్చంద్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ పేర్కొన్నారు. ఎన్టీఆర్ జిల్లా ప్రసాదంపాడులోని రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్లో నిన్న జరిగిన స్వచ్చంద్ర పురస్కారాలకు సంబంధించి శిక్షణా కార్యక్రమాన్ని ప్రారంభించిన ఆయన, ఆరోగ్యకరమైన పచ్చని రాష్ట్రాన్ని నిర్మించుకోవడానికి పరిశుభ్రత అనేది అందరం కలిసికట్టుగా అలవర్చుకునే ఒక అలవాటని పేర్కొన్నారు. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో ప్రవేశాలకు గడువును ఈ నెల 15వ తేదీ వరకు పొడిగిస్తూ ఇంటర్మీడియట్ విద్యామండలి ఆదేశాలు జారీ చేసింది. ఆ తర్వాత మళ్లీ గడువు పొడిగింపు ఉండదని అందులో పేర్కొంది. ఎగువ పరివాహక ప్రాంతాలైన జూరాల ప్రాజెక్టు నుంచి 14,939 క్యూసెక్కుల వరద నీరు శ్రీశైలం జలాశయానికి వస్తోంది. శ్రీశైలం ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్పత్తి చేస్తూ 35,315 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది శాఖ పరిధిలో ఉన్న ఏపీ జల్జీవన్ వాటర్ సప్లై కార్పొరేషన్కి స్వతంత్ర ప్రతిపత్తి కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పసిఫిక్ మహాసముద్ర ప్రాంతంలో ఏర్పడిన ఎల్నినో పరిస్థితులు రాబోయే రోజుల్లో మరింత బలపడి అత్యంత తీవ్రమైన స్థాయికి చేరే అవకాశముందని ప్రపంచ వాతావరణ సంస్థ తెలిపింది. ఇది వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు కొనసాగుతుందని పేర్కొంది. ఫలితంగా వర్షాలు ఉష్ణోగ్రతలపై ప్రభావం చూపనుందని, కరువు ఉష్ణోగ్రతలు భారీగా పెరగనున్నాయని పేర్కొంది. వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 3 గంటలకు వింటారు.

లీలా ప్రోగ్రామ్ కేతి మనం వెల్కమ్ చెప్పేద్దాం. అండ్ అలాగే మరి మనకు శ్రావణ మాసం మంగళవారం శుక్రవారం చాలా స్పెషల్ కదండి. ఎందుకు అంటే ఖచ్చితంగా ఆ రోజు మంగళ శుక్రవారాల్లో పూజలు చేసుకుంటాం.

అమ్మవారు ఆ అష్టలక్ష్ముల రూపంలో ఎక్కడో లేరండి, మన ఇంట్లోనే మన కళ్ళ ముందు తిరుగుతుంటారు. మన అమ్మగా, భార్యగా, అక్కగా, చెల్లిగా, కూతురుగా ఇలా ప్రతిరోజు ఎన్నో పాత్రలు పోషిస్తున్నటువంటి ఆధునిక మహిళే నేటి అష్టలక్ష్మి స్వరూపం అని చెప్పచ్చు. ఎస్, సో మరి ఈరోజు మన షోలో ఇలా ఆధునిక నారీమణులు అష్టలక్ష్ముల రూపాలుగా సమాజంలో ఎలా వెలుగుతున్నారు అనేటువంటి విషయం గురించి అయితే మనం మాట్లాడుకుందాం. సో లెట్స్ ట్యూన్ ఇన్. ముందుగా చెప్పాలి అంటే అష్టలక్ష్ముల్లో ఆదిలక్ష్మి గురించి చెప్పాలి. ఆదిలక్ష్మి అంటే జ్ఞానానికి మూలం, మూలానికి ప్రతీక, ఇంటికి మూల స్తంభం మహిళ కదండి. ఆధునిక మహిళ తను చదువుకుంటూ తన కుటుంబాన్ని కూడా ప్రగతి పథంలో నడిపిస్తూ సంస్కారవంతమైనటువంటి కొత్త తరానికి పునాది వేస్తుంది. అందుకే మన ఆధునిక ఆదిలక్ష్మి అని చెప్పచ్చు. అండ్ అలాగే ఆదిలక్ష్మి ఆత్మవిశ్వాసానికి కూడా ప్రతీక. అన్ని శక్తులకు మూలం ఎలా అంటామో అలాగే ఆమె మనకు జీవితంలో ధైర్యం, ప్రశాంతత, ఆధ్యాత్మిక బలం అవసరమని గుర్తు చేస్తుంది. సో ఇలా ఎన్నో సమస్యలను ఇప్పటి ఉన్నటువంటి మహిళలు ధైర్యంగా ఎదుర్కొంటూ ముందుకు సాగేటువంటి ప్రతి మహిళలో ఆదిలక్ష్మి శక్తి అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఏమంటారు? సో మరి ఇలా మరిన్ని వివరాలు, విశేషాలు అయితే మనం మాట్లాడుకుందాం. ఆధునిక మహిళల్లో అష్టలక్ష్ముల రూపాల్ని ఎలా చూడొచ్చు కూడా తెలుసుకుందాం. మరి మరొక చక్కటి పాట అయితే విన్న తర్వాత ఫ్రమ్ ద మూవీ ప్రియమైన నీకు అయితే మీ అందరి ముందుకు వచ్చేస్తుంది చిత్ర గారి వాయిస్ లో.

ఆది లక్ష్మణులను మరి ఆధునిక మహిళల్లో ఎలా మనం చూడాలనుకుంటున్నాం, అష్ట లక్ష్ముల రూపాలను అనేటువంటి విషయం గురించి తెలుసుకుంటున్నాం కదా. అండ్ నెక్స్ట్ చెప్పాలి అంటే ధాన్యలక్ష్మి. ధాన్యలక్ష్మి అంటే పోషణకు ప్రతీకగా చెప్తారు కదండి. ఒకప్పుడు కేవలం వంటగదికి మాత్రమే పరిమితం అనుకున్నటువంటి మహిళలు ఈరోజు ఉద్యోగం చేస్తూ కుటుంబానికి కావలసినటువంటి పోషణను అందిస్తున్నారు. సో ఏ ఇంట్లో అయితే ఆకలి అనేటువంటి మాట వినపడకుండా చూసుకునేటువంటి అమ్మ ఉంటారు కదా, సో ఆవిడే మన ధాన్యలక్ష్మి అని చెప్పచ్చు. సో ఇలాంటి మరిన్ని విషయాలు వివిషయాలు అయితే మాట్లాడుకుందాం. మరొక చక్కటి పాట అయితే విన్న తర్వాత స్టే ట్యూన్డ్ అండ్ కీప్ లిస్నింగ్ టు వివిధ భారతి ఎఫ్ఎం.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కోండ్రు భరత్ రత్నాకర్. ముఖ్యాంశాలు. దేశంలోనే ఆంధ్రప్రదేశ్ని అగ్రశ్రేణి రాష్ట్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రతి నియోజకవర్గంలో అభివృద్ది కార్యక్రమాలను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. విజయవాడ విమానాశ్రయ ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ను రాష్ట సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా అత్యాధునిక సౌకర్యాలతో తీర్చిదిద్దుతున్నట్లు కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్లో 11,000 పోలీస్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం సిద్దంగా ఉందని రాష్ట హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. వ్యవసాయ పారిశ్రామిక రంగాలకు నాణ్యమైన విద్యుత్ అందించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. దేశంలోనే ఆంధ్రప్రదేశ్ని అగ్రశ్రేణి రాష్ట్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రతి నియోజకవర్గంలో అభివృద్ది కార్యక్రమాలను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరుగుతున్న ప్రజాప్రతినిధుల లీడర్షిప్ కార్యశాలలో ముఖ్యమంత్రి ఈరోజు సుస్థిర ఆర్థిక అభివృద్దిపై మాట్లాడుతూ రాష్ట స్థూల దేశీయోత్పత్తితో నియోజకవర్గ స్థాయి అభివృద్దిని అనుసంధానం చేయాలని సూచించారు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర జీఎస్డిపి 20.35 లక్షల కోట్ల రూపాయలకు చేరిందని తెలిపారు. 15 నుంచి 20 రంగాల్లో వృద్ధికి అవకాశం కల్పించేలా స్థానికంగా ప్రణాళికలు రూపొందించాలని చెప్పారు. డేటా సెంటర్లు, పారిశ్రామిక పెట్టుబడులతో ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. విజయవాడ విమానాశ్రయ ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ను రాష్ట సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా అత్యాధునిక సౌకర్యాలతో తీర్చిదిద్దుతున్నట్లు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. విజయవాడ విమానాశ్రయ ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ నిర్మాణ పనులను ఆయన ఈరోజు అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ పనులు మధ్యలో నిలిచిపోవడం వల్ల టెర్మినల్ నిర్మాణం ఆలస్యమైందని, ప్రస్తుతం అన్ని సమస్యలను అధిగమించి పనులను వేగవంతం చేస్తున్నామని తెలిపారు. దసరా నాటికి టెర్మినల్ను ప్రారంభించాలని భావించినప్పటికీ మరికొంత సమయం పట్టే అవకాశం ఉందని చెప్పారు. నిర్మాణ పనుల ప్రగతిని అధికారులు కేంద్ర మంత్రికి వివరించారు. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్లో 11,000 పోలీస్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం సిద్దంగా ఉందని రాష్ట హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో ఆమె పాత్రికేయులతో ఈరోజు మాట్లాడుతూ 2014 నుంచి 2019 మధ్య 9,793 పోలీస్ పోస్టులను భర్తీ చేసినట్లు చెప్పారు. గత ప్రభుత్వం ఒక్క కానిస్టేబుల్ పోస్టును కూడా భర్తీ చేయలేదని, నోటిఫికేషన్ ఇచ్చిన 6,000 పోలీస్ పోస్టులను పూర్తిగా విస్మరించిందని విమర్శించారు. రాష్టంలో కానిస్టేబుల్ అభ్యర్థులు ప్రలోభాలకు లోనై ఆందోళనలకు దిక్కుండా తమ భవిష్యత్తుపై దృష్టి సారించాలని మంత్రి అనిత సూచిస్తూ,
1: దగ్గర దగ్గర 6,000 మందికి కూడా నియామక పత్రాలు వాళ్ళ కుటుంబ సభ్యుల్ని పిలిపించి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన సందర్భం. ఈ 22వ తారీఖుకి వాళ్ళందరూ కూడా ట్రైనింగ్ పూర్తి చేసుకుని వాళ్ళ విధుల్లోకి కూడా హాజరవ్వడానికి రెడీగా ఉన్నారు. మీరందరూ కూడా అసలు ఏ గవర్నమెంట్ లో ఏం జరుగుతుంది, ఏ గవర్నమెంట్ లో పోలీస్ వ్యవస్థ పట్ల నిబద్ధతతో ఉన్నారు, నిరుద్యోగుల పట్ల చిత్తశుద్దితో ఉన్నారనే విషయాన్ని మీరు కూడా అర్థం చేసుకోవాలి. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇచ్చి మిగతా రిమైనింగ్ ఏదైతే ఉన్నాయో 2029 ఎలక్షన్ నాటికి కంప్లీట్ గా కానిస్టేబుల్ నియామకాలన్నీ కూడా పూర్తి చేయాలని ముందుకెళ్తున్నాం.
0: తల్లి బిడ్డల ఆరోగ్య పరిరక్షణ

0: రక్షణతో పాటు పోషకాహార లోపాలను నిర్మూలించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం పోషణ్ అభియాన్ 2.0 కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. ఇందులో భాగంగా ప్రధానమంత్రి మాతృవందన యోజన పీఎంఎంవీవై ద్వారా అర్హులైన గర్భిణీలు బాలింతలకు ఆర్థిక సహాయం అందిస్తోంది. మొదటి కాన్పులో మగ లేదా ఆడ శిశువు జన్మించిన అర్హులైన లబ్దిదారులకు 5,000 రూపాయలను 2 విడతల్లో అందిస్తున్నారు. ఈ పథకం ద్వారా ఆర్థికంగా ఆరోగ్యంగా లబ్ది పొందుతున్నట్లు చిత్తూరు జిల్లా కుప్పానికి చెందిన లావణ్య ఆకాశవాణికి తెలియజేస్తూ,
1: మాకు టేక్ హోమ్ రేషన్ ఇస్తారు. బియ్యం 3 కేజీలు, పప్పు 1 కేజీ, ఆయిల్ 1/2 లీటర్, ఎగ్స్ 25, పాలు 5 లీటర్లు ఇస్తారు. బాలింతలకి టీహెచ్ఆర్ కిట్ కూడా ఇస్తారు. టీహెచ్ఆర్ కిట్ లో రాగిపిండి 2 కేజీలు, అటుకులు 1 కేజీ, 250 గ్రాములు చిక్కి, బెల్లము, ఎండు ఖర్జూరం ఇస్తారు. నాకు ఇంకొక పాప ఉంది, ఆ పాపకు 2 ఇయర్స్. ఆ పాపకు కూడా రేషన్ ఇస్తారు, టేక్ హోమ్ రేషన్. ఈ ప్యాకెట్ వల్ల చాలా పోషకాహారాలు అందుతున్నాయి మా పాప.
0: వ్యవసాయ పారిశ్రామిక రంగాలకు నాణ్యమైన విద్యుత్ అందించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. గుంటూరు జిల్లా పెదకాకాని మండలం నంబూరు గ్రామంలోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ప్రాంగణంలో ఏపీ ట్రాన్స్కో నిధులు 29,71,00,000 రూపాయలతో నిర్మించిన 132-33 కెవి సబ్స్టేషన్ను పొన్నూరు శాసనసభ్యులు ధూళిపాళ్ల నరేంద్రతో కలిసి మంత్రి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ విద్యుత్ మౌలిక వసతుల బలోపేతానికి 6,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నామని తెలిపారు. కొత్త సబ్స్టేషన్లు, విద్యుత్ లైన్ల నిర్మాణంతో ప్రసార నష్టాలను తగ్గించి ప్రజలకు నాణ్యమైన నిరంతర విద్యుత్ సరఫరా అందించేందుకు చర్యలు చేపడుతున్నామని చెప్పారు. రానున్న 2 నెలల్లో మరో 8 ట్రాన్స్కో సబ్స్టేషన్లను పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని మంత్రి గొట్టిపాటి రవికుమార్ వెల్లడించారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో కోయిల్ అల్వార్ తిరుమంజన కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా ఈరోజు నిర్వహించారు. ఈ నెల 15 నుంచి ప్రారంభమయ్యే బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయ శుద్ది కార్యక్రమాన్ని చేపట్టినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం అదనపు కార్యనిర్వహణాధికారి వెంకయ్య చౌదరి తెలిపారు. మూల విరాట్టుకు తెల్లటి వస్త్రాన్ని కప్పి పూజ సామగ్రిని శుద్ది చేసినట్లు తెలిపారు. ఆలయం నుంచి గర్భాలయం, పోటు, ఆలయంలో అన్ని ప్రాంతాల్లో పరిమళంతో రాత్రి నుంచి శుద్ది చేశారన్నారు. బ్రహ్మోత్సవాలకు ముందస్తు ఏర్పాట్లతో పనులు ప్రారంభించినట్లు టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి తెలియజేస్తూ,
2: కానివారి ఆస్థానికి ముందు, బ్రహ్మోత్సవాలకు ముందు, తర్వాత వైకుంఠ ఏకాదశికి ముందు మంగళవారంలో మనకు కోయిలాల్వారి తిరుమంజనం చేయడం జరిగింది. కోయిలాల్వారి తిరుమంజనం అంటేనే మొత్తం కూడా క్లీనింగ్, ఎంటైర్ టెంపుల్ ని క్లీన్ చేయటం అనే మీనింగ్. అలానే ఈరోజు గర్భాలయం గాని, పోటు గాని, టెంపుల్లో అన్ని ప్లేసెస్ లో కూడా రాత్రి నుంచే పూర్తి స్థాయిలో క్లీన్ చేసి శుద్ధి చేయటం జరుగుతుంది.
0: ఘన వ్యర్థాల నిర్వహణకు సంబంధించి కొత్త నిబంధనలు 2026ను కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చింది. ఈ నిబంధనలు ఈ ఏడాది ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమల్లోకి వచ్చాయి. కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం వృత్తాకార ఆర్థిక వ్యవస్థ, విస్తరించిన ఉత్పత్తిదారు బాధ్యత సూత్రాలకు నిబంధనల్లో ప్రాధాన్యత ఇచ్చారు. వ్యర్థాలను ఉత్పత్తి చేసే ప్రదేశంలోనే 4 వర్గాలుగా వేరు చేయడం తప్పనిసరి చేశారు. వ్యర్థాల సరైన విభజన, శాస్త్రీయ వ్యర్థాల నిర్వహణ పై ప్రత్యేక దృష్టి సారించారు. స్కిల్ డెవలప్మెంట్, ఉపాధి, శిక్షణ శాఖ ఆధ్వర్యంలోని ప్రభుత్వ ఐటీఐలు కాకినాడ, రాజమహేంద్రవరం, భీమవరం, ఏలూరు, విజయవాడలో ఇండియా ఐఏఐ డేటా ఏఐ ల్యాబ్లను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రాంతీయ ఉప సంచాలకులు బి మురళీధర్ ఒక ప్రకటనలో తెలిపారు. వీటిలో కాంట్రాక్టు పద్దతిలో వివిధ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు చెప్పారు. డేటా యానోటేటర్ అసిస్టెంట్, డేటా క్యూరేటర్ అసిస్టెంట్, కంప్యూటర్ ల్యాబ్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నట్లు వివరించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని కృష్ణా జిల్లా గుడివాడ శాసనసభ్యులు వెనుగండ్ల రాము అన్నారు. కొత్తగా ఎన్టీఆర్ భరోసా పింఛన్లకు అర్హత కలిగిన వారు ప్రభుత్వం నిర్దేశించిన గడువులో దరఖాస్తు చేసుకుని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఒక ప్రకటనలో తెలిపారు. కొత్త ఎన్టీఆర్ భరోసా పింఛన్ దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను ఈ నెల 16వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దేశంలోనే ఆంధ్రప్రదేశ్ ని

అగ్రశ్రేణి రాష్టంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రతి నియోజకవర్గంలో అభివృద్ది కార్యక్రమాలను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. విజయవాడ విమానాశ్రయ ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ ను రాష్ట సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా అత్యాధునిక సౌకర్యాలతో తీర్చిదిద్దుతున్నట్లు కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్లో 11,000 పోలీసు పోస్టుల భర్తీకి ప్రభుత్వం సిద్దంగా ఉందని రాష్ట హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. వ్యవసాయ పారిశ్రామిక రంగాలకు నాణ్యమైన విద్యుత్ అందించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్ గా కనిపిస్తున్నావు.
2: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.
3: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన, ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
4: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా మే గౌరవ్ కే సాథ్ బితా సకో.
3: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000 పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారీ అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.
0: FM 101.3.

మరి మోడర్న్ ఉమెన్ ఎలా అష్టలక్ష్ములుగా మరి మనకు కనిపిస్తున్నారు అనేటువంటి విషయం గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా. అండ్ ఈ రోజుల్లో మహిళలు మార్నింగ్ షిఫ్ట్, నైట్ షిఫ్ట్ ఇలా ఎన్నో రంగాల్లో దూసుకుపోతున్నారు అనమాట, ఇలా షిఫ్ట్ చేస్తూ కూడా. కానీ ఇప్పటికీ రక్షణ లేకపోవడం, ఆఫీసుల్లో వేధింపులు, అండ్ రీసెంట్గా మనం చూస్తున్నటువంటి పబ్లిక్ సేఫ్టీ దగ్గర కూడా ఎన్నో ఇష్యూస్, ఇవన్నీ కూడా మహిళల విషయంలో పెద్ద సవాళ్ళుగా మారాయని చెప్పచ్చు. అయితే ఇక్కడ మహిళ ధైర్య లక్ష్మిగా మారుతుంది. భయపడి ఇంట్లో కూర్చోకుండా సెల్ఫ్ డిఫెన్స్ నేర్చుకుంటున్నారు. చట్టాల పట్ల అవగాహన పెంచుకుంటూ తోటి మహిళలకు అండగా నిలబడుతూ తన భద్రతను తానే కాపాడుకుంటుంది ధైర్యలక్ష్మిగా మారుతున్నటువంటి మహిళ. అలాగే ఈ రోజుల్లో సోషల్ మీడియా వాడకం పెరిగాక సైబర్ స్టాకింగ్, డీప్ ఫేక్ మాఫింగ్ వీడియోస్, సో ఇలా ఆన్లైన్ ట్రోలింగ్, ఇలా ఎన్నో రకమైనటువంటి భయంకరమైనటువంటి డిజిటల్ సమస్యలనూ మహిళలు ఫేస్ చేస్తున్నారు. కానీ మన లక్ష్మిలు ఏం చేస్తున్నారో తెలుసా? విద్యాలక్ష్మిగా మారి ఇందుకు లొంగిపోవడం లేదు. టెక్నాలజీపై పట్టు సాధించి సైబర్ క్రైమ్ పోలీసింగ్ ను ఆశ్రయిస్తూ డిజిటల్ వరల్డ్ లో కూడా తమ హద్దులను, గౌరవాన్ని ఎలా కాపాడుకోవాలో వివేకంతో హ్యాండిల్ చేస్తూ నిరూపిస్తున్నారు. అలాగే ఇవాళ చాలా చోట్ల పురుషులతో సమానంగా పనిచేసి సమాన వేతనం తీసుకుంటున్నారు. అండ్ ఇవే కాదు, పెళ్లి కానీ, ప్రెగ్నెన్సీ కానీ, కెరీర్లో గ్యాప్, సో ఇలాంటివి ఎన్నున్నాయి సరే ధనలక్ష్ములు వెనకబడడం లేదు.

వర్క్ ఫ్రం హోమ్ అవకాశాలను వాడుకుంటూ ఫ్రీలాన్సర్స్గా మారుతూ, అలాగే రీస్కిల్లింగ్ అంటే కొత్త స్కిల్స్, కొత్త కోర్సులు నేర్చుకోవడం ద్వారా మళ్లీ కెరీర్లోకి గ్రాండ్గా రీఎంట్రీ ఇస్తూ ఆర్థిక స్వాతంత్రాన్ని సాధిస్తున్నారు మన ధనలక్ష్ములు. సో ఇలా ఎన్నో రంగాల్లో మహిళలు ఎన్నో రకాలుగా ఇలా అష్ట లక్ష్ములుగా మారి ముందుకు వెళ్తున్నారనమాట. మరి మరిన్ని విషయాలు అయితే మనం మాట్లాడుకుందాం, మరో చక్కటి పాట అయితే విన్న తర్వాత. వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం పై.

ఎస్, మరి మనమైతే ఉన్నాం ధీరా ప్రోగ్రామ్ లో. అండ్ అలాగే మరి మోడర్న్ ఉమెన్ ఎలా అష్టలక్ష్ములుగా మారి మనకి కనిపిస్తున్నారు అనేటువంటి విషయం గురించి మాట్లాడుకుంటున్నాం కదా. అలాగే గజలక్ష్మి గురించి కూడా చెప్పాలండి. అంటే సమృద్ధికి గౌరవానికి ప్రతీక. నేటి లక్ష్ములు అలా అదే మన మహాలక్ష్ములు, మన మనింటి మహిళలు కేవలం గృహిణులు మాత్రమే కాదు, కార్పొరేట్ ఆఫీసుల్లో సీఈఓలుగా వ్యాపారవేత్తలుగా రాణిస్తూ సమాజానికి ఎనలేని గౌరవాన్ని సంపదను తెచ్చిపెడుతున్నారు. సో వారే మన గజలక్ష్ములు. అలాగే పిల్లల్ని కేవలం కనడమే కాదు, వాళ్ళని సమాజానికి ఉపయోగపడేటువంటి ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దుతూ త్యాగంతో పెంచే ప్రతి తల్లిలోనూ మనకు సంతాన లక్ష్మిగా కనిపిస్తున్నారు. సో ఇవి ఒకటేనా? అండ్ ఇంకా ది మోస్ట్ ఇంపార్టెంట్ ఉన్నారు ఎవరు అంటే, క్రీడల్లో మెడల్స్ సాధిస్తూ మహిళలు, స్పేస్ రీసెర్చ్, సో ఇలా ఇస్రో ఎన్నో రంగాల్లో వాళ్ల సత్తాన్ని చాటుతున్నటువంటి మహిళలు ఐఏఎస్ లాగా, ఐపీఎస్ లాగా విజయం అనేటువంటి జెండాను ఎగరేస్తున్నటువంటి మహిళలే నేటి విజయలక్ష్ములు అని చెప్పచ్చు.

సో విన్నాం కదా, రూపాలు ఎనిమిదైనా ఈ అష్టలక్ష్ముల శక్తులన్నీ కలగలిసినటువంటి ఒకే ఒక అద్భుత సృష్టి మహిళ. ఆధునిక ప్రపంచంలో ఆమె కేవలం వంటింటికే పరిమితం కాకుండా ఆకాశమే హద్దుగా దూసుకుపోతుంది. సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన ఒక ముఖ్యమైనటువంటి విషయం ఉందండి. అదేంటంటే, పూజ గదిలో ఉన్నటువంటి లక్ష్మీదేవిని ఎంత భక్తితో కొలుస్తామో, మన ఇంట్లో మన సమాజంలో ఉన్నటువంటి

ఈ ఆధునిక లక్షణాలను కూడా అంతే గౌరవించాలి. వారికి సమాన అవకాశాలు ఇవ్వడం, వారి నిర్ణయాలను గౌరవించడం, వారికంటూ ఒక సురక్షితమైనటువంటి సమాజాన్ని అందించడం, ఇవి మనం వారికి ఇచ్చేటువంటి నిజమైన హారతి. సో ఇదన్నమాట ఈరోజు మన ధీరా ప్రోగ్రామ్. అండ్ ఇప్పుడైతే మీ అందరి కోసం మరొక చక్కటి పాట అయితే వచ్చేస్తుంది. స్టే ట్యూన్డ్ అండ్ కీప్ లిజనింగ్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం.

0: Shakti FM 101.3.
1: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
2: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
1: కాసేపు ఉండొచ్చు కదా?
2: కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
1: నేను మీతో పాటు వివిధ భారతి వింటానమ్మాయి గారు.
2: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
1: మీ తెలివి ముందు నాదేముందండి.
2: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
3: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ్ భారతి FM 101.3.

ఎస్, మరి వెల్కమ్ టు సందడి సందడి ప్రోగ్రామ్. సో మరి మన సందడి సందడిలో ఫస్ట్ క్వశ్చన్ అయితే రెడీగా ఉందన్నమాట. సో ఆల్రెడీ లిజనర్స్ అయితే మెసేజెస్ పెట్టేస్తున్నారు గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ. సో మరి మీ గుడ్ ఆఫ్టర్నూన్ మెసేజ్ తో పాటు ఆన్సర్ ని కూడా కలిపి మరి మీరైతే వాట్సాప్ చేస్తూ ఉండండి. అండ్ మరి మన ఫస్ట్ క్వశ్చన్ ఏంటో కూడా తెలుసుకుందాం మన సందడి సందడిలో. మనం ప్రతిరోజు ఎన్నో 10 రూపాయల నోటు, 20 రూపాయల నోట్లు ఇలా నోట్లు చూస్తూనే ఉంటాం కదా. అయితే 100 రూపాయల నోటు మీద ఎవరి సంతకం ఉంటుందో మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా? క్వశ్చన్ మరొకసారి రిపీట్ చేస్తున్నాను, 100 రూపాయల నోటు మీద ఎవరి సంతకం ఉంటుంది? మరి ఈ క్వశ్చన్ కి కనుక మీకు ఆన్సర్ తెలిస్తే వాట్సాప్ చేయండి 0866244884. ఈ వాట్సాప్ నంబర్ కి మరొక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వింటూ ఫ్రమ్ ద మూవీ సర్దుకుపోదాం రండి.

మిస్, మరి మన సందడే సందడిలో ఫస్ట్ క్వశ్చన్ అయితే అడిగాను కదా, మరి 100 రూపాయల నోటు మీద ఎవరి సంతకం ఉంటుంది? సో వెంటనే అలా తీసి చూసి చెప్పేస్తున్నారు కదా. ఓకే, నో ప్రాబ్లం. అండ్ మరి చూసేద్దాం, మరి రైట్ ఆన్సర్స్ ఎవరు పంపించారు అంటే, ఎస్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు ఒకే ఒకడు గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద మెసేజ్ అండి. సో జిక్కి గారు అలాగే జమున గారి వాయిస్ లో ఉన్నటువంటి వణుకు ఉంది అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే ఎం నరేష్, మెర్సి విజయ, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీ నరసింహ, యాదవ్జీ, సక్కుబాయి గారు బాగున్నారా మేడం అంటూ మూసాపేట మహబూబ్నగర్ జిల్లా నుంచి పంపించారు. అండ్ అలాగే కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు ఎస్ సత్యనారాయణ గారు దేవినగర్ విజయవాడ నుంచి. మంచి ఇన్ఫర్మేషన్ అయితే సెండ్ చేశారండి, ఎస్ కరెక్టే. అండ్ అలాగే పసుపులేటి వెంకటరత్నం వింజామూర్ నెల్లూరు జిల్లా నుంచి గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే కర్నూలు జిల్లా గోనెగండ్ల గ్రామం నుంచి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ ఇంకా పెడన జోగానందరావు కాలనీ నుండి అప్పల్ రాజు గారు, సమత గారు ఎలా ఉన్నారు అంటూ ఎస్ కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారండి. అండ్ నేను అయితే బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? అలాగే రాజుల నుంచి జయన్న గారు రైట్ ఆన్సర్, నెల్లూరు జిల్లా ఇనమడుగ నుంచి శ్రీ చేబ్రోలు రామకృష్ణయ్య గారు పంపించారు, సుభాష్ని, శ్రీ విష్ణు, కైలాష్, మనోజ్, తనోజ్, సో వీరందరూ కూడా పంపించారనమాట రైట్ ఆన్సర్. అండ్ ఇంకా కరీముల్లా గారు భీమవరం విలేజ్ నుంచి రైట్ ఆన్సర్ అయితే పంపించారు. మాధవి ఆంజనేయులు గారు భూదాన్ పోచంపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్. కొండారెడ్డి గారు సిద్ధవటం కడప నుంచి కరెక్ట్ ఆన్సర్. అలాగే విజయ పరమేష్ గారు గుంతకల్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే మంగళగిరి నుండి దామర్ల చిన్నమస్తానరావు పెద్దమస్తానరావు గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మంగళగిరి నుంచి జయలక్ష్మి గారు రైట్ ఆన్సర్. జి రెడ్డన్న గారు ఎన్జీఓ కాలనీ కడప నుంచి కరెక్ట్ ఆన్సర్. హంపాపురం నుంచి చిరంజీవి నాగభూషణ వగ్గ శివయ్య గారు ముంత పెద్దన్న, సో వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే మస్తాన్ ఫ్యామిలీ కరెక్ట్ ఆన్సర్ పంపించారు అనంతపురం నుంచి. నంద్యాల జిల్లా భానుముక్కల్ నుండి ఎఫ్ఎంఎస్ సర్దార్ గారు ఎస్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్. అలాగే వేటపాలెం దగ్గర రామానగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు ఎస్ కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు. భాస్కర్ గారు పెడన్ నుంచి కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్. అలాగే బ్రహ్మాయ్య గారు కర్నూలు నుంచి కరెక్ట్ ఆన్సర్. కాళి లక్ష్మి గారు గొల్లపూడి నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే పూజారి ధనుంజయ్ గారు అనంతపురం జిల్లా సిండికేట్ నగర్ పెద్దమగుడి దగ్గర నుంచి, సో రైట్ ఆన్సర్ అయితే పంపించారు. అండ్ ఇంకా బోల్డ్ అన్ని మెసేజెస్ అయితే వచ్చేసారన్నమాట. సో మన లిజనర్స్ పంపించినవి అవన్నీ కూడా చూసేద్దాం. మరొక చక్కటి పాట అయితే విన్న తర్వాత అండి. ఇప్పుడైతే మీ అందరి కోసం మరొక చక్కటి పాట అయితే వచ్చేస్తుంది ఫ్రమ్ ద మూవీ వంశానికొక్కడు.

ఎస్, మరి మనమైతే ఉన్నాం సందడి సందడిలో. ఫస్ట్ క్వశ్చన్ అయితే అడిగాను కదా, మరి ఆన్సర్స్ అయితే చూసిద్దాం. కేదార్ వీరేష్ గారు రాజోల్ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ అలాగే రాంబాబు గారు టైలర్ కమల మానస రచన ఉదయ్ తేజ్ బైరెడ్డిపల్లి చిత్తూరు డిస్టిక్ నుంచి రైట్ ఆన్సర్. గడ్డం అంకయ్య గారు కరెక్ట్ ఆన్సర్ నెల్లూరు నుంచి. అలాగే సందడి సందడికి వెల్కమ్ అంటూ చిలక నారాయణ అన్సూయ యమున జానకంపేట నిజామాబాద్ నుంచి కరెక్ట్ ఆన్సర్ కూడా పంపించారు. కమతం వెంకట లక్ష్మీరెడ్డి గారు భీమునిపాడు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే గరీబ్ నవాజ్ టైలర్స్, సో సైదా నర్సారావుపేట నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. కుసుమ గారు అంబటి నగర్ నుంచి రైట్ ఆన్సర్. అండ్ అలాగే శంకర్ రెడ్డి వారిపల్లి ఎర్రవారిపాలెం నుంచి పంపించారు శంకర్ గారు. ఓకే, కరెక్ట్ ఆన్సర్ అండి. అలాగే గురుస్వామి నాయుడు గారు ధనలక్ష్మి రొంపచర్ల నుంచి పంపించారు రైట్ ఆన్సర్. వేదాంతం జానకి శ్రీనివాస్ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ ఇంకా కరెక్ట్ ఆన్సర్ పంపించారు గౌతమ్. అండ్ అలాగే కర్నూలు నుంచి వెంకటేష్ గారు రైట్ ఆన్సర్. అలాగే గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ సందడి సందడికి స్వాగతం తెలుపుతూ పంపించారు రామళ్ళకోట నుండి దుబాయ్ భాష గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్. సో రైట్ ఆన్సర్ పంపించారు. అలాగే ఎల్లప్ప గారు రాయచూర్ జిల్లా నుంచి పంపించారు, కానీ కాదండి ఆన్సర్. మూసాపేట మహబూబ్ నగర్ నుంచి నరేష్ మెర్సీ విజయ అండ్ ఫ్యామిలీ, ఎస్ రైట్ ఆన్సర్ పంపించారు. కనకారావు గారు పెడ నుంచి కరెక్ట్ ఆన్సర్. కాశీపురం నుంచి కురుమూర్తి, కొల్లాపూర్ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. నాగార్జున లక్ష్మి వడియంపేట నుంచి రైట్ ఆన్సర్. జయరామ్ గారు పంపించారు పాకాల్ మండల్ పదిపుట్ల బయల్ నుంచి రైట్ ఆన్సర్. అండ్ ఇంకా ముండ్రాయి గ్రామం నుంచి అనుముల మోహన్ సుభద్ర గారు కరెక్ట్ ఆన్సర్. శివకుమార్ రి గారు మదనపల్లి నుంచి రైట్ ఆన్సర్. అండ్ అలాగే రాజశేఖర్ రాజు గారు బీబీ నగర్ నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్. అలాగే ఎలా ఉన్నారు అంటున్నారు, నేను చాలా బాగున్నానండి. అండ్ అలాగే ఆదర్ నుంచి రాజశేఖర్ రెడ్డి గారు, సో కరెక్ట్ ఆన్సర్. హంపాపురం నుంచి, సో మీరు ఆల్రెడీ మెసేజ్ పంపించారు, నేను చదివాను, మీరు మళ్ళీ పంపిస్తే ఎలా అండి. అండ్ ఇంకా నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహ భాను గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ గుంటూరు జిల్లా దుగ్గిరాల మోరంపూడి నుండి తుమ్మకూరి సుబ్బారావు గారు అండ్ రాజలక్ష్మి రైట్ ఆన్సర్. సుబ్బారెడ్డి గారు శివాజీనగర్ మదనపల్లి టౌన్ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. అలాగే కోల నాగలక్ష్మి గారు నందివెలుగు నుంచి రైట్ ఆన్సర్. అండ్ ఇంకా ఓ సూపర్, మంచి ఇన్ఫర్మేషన్ అయితే పంపించారు సత్యనారాయణ గారు దేవినగర్ విజయవాడ నుంచి. సో నేను చదువుతానండి ఆన్సర్ రివీల్ చేసిన తర్వాత. అండ్ ఇంకా మధుప్రసాద్ అండ్ ఫ్యామిలీ తలంపాడు నుంచి రైట్ ఆన్సర్. అలాగే రామసుందరి గారు నెల్లూరు నుంచి, మహమ్మద్ ఇనాయతుల్లా ఇష్రతుల్లా ఇబాదతుల్లా భవానీపేట కామారెడ్డి నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. అలాగే పాలెం పోలయ్య గారు ఆళ్లగడ్డ నంద్యాల నుంచి, భానుముక్కల నుంచి మౌలాలి గారు, సో వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నాగరాజు గారు పెడ నుంచి, నంద్యాల నుంచి పాషా గారు, అలాగే పుట్టపాక మిరియాల తిరుమలయ్య ఆండాళ్ళు గారు, సో వీరందరూ కూడా రైట్ ఆన్సర్ పంపించారు. అలాగే బిట్రా సురేష్ నిర్మల వావిల్ల నుంచి రైట్ ఆన్సర్. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద జానకిరాజు గారు. అలాగే పీలేర్ నుండి పవన్ కుమార్ గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్. అలాగే ఇమ్రాన్ ఖాన్ సీమ విజయవాడ నుంచి, సో వీరందరూ కూడా రైట్ ఆన్సర్స్ అయితే పంపించారు. అండ్ దాసిరిపాలెం నుండి పోలు శివదాస్ రెడ్డి తిరుపతమ్మ కుటుంబ సభ్యులు గారు, అలాగే ధను గారు శ్రీకాకుళం జిల్లా సోంపేట నుంచి, సో వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించేశారు. అండ్ మరి చూసేద్దాం రైట్ ఆన్సర్ ఏంటో.

0: అబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
1: ఏమైందమ్మా అలా ఉంటే?
0: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
1: ఆ కావాలి.
0: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
1: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.
2: నేనడిగినటువంటి క్వశ్చన్ ఏంటంటే, 100 రూపాయల నోటు మీద ఎవరి సంతకం ఉంటుంది అని అడిగాను. అండ్ ఆర్బీఐ గవర్నర్ సంతకం అయితే ఉంటుందన్నమాట. సో ఆర్బీఐ గవర్నర్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, మన దేశంలో 1 రూపాయి నోటుపై మాత్రమే భారత ప్రభుత్వ ఫైనాన్స్ సెక్రటరీ అంటే ఆర్థిక శాఖ కార్యదర్శి, సో వారి సంతకం ఉంటుందన్నమాట. మిగిలిన అన్ని కరెన్సీ నోట్లపైన అంటే 2 రూపాయల నోట్ అయినా, 5 రూపాయల నోట్ అయినా, 10 రూపాయల నోట్ అయినా, 500 నోటు వరకు కూడా గవర్నర్, ఆర్బీఐ గవర్నర్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియన్ గవర్నర్ సంతకం ఉంటుంది. సో ఇదన్నమాట సంగతి. అండ్ థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ అండి. సత్యనారాయణ గారు దేవీనగర్ విజయవాడ నుంచి ఎప్పుడో చిన్నప్పుడు చదువుకుంది కూడా అలా గుర్తు పెట్టుకుని మా అందరికి కూడా గుర్తు చేశారు. అండ్ మరి నెక్స్ట్ క్వశ్చన్ కూడా చూసేద్దాం. ఇదంతా బానే ఉంది, మరి ఇంతకీ మనం వాడేటువంటి కరెన్సీ నోట్లు ఏవైతే ఉన్నాయో అది మెటీరియల్ ఏంటో మీరు ఎప్పుడైనా తెలుసుకోవాలని ట్రై చేశారా? పేపర్, పేపర్ లానే ఉంటుంది కదా. సో మరి పేపర్లో ఇంకా టైప్స్ అయితే ఉన్నాయి. సో మరి క్వశ్చన్ అయితే అదే అనమాట, మరి మనం భారతదేశంలో వాడేటువంటి కరెన్సీ నోట్లు వేటితో తయారు చేస్తారు? సో మరి ఈ క్వశ్చన్ కి కనుక మీకు ఆన్సర్ తెలిస్తే వాట్సాప్ చేసేయండి 08662488814 ఈ వాట్సాప్ నెంబర్ కి. మరొక లవ్లీ సాంగ్ అయితే వింటూ ఫ్రమ్ ద మూవీ పోస్ట్ మ్యాన్.

0: 1.3.
1: మరి మన సందడే సందడిలో నెక్స్ట్ క్వశ్చన్ అయితే అడిగాను కదా, మరి మన దేశంలో వాడేటువంటి కరెన్సీ నోట్స్ ఏవైతే ఉన్నాయో అది ఏ మెటీరియల్ తో తయారు చేస్తారో అని అడిగాను. అండ్ మరి చూసేద్దాం, సత్యనారాయణ గారు దేవీనగర్ విజయవాడ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. పెడన్న జోగానందరావు కాలనీ నుండి అప్పల్ రాజ్ గారు కరెక్ట్ ఆన్సర్. విశ్వజ్ఞ గారు విజయవాడ నుంచి రైట్ ఆన్సర్. అలాగే కేదారి వీరేష్ గారు రాజోల నుంచి రైట్ ఆన్సర్. అలాగే మంగళగిరి నుండి జయలక్ష్మి గారు కరెక్ట్ ఆన్సర్. నెల్లూరు జిల్లా ఈనమడుగు నుండి శ్రీ చేబ్రోలు రామకృష్ణ శాస్త్రి గారు. సో వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే ఇమ్రాన్ ఖాన్ సీమ విజయవాడ నుంచి కరెక్ట్ ఆన్సర్. కనకారావు గారు పెడ నుంచి కరెక్ట్ ఆన్సర్. రాజోల నుంచి జయన్ నగర్ రైట్ ఆన్సర్. హైదరాబాద్ బళ్ళారి నుంచి శ్రీను గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా తిరుపతి నుంచి మురళి గారు కరెక్ట్ ఆన్సర్. కొత్తగూడెం నుండి యాకూబ్ పాషా నూర్జహాన్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద జానకీరాజు గారు. అనంతపురం నుంచి అనురాధ గారు సో కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు. ఉరవకొండ నుండి ఈశ్వరయ్య గారు కరెక్ట్ ఆన్సర్. ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్. భాస్కర్ గారు పెడన్ నుంచి కరెక్ట్ ఆన్సర్. అలాగే ఒకే ఒకడు గారు శాంతినగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా బోల్డ్ అన్ని కరెక్ట్ ఆన్సర్స్ అయితే ఉన్నాయి. మరి చూసేద్దాం మన లిజనర్స్ పంపించినటువంటి ఆన్సర్స్ అన్ని న్యూస్ హెడ్లైన్స్ తర్వాత.

0: భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో భరత్ రత్నాకర్. దేశంలోనే ఆంధ్రప్రదేశ్ ని అగ్రశ్రేణి రాష్టంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రతి నియోజకవర్గంలో అభివృద్ది కార్యక్రమాలను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరుగుతున్న ప్రజాప్రతినిధుల లీడర్షిప్ కార్యశాలలో ముఖ్యమంత్రి ఈరోజు సుస్థిర అభివృద్దిపై మాట్లాడారు. విజయవాడ విమానాశ్రయ ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ ను రాష్ట సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా అత్యాధునిక సౌకర్యాలతో తీర్చిదిద్దుతున్నట్లు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. విజయవాడ విమానాశ్రయ ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ నిర్మాణ పనులను ఆయన ఈరోజు అధికారులతో కలిసి పరిశీలించారు. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్లో 11,000 పోలీస్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం సిద్దంగా ఉందని రాష్ట హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో ఆమె పాత్రికేయులతో ఈరోజు మాట్లాడారు. వ్యవసాయ పారిశ్రామిక రంగాలకు నాణ్యమైన విద్యుత్ అందించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. గుంటూరు జిల్లా పదకాకాని మండలం నంబూరు గ్రామంలోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ప్రాంగణంలో ఏపీ ట్రాన్స్కో నిధులు 29,71,00,000 రూపాయలతో నిర్మించిన 132-33 కేవీ సబ్స్టేషన్ను పొన్నూరు శాసనసభ్యులు ధూళిపాలి నరేంద్రతో కలిసి మంత్రి ఈరోజు ప్రారంభించారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజన కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా ఈ రోజు నిర్వహించారు. ఈ నెల 15 నుంచి ప్రారంభమయ్యే బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయ శుద్ది కార్యక్రమాన్ని చేపట్టినట్లు టీటీడీ అదనపు కార్యనిర్వహణాధికారి వెంకయ్య చౌదరి తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని కృష్ణా జిల్లా గుడివాడ శాసనసభ్యులు వెనిగండ్ల రాము అన్నారు. కొత్తగా ఎన్టీఆర్ భరోసా పింఛన్లకు అర్హత కలిగిన వారు ప్రభుత్వం నిర్దేశించిన గడువులో దరఖాస్తు చేసుకుని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఒక ప్రకటనలో తెలిపారు. కొత్త ఎన్టీఆర్ భరోసా పింఛన్లు దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను ఈ నెల 16వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు గుడివాడ శాసనసభ్యులు వెనిగండ్ల రాము తెలిపారు. ప్రతి ఒక్కరికి విద్యను అందించాలనే సందేశంతో నేడు అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. అక్షరాస్యత ప్రాధాన్యాన్ని ప్రజలకు వివరించడం, విద్యకు దూరంగా ఉన్నవారిని అక్షరాస్యులుగా తీర్చిదిద్దడం, విద్య ద్వారా సామాజిక మార్పును తీసుకురావడమే ఈ దినోత్సవ ప్రధాన ఉద్దేశ్యం. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 4 గంటలకు వింటారు.

ఎస్ ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం అండ్ వెల్కమ్ బ్యాక్ టు సందడే సందడి. అండ్ మరి నేను అడిగినటువంటి క్వశ్చన్ కి ఇంకా ఆన్సర్స్ అయితే ఉన్నాయన్నమాట, మన లిజినెస్ పంపించినవి చూసేద్దాం. కురుమూర్తి గారు కొల్లాపూర్ నుంచి, గౌతమ్ చౌడేపల్లి నుంచి, అలాగే రాజేష్ అంబిక, ప్రేమసాయి, వరుణ్ ఆదమ్ సోలాపూర్ మహారాష్ట్ర నుంచి, విజయ పరమేష్ గారు గుంతకల్ నుంచి, సో వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. యల్లప్ప యాదవ్ గారు రాయచూర్ జిల్లా నుంచి, అలాగే కమ్మతం వెంకట లక్ష్మీరెడ్డి గారు భీమునిపాడు నుంచి, రాజశేఖర్ రాజు గారు బీవీ నగర్ నెల్లూరు నుంచి, అలాగే గుంటూరు జిల్లా దుగ్గిరాల మోరంపూడి నుండి తుమ్మకూరి సుబ్బారావు గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్, అలాగే రామళ్లకోట నుండి దుబాయ్ భాష ఫ్యామిలీ మెంబర్స్, వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్స్ అయితే పంపించారు. అలాగే రాజుల నుంచి సంధ్య గారు అండ్ అలాగే మంగళగిరి నుండి దామర్ల చిన్నమస్తానరావు పెద్దమస్తానరావు గారు, అలాగే నాగమణి గారు అనంతపురం నుంచి, మధు ప్రసాద్ అండ్ ఫ్యామిలీ తలంపాడు నుంచి, అలాగే పత్తిన్ ఓకే పోరంకి నుంచి శ్రీనివాస్ గారు, సో వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కర్నూలు జిల్లా కోనెగొండ్ల నుంచి లక్ష్మీదేవి.

రంగస్వామి శెట్టి గారు, అలాగే సర్దార్ మౌలాలీ గారు, అండ్ అలాగే గుంటూరు జిల్లా దాసరిపాలెం నుండి శివదాసరెడ్డి, తిరుపతమ్మ అండ్ కుటుంబ సభ్యులు.

జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జలీద్దీన్ స్నేహభాను గారు. సో వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్స్ అయితే పంపించారు. అలాగే పుట్టపాక నుండి మిర్యాల తిరుమలయ్య ఆండాళ్ళు గారు, అలాగే చిలుక నారాయణ అనసూయ యమున జానకంపేట నిజామాబాద్ నుంచి, బ్రహ్మాయి గారు కర్నూలు నుంచి, నాగార్జున లక్ష్మి వడియంపేట నుంచి, కర్ణాటక చిన్న తిరుపతి నుంచి శ్యామలా ప్రకాష్ గారు, అలాగే రామానగర్ నుంచి బాలసుబ్రహ్మణ్యం గారు, అండ్ అలాగే నాగరాజు గారు పెడన్ నుంచి, అండ్ గడ్డం మంకయ్య గారు బందరపల్లి నుంచి, శివకుమార్ గారు మదనపల్లి నుంచి, అండ్ ఇంకా మధుసూదన్ రెడ్డి గారు. సో వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ క్వశ్చన్ రిపీట్ చేస్తానండి, క్వశ్చన్ తో పాటు ఆన్సర్ కూడా చెప్పేసి టైం అయితే వచ్చేసింది కదా. అండ్ బిట్రా సురేష్ నిర్మల వావెల్ల నుంచి, అండ్ అలాగే పెడన జోగానంద్రావు కాలనీ నుండి అప్పలరాజు గారు, సెలక్షన్ ఆఫ్ సాంగ్స్ సూపర్ అంటున్నారు. అండ్ సో అదనమాట, ఇవి అయితే మెసేజెస్ అయితే ఇవి. అండ్ ఇంకా మరి చూసేద్దాం రైట్ ఆన్సర్ ఏంటో. సో మరి మన భారతదేశంలో వాడేటువంటి కరెన్సీ నోట్లను ఏ మెటీరియల్ తో తయారు చేస్తారని అడిగాను కదా. సో భారతదేశ కరెన్సీ నోట్లను మామూలుగా అయితే వుడ్ పల్ప్ తో తయారు చేస్తారు. అయితే ఇవి 100కు 100% పత్తి కాటన్, అంటే 100% కాటన్ తో తయారవుతాయి అనమాట. సో వుడ్ పల్ప్ తో కానీ కాటన్ తో కానీ ఎక్కువ కాటన్ తో తయారు చేస్తారనమాట. ఎందుకు అంటే నోట్లను మనం పదే పదే మడత పెడుతుంటాం కదా. సో కొన్ని కొన్నిసార్లు నలిగిపోతుంటాయి, లేదా పొరపాటున నీళ్లలో అలా పడిపోతుంటాయి కదా. సో ఇలా నానినా కూడా త్వరగా చిరిగిపోకుండా ఉండటానికి ఈ కాటన్ మెటీరియల్ అనేది హెల్ప్ఫుల్ అవుతుందన్నమాట. అలాగే పత్తితో చేయడం వల్ల కరెన్సీ నోట్లను ఇలా మనం చేతితో పట్టుకున్నప్పుడు ఒక రాంటి టెక్స్చర్ ఉంటుంది, కొంచెం రఫ్ గా ఉంటుంది కదా. సో ఇలాంటి టెక్స్చర్ వల్ల కూడా అసలైన నోట్లని సులభంగా గుర్తించడానికి ఇలాంటి మెటీరియల్ తో తయారు చేస్తారనమాట. అండ్ అంతేకాకుండా నోట్లు, అంటే మనం వాడేటువంటి ఈ కరెన్సీ ఏదైతే ఉందో అవి మరింత బలంగా ఉండడానికి పత్తి గుజ్జుతో పాటు జెలటిన్, బాల్సం, సో ఇలాంటి కొన్ని ప్రత్యేక పదార్థాలను కూడా కలుపుతారనమాట. సో అందుకనే నోట్లు అంత గట్టిగా ఇన్ని రోజులు మన్నికుతూ ఉంటున్నాయి. బట్ చాలా మంది ఏం చేస్తుంటారంటే అలాంటి కరెన్సీ నోట్ల మీద పేర్లు రాయడం, నెంబర్స్ వేయడం ఇలాంటివన్నీ చేస్తుంటారు కదా. సో ఇలా చేయడం వల్ల చాలా మనకి డిసడ్వాంటేజ్ ఉన్నాయి, చాలా కరెన్సీ వేస్ట్ అయిపోతుంది. అవంతా ఏంటి అనేది మనం ఇంకొకసారి షోలో ఖచ్చితంగా డిస్కస్ చేద్దాం. అండ్ దానికి రిలేటెడ్ గా కూడా క్వశ్చన్స్ మీకు ఫ్రేమ్ చేసి నేను రెడీగా ఉంచుతాను. అండ్ మరి మన సండే సందర్లో నెక్స్ట్ క్వశ్చన్ కూడా ఏంటో తెలుసుకుందాం. ఇప్పుడు చాలా వరకు బ్యాంక్స్ లో కేవైసీ చేయాలి, ఈ కేవైసీ అని ఇలాగా చెప్తున్నారు కదా. అసలు కేవైసీ ఫుల్ ఫామ్ ఏంటో మీకు తెలుసా? క్వశ్చన్ మరొకసారి రిపీట్ చేస్తున్నాను, కేవైసీ ఫుల్ ఫామ్ ఏంటి? మరి ఈ క్వశ్చన్ కి కనుక మీకు ఆన్సర్ తెలిస్తే వాట్సాప్ చేసేయండి 0866248814. ఈ వాట్సాప్ నెంబర్ కి మరొక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వింటూ ఫ్రమ్ ద మూవీ నువ్వే కావాలి.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధ ఎందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి విబి తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.
3: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన, ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
4: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా విత్ గౌరవ్ కే సాథ్ బితా సకో.
3: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000 పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారీ అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ను సంప్రదించండి.
5: FM 101.3.

ఎస్, మరి నేను అడిగినటువంటి క్వశ్చన్ కి ఆన్సర్స్ అయితే చూసేద్దాం. మరి మన లిజనర్స్ పంపించారు కేవైసి ఫుల్ ఫామ్ ఏంటి అని అడిగాను కదా, అండ్ నెల్లూరు జిల్లా ఇనమడుగు నుంచి రామకృష్ణయ్య గారు సో కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు. పెడన జోగానందరావు కాలనీ నుండి అపల్ రాజ్ గారు కరెక్ట్ ఆన్సర్. పూజారి ధనంజయ్ గారు అనంతపురం నుంచి రైట్ ఆన్సర్. అండ్ శాంతినగర్ నుండి ఒకే ఒక్కడు గారు విశ్వజ్ఞ గారు విజయవాడ నుంచి. సో వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్స్ అయితే పంపించారనమాట. అలాగే కేదార్ వీరేష్ గారు రాజోల నుంచి.

మంగళగిరి నుండి జయలక్ష్మి గారు, అండ్ సత్యనారాయణ గారు దేవీనగర్ విజయవాడ నుంచి, కనకరావు గారు పెడ నుంచి, అండ్ నాగేంద్రప్ప కర్ణాటక నుంచి, అండ్ ఇంకా అభిమన్యు గారు బచ్చుపల్లి నుంచి, రాజుల నుంచి జయన్న గారు. సో వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. రమేష్ తోంతి అనంతపురం నుంచి, అండ్ రామసుందరి గారు నెల్లూరు నుంచి, మాధవి ఆంజనేయులు భూదాన్ పోచంపల్లి నుంచి, గౌస్ గారు అనంతపురం నుంచి, దిలీప్ అనంతపురం నుంచి, అండ్ తిరుపతి నుంచి పూర్ణ గారు, భాస్కర్ గారు పెడర్ నుంచి. సో వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్స్ అయితే పంపించారు, సూపర్. అండ్ ఇంకా నాగమణి గారు అనంతపురం నుండి, కొండారెడ్డి గారు సిద్ధవటం కడప నుంచి, అలాగే ఇమాం బీగా అండ్ వలీ భాషా అఖ్తర్ గారు అనంతపురం నుంచి, కమతం వెంకట లక్ష్మీరెడ్డి గారు భీమునిపాడు నుంచి, అండ్ ఇంకా క్వశ్చన్ మరొకసారి అంటూ పంపించారు, బట్ ఓకే ఆన్సర్ కూడా పంపించేశారు. శేఖర్ గారు, కుసుమ గారు అంబటి నగర్ నుంచి, సో వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మంగళగిరి నుండి దామర్ల చిన్నమస్తానరావు గారు, పెద్దమస్తానరావు గారు కరెక్ట్ ఆన్సర్, అండ్ రాజోల్ నుంచి భరత్ రహిత్య, సో కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్, కిషోర్ గారు నంద్యాల నుంచి, అలాగే మధుసూదన్ రెడ్డి గారు పాపినపాల్యం, ఓకే సో కరెక్ట్ ఆన్సర్ పంపించారు. రాజేష్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మహారాష్ట్ర నుంచి, వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుంచి, అండ్ అలాగే మస్తాన్ ఫ్యామిలీ గారు అనంతపురం నుంచి, అండ్ ఇంకా పాలెం పోలే గారు ఆళ్లగడ్డ నంద్యాల నుంచి, మహమ్మద్ ఇనాయతుల్లా గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కామారెడ్డి నుంచి, ఉర్వకొండ నుండి ఈశ్వరయ్య గారు, అలాగే నరేష్ అండ్ మెర్సీ విజయ మహబూబ్ నగర్ నుంచి, జాప భూమేశ్వర్ భూలక్ష్మి గారు వెల్లుల్ల నుంచి, అలాగే నాగార్జున లక్ష్మి వడియంపేట్ నుంచి, మధుప్రసాద్ తిరుపతి నుంచి, గడ్డం మంకయ్య గారు బందర్పల్లి నుంచి, అనంతపురం నుంచి, రామాంజనేయులు వనిత అండ్ ఫ్యామిలీ మెంబర్స్, అలాగే ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి, కొత్తగూడెం యాకూబ్ ఆశా గారు. సో వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్స్ అయితే పంపించారు. అలాగే రేవతి రాజశేఖర్ గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్, అలాగే సర్దార్ గారు మౌలాలి నుంచి, అలాగే ఎస్ కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు గుంపా రమణ గారు పాతకొట్టం కోటనందూర్ కాకినాడ నుంచి. సో సూపర్ అండి. అండ్ అలాగే మురహరి యశోద జానకి రాజు గారు వీక్లీ బజార్ నుంచి, సత్య భార్గవి గారు తాడిపత్రి అనంతపురం డిస్టిక్ నుంచి, బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు రామానగర్ నుంచి, ఎస్ కరెక్ట్ ఆన్సర్ అండి. అండ్ అలాగే భీమవరం నుంచి కరీముల్లా గారు, అండ్ ఇంకా రాజన్ నుంచి సంధ్య గారు, శివకుమార్ మదనపల్లి నుంచి. సో వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్స్ అయితే పంపించేశారు. అండ్ మరి చూసేద్దాం రైట్ ఆన్సర్ ఏంటో. యాక్చువల్ గా కేవైసీ అంటే చాలా సింపుల్, నో యువర్ కస్టమర్. అయితే ఈ నో యువర్ కస్టమర్ అంటే ఏంటో తెలుసా మీకు? ఎందుకని బ్యాంక్స్ ఇంకా చాలా చోట్ల మీరు కేవైసీ చేపించుకున్నారా అని చెప్పి అడుగుతుంటారు. సో యాక్చువల్గా ఏంటి అంటే, బ్యాంకులు కానీ, ఫినాన్షియల్ ఇన్స్టిట్యూట్స్ కానీ, ఇన్సూరెన్స్ కంపెనీలు కానీ, తమ దగ్గర అకౌంట్ మనం ఓపెన్ చేస్తాం కదా, ఇట్లా మనం ఓపెన్ చేసినప్పుడు ఆ వ్యక్తి యొక్క అసలైన గుర్తింపును, అడ్రస్ను ధృవీకరించడానికి అంటే వెరిఫై చేయడానికి ఉపయోగించేటువంటి ఒక అధికారిక ప్రక్రియే ఈ కేవైసీ అనమాట. సో మనీ లాండరింగ్ కానీ, ఆన్లైన్ మోసాలు కానీ, ఫ్రాడ్స్ కానీ జరగకుండా అడ్డుకోవడానికి మన దేశంలో ఆర్బీఐ ఈ ప్రక్రియను తప్పనిసరి చేసిందనమాట. అండ్ అలాగే మరి ఈ కేవైసీ మీకు కంప్లైంట్ అంటే మీరు కంప్లీట్ అయిందా అని చెప్పి మెసేజెస్ కూడా వస్తున్నాయి. సో ఒకసారి చెక్ చేసుకోండి. అయితే ఈ కేవైసీలో కూడా రకాలు ఉంటాయి, మొత్తం 4 రకాల కేవైసీలు ఉంటాయన్నమాట. సో ఫస్ట్ వచ్చేసి ఫిజికల్ కేవైసీ, అంటే జస్ట్ వాళ్ళకి ఏమేమి, ఇప్పుడు సపోజ్ మీరు బ్యాంక్ లో అకౌంట్ ఓపెన్ చేసినా, ఏదైనా ఇన్సూరెన్స్ తీసుకున్నా, వాళ్ళకి కావాల్సినటువంటి పాన్ కార్డ్ జిరాక్స్ కానీ, లేకపోతే మీ ఆధార్ జిరాక్స్ కానీ, అప్లికేషన్ ఫామ్ కానీ, ఇవన్నీ కూడా మీరే డైరెక్ట్ గా బ్యాంకుకి వెళ్ళి సబ్మిట్ చేయాలన్నమాట. సో ఇది పేపర్ వర్క్ తో రిలేట్ అయినటువంటిది ఫిజికల్ కేవైసీ. అండ్ నెక్స్ట్ ది ఎలక్ట్రానిక్ కేవైసీ, అంటే ఇది చాలా ఫాస్ట్. జస్ట్ మీ ఆధార్ నెంబర్ ఇస్తే మీ ఆధార్ నెంబర్ కి రిలేట్ అయినటువంటి ఫోన్ ఏదైతే ఉందో ఆ మొబైల్ నెంబర్ కి ఒక ఓటీపీ వస్తుంది. అండ్ అలా ఓటీపీ ఎంటర్ చేయగానే సెకండ్స్ లో మీ అడ్రస్, డీటెయిల్స్ అన్ని ఆటోమేటిక్ గా వెరిఫై అయిపోతాయి అన్నమాట. సో ఇది ఈ కేవైసీ, అంటే ఎలక్ట్రానిక్ కేవైసీ.
అండ్ నెక్స్ట్ వచ్చేసి సి కేవైసీ అంటారు, అంటే సెంట్రల్ కేవైసీ అనమాట. అంటే మీరు ఏదైనా బ్యాంక్లో సబ్మిట్ చేసినటువంటి కేవైసీ డీటెయిల్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా ఒక సెంట్రల్ డిజిటల్ లాకర్లో స్టోర్ అవుతాయి అనమాట. సో దీనివల్ల మీరు వేరే బ్యాంక్లో అకౌంట్ ఓపెన్ చేయాలనుకున్నారనుకోండి, లేకపోతే ఎక్కడన్నా

ఫండ్స్ ఇన్వెస్ట్ చేయాలన్నా ప్రతిసారి డాక్యుమెంట్స్ ఇవ్వకుండా ఇలా మాకు సీకేవైసి అకౌంట్ ఉంది అంటే ఆ అకౌంట్ నుంచి ఆటోమేటిక్ గా ట్రాన్స్ఫర్ అవుతాయి అనమాట. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ వికేవైసి అంటారు, అంటే వీడియో కేవైసి అనమాట. సో ఇప్పుడు జనరేషన్ బాగా ఫాలో అవుతుంది, జస్ట్ ఇంట్లో ప్రశాంతంగా కూర్చొని మీ మొబైల్ కెమెరా ఆన్ చేస్తే సో బ్యాంక్ రిలేటెడ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక వీడియో కాల్ చేస్తారు. ఆ వీడియో కాల్లోనే మీ పాన్ కార్డ్ ఒరిజినల్ చూపించేసి ఫోటో క్లిక్ చేస్తే ఇలా సింపుల్ గా కేవైసీ అయితే పూర్తి అయిపోతుంది. బట్ ఈ వీడియో కేవైసీ ఏదైతే ఉందో సో ఇలాంటివి కూడా చాలా ఫ్రాడ్స్ జరిగే అవకాశం ఉంది కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండండి. సో అదనమాట. వీటన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే మన అకౌంట్ అనేది సెక్యూరిటీకి చాలా చాలా ముఖ్యం కాబట్టి మీరు అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు ఏదన్నా సైబర్ నేరగాళ్ళు మన పేరుతో ఫేక్ అకౌంట్లు తెరవకుండా ఉండడానికి ఈ కేవైసీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్, ఒక పెద్ద కంచుకోట లాంటిదన్నమాట. సో అదనమాట. అందుకని బ్యాంక్ వాళ్ళు అడిగినప్పుడు ఆలస్యం చేయకుండా మరి మీ కేవైసీని అయితే అప్డేట్ చేసేసుకోండి. అండ్ అలాగే ఎవరైనా ఫోన్ చేసి మేము బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నాం మీ కేవైసీ గడువు అయిపోతుంది వెంటనే మేము పంపించే లింక్ను ఓపెన్ చేయండి మీ పాస్వర్డ్ చెప్పండి ఇట్లాంటి అస్సలు నమ్మద్దు, జాగ్రత్తగా ఉండండి. సో అదనమాట సంగతి. సో బీ సేఫ్ అండ్ బీ స్మార్ట్.

0: నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.
2: మరి మన నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి సందడే సందడిలో అంటే, మనకు తెలుసు మన దేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా చాలా చోట్ల చాలా మంది దేవుళ్ళని పూజిస్తారు. అయితే ఒక దేశంలో రావణాసురుడిని పూజిస్తారు అన్నమాట. ఇంతకీ అది ఏ దేశమో మీకు తెలుసా? సో క్వశ్చన్ మరొకసారి రిపీట్ చేస్తున్నాను, ఏ దేశంలో రావణాసురుడిని పూజిస్తారు? మరి ఈ క్వశ్చన్ కే కనుక మీకు ఆన్సర్ తెలిస్తే వాట్సాప్ చేసేయండి 08662488114 ఈ వాట్సాప్ నెంబర్ కి. ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వింటూ ఫ్రమ్ ద మూవీ నాయక్.

0: లైఫ్ ఈజ్ ఏ రేడియో. ఓ పాట మేలుకొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

ఎస్, మరి నేను అడిగినటువంటి క్వశ్చన్ కి ఆన్సర్స్ అయితే చూసేద్దాం. ఏ దేశంలో రావణాసురుడిని పూజిస్తారు అని అడిగాను కదా, అండ్ మరి చూసేద్దాం. అండ్ ఈ రోజు అసలు రిప్లైస్ అయితే మామూలుగా లేవన్నమాట. అసలు అలా క్వశ్చన్ అడగడమే ఆలస్యం, ఆల్మోస్ట్ హాఫ్ సెంచురీ అలా టకటక దాటేసి వెళ్ళిపోతున్నాం కూడా. చాలా మంచి రెస్పాన్స్ అయితే వస్తుంది, థ్యాంక్ యూ సో మచ్. సో మరి పెడన జోగానంద్రో కాలనీ నుండి అప్పల్ రాజు గారు ఎస్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు, అండ్ చాలా మంచి క్వశ్చన్స్ అడుగుతున్నారు. ప్రజలకు ఇది ఒక అవగాహన, మంచి ఆలోచన కూడా అంటూ రామళ్ళకోట నుండి దుబాయ్ భాష అండ్ ఫ్యామిలీ మెంబర్స్ పంపించారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహభాను గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. రాజోల్ నుంచి సంధ్య గారు మంచి ప్రశ్నలు అడుగుతున్నారు అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మధ్యప్రదేశ్ శాంతినగర్ నుండి ఒకే ఒకడు గారు ఓకే పంపించారు రైట్ ఆన్సర్. మంగళగిరి నుండి జయలక్ష్మి గారు కరెక్ట్ ఆన్సర్. విశ్వజ్ఞ గారు విజయవాడ నుంచి కరెక్ట్ ఆన్సర్. అలాగే మల్లికార్జున అభిరామ్ కేశవ నగర్ ధర్మవరం నుంచి కరెక్ట్ ఆన్సర్. మురళీ గారు హాయ్ అంటూ పంపించారండి, హాయ్ అండి. అలాగే రమేష్ గారు అనంతపురం నుంచి రైట్ ఆన్సర్. విజయలక్ష్మి గారు పెద్దకొండూరు నుంచి, చాలా లేట్ అయిపోయారు ఈరోజు, ఓకే నో ప్రాబ్లం, బట్ ఎనీవే కరెక్ట్ ఆన్సర్ పంపించారు. సూపర్. భాస్కర్ గారు పెడ నుంచి రైట్ ఆన్సర్. అండ్ ఇంకా హౌస్ గారు అనంతపురం నుండి పంపించారు బట్ కాదండి. అండ్ చిన్నమ్మాయి గారు మిర్యాలగూడ నుంచి రైట్ ఆన్సర్. భీమవరం నుంచి కరీముల్లా గారు, విజయవాడ నుంచి విజయలక్ష్మి గారు, అలాగే రాజోల్ నుంచి జయన్న గారు, కేదార్ వీరేష్ గారు రాజోల్ నుంచి, కొండారెడ్డి గారు సిద్ధవటం కడప నుంచి, పెడన రామలక్ష్మి కాలనీ నుంచి నరసన్న శివగంగ గారు, అలాగే అభిమన్యు గారు బచ్చిపల్లి నుంచి. సో వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్స్ అయితే పంపించారు. వేదాంతం జానకి గారు రైట్ ఆన్సర్. అలాగే నాగమణి గారు అనంతపురం నుంచి, విజయ పరమేష్ గుంతకల్ నుంచి, అలాగే కాశీపురం కురుమూర్తి గారు, సో వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్. సత్యనారాయణ గారు దేవీనగర్ నుంచి, విజయవాడ నుంచి, అలాగే శ్రీలంక గారు, సారీ మాధవి ఆంజనేయులు గారు భూదాం పోజంపల్లి నుంచి, మధుసూదన్ రెడ్డి గారు పాపినేపాల్యం, ఓకే సో వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే అనంతపురం జిల్లా గుత్తి నుంచి రామాంజనేయులు గారు, అలాగే ఆశ శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి, కుసుమ గారు అంబటి నగర్ నుంచి, మహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట కామారెడ్డి నుంచి, అండ్ సత్యభార్గవి గారు తాడిపత్రి అనంతపురం డిస్ట్రిక్ట్ నుంచి, దుర్గారావు గారు కరెక్ట్ ఆన్సర్. సో వీరందరూ కూడా రైట్ ఆన్సర్స్ అయితే పంపించేశారు. అలాగే నుంచి జ్యోతుల రాజారావు గారు, అలాగే దామర్ల చిన్నమస్తానరావు గారు, అలాగే పెద్దమస్తానరావు గారు మంగళగిరి నుండి, రాజశేఖర్ రెడ్డి గారు ఆదోన్ నుంచి. సో వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్స్ అయితే పంపించారు. అండ్ ఇంకా బోల్డ్ అనే ఆన్సర్స్ అయితే ఉన్నాయి, అవన్నీ కూడా చూసేద్దాం. మరొక చక్కటి పాటైతే విన్న తర్వాత.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవి.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
2: పొలం గట్టు దుమ్ములోన పోట్ల గిట్ట దూకినట్టు పొలేరమ్మ జాతరలో పోతరాజూగినట్టు
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.35 సినిమా కబుర్లు.

మరి ఇంకా మెసేజెస్ అయితే ఉన్నాయన్నమాట, సో అవన్నీ కూడా చూసేద్దాం. రాజశేఖర్ రెడ్డి గారు ఆదర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు. అలాగే విజయ్ కర్నూలు నుంచి రైట్ ఆన్సర్, భానుమక్కల నుంచి సర్దార్ మౌరాలి గారు కరెక్ట్ ఆన్సర్, నాగరాజు గారు కడప నుంచి, అలాగే తిరుపతి నుంచి దివ్య సుధారాశిని అని పంపించారు పేరు. ఓకే, కమతం వెంకటలక్ష్మిరెడ్డి గారు భీమునిపాడు నుంచి, ఎల్లప్ప యాదవ్ రాయచూర్ నుంచి, జాపా భూమేశ్వర గారు వెల్లుల నుంచి, అండ్ నిజామాబాద్ నుంచి మురహరి యశోద జానకిరాజు గారు, గడ్డం అంకయ్య గారు నెల్లూరు నుంచి, మధుప్రసాద్ ఫ్యామిలీ తలంపాడు నుంచి, అండ్ నవీన్ దజిత ఆదిలాబాద్ నుంచి, యాకూబ్ పాషా నూర్జహాన్ గారు కొత్తగూడెం నుంచి, అండ్ నల్లమ్మ గారు అండ్ ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ జోగులాంబ గద్వాల జిల్లా నుంచి హనుమంతు సరిత పంపించారు. సో కరెక్ట్ ఆన్సర్ అండి. అనంతపురం నుంచి అనురాధ గారు, అలాగే గుంప రమణ గారు పాతకొట్టం కోటనందు నుంచి, అలాగే మార్కాపురం శివాజీ నగర్ నుంచి మస్తాన్ గారు, అండ్ నాగార్జున లక్ష్మి వైయంపేట నుంచి, చిలుక నారాయణ అనసూయ జానకంపేట నుంచి, హంపాపురం నుంచి చిరంజీవి నాగభూషణ గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్, అండ్ ధనుంజయ గారు అనంతపురం నుంచి. సో వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్స్ అయితే పంపించారండి. అలాగే గౌతమ్ సాయి ఆత్మకూరు నుంచి, ఉరవకొండ నుండి ఈశ్వరయ్య గారు, అండ్ మహమ్మద్ జైనుద్దీన్ స్నేహభాను గారు ఉమ్మడి నుండి, రాజేష్ అంబిక అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మహారాష్ట్ర నుంచి, శివకుమారి గారు మదనపల్లి నుంచి, అండ్ శేఖర్ గారు వికారాబాద్ నుంచి. సో వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే రామకృష్ణయ్య గారు శ్రీ చేబ్రోలు నెల్లూరు నుంచి, దస్తగిరి సంధ్యా గారు పొద్దుటూరు కడప నుంచి, అండ్ మహబూబ్ నగర్ మూసాపేట నుంచి నరేష్ మర్సి విజయ్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. సో వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ అలాగే ఇప్పుడున్నటువంటి సైబర్ నేరగాళ్ల మోసాలను అరికట్టేందుకు కేవైసీ అంత ముఖ్యం, చాలా బాగా చెప్పారు. అండ్ సందడే సందడి కేవలం ఎంటర్టైన్మెంట్ మాత్రమే కాదు, మంచి అవగాహన ప్రోగ్రామ్ అని చాలా బాగా చెప్పారు అంటున్నారు. థ్యాంక్ యూ అండి. పెడన జోగానందరావు కాలనీ నుండి అప్పలరాజు గారు, అండ్ ఇంకా అండ్ వీర కనకారావు గారు వీరభద్రాపురం నుంచి, మధుసూదన్ రెడ్డి గారు పాపనేపాలెం నుంచి, అండ్ నల్గొండ సెల్వరాజ్ వీక్షిత రాములమ్మ గారు. సో వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే ఓ సో వర్షం కారణంగా పవర్ లేకపోవడం వల్ల మీరు షో వినలేకపోయారనమాట, నో ప్రాబ్లం. అండ్ ఇంకా సో థ్యాంక్ యూ ఫర్ ద మెసేజ్ అండి. విజయలక్ష్మి గారు పెద్దకొండ నుంచి, అండ్ ఇంకా రేవతి రాజశేఖర్ వేదేపాలెం నెల్లూరు నుంచి, సో వనపర్తి జిల్లా ఆత్మకూరు నుంచి అండ్ ఫ్యామిలీ మెంబర్స్. సో వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ మరి చూసేద్దాం రైట్ ఆన్సర్ ఏంటో. ఏ దేశంలో రావణాసురుడిని పూజిస్తారు అని అడిగాను. సో ఫస్ట్ కరెక్ట్ ఆన్సర్ అయితే శ్రీలంక అనమాట. సో శ్రీలంకలో మెయిన్ గా రావణాసురుడిని బాగా పూజిస్తారు. బట్ అక్కడ మాత్రమే కాదండి, మనకి ఇక్కడ మన దేశంలో అంటే భారతదేశంలో కూడా కాకినాడ, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, సో రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, సో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ లో కూడా రావణాసురుడిని దేవుడిగా పూజిస్తారనమాట. అండ్ కొన్ని చోట్ల అంటే బిస్రక్ అంటే ఉత్తరప్రదేశ్ లో రావణాసురుడి జన్మస్థలం ఇది అని పూజిస్తుంటారు. అండ్ అలాగే మధ్యప్రదేశ్ లో రావణాసురుడి భార్య అయినటువంటి మండోదరి పుట్టినటువంటి ఊరు ఇదేనని ఇక్కడ ప్రజల నమ్మకంతో, సో ఆయన్ని ఇంటి అల్లుడులాగా 35 అడుగుల భారీ విగ్రహం ఉంటుంది అక్కడ మధ్యప్రదేశ్ లో, సో అక్కడ కూడా పూజిస్తారు. ఇలాగ మన భారతదేశంలో కూడా చాలా చోట్ల రావణాసురుడిని పూజిస్తారనమాట. సో అది మరి సంగతి. అండ్ మరి మన సందడి సందడిలో లాస్ట్ క్వశ్చన్ ఏంటో, మరి మన దేశంలో పత్తితో చేసినటువంటి కరెన్సీని యూజ్ చేస్తామని చెప్పాను కదా, సో మరి ఏ దేశంలో ప్లాస్టిక్ కరెన్సీ నోట్స్ ని ఉపయోగిస్తున్నారు? క్వశ్చన్ మరొకసారి రిపీట్ చేస్తున్నాను, ఏ దేశంలో ప్లాస్టిక్ కరెన్సీ నోట్లను ఉపయోగిస్తున్నారు? మరి ఈ క్వశ్చన్ కి కనుక మీకు ఆన్సర్ తెలిస్తే వాట్సాప్ చేసేయండి. మరొక చక్కటి పాటైతే వింటూ

ఎస్, మరి మన సందడే సందడిలో లాస్ట్ క్వశ్చన్ అయితే అడిగేశాను కదా, మరి చూసేద్దాం రైట్ ఆన్సర్ ఏంటి అంటే, ఎమ్మిగనూరు కర్నూలు నుండి అర్చనా గారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారండి. అండ్ ఇంకా చిన్నమ్మాయి గారు మిర్యాలగూడ నుంచి కేవీసీ గురించి చాలా బాగా చెప్పారంటున్నారు. అప్పలరాజు గారు పెడన్ నుంచి, సో కరెక్ట్ ఆన్సర్. అలాగే బాలాజీ గారు వనస్థలిపురం నుంచి, మంగళగిరి నుండి జయలక్ష్మి గారు. అండ్ శాంతినగర్ నుండి ఒకే ఒక్కడు గారు. సో మంచి క్వశ్చన్స్ అడిగారు, అలాగే డబ్బు విలువ తెలియజేసే మంచి పాట ప్రసారం చేయగలరు అంటున్నారు. ఓకే. అండ్ మురళి గారు పంపించారు మెసేజ్, సో ఓకే థ్యాంక్ యూ. అలాగే నరేష్ మెర్సీ విజయ మహబూబ్ నగర్ నుంచి పంపించారు కానీ కాదండి. అండ్ అనంతపురం నుండి గౌస్ గారు రైట్ ఆన్సర్. రమేష్ గారు అనంతపురం నుంచి ఓకే. రామానగర్ నుంచి బాలసుబ్రహ్మణ్యం గారు కరెక్ట్ ఆన్సర్. సత్యనారాయణ గారు దేవీనగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. విశ్వజ్ఞ గారు విజయవాడ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా రామకృష్ణయ్య గారు నెల్లూరు జిల్లా నుంచి, పాలెం పోలే గారు ఆళ్లగడ్డ నుంచి, విజయలక్ష్మి గారు పెద్దకొండూరు నుంచి, రాజుల నుంచి జయన్న గారు, భాస్కర్ గారు పెడన్ నుంచి, ఉరవకొండ నుండి ఈశ్వరయ్య గారు, కొండారెడ్డి గారు సిద్ధవటం కడప నుంచి, అలాగే నాగేంద్రప్ప కర్ణాటక నుంచి, మల్లికార్జున అభిరామ్ ధర్మవరం నుంచి, బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి. సో వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇమ్రాన్ ఖాన్ విజయవాడ నుంచి, సర్దార్ గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా తిరుపతి నుంచి మురళి అండ్ ఫ్యామిలీ మెంబర్స్, కమతం వెంకటలక్ష్మిరెడ్డి గారు భీములపాడు నుంచి, అలాగే మధుసూదన్ రెడ్డి గారు, మహమ్మద్ ఇనాయతుల్లా. సో వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే హంపాపురం నుంచి చిరంజీవి, నాగభూషణ్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, రాజేష్, అంబికా, ప్రేమ్ సాయి, వరుణ్ ఆదాం సోలాపూర్ మహారాష్ట్ర నుంచి, అలాగే నిజామాబాద్ జిల్లా వీక్లీ బజార్ నుంచి మునహరి యశోద జానకిరాజు గారు, నాసిక వేణు దేశాయపేట నుంచి, అండ్ రవీంద్ర రెడ్డి గారు సర్వేపల్లి నుంచి, అండ్ గౌతమ్ సాయి కరివేన నుంచి. సో వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ సత్యభార్గవి గారు తాడిపత్రి నుంచి, అండ్ ఇంకా నల్లమ్మ గారు పాపిన పాల్యం నుంచి, వేదాంతం జానకి గారు మచిలీపట్నం నుంచి. సో వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ ఇంకా మంగళగిరి నుండి దామన్ల చిన్నమస్తాన్ రావు గారు, పెద్దమస్తాన్ రావు గారు, అలాగే నాగరాజ్ గారు పెడన్ నుంచి, అనంతపురం నుంచి అనురాధ గారు, జాప భూమేశ్వర్ గారు, భూలక్ష్మి గారు వెల్లుల నుంచి. అండ్ సో వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ ఇంకా మధు ప్రసాద్ అండ్ ఫ్యామిలీ తలంపాడు నుంచి, అండ్ అనంతపురం నుంచి మస్తాన్ ఫ్యామిలీ, అండ్ ఇంకా వికారాబాద్ శ్రీ ఓకే నుంచి శేఖర్ గారు. సో వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. గడ్డం అంకయ్య గారు బందర్పల్లి నెర్లూరు నుంచి, అండ్ మంచి క్వశ్చన్స్ తో పాటు మంచి ఇన్ఫర్మేషన్ వినిపించారు, సూపర్ సాంగ్స్ వినిపించారు, థ్యాంక్ యూ అంటూ. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి థ్యాంక్ యూ అండి ఫర్ ద మెసేజ్. అలాగే గుంప రమణ గారు కరెక్ట్ ఆన్సర్. అలాగే నాగమణి గారు అనంతపురం నుంచి, అండ్ ఇంకా వీర కనకారావు గారు వీరభద్రాపురం నుంచి, ధనుంజయ్ గారు సిండికేట్ నగర్ నుంచి. సో వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. రేవతి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ నెల్లూరు నుంచి, నాగరాజు గారు అనంతపురం నుంచి, బాలాజీపురం వనస్థలీపురం నుంచి బాలాజీ గారు ఓకే కరెక్ట్ ఆన్సర్ అండి. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాను గారు, సో కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే రామళ్లకోట నుండి దుబాయ్ భాష అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్ పంపించారు. అలాగే మంచి క్వశ్చన్స్ అడిగారు, మంచి పాటలు ప్లే చేశారు, ప్రోగ్రామ్ చాలా బాగుంది అంటూ పంపించారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద మెసేజ్ అండి. అండ్ మరి రైట్ ఆన్సర్ ఏంటో కూడా తెలుసుకుందాం. సో ఏ దేశంలో ప్లాస్టిక్ కరెన్సీ నోట్లని ఉపయోగిస్తారు అని అడిగాను. అండ్ మరి అదనమాట క్వశ్చన్ అయితే. సో మరి ఆన్సర్ వచ్చేసి ఆస్ట్రేలియా అనమాట. సో ఆస్ట్రేలియాలో నుంచి అంటే 1988 నుంచి అదే ఫస్ట్ కంట్రీ అనమాట. కంట్రీలో అప్పటి వరకు ఉన్నటువంటి నోట్స్ అన్నిటినీ కూడా ప్లాస్టిక్ తో రీప్లేస్ చేసి కోమెమరేటివ్ పాలిమర్ నోట్ ని లాంచ్ చేసినటువంటి దేశం. అండ్ ఆ తర్వాత చాలా కంట్రీస్ అండి ఇప్పటికి బాగా చాలా కంట్రీస్ యూజ్ చేస్తున్నాయి. ఆస్ట్రేలియా తర్వాత న్యూజిలాండ్, కెనడా, యూకే, వియత్నాం, రొమానియా, బ్రూనే. సో ఈ కంట్రీస్ అన్ని కూడా పేపర్ ప్లాస్టిక్ మిక్స్ అయినటువంటివి వాడుతున్నాయి అనమాట. వీటితో పాటు కొన్ని కంట్రీస్ పక్కా
ప్లాస్టిక్ నోట్స్ నే వాడుతున్నాయి, కొన్ని ఏమో పేపర్ ప్లాస్టిక్ మిక్స్ అయినటువంటివి వాడుతున్నాయి, ఇలాగా డిఫరెంట్ డిఫరెంట్ గా యూజ్ చేస్తున్నాయి. సో ఇదన్నమాట సంగతి. అండ్ మంచి పాటలు వినిపించారు, మీరు వచ్చిన తర్వాత విశ్లేషణ బాగుంది అంటూ పంపించారు బాలసుబ్రహ్మణ్యం గారు రామానగర్ నుంచి. థ్యాంక్ యూ ఫర్ యువర్ మెసేజ్ సార్. అండ్ అలాగే బిట్రా సురేష్ నిర్మల గారు, సో కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు.

ఊట్కూర్ నారాయణపేట నుంచి అరుణాగర్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్ పంపించారు. అలాగే హంపాపురం నుంచి మల్లేశ్ గారు, కర్ణాటక చిన్న తిరుపతి నుండి శ్యామలా ప్రకాష్ గారు సో కరెక్ట్ ఆన్సర్ పంపించారు. సో అదనమాట. సో ఇది ఇవాళ మన సందడే సందడి షో అయితే మరి మీరందరూ బాగా ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. అండ్ మరి మన సందడే సందడి కూడా టాటా బాయ్ బాయ్ చెప్పేద్దాం మరొక బ్యూటిఫుల్ సాంగ్ తో. అండ్ ఇప్పుడైతే మీ అందరి కోసం క్షేమంగా వెళ్లి లాభంగా రండి ఈ చిత్రం నుంచి ఉదిత్ నారాయణ్ అనురాధ శ్రీరామ్ వాయిస్ లో ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేసింది. వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం బై.

0: విద్యుద్భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో భరత్ రత్నాకర్. అసత్యాల ప్రతిధ్వనిని సత్యం జయిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. గుజరాత్లోని వడోదరలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రధానమంత్రి యువతను ఉద్దేశించి మాట్లాడారు. రాష్టంలో గూగుల్ వంటి డేటా సెంటర్లతో భారీగా ఉద్యోగాలు, లక్షలాది మందికి ఉపాధి లభిస్తుందని, నీటి లభ్యత సమస్య కాదని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.

చేశారు. తెలుగుదేశం లీడర్షిప్ కాంక్లేవ్ రెండో రోజు సుస్థిర అభివృద్దిపై జరిగిన చర్చలో ముఖ్యమంత్రి ఈరోజు పాల్గొన్నారు. ఢిల్లీలోని తెలుగు ప్రజల సంక్షేమం కోసం బియ్యం విక్రయ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు రాష్ట పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. కేంద్ర పర్యావరణ అటవీ శాఖ విడుదల చేసిన స్వచ్చవాయు సర్వేక్షన్ 2026 ఫలితాల్లో 3 నుంచి 10 లక్షల లోపు జనాభా ఉన్న నగరాల్లో గుంటూరు జాతీయ స్థాయిలో 2వ ర్యాంకు సాధించింది. ఉత్తరప్రదేశ్లోని ఫిరోజాబాద్ లో కలిసి 2వ ర్యాంకు పంచుకుని 50 లక్షల నగదు బహుమతిలో 20 లక్షల రూపాయలు చేజిక్కించుకుంది. దేశీయ వైద్య పరికరాల విభాగాన్ని అంతర్జాతీయ ప్రమాణాలకు తీసుకెళ్లే దిశగా కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ కీలక ప్రకటన చేశారు. వైద్య పరికరాల టెస్టింగ్ ఎక్విప్మెంట్ కొనుగోలుకు కేంద్రం 100% నిధులు సమకూర్చేందుకు సిద్దంగా ఉందని ఢిల్లీలో ఈరోజు జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా పాఠశాలలు కళాశాలల్లో ఉపాధ్యాయుల నియామకాలకు సంబంధించి సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. విద్యా వ్యవస్థలో నాణ్యతను కాపాడేందుకు అర్హత లేని వ్యక్తులను టీచర్లుగా నియమించకూడదని స్పష్టం చేసింది. విద్యుత్ ఉద్యోగులకు బకాయి ఉన్న 3 కరువు బత్యాలను చెల్లించేందుకు యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ నెల జీతంతో కలిపి చెల్లించేందుకు ట్రాన్స్కో జేఎండీ సాయి సూర్య ప్రవీణ్ చంద్ ఉత్తర్వులను నిన్న జారీ చేశారు. కరువు భత్యం బకాయిల మొత్తాన్ని లెక్కించి 12 సమాన వాయిదాల్లో జీతంతో కలిపి చెల్లించాలని అధికారులు నిర్ణయించారు. ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మంగళగిరిలో ఈ నెల 1 నుంచి 4వ తేదీ వరకు నిర్వహించిన పోలీస్ స్పోర్ట్స్ మీట్ 2026లో ఏలూరు రేంజ్ పోలీస్ క్రీడాకారులు సత్తా చాటారు. మొత్తం 308 పతకాలు సాధించి ఘన విజయాన్ని నమోదు చేశారు. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 5 గంటలకు వింటారు.

4 గంటల 4 నిమిషాలు అయిపోయింది. అండ్ మరి మనమైతే ఉన్నాం వివిధ ప్రోగ్రామ్ లో. సో మరి మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే సుమత. మరి ఈ రోజు మన వివిధ ప్రోగ్రామ్ లో మనమైతే 1 లిరిసిస్ట్ సాంగ్స్ అయితే వినబోతున్నాం అనమాట. మరి ఇంతకి ఎవరు ఆ పాటల రచయిత అంటే మరి శ్రీమణి గారు అనమాట. సో శ్రీమణి గారు రాసినటువంటి అద్భుతమైనటువంటి సాహిత్యం ఉన్నటువంటి పాటలు మీ అందరి కోసం అయితే వచ్చేస్తున్నాయి. సో మరి ఇప్పుడైతే మీ అందరి కోసం వస్తుంది ముందుగా గీతా గోవిందం ఈ చిత్రం నుంచి ఒక చక్కటి పాట.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
2: పొలం గట్టు దుమ్ములోన పోట్ల గిట్ట దూకినట్టు పొలేరమ్మ జాతరలో పోతరాజూగినట్టు
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనక ముచ్చట్లు
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 సినిమా కబుర్లు.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే. అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట, చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
1: కవుల కళ్ళ నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో స్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
1: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు, ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

0: అబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
1: ఏమైందమ్మా అలా ఉంటే?
0: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
1: ఆ కావాలి.
0: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
1: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా?
1: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
2: అక్క పోనీ, ఇక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

0: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
1: నేను వెళ్లి సందడి సందడి వినాలి.
0: కాసేపు ఉండొచ్చు కదా?
1: కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
0: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
1: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
0: మీ తెలివి ముందు నాదేముందండి.
1: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
2: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ్ భారతి FM 101.3.

ఎస్ ట్యూన్ చేసి ఉంటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం. అండ్ మరి సమయం చూసుకుంటే 4:49 అయితే అయిపోయిందనమాట మన స్టూడియోస్ లో టైం. అండ్ మరి ఇంకా సైనింగ్ ఆఫ్ చెప్పేసి టైం కూడా వచ్చేసింది. అండ్ అలాగే మరికొద్దిసేపట్లో మీరైతే వింటారు స్పాన్సర్డ్ ప్రోగ్రామ్ వెన్నెలా. సో మరి దిస్ ఇస్ యువర్ ఆర్జీ సమత సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. మరి నెక్స్ట్ టైం మరిన్ని మంచి పాటలతో అలాగే మంచి టాపిక్స్ తో మళ్ళీ మీ ముందుంటాను. టిల్ దెన్ స్టే హ్యాపీ, స్టే హెల్దీ అంటూ దిస్ ఇస్ యువర్ ఆర్జీ సమత సైనింగ్ ఆఫ్.

హలో నమస్తే ఆదాబ్ మై డియర్ ఫ్రెండ్స్, యు ఆర్ లిస్నింగ్ టు వెన్నెల అండ్ ఐఎమ్ యువర్ ఆర్జే చేతన్. పొద్దున లేవగానే సోషల్ మీడియా చూస్తున్నారా? అయితే అనర్ధాలేనట. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు సోషల్ మీడియాతో కాలక్షేపం చేస్తుంటారు చాలా మంది. మనలో చాలా మంది కనీసం ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అయినా ఉపయోగిస్తాం. అయితే సోషల్ మీడియాతో ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో అన్ని దుష్ప్రభావాలు కూడా ఉన్నాయని గుర్తుంచుకోవాలి. వీటి ద్వారా స్నేహితులు బంధువులతో టచ్ లో ఉండటం వినోదభరితంగా ఉంటుంది, కానీ ఇది మన ఆలోచన విధానాన్ని పూర్తిగా మార్చేస్తుంది. మన రోజువారీ జీవితంపై ఎంతగానో ప్రభావం చూపుతుంది. సోషల్ మీడియా మనపై ప్రత్యక్షంగా పరోక్షంగా ఎటువంటి ప్రభావం చూపుతుందో తెలుసుకుందాం ఈ వెనెలా ప్రోగ్రామ్ లో మీ ఆర్జే చేతంతో. మనలో చాలా మందికి ఉదయం లేవగానే ఫోన్ చూడటం అలవాటు, రాత్రంతా దానితోనే జాగరణ చేస్తారు. పొద్దున లేవగానే ఫోన్లో ఇంటర్నెట్ ఆన్ చేసే సామాజిక మాధ్యమాల్లో దూసుకెళ్తారు. సోషల్ మీడియా అడిక్షన్, ఎస్. ఉరుకుల పరిగెత్తు జీవితంలో మన లైఫ్ స్టైల్ సక్రమంగా లేదన్నది బహిరంగ రహస్యమే. అయితే సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఇది ఇంకా అధ్వానంగా తయారైంది. ఎవరవునన్నా కాదన్నా స్మార్ట్ ఫోన్ మనకు తోడు నింది. జేబులో పెన్ను లేని వ్యక్తినైనా చూడొచ్చేమో, జేబులో డబ్బు లేని వ్యక్తినైనా చూడొచ్చేమో, కానీ స్మార్ట్ ఫోన్ లేని వ్యక్తిని ఏ సెర్చ్ ఇంజిన్ లో వెతికినా గానీ మనకు దొరకడట. 4G పుణ్యమా అని రోజుకి 2 GB దాకా వస్తుండటంతో కుర్రాళ్ళు ఫోన్ కి అంకితమవుతున్నారు. ఉదయం లేచింది మొదలు రాత్రి మళ్లీ బెడ్ మీదకి వెళ్లేదాకా ఫోన్ తోనే కాలక్షేపం. మీకు ఒక మంచి చిన్న ఇన్సిడెంట్ చెప్తారండి. ఒక సీఈఓ ఇటీవలే ట్విట్టర్ లో ఒక పోల్ పెట్టాడు, పొద్దున లేవగానే ఎంతమంది సోషల్ మీడియా చెక్ చేసుకుంటారని. ఆయన పోల్ లింక్ షేర్ చేశారు. దీనిలో 57.9% మంది నెటిజన్స్ తాము లేవగానే బెడ్ కూడా దిగకుండానే సోషల్ మీడియా చూస్తామని చెప్పారు. మధ్యాహ్నం దాకా చూడమని 15.9% మంది అన్నారు. రోజంతా చూస్తామని 26.2% మంది తెలిపారు. దీనిపై ఆ సీఈఓ స్పందిస్తూ, ఉదయం లేవగానే పనులన్నీ మానేసి సోషల్ మీడియాలో ఉండే వారందరూ ఆ అలవాటును మానుకోవాలని సూచించారు. సోషల్ మీడియాకు బదులు మైండ్ ను రిఫ్రెష్ చేసుకోవాలని, అందుకు గాను ధ్యానం వ్యాయామం వంటివి చేయాలని తెలిపారు. ఇప్పటి వరకు చాలా మంది అధ్యయనవేత్తలు కూడా ఈ విషయంపై హెచ్చరించిన విషయం తెలిసిందే. ఉదయం లేవగానే సోషల్ మీడియాను చూడకుండా మునిగిపోయేదేం లేదని, ముందుగా వ్యాయామం, ధ్యానం, ఇతర విశ్రాంతి మార్గాలను ఎంచుకొని తీరిగ్గా దాన్ని చూసుకోవాలని సూచించారు. అలా అయితే మీ రోజును పాజిటివ్ గా స్టార్ట్ చేస్తారని, సోషల్ మీడియా భావోద్వేగాలతో ముడిపడి ఉంటుందని, అందులో మీకు ఏదైనా నచ్చింది కనిపిస్తే దానిని జీర్ణించుకోక మానసిక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. సోషల్ మీడియా మన మానసిక ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. అవేంటో పరిశీలిద్దాం ఈ వెన్నెల ప్రోగ్రామ్ లో మీ ఆర్జే చేతంతో. మీ అమూల్యమైన సలహాలు సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0915522739. నంబర్ మరోసారి 0951522709. మా ఇమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. I repeat, feedbackamc1@gmail.com. సోషల్ మీడియాలో ఉన్న అతి పెద్ద సమస్య ఏంటంటే డేటా దుర్వినియోగం, వేధింపులు. సైబర్ నేరగాళ్లు యూజర్ అకౌంట్స్ నుంచి డేటా సేకరించి వేధింపులు, బెదిరింపులకు పాల్పడుతున్నారు. ముఖ్యంగా మహిళల విషయంలో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. కొంతమంది కేటగాళ్లు సోషల్ మీడియా ద్వారా యువతులతో పరిచయం పెంచుకుని తర్వాత వారిని వేధిస్తున్నారు. మరికొందరు డబ్బులు కాజేస్తున్నారు. ఆందోళన, ఒంటరితనం, సోషల్ మీడియాతో ప్రపంచంతో కనెక్ట్ అయ్యే అవకాశం ఉన్నప్పటికీ దీనితో నష్టాలు కూడా ఉన్నాయి. ఇది మీలో ఆందోళన, ఒంటరితనం భావాలను రేకెత్తిస్తుంది. మీ డేటాకు భద్రత ఉంటుందా లేదా అనే దానిపై ఎక్కువ ఆందోళన చెందుతూ ఉంటారు. మరోవైపు ఎక్కువ సమయం సోషల్ మీడియాలో గడపడం మూలాన ఇతరులతో ప్రత్యక్షంగా సంబంధాలు ఏర్పరచుకోలేరు. ఇది భవిష్యత్తులో మీ ఒంటరితనానికి దారితీస్తుంది. డియర్ ఫ్రెండ్స్, సోషల్ మీడియా ఇంతగా విస్తరిస్తుంది అంటే దానికి కారణం ఏమిటి అంటే, COVID-19 తర్వాత అందరు ఇంటికే పరిమితం కావడంతో ఏం చేయాలో తెలియని పరిస్థితి. సడన్ గా ఒక్కసారి బోర్డం అనేది తెలిసింది. 24 గంటలు ఇల్లు కదలకుండా కూర్చోవాలి అంటే ఏం చేయాలి? అప్పటి వరకు వాళ్ళు బిజీగా ఉన్న లైఫ్ స్టైల్, పిల్లలు స్కూల్స్ కాలేజెస్ కి వెళ్ళడము, ఇంట్లో వాళ్ళు ఎంప్లాయీస్ అయితే ఆఫీస్ కి పరిగెత్తడము, హౌస్ వైఫ్ కి వీళ్ళందరినీ చూసుకొని ఇంటి పని చేసే లోపల అయిపోయేది. ఇప్పుడు అవన్నీ ఏం లేకుండా ఒక్కసారిగా ఆగిపోయింది ప్రపంచం. అప్పుడు ఎంత పని చేసినా గానీ ఇంకా టైం ఉండేది. ఇంకా ఏం చేయాలి అని ప్రతి ఒక్కరూ స్లోగా ఫస్ట్ 2 డేస్, 3 డేస్ బాగానే ఉన్నారు.
స్లోలీ దే గాట్ ఇన్ టు సోషల్ మీడియా. ఆ తర్వాత ఆన్లైన్ క్లాసెస్ ప్రారంభం అవ్వడంతో ఆన్లైన్ వర్క్ అయిపోయింది. వర్క్ ఫ్రమ్ హోమ్తో ఇక అందరూ ల్యాప్టాప్లకి ఫోన్లకి పరిమితమయ్యి ఒకదాని వెంట ఒక సైట్లు చూసుకోవడము, గ్యాప్ వచ్చిందంటే వాళ్ళ నెట్వర్కింగ్ సైట్స్, వాళ్ళ అకౌంట్స్ చెక్ చేసుకోవడము, నోటిఫికేషన్స్ చెక్ చేసుకోవడంతో స్టార్ట్ అయింది. ఇక రీల్స్ మొదలయ్యాయి, చిన్న చిన్న ఫన్నీ క్లిప్స్ మొదలయ్యాయి, అలా అలా ఫ్రెండ్స్తో చాటింగ్ చేయడము, కామెడీ జోక్స్ ఇవి ఇవి అయిపోయి ఇప్పుడు ఏకంగా అదొక అడిక్షన్లోకి దిగిపోయారు. చాలా మంది అయితే పేరెంట్స్ కరెక్ట్ గా ఉన్న వాళ్ళు వాళ్ళ పిల్లల్ని ఏదో క్రియేటివ్ దాంట్లో పెట్టారు. ఫర్ ఎగ్జాంపుల్ డాన్స్ అని, మ్యూజిక్ అని, ఆర్ట్ లెసన్స్, స్కల్ప్టింగ్, రైటింగ్ ఇలా ఏదో నేర్పించారు. అది ఎంతకాలం నేర్పుతారు? మళ్ళీ పేరెంట్స్ ఎలాగో బిజీ కావాలి, మళ్ళీ పిల్లలు మొదటి దశకి వచ్చారు. ఈ సోషల్ మీడియా ఎఫెక్ట్ ఎలా ఉంటుందంటే, ఒక ఫ్రెండ్ ఎవరైనా కానీ ఒక పోస్ట్ పెడితే దాన్ని మంచి ఫిల్టర్స్ యూజ్ చేసి ఇలా పెడుతూ ఉంటారు. ఇతరులు చూసేవారికి అయితే జెలసీ అన్నా కనబడుతుంది, లేకపోతే వాళ్ళ సెల్ఫ్ ఎస్టీమ్ అన్నా దెబ్బతింటుంది. ఎక్కడికో టూర్కి వెళ్ళాము, ఏదో ఏదో మంచి ఇంటర్నేషనల్ డెస్టినేషన్ అని, లేకపోతే వాళ్ళ ఇంట్లో వండుకున్నవి ఏదో ఒకటి, వాటిని మంచి పర్ఫెక్ట్ పిక్చర్ ఒకటి తీసి పెడుతూ ఉంటారు. సో దేర్ ఆర్ టూ రియాక్షన్స్ విచ్ కమ్ అవుట్ ఆఫ్ లుక్.

అట్ దీస్ పిక్చర్స్, ఐదర్ జెలసీ వస్తుంది ఆ పిక్చర్స్, లేదా మేమెందుకు ఇలా చేయలేకపోతున్నాం అనేది వస్తుంది. మెచ్యూర్డ్ పీపుల్ కి ఈ అవేర్నెస్ ఉంటుంది, కానీ యంగ్స్టర్స్ కి ఏంటంటే పోల్చుకోలేకపోతారు, తొందరగా ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. మేమెందుకు అలా ఉండొద్దు అని దే ఆల్సో స్టార్టెడ్ పోస్టింగ్ పిక్స్, దే ఆల్సో స్టార్టెడ్ మేకింగ్ రీల్స్, దే ఆల్సో స్టార్టెడ్ కంపీటింగ్ విత్ అదర్ పర్సన్ హూ ఈజ్ అ ఫేక్. అంతేకాకుండా ఫేక్ అకౌంట్స్ కూడా మరీ మరీ మరీ ఎక్కువైపోయాయి. ఒక అధ్యయనం ప్రకారము ఫేక్ అకౌంట్స్ ప్రతి ఒక్కరికి ఏదో ఒక టైంలో ఉన్నాయని వెల్లడైందండి. దట్ మీన్స్ ఎవ్రీబడి ఈజ్ మెయింటైనింగ్ అండ్ ఆల్టర్నేట్ ఆర్ అ ఫేక్ అకౌంట్ అనేది తెలిసింది. ఏమిటి అంటే మన జీవితంలో కోల్పోయింది మన ఫేక్ అకౌంట్ ద్వారా చూసి ఏదో కొంచెం సంతృప్తి పొందుతారనేది ఒక సైకలాజికల్ ఆస్పెక్ట్. అయితే ఇలా చేయడం ద్వారా కంటిన్యూ అవుతే నిజంగా మనకు ఒక సైకలాజికల్ ఎఫెక్ట్ లాగా ఉండి ఒక డిసార్డర్ కిందికి లాగుతుందని సైకాలజిస్ట్ అంటూ ఉన్నారండి. అంతేకాకుండా ఒక్కసారి మనం ఒక పొజిషన్ లో కూర్చొని గంటల తరబడి అదే పొజిషన్ లో కూర్చుంటే పోస్చరల్ డిఫెక్ట్స్ కూడా వస్తాయట అని డాక్టర్స్ అంటున్నారు. అందుకే ఫ్రీక్వెంట్ గా 10-15 మినిట్స్ ఆర్ 20 మినిట్స్ లో మనము కొంచెం ఫిజికల్ గా వాక్ చేయడం, బ్రిస్క్ వాక్ లేదా సిటప్స్ కానీ ఇట్లా చిన్న చిన్న ఎక్సర్సైజెస్, స్ట్రెచింగ్ ఏదో ఒకటి చేసుకుంటూ ఉంటే బాడీలో మన బ్లడ్ సర్క్యులేషన్ బాగుంటుంది. అంతేకాకుండా చిన్నపిల్లలకు ఈ మధ్య ఏంటంటే ఆ రీల్స్ వచ్చేదాకా వాటి అటెన్షన్ స్పాన్ తగ్గిపోతుంది. సోషల్ మీడియా వల్ల అటెన్షన్ స్పాన్ తగ్గిపోతుంది. అందుకే సోషల్ మీడియా పక్కన పెట్టండి, పుస్తకాలను చదవండి అని. విత్ దిస్ వండర్ఫుల్ మెసేజ్, దిస్ ఇస్ యువర్ ఆర్జే చేంజింగ్ ఆఫ్ ఇన్ టుడేస్ వెన్నెల ప్రోగ్రామ్. బాయ్. మీ అమూల్యమైన సలహాలు సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0915522739. నంబర్ మరోసారి 0951522709. మా ఇమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. I repeat, feedbackamc1@gmail.com.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం నిలయంలో సమయం 5 గంటలు 101.7 మెగాహెర్ట్జ్ పై ఈనాటి సాయంత్రం ప్రసారాలకు స్వాగతం పలుకుతున్నది తులసి భవాని. ఈనాటి కార్యక్రమంలో ముందుగా లేపాక్షి.

ఈనాటి లేపాక్షి కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు వింటారు. ముందుగా ఈ ఉత్తరం అనంతపురం జిల్లా సింగనమల నుండి ఎం లక్ష్మీనారాయణ, నాగమునిమ్మ, రవికుమార్, భారతి వీరంతా కోరుతున్న పాట అల్లరి పిల్లలు. చిత్రం నుండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పీసీసీలో పడుతున్న సిఎస్ రావు. సాహిత్యానికి సంగీతం సత్యం. ఈ పాటను వినిపించినవారు

0: పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
1: లేపాక్షి కార్యక్రమంలో తర్వాత ఉత్తరం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు 14వ నంబర్ బస్తీ నుండి భారత్లాల్ పరదేశీ, భారతీబాయ్, జ్యోతిబాయ్, అంజలిబాయ్, రాజనందిని, రమేష్లోద్, అజయ్లోద్, ఆదిత్యలోద్, కిరణ్, జాన్విక, విశ్రుత్లోద్, లక్ష్మీ, ప్రహ్లాద్, శివనారాయణ, శకుంతల, దీక్షిత, స్వరూప, భారతి, భరత్ వీరంతో కోరుతున్న పాట అభిమానం చిత్రం నుండి ఘంటసాల జిక్కి పాడిన ఈ పాట.

మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్. ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.

0: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియంతో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: మీరు విన్న ఆ పాట గోపాలకృష్ణుడు చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన పాట అది. ఆ పాటకు రచన వేటూరి, సంగీతం చక్రవర్తి. ఈ పాటను వినిపించమని కోరిన శ్రోతలు అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రం మండలం దండుబారిపల్లి నుండి పూజారి రామకృష్ణ, ఉమాదేవి, అర్చన, మానస, కన్నయ్య, తనూష్, శ్రీకాంత్, కవిత, ఇంద్ర, శ్రీహరి, కిష్టప్ప, మంగళ, మునీంద్ర, ఓబిలేసు వీరి కోసం ఆ పాట. శ్రోతలు వింటున్నారు లేపాక్షి కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా మీరు కోరిన సినిమా పాటలు. కార్యక్రమంలో తర్వాత ఈ ఉత్తరం కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం రామల్లకోట నుండి దుగ్గి నాగేశ్వరయ్య, బాలనాగమ్మ, విశ్వేశ్వరయ్య, నాగజ్యోతి, ధరణి, చింటూ, సుమలత, హర్షవర్ధనయ్య, భువన్, పవిత్ర, కార్తికేయ, బుజ్జి, సాత్విక్, యంగముని వీరంతా కోరుతున్న పాట ఆత్మీయులు చిత్రం నుండి ఘంటసాల పి సుశీల పాడిన పాట అది. దీనికి రచన డాక్టర్ సి నారాయణరెడ్డి, సంగీతం ఎస్ రాజేశ్వరరావు. విందామా మరి.

0: పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
1: లేపాక్షిక కార్యక్రమంలో తర్వాత ఈ ఉత్తరం జగిత్యాల జిల్లా కొరట్ల మండలం వెంకటాపురం నుండి అనుమల నాగరాజు, రాజేశ్వరి, హంసిని, హరిణి, నయన, మోక్షిత్, రాజేష్, లలిత, మహేష్, రజని, సుధీర్, రజిత, మణిదీప్, మణిచంద్ర వీరంతో కోరుతున్న పాట గోపి గోపిక గోదావరి. చిత్రం నుండి కౌసల్య చక్రి పాడిన ఈ పాటకు రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించగా సంగీతం చక్రి.

0: విన్న పాట గోపి గోపిక గోదావరి, చిత్రం నుండి. కౌసల్య పాడిన పాట, అది స్వీయ సంగీత నిర్వహణలో చక్రి. ఈ పాటకు సాహిత్యం రామజోగయ్య శాస్త్రి. కార్యక్రమంలో తర్వాత ఈ పాటను వినిపించమని కోరిన శ్రోతలు వైఎస్ఆర్ జిల్లా రైల్వే కొండాపురం టీ కోడూరు గ్రామం నుండి మురళీధర్ రెడ్డి, ఎంవి భాస్కర్ రెడ్డి, వైవి నరసింహారెడ్డి, సుబ్బారెడ్డి, శ్రీనివాసాచారి, అరుణకుమారి, అనిత, అపర్ణ, నేత్రావతి, యమున, రాజమ్మ, సుభద్రమ్మ, వీరి కోసం ఆ పాట.
1: ఇందులో ఉన్నాయి 100కు పైగా మీకు ఇష్టమైన టీవీ ఛానళ్లు, అంతేకాదు 51 విద్యా ఛానళ్లు అంటే చదువుకు సంబంధించిన ఛానళ్లు, ఇంకా 48 రేడియో ఛానళ్లు. అన్నిటికీ మించి సెటప్ బాక్స్ పెట్టిన తర్వాత ఏ ఖర్చు ఉండదు. డిజిటల్ విప్లవం వైపు మరో అడుగు ముందుకు మున్ముందుకు మీ డిడి ఫ్రీడిష్.

తర్వాత ఈ ఉత్తరం తెలంగాణ రాష్ట్రం సంగారెడ్డి జిల్లా చిద్దుల నాగారం నుండి దొడ్లా దుర్గయ్య, లావణ్య, లక్ష్మణ్, మీనా, లోకేశ్వర్, విక్రాంత్, జగన్, దుర్గయ్య, రాజేశ్వర్, లక్ష్మీ దుర్గయ్య, లావణ్యమ్మ, దుర్గా ప్రసాద్ వీరంతా కోరుతున్న పాట తల్లిదండ్రులు చిత్రం నుండి. స్వీయ సంగీత నిర్వహణలో ఘంటసాల నిర్వహించగా ఆరుద్ర

0: శ్రోతలు, ఇంతవరకు లేపాక్షి కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా మీరు కోరిన సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం మీ హాస్యం మా గీతం ఫోన్ ఇన్ ప్రత్యక్ష కార్యక్రమం. మరి శ్రోతలు ఫోన్ చేయవలసిన ఫోన్ నంబర్ 2255533, ఎస్టీడి కోడ్ నంబర్ 08554. మరి ముందుగా ఎవరు కాల్ చేస్తున్నారో విందాం. మరి హలో,
1: నమస్తే మేడం.
0: నమస్తే అండి, మీ హాస్యం మా గీతం అండి. బాగున్నామండి. ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? మీ పేరు?
1: అనంతపూర్ ఆదిత్య ఆఫీస్, జబ్బార్ మేడం.
0: జబ్బార్ గారు బాగున్నారండి?
1: బాగున్నాం మేడం.
0: చాలా సంతోషం అండి కాల్ చేసినందుకు. చెప్పండి, ఏదైనా ఒక జోక్? అందరూ బాగున్నారండి. మరి మన శ్రోతల్ని నవ్వించడానికి ఏదైనా ఒక జోక్
1: చెప్తా మేడం.
0: చెప్పండి.
1: టీచర్, స్టూడెంట్ మేడం.
0: చెప్పండి.
1: టీచర్, ఏ కథలు వెళ్ళి రాముడు అంటే ఎవరు రా చెప్పు అని అడుగుతుంది మేడం. ఆ స్టూడెంట్ ఉందుకొని, చెప్తాను టీచర్ నేను అని, రాముడు అంటే విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారకరామ్ టీచర్, నేను లవ్ కుశ సినిమాలో చూసినాను, వాళ్ళు అందంగా ఉంటాడు అంటారు మేడం.
0: అంతే కదండి, జనాలలో రాముడు అంటే ఇంకా ఆయనే, రామారావు గారే కనిపించేది.
1: ఆయనే మేడం, రాముడు అంటే ఇంకా మన కలియుగంలో ఆయనే
0: రాముడుగా కృష్ణుడుగా. మన శ్రోతలందరూ కూడా, శ్రోతలు జనాలు అందరూ కూడా రాముడు అంటే ఆయనలోనే చూశారు భగవంతుడి.
1: అవునండి, తారక రామారావు మేడం.
0: అవునండి, ఆయన చేసిన నటనతో చాలా మంది ఆనందంగా ఉన్నారు.
1: చాలా మంది మేడం, 100% మేడం.
0: చాలా సంతోషం అండి జబ్బార్ గారు.
1: చిన్న జోక్ చెప్తా మేడం.
0: చెప్పండి
1: మేడం. ఒక కస్టమర్ హోటల్ పోతాడు మేడం. అప్పుడు సర్వర్ని పిలిచి, సర్వర్ ఇడ్లీ సాంబార్ తీసుకురా అని అడుగుతాడు మేడం.
0: ఇడ్లీ సాంబార్?
1: ఇడ్లీ సాంబార్.
0: ఓకే.
1: సరే, పోయి తీసుకొచ్చి 2 ఇడ్లీ సాంబార్ ఇస్తాడు మేడం. ఇస్తానట్లే సర్వర్ ఇంకా అక్కడ ఉన్నట్లు, ఇదేమయ్యా సాంబార్, ఇది ఏం పూరికి ఇది అని అడుగుతాడు మేడం. ఇదేం పూరు ఇది అంటే, సార్ చూసి మాట్లాడాను సార్, మీరు ఇదేం పూరు అనేది నేను ఎలా చెప్తాను సార్, నేను ఏమైనా సైంటిస్ట్? నేను ఏదో చదవను, ఏం పూరు అనేది నాకు ఎట్లా తెలుస్తుంది అంటాడు మేడం.
0: అంతే కదా మరి,
1: సైంటిస్ట్ అయితే చెప్తాడండి మేడం.
0: సైంటిస్ట్ రావాలి చెప్పడానికి. అంతే కదా, చెక్ చేయడానికి వాళ్ళే కావాలా అని. మేము ఎట్లా చేస్తాం, ఊరికే సర్వీస్ చేయడానికి ఉండేది.
1: అంతే కదా, ఎప్పుడు సైంటిస్ట్ తెలుసు, నాకేం తెలుసు అడుగుతాను.
0: చాలా సంతోషం అండి కాల్ చేసినందుకు జబ్బార్ గారు, ధన్యవాదాలు. నమస్తే అండి.
1: నమస్తే.
0: ఓకే, హలో హలో, కాల్ కట్ అయిందండి. మరి మరి మన జబ్బార్ గారు చాలా మంచి జోక్ వినిపించారు కదండి, ఇడ్లీ సాంబార్ కోసము వెళ్ళి ఇడ్లీలో ఏముందో టెస్టింగ్ చేయమని అడిగారు మన వచ్చిన వారు. చాలా మంచి జోక్ చెప్పినారు మరి జబ్బార్ గారు. మరి తర్వాత ఎవరు చేస్తున్నారు విందాం మరి. హలో హలో, చెప్పండి, మీ హాస్యం మా గీతం అండి.
2: నమస్తే మేడం.
0: నమస్తే అండి, ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు, మీ పేరు?
2: నా పేరు శిలార్బి మేడం.
0: శిలార్బి? ఓకే. శిలార్బి గారు ఎక్కడి నుండి మాట్లాడుతున్నారు?
2: అనంతపురం మేడం.
0: అనంతపూర్ లో ఎక్కడ?
2: అనంతపూర్ ఈనాడు ఆఫీస్ కల్లా మేడం, రాస్తాడు
0: ఈనాడు ఆఫీస్ దగ్గర. ఓకే శిలార్బి గారు. మరి మన శ్రోతలకు మంచి జోక్ వినిపిస్తారా మరి?
2: నాకు తెలియదు మేడం, అట్లా జోకులు రావు మేడం నాకు.
0: మరి ప్రిపేర్ అవ్వాలి కదండి, మరి కార్యక్రమము హాస్య మన శ్రోత.
2: లేదు మేడం, ఇదే ఫస్ట్ టైం మేడం, ఇంకా మీకు కలిగింది ఏది కాల్?
0: శిలార్బి గారు, నేను చాలా సార్లు మీ పేరు విన్నాను, మీ గొంతు విన్నాను, మా కార్యక్రమాలు కూడా మీరు బాగా వింటూ ఉంటారు, పర్వాలేదండి. నెక్స్ట్ టైము ఈ కార్యక్రమానికి ఫోన్ చేసినందుకు మీరు ఒక మంచి జోక్ వినిపించాలి శ్రోతలకు.
2: సర్లేండి మేడం.
0: చాలా సంతోషం అండి శిలార్బి గారు ఫోన్ చేసినందుకు, ధన్యవాదాలండి.
2: నమస్తే మేడం.
0: చెప్పండి, ఉంటామండి. నమస్తే అండి, ధన్యవాదాలు అండి కాల్ చేసిన. హలో,
3: నమస్కారం మేడం.
0: నమస్కారం, చెప్పు, నీ పేరేం పేరు?
3: రెహనా మేడం.
0: రెహనా, చెప్పు రెహనా, ఏమైనా చెప్తావా జోకు?
3: రాదు మేడం.
0: రాదా, ఓకే ఓకే, పర్వాలేదు. నెక్స్ట్ టైము ఫోన్ చేసే ముందు ప్రిపేర్ అవ్వండి. ఓకే ఓకే, ధన్యవాదాలు అండి. శ్రోతలకు ఒక విజ్ఞప్తి అండి, ఈ కార్యక్రమం మీ హాస్యం మా గీతం. ఈ కార్యక్రమానికి ఫోన్ చేసేవారు ఈ కార్యక్రమం అంశం ఏమిటి అనేది ఫస్ట్ శ్రోతలు తెలుసుకోండి. ఇది ఈ కార్యక్రమం మీ హాస్యం మా గీతం. ఏదన్నా శ్రోతలకి నవ్వించడానికి ఒక హాస్యాత్మకంగా ఉండే, నవ్వడానికి నవ్వించడానికి ఒక మంచి జోక్ని ప్రిపేర్ అవ్వి ఫోన్ చేయండి. ఓకేనండి? సరే, మరి తర్వాత కాలర్ ఎవరో చూస్తాం. హలో,
4: నమస్కారం మేడం.
0: నమస్కారం అండి, ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారండి?
4: ఎరస్వామి రెడ్డి మేడం, రాప్తాడు మండలం బొమ్మే పర్తి నుండి.
0: బొమ్మే పర్తి నుండి ఎరస్వామి రెడ్డి గారు, బాగున్నారండి?
4: బాగున్నాం. మీరంతా బాగున్నారా మేడం?
0: అందరూ బాగున్నామండి. చెప్పండి ఎరస్వామి రెడ్డి గారు, మన శ్రోతలకు జోక్.
4: మేడం, భార్యాభర్త సంభాషణ మేడం. భర్త రోజు భార్యను కొడతా అంటాడు. కొడతా అంటే ఆమె కుట్టిన వాళ్ళ పుట్టింటికి పోతుంది. పోతా అంటే ఈయన అయ్యలేదు అని పోయి పోలీసుకు కంప్లైంట్ ఇస్తారు. సార్, నా భార్య ఇట్లా పోతా ఉంది అని. ఏంటికి పోతా ఉంది అంటే, నీ కుట్టినవిడల పుట్టింటికి పోతుంది, నేను నాకు ఎట్లా సార్ ఆ భోజనము, నాకు ఇంటికాడ ఇబ్బంది కదా అంటాడు. సరేనాయా, నువ్వు రోజు కొడతావు, ఆమె పుట్టింటికి పోతుంది కాబట్టి నువ్వు వచ్చినావు, ఆమె కొడుతుంది అడిగి పోతావు అంటాడు.
0: అంతే కదా మరి, ఎవరు వండి పెడతారు భార్యను కొడుతూ ఉంటే? పుట్టింటికి వెళ్ళిపోతే ఎవరు వండి పెడతారు?
4: ఎవరు పెడతాయి? ఇంకొకసారి కొట్టినవరా అంటే, అంతే నీకైతే రాదు, నీకైతే మా దగ్గరికి రాదు అని అంటారు.
0: మేము కూడా ఏం చేయలేము,
4: మేము
0: మీ తిప్పలు మీరు పడుకోండి.
4: నీ కర్మ నువ్వు ఆయన తిరిగి కొడితే నువ్వు ఎక్కడ పోతావు చెప్పు.
0: అంతే,
4: ఎవరు పెడతారు భోజనం నీకు?
0: అంతే కదండి, మరి ఓర్పు అనేది ఎంతవరకు ఉంటుంది, సహనము ఓర్పు
4: మించిపోయింది అంతే మేడం.
0: ఓకే ఓకే, చాలా మంచి జోక్ చెప్పారండి, పర్వాలేదు, సంతోషం అండి కాల్ చేసినందుకు, ధన్యవాదాలండి.
4: థ్యాంక్ యూ మేడం.
0: మరి శ్రోతలు మీ హాస్యం మా గీతం వింటున్నారు కదండి, మరి ఒక మంచి పాట విందాం ఈలోగా.

0: హలో,
1: నమస్తే మేడం గారు.
0: నమస్తే అండి. మీ హాస్యం భాగీతం అండి.
1: నా పేరు కళ్యాణి, వైజాగ్ నుంచి మాట్లాడుతున్నాను మేడం గారు.
0: వైజాగ్ నుండి కళ్యాణి గారు, బాగున్నారండి?
1: బాగున్నాను మేడం గారు. నాకు ఆల్ ఇండియా రేడియో అంటే చాలా ఇష్టం అండి. పాల్గొందామని ఆస్పల్ది చేశాను
0: పర్వాలేదండి, మీలాంటి
1: మేడం
0: వాళ్ళు.
1: గారు.
0: చెప్పండి.
1: మాట్లాడమంటే జోరుగా అడిగేస్తారండి. 20 సంవత్సరాల పాటు అలవాటు అయిపోయింది. కొద్దిగా ఆశయం అంటే కష్టమండి మేడం గారు. చిన్న ఆశయం చెప్తానండి మేడం గారు.
0: పర్వాలేదండి, మీకు ఏది వస్తే అదే చెప్పండి, మన శ్రోతలు నవ్వాలి.
1: అలాగే మేడం గారు. అయితే ఆశయం నాకు చాలా ఇష్టం. వారు విని ఎంజాయ్ చేస్తాను. ఇవాళ ఫోన్ చేశాను.
0: ఓకే,
1: అప్పుడప్పుడు చేస్తున్నానులేండి. ఆశయం కొద్ది కష్టం మేడం గారు. అయితే పాట అడిగమంటే మీ ఇష్టం. డగమని అడిగేస్తా మేడం గారు.
0: చెప్పండి.
1: అయితే ఇద్దరు స్నేహితులు ఉంటారు మేడం గారు. వాడికి ఒక అతనికి అంటే కడుపు నొప్పి వచ్చిందంట. అదే డాక్టర్ గారికి ఫోన్ చేశాంరా, రాలేదు రాలేదు అంటే ఆ డాక్టర్ ఎప్పుడు తొందరగా రాడు కదా అంటే, రాకపోబట్టి బ్రతికి ఆ దేవుడు ధర్మరాజు డాక్టర్ నేను బతికిపోయాను అంటే, ఆ డాక్టర్ ఎప్పుడు తొందరగా రాడు కదా అంటే, రాకపోబట్టికే బతికిపోయాను అంటాడండి.
0: డాక్టర్ వస్తే బ్రతకడనే
1: మరి బిల్లు బిల్లు ఎక్కువ వచ్చేస్తుంది కదా.
0: ఓకే, ఓహో, బిల్లు ఎక్కువ వస్తుందని.

0: చాలా
1: ప్రతి బయటపడ్డాను అని అన్నాడటండి మేడం గారు.
0: చాలా
1: చాలా వచ్చిగాను చెప్పలేను మేడం గారు, చాలా వచ్చిగాను చెప్పలేను అని.
0: అవును అవునులేండి, ఆ టయానికి గుర్తుకు రాదు. ఒక పని చేయండి, మీరు ఒక పేపర్లో రాసి పెట్టుకోండి మనకి అప్పుడు.
1: మేడం గారు అలాగే అలాగే అలాగే మేడం గారు,
0: చాలా సంతోషం.
1: మాట్లాడడం చాలా హ్యాపీగా ఉంది.
0: ఓకే, మాకు కూడా చాలా సంతోషం అండి, మీలాంటి వాళ్ళు మనం అభిమానిస్తున్నందుకు.
1: రేడియో దోస్తులందరికీ నా ధన్యవాదాలు మేడం గారు.
0: అలాగేనండి, మీకు కూడా మా ధన్యవాదాలు అండి.
1: థ్యాంక్ యూ మేడం గారు.
0: ఓకేనండి. హలో.
2: హలో, నమస్తే అండి.
0: నమస్తే అండి, మీ హాస్యం మగీతం అండి.
2: అవునండి, తత్సం గారా మీరు?
0: కాదండి, తులసి భవాని అండి.
2: తులసి భవాని గారు, బాగున్నారా?
0: బాగున్నామండి. ముందుగా మీరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నా? ఓకే, గుంతకల్.
2: అవునండి,
0: గుంతకల్ నుండి. సుకన్య గారు బాగున్నారండి?
2: బాగున్నానండి, మీరు బాగున్నారా?
0: బాగున్నామండి, చెప్పండి.
2: జోకులు వేస్తుంటే నవ్వుకుంటే బాగున్నారులేండి.
0: కాదండి, మేము మాత్రమే కాదు, మన శ్రోతలందరూ, రేడియో వింటున్న అందరూ కూడా సంతోషంగా ఉండాలా ఈ సమయంలో. వాళ్ళ యొక్క కష్టాలు గాని బాధలు గాని మర్చిపోయి మన జోక్స్ వింటూ సంతోషంగా ఉండాలా. అదేనండి ఈ కార్యక్రమం యొక్క కాన్సెప్ట్. ఓకేనండి, మరి చెప్పండి.
2: చెప్తానండి,
0: చెప్పండి.
2: ముగ్గురు అక్క తమ్ముడు మాట్లాడుకుంటున్నారు. ఫస్ట్ అక్క అంటుంది, ఏరే తమ్ముడు పొట్ట ఇంతలా పెంచుకున్నావు నువ్వు, ఏం తింటున్నావు ఏంటి అని అంటది. అప్పుడు తమ్ముడు అంటాడు, ఏం చేయాలక్క, నీ మర్దలు మిగిలినవన్నీ ఏమి మిగిలినా నాకే
0: దోషిస్తుంది
2: అంటాడు అనమాట. అప్పుడు మర్దలు అంటుంది, మరి ఏం చేయాలండి వదిన గారు, అలాగే ఇది ఫ్రిజ్ ఉంటారేమని అట్లా పెడుతున్నాను అంటారు.
0: చెప్పండి, పర్వాలేదు.
2: ఇద్దరు మాట్లాడుకుంటున్నారు ఫ్రెండ్స్, హరి గిరి. రే హరి, ఎటు చూసినా అన్యాయము అక్రమాలు పెరిగిపోతున్నాయిరా. అంటే ఇంకా అయ్యో ఏమైందిరా, ఏం లేదురా, నేను 10,000 లంచం తీసుకుని పట్టుకున్నాను, దాని నుంచి తప్పించుకోవడానికి 10 లక్షలు ఇచ్చుకోవాల్సి వచ్చింది. ఎంత అన్యాయం,
0: 10,000 కోసం 10 లక్షలు పోగొట్టుకోవాలా.
2: అది
0: ఓకే సుకన్య గారు, చాలా సంతోషం అండి.
2: థ్యాంక్ యూ అండి.
0: ఓకేనండి, ధన్యవాదాలండి కాల్ చేసినందుకు. మన శ్రోతలందరూ కూడా మంచి మంచి జోక్స్ చెప్తూ శ్రోతల్ని చాలా సంతోషపెడుతున్నారు, అలాగే నవ్విస్తున్నారు కూడా. మరి కార్యక్రమము అందరూ కూడా వినాలి, అందరూ కూడా మన జోక్స్కి ప్రిపేర్ అయ్యి వారు ఒక కాగితం మీద రాసి పెట్టుకుని ఈ కార్యక్రమానికి ఫోన్ చేసి మీ యొక్క జోక్ని వినిపిస్తూ శ్రోతలకు ఆనందపరచాలని కోరుకుంటున్నాము. మరి తర్వాత ఎవరు కాల్ చేస్తున్నారో విందాం మరి. హలో,
3: నమస్తే మేడం.
0: నమస్తే అండి, మీ హాసం మీ గీతానికి మా గీతానికి స్వాగతం అండి. మీరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు, మీ పేరు?
3: ప్రభాకర్.
0: ప్రభాకర్ గారు,
3: అనంతపూర్ శిల్పాల అభ్యాసం అంటూ మాట్లాడుతుంది మేడం.
0: ఓకే, చెప్పండి ప్రభాకర్ గారు, మన శ్రోతలకు జోక్.
3: మేడం, ఒక చోట ముగ్గురు దేశస్థులు కలుస్తారు మేడం, అందులో మన భారతీయుడు ఒకరు ఉంటారు.
0: ఓకే,
3: వాళ్ళ మాటలు మాట్లాడుకుంటే వాళ్ళు మీ దేశం గొప్ప సంగతి చెప్పని ఒకరు అనుకుంటారు మేడం. ఒక అతనేమో మా దేశంలో విమానాలు ఆకాశం వెళ్ళకొని పోతాయని చెప్తారు మేడం. ఆకాశం వరకు ఎట్లా పోతారా, విచిత్రంగా పోతుంటే గురించి అటు ఎట్టు పోతుంది చెప్తాను మేడం. ఇంకో అతనేమో మా దేశంలో పడవలు భూమి దున్నుకొని పోతాను చెప్తాను మేడం. ఆ భూమిని ఎట్లా దున్నుకొని పోతారా, నేను తిక్కోళ్ళు అంటే భూమి దున్నుకోవాలంటే ఒకరించి అటు ఎట్టు పోతాను చెప్తాను మేడం. అని మన భారతీయ పౌరసం ఇచ్చి సరైన కౌంటర్ అని చెప్పి మా దేశంలో ముక్కుతో ఆహారం తింటారని చెప్తాను మేడం. ముక్కుతో ఎట్లా తింటారు అంటే ముక్కుతో కాకుండా ఒకరించి అటు
0: అంతలే, ముక్కుకు నోటికి ఎంత గ్యాప్ ఉందో అంతలో అనమాట. ఓకే ప్రభాకర్ గారు, చాలా సంతోషం అండి, మీ యొక్క జోక్ వినిపించినందుకు ధన్యవాదాలు అండి. ఓకే, హలో.
4: హలో,
0: హలో చెప్పండి, ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు, మీ పేరండి?
4: అనంతపురం సివిఆర్ నగర్ నుంచి మేడం.
0: మీ పేరండి?
4: రాధా
0: గారు. ఓకే రాధా గారు, బాగున్నారండి?
4: బాగున్నాం మేడం, మీరు బాగున్నారా?
0: బాగున్నామండి. చెప్పండి రాధా గారు, మన శ్రోతలకు ఒక మంచి జోక్.
4: మేడం, మీ నుంచి జోక్ వినాలనుకుంటున్నాను ఈరోజు.
0: ఓహో, ఇదేదో చాలా వెరైటీగా కొత్తగా ఉంది.
4: అంతే కదా మేడం, ఎప్పుడు

0: మా నుంచి మీరు జోకులు విని మీరు నవ్వడం కానీ
1: అంతే కదా మరి.
0: మేము నవ్వుకోవాలి కదా.
1: ఓకే ఓకే రాధా గారు, మరి మీరు వినిపించమని అంటున్నారు, నేను కూడా ఒక జోక్ వినిపిస్తాను మన శ్రోతలందరికీ కూడా. ఒక చిన్న జోక్ చెప్తాను మరి.
0: జోక్ అంటే చిన్నదే కదా
1: మేడం. తల్లి కొడుకు మధ్య అన్నమాట. అబ్బాయి వాళ్ళ అమ్మ కొడుకు మధ్య జరుగుతున్న సంభాషణ అన్నమాట. అబ్బాయి పరీక్షకు వెళ్తూ ఉన్నాడనమాట. వాళ్ళమ్మ ఏమనింది, దేవుడికి మొక్కావా లడ్డు అనింది కొడుకుతో. కొడుకు ఏమన్నాడు, అమ్మ మొక్కినాను అని అన్నాడు. ఏమని మొక్కినావురా అని వాళ్ళ అమ్మ అడిగింది. వింటున్నారా రాధా గారు? ఓకే ఓకే. అబ్బాయి ఏమన్నాడంటే, అబ్బాయి పరీక్ష వెళ్తున్నాడు కదా, అతను ఏమన్నాడు, నాతో పాటు నా పక్కనే ఉన్న మా ఫ్రెండ్ సీను అని ఉన్నాడు. మా అబ్బాయి ఫెయిల్ అయితే నేను చూడాలని అనుకుని మొక్కున్నానమ్మా అన్నాడు. ఓకేనండి. ఏమని మొక్కున్నాడు, పక్కన అబ్బాయి ఫెయిల్ అవ్వాలని మొక్కున్నాడు. అబ్బాయి మొక్కున్నాడు, అది సంగతి. ఓకేనండి రాధా గారు, మరి మీరు ఏం జోక్ వినిపించలేదు మరి.
0: మేడం నెక్స్ట్ మీరు ఫోన్ చేసినప్పుడు ఇదే జోక్ నేను మీకు వినిపిస్తాను.
1: తప్పకుండా తప్పకుండా వినిపించండి.
0: విన్నానా లేదా అన్నా చెప్పే నమ్మకం లేదు కదా మీకు.
1: ఓకే,
0: నవ్వారంటే నేను జోక్ వేసినట్టే కదా మేడం.
1: అంతే కదా మరి, నవ్వాలంటే మరి జోక్ వేయాలి. సరేనండి.
0: కనిపిస్తారేమో అనుకున్నా, కనిపించలేదు.
1: కనిపించలేదా? ఓకే ఓకే ఓకే, పర్వాలేదండి. మరి ఒకసారి
0: రండి, మరి ఇప్పుడు రండి.
1: వస్తాం సార్, తప్పకుండా తప్పకుండా అండి.
0: వినాయకుడు గుడి ముందు వచ్చి ఫోన్ చేయండి, లేకుంటే వినాయకుడి గుడి దగ్గరకు వస్తే నాకు నేను వచ్చాను.
1: ధన్యవాదాలండి కాల్ చేసినందుకు. తప్పకుండా
0: మేడం.
1: హలో.
2: హలో, గుడ్ ఈవినింగ్ అండి.
1: గుడ్ ఈవినింగ్ అండి, ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారండి?
2: ఆబ్నేపాలెం నుంచి మధుసూదన్ రెడ్డి అండి.
1: మధుసూదన్ రెడ్డి గారు, బాగున్నారండి?
2: బాగున్నాం మేడం, మీరు బాగున్నారా?
1: బాగున్నామండి
2: మేడం. భార్య భర్త మధ్య సంభాషణ మేడం,
1: చెప్పండి.
2: భర్తని ఏమండి తాలిబొట్టు లేదని అడుగుతాడు మేడం.
1: అయ్యో,
2: అడిగితే ఫ్రిడ్జ్ లో పెట్టినానని అంటాడు మేడం. అంటుంది
1: భార్య అంటుంది.
2: భార్య అంటుంది ఎందుకు పెట్టినావే ఫ్రిడ్జ్ లో మెడలో పెట్టుకోకుండానంటే, నువ్వు 10 కాలాల పాటు చల్లగా ఉండాలని పెట్టినానండి అండి అంటది. అంతే మేడం.
1: ఓకే ఓకే. హలో,
3: నమస్తే మేడం.
1: నమస్తే అండి, మీ హాస్యం మా గీతం. బాగున్నామండి. ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు, మీ పేరు అండి? మీ పేరు?
3: చంద్రమోహన్ మేడం.
1: చంద్రమోహన్ గారు, బాగున్నారండి? అవునండి. ఓకే, చాలా సంతోషం అండి కాల్ చేసినందుకు. చెప్పండి మన శ్రోతలకు జోకు.
3: ఒక అతను నడుచుకుంటూ పోతా ఉంటాడు, అటు ఎదురొచ్చి ఇంకొక అతను వస్తా ఉంటాడు. అయ్యా టైం ఎంత అయింది అన్నాడు. ఏంటంటే ఒక గుద్దు గుద్దే వెళ్ళిపోయినాడు.
1: అయ్యో,
3: అలా ఇంకొక అతను ఏమయ్యా టైం అడిగితే అతను గుద్దు గుద్దాడని ఇంకో పక్కన అతను అడిగాడు. అడిగితే అయ్యో పాపం అతను మగవాడయ్యా, ఇప్పుడు టైం అడిగావు కదా 1 గంట అయింది అన్నాడు.
1: అయ్యో,
3: అంత ముందు అడిగితే 12 అయ్యేది, 12 గుద్దులు గుద్దేవాడు.
1: అరే రే రే, ఒక 1 గంట అయింది కాబట్టి ఒకటే గుద్దు కొట్టినాడు. ఓకే,
3: అంత ముందు అడిగితే 12 గుద్దులు గుద్దే.
1: ఓకేనండి ఓకేనండి, చాలా సంతోషం అండి. ఓకేనండి, చాలా సంతోషం. ఈ రోజు ఫలించింది. ఓకే ఓకే, పర్వాలేదండి. ఎందుకంటే చాలా మంది ప్రయత్నం చేస్తుంటారు కాబట్టి కాల్ దొరకడం కష్టము. కొంచెం అందరూ చేసిన వారే చేయకోకుండా కొంచెం గ్యాప్ ఇస్తే తప్పకుండా కాల్ కనెక్ట్ అవుతుంది.
3: ఇంతవరకు ఎప్పుడు చేసింది లేదు.
1: ఓకే, థ్యాంక్
3: యూ.
1: అంతేలేండి, అంతేలేండి, ఎవరెవరికి ఉంటాయి ఈ సమస్యలు. ఓకేనండి, చాలా సంతోషం అండి ఈ కార్యక్రమం సంతోషంగా ఉండడానికి. చాలా సంతోషం అండి మీ యొక్క జోక్ చెప్పినందుకు. ధన్యవాదాలండి.

0: హలో,
1: హలో నమస్తే అండి.
0: నమస్తే అండి.
1: నా పేరు బాలసుబ్రహ్మణ్యం, నందలూరు కడప జిల్లా మేడం.
0: నందలూరు బాలసుబ్రహ్మణ్యం గారు, బాగున్నారండి?
1: అవునండి మేడం.
0: చెప్పండి.
1: బెంగళూరుకి ఫోన్ చేశాను మేడం మీకు.
0: బెంగళూరుకి వెళ్ళి ఫోన్ చేశారా?
1: అంటే అక్కడ డాక్టర్ ఉంది, అక్కడ ఉన్నప్పుడు
0: ఓకే.
1: సాయంత్రం ఈవినింగ్ వాక్ పోతాము మా గార్డెన్ లో, పాటలు
0: మన కార్యక్రమాలు వింటున్నారు. చాలా సంతోషం అండి. అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్ళినా కూడా మన యొక్క కార్యక్రమాలు వింటున్నందుకు చాలా ధన్యవాదాలండి. మరి
1: జోక్ చెప్పేదా మేడం?
0: చెప్పండి, జోక్ కోసమే ఈ కార్యక్రమము.
1: చిన్న జోక్ మూడు చెప్తాను మేడం.
0: చెప్పండి.
1: ఒక జీవిత ఖైదు, వాడికి మరణ శిక్ష విధిస్తారన్నమాట. జడ్జి గారు అడుగుతారు, నీ చివరి కోరికలు మూడు మూడు ఇస్తాను, నువ్వు తీర్చుకోవాలి. అప్పుడు అతను అంటాడు, మంచి ఎండాకాలం ఉంటుంది అప్పుడు సార్, నాకు కార్తీక మాసంలో ఉత్తుగా చేసిన కింద మంచి వనభరణ చేయాలని ఆశ ఉంది అని అంటాడు. అంటున్నా కానీ ఇంక నీకు ఆరు నెలలు టైం ఉంది కదా అంటే, ఆరు నెలలే నేను మీరు కోరినారు, నేను కోరినాను మీరు తీర్చాలి సార్
0: అంటారు.
1: ఆరు నెలలు వాడి యొక్క ఎక్స్టెన్షన్ అయిపోతుంది, కార్తీక అయిపోతుంది, మళ్ళా కోర్టు తీసుకొని వస్తారు. ఇంకా నెక్స్ట్ టైం నీకు అంటారు, నాకు మంచి బంగిలి పండి మామిడి పండు తినాలని సార్.
0: మళ్ళా ఎండాకాలం వరకు గ్యాప్
1: అంటే సార్, ఇంకేం చేస్తాడు, మళ్ళా ఎండాకాలం వరకు ఎక్స్టెండ్ చేస్తాడు, మళ్ళీ ఎండాకాలం వస్తుంది మామిడి పండు తింటాడు. మళ్ళా జడ్జి గారు అడుగుతారు, సార్ ముచ్చటగా మూడో కోరిక తీరుస్తాం సార్ అంటారు. మీరు నాకు ఎంత ఆరాధ్య లేదు సార్, మిమ్మల్ని చిన్నప్పటి నుంచి నేను చూస్తాను, అందువల్ల మీ యొక్క సమాధి పక్కనే నా సమాధి కూడా ఉండేలాగా ఏర్పాటు
0: చేస్తాను
1: అంటాడు. ఇంకా చెప్పేది కాకుండా అతన్ని ఉరి శిక్ష నుంచి విరమించి జడ్జి
0: ఇంకేం చేస్తారు పాపము. నీ సమాధి పక్కన నా సమాధి అంటే ఆయన చేస్తే గానీ ఈయన సావడని అర్థం.
1: ఇంకా తెలివి దొంగ
0: అదే తప్పించుకోవడానికి ఇది ఒక మార్గం.
1: ఇంకోటి చెప్తాను మేడం.
0: చెప్పండి.
1: భర్తకు భార్య వడ్డించి పెడతా ఉంటుంది మేడం, అట్లా పెడతానే ఉంటుంది, వాళ్ళు సహనంగా తింటానే ఉంటారు. ఆరు నెలలు అవుతుంది మేడం. అప్పుడు భార్యకు నీకు బహుమానంగా ఒక మంచి సవరం తెచ్చిస్తున్నాను, తీసుకుంటాడు. చాలా పెద్ద సవరం అన్నమాట. ఏమండి ఇది, ఎక్కడి నుంచి అంటారన్నమాట, నువ్వు ప్రతిరోజు పెట్టేటువంటి భోజనంలో ఒక్కొక్క వెంట్రుగా సేకరించి ఇన్ని రోజులకు ఆరు నెలలకు ఒక సవరం తయారైంది అంటారండి. ఒక లాస్ట్ లాస్ట్ జోక్ మేడం. నాన్న కాకులు అరిస్తే మనకి బంధువులు ఇస్తారు కదా, కాకులు బంధువులు అంతా పోవాలంటే ఏం చేయాలి నాన్న అంటారన్నమాట. పిల్లల వారికి అమ్మాయి కూడా తెలియదు,
0: కాకరిస్తే బంధువులు వస్తారు, వెళ్ళడానికి ఏం చేయాలి?
1: వెళ్ళడానికి ఏం చేయాలంటే, మీ అమ్మ గడ్డి కలిస్తే చాలు రా కాకులు మారి వాళ్ళందరూ పారిపోతారంట. నేను కడప ఆకాశవాణి కేంద్రంలో చాలా రోజులు ఆర్టిస్ట్ మేడం, వోకల్ ఆర్టిస్ట్, తర్వాత నాటికలు రాసినాను, అకాడమిక్ ప్రోగ్రామ్ ఇచ్చినాను. అక్కడ కూడా మీరు కండక్ట్ చేసినట్లు అన్ని పాల్గొంటా. నన్ను ఈ మాసపు శ్రోత అనే దీన్ని కూడా సెలెక్ట్ చేసి 700 బహుమానం కూడా ఇచ్చాను.
0: చాలా సంతోషం.
1: 75 ఇయర్స్ నాకు, చిన్నప్పటి నుండి రేడియో అంటే ప్రాణం మేడం.
0: మీ యొక్క అభిమానం చాలా సంతోషం అండి.
1: మల్లేశ్వర సాలని తిరుపతిలో డైరెక్టర్ ఉన్నారు మేడం, ఆకాశవాణి. అప్పుడు ఆయన విశ్రాంతంలో ఉన్నారు. ఆయన ఎవరే ఉండాలి అన్నదూరం స్టార్ లో అనేది అంటే, పేర్లు అయితే తెలుగు సార్, నేను ప్రోగ్రామ్ అయితే పాల్గొంటా ఉంటాను. తిరుపతిలో ఉన్నారు, మాకు చాలా బెస్ట్ ఫ్రెండ్. కడపలో కూడా ఉన్నారు ఆయన.
0: అవునులేండి. ఓకేనండి, చాలా సంతోషం అండి కాల్
1: చేసి.
0: చాలా బాగున్నాయండి. ఓకేనండి, ధన్యవాదాలండి.
1: జోక్ అంటే ఒక పంచ్ ఉండాలి మేడం,
0: అంతేలేండి.
1: చెప్పితే బాగుండదు,
0: చెప్పినవే చెప్పకూడదు, కొంచెం వెరైటీగా ఉండాలి. ఓకేనండి, ధన్యవాదాలు. హలో
2: హలో
0: హలో చెప్పండి, ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారండి, మీ పేరండి? భాగ్యమ్మ గారు. బాగున్నారండి భాగ్యమ్మ గారు?
2: బాగున్నాను మేడం, మీరు బాగున్నారా మేడం?
0: బాగున్నామండి. చెప్పండి భాగ్యమ్మ గారు.
2: జోకులు బలి చెప్తున్నారు మేడం మన శ్రోతలు.
0: మన శ్రోతలందరూ కూడా చెప్తూ ఉంటే వినేవారు కూడా అందరు కూడా వింటూ సంతోషంగా ఆనందంగా ఉండాలా.
2: అవును మేడం.
0: మరి మీరు చెప్పండి ఏదన్నా ఒకటి నవ్వించడానికి.
2: చెప్తా మేడం, చిన్న జోక్ చెప్పేస్తా మేడం. భార్య భర్త సంభాషణ మేడం. భార్య, ఏమండి ఫోన్ అంటే ఇష్టమా మీకు, నేనంటే

0: ఇష్టమా అంటుంది. భర్త ఫోన్ అంటేనే ఇష్టము అంటాడు. ఎందుకని అంటే ఫోన్ అయితే సైలెంట్ లో పెట్టగలను లేదా స్విచ్ ఆఫ్ చేయగలను, నీ నోటికి తాళం వేయగలనా అంటాడు. అంటే భార్య ఆ అంటుంది.
1: అంతే కదా, ఫోన్ అయితే చేతిలో ఉంటుంది, ఏమైనా చేయొచ్చు. ఎదురుగున్న మనిషికి ఏం చేయలేము కదా.
0: అదే కదా మేడం.
1: ఓకే భాగ్యమ్మ గారు, చాలా సంతోషం అండి. ఓకేనండి, ధన్యవాదాలండి. హలో హలో,
2: నమస్తే అండి.
1: నమస్తే అండి, ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? మీ పేరు?
2: విజయలక్ష్మి
1: గారు. ఓకే, నేను వెయిట్ చేస్తున్నానండి మీకోసమే. ఇంకా విజయలక్ష్మి గారు కాల్ రావడం లేదే అనుకుంటున్నాను.
2: పాట వేశారండి, పాట అయిపోయినంత వరకు తీసుకోలేదు.
1: ఓహో, ఆ టైంలో కాల్ చేశారు మీరు, మరి బిజీ వస్తున్నారు. ఓకే విజయలక్ష్మి గారు, మరి టైం అయిపోతూ ఉంది, త్వరగా చెప్పండి మీ యొక్క జోక్.
2: ఒక్కటి చెప్తానులేండి, భర్తల మధ్య. భర్త కళ్ళు, రెండు కళ్ళు బాగానే, ఆ మాత్రం బియ్యంలో రాళ్ళు ఎరలేవా. భర్త, భార్య మీకు 32 పండ్లు ఉన్నాయి, అన్నంలో 2 రాళ్ళు వస్తే
1: నవలేవా అంటుంది. అంతే కదా.
2: అది టైం ఒకటండి, భార్య భర్తలదే. భార్య మిమ్మల్ని పెళ్లి చేసి రోజులు రా సుఖంగా ఉండేదాన్ని అంటుంది భార్య. భర్త అంటాడు, అలా రక్త సంబంధికులను పెళ్లి చేసుకోవటం మంచిది కాదంట. అర్థమైందండి?
1: ఓకే, పెళ్లి ఇప్పుడు రక్త సంబంధంలో పెళ్లి చేసుకోకూడదు అన్నారు, ఎందుకు చేసుకోకూడదు?
2: రాక్షసుడు కదా, నిన్ను భార్య అంటుంది. భార్య మిమ్మల్ని చేసుకునే బదులు రాక్షసుని పెళ్లి చేసుకుంటే బాగా సుఖంగా ఉండేదాన్ని అంటుంది. భర్త అంటాడు, అలా రక్త సంబంధితులను పెళ్లి చేసుకోవటం మంచిది కాదు అంటాడు. అంటేనే రాక్షసులను రాక్షసుని పెళ్లి చేసుకోవద్దు అని.
1: ఓకే, ఇది ఉండకూడదు అని.
2: భార్య చెప్పింది కదా, రాక్షసుని చేసుకుంటే బాగుందంటే, నువ్వు రాక్షసి మళ్ళీ చేసుకునేవాడు కూడా రాక్షసుడు అయితే కష్టము అని అర్థం.
1: విజయలక్ష్మి
2: మన ఆకాశవాణి వాళ్ళందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి.
1: మీకు కూడానండి విజయలక్ష్మి గారు, మనం వింటున్న కార్యక్రమాలు వింటున్న అందరికీ కూడా వినాయక చవితి సందర్భంగా శుభాకాంక్షలు.
2: నవ్వలేకపోవడం ఒక భోగం అంటారు కదా, అట్లా నవ్వడమే యోగం కావాలి. ప్రతి ఒక్కరు పాటలు కోరుకుంటారు, లేకుండా నాటికి జోకులు వింటే అందరు కొంచెం నవ్వుకున్నట్టుంటే బాగుంటుంది.
1: ఓకేనండి, చాలా సంతోషం అండి. చివరి కాలర్ మీరే, థ్యాంక్ యూ అండి. ధన్యవాదాలు,
2: ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.
1: మీకు కూడానండి ధన్యవాదాలండి.
2: థ్యాంక్ యూ మేడం.
1: శ్రోతలు ఇంతవరకు వారి యొక్క మంచి మంచి జోకులు వినిపిస్తూ శ్రోతల్ని ఆనందపరుస్తూ నవ్విస్తూ మన యొక్క ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు శ్రోతలందరికీ కూడా ధన్యవాదాలండి. ఈ మీరు ఇంతవరకు మీ హాస్యం మా గీతం ఫోని ప్రత్యక్ష కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం డి సురేఖ గారు పాడిన ఒక లలిత గీతం.

సురేఖ గారు పాడిన లలిత గీతం విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 6:05 కావస్తోంది. మరికాసేపట్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. రానున్న 3 ఏళ్లలో 35,000 కోట్ల రూపాయల వ్యయంతో 36 సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్లో 11,000 పోలీస్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం సిద్దంగా ఉందని హోంమంత్రి వంగులపూడి అనిత వెల్లడించారు. ఎంబీబీఎస్ తరగతులను ఈ నెల 15వ తేదీ నుంచి ప్రారంభిస్తున్నామని డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ పి చంద్రశేఖర్ తెలియజేశారు. వాయువ్య బంగాళాఖాతంలో ఈ నెల 11న అల్పపీడనం ఏర్పడే అవకాశముందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. రానున్న 3 ఏళ్లలో 35,000 కోట్ల రూపాయల వ్యయంతో 36 సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేస్తామని తెలుగుదేశం పార్టీ అధ్యకులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఈ అన్ని ప్రాజెక్టులు పూర్తయితే 1250 నుంచి 1400 టీఎంసీల నీటిని నిల్వ చేసుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. తెలుగుదేశం పార్టీ లీడర్షిప్ కాంక్లేవ్ 2వ రోజు సుస్థిర అభివృద్దిపై జరిగిన చర్చలో పాల్గొన్న ఆయన రాష్ట సమగ్ర అభివృద్దిని నియోజకవర్గాల అభివృద్దితో అనుసంధానం చేసి ప్రజల్లో సానుకూల అభిప్రాయాన్ని పెంచాలని సూచించారు. 2026-27లో రాష్ట స్థూల దేశీయోత్పత్తి జీఎస్టీపీ 20,35,000 కోట్ల రూపాయలుగా ఉందని ముఖ్యమంత్రి తెలిపారు. గూగుల్ వంటి సంస్థలకు చెందిన డేటా సెంటర్ల ఏర్పాటుతో భారీగా ఉద్యోగాలు, లక్షలాది మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. అభివృద్దితో ఓటు బ్యాంకును పెంచుకోవాలని, ఇప్పటివరకు ఓటు వేయని వారిని కూడా తమ వైపు మళ్లించుకోవాలని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ముఖ్యమంత్రి ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.
1: అభివృద్ధి చేయడం ఎంత ముఖ్యమో, అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకుపోయి ఒక పాజిటివ్ పర్సెప్షన్ క్రియేట్ చేయడం, దీనివల్ల ప్రజల్లో సానుకూలత క్రియేట్ చేసి ఓటు బ్యాంక్ గా కన్వర్ట్ చేసుకోవడం కూడా చాలా ముఖ్యం. అభివృద్ధి అనేది ఒక 3 రంగాల్లో ఉంటుంది. 1 అగ్రికల్చర్ అండ్ అలైడ్, 2 ఇండస్ట్రీ ప్రాజెక్ట్.

0: చేయనుండగా ఆ పార్టీ రాష్ట అధ్యకులు పీవీఎన్ మాధవ్ పాల్గొన్నారు. బీజేపీ ఎంపీ పురంధేశ్వరి, పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఈ కార్యక్రమంలో హాజరయ్యారు. కంబాల చెరువు వద్ద బహిరంగ సభలో బీజేపీ నేతలు పాల్గొని మాట్లాడారు. త్వరలో రాష్టంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పార్టీని అన్ని చోట్ల బలోపేతం చేసుకోవాలని, ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి పార్టీలు కలిసి పోటీ చేస్తాయని స్థానిక ఎంపీ డి పురంధేశ్వరి తెలిపారు. రాష్టంలో కానిస్టేబుల్ అభ్యర్థులు ప్రలోభాలకు గురై ఆందోళనకు దిగవద్దని హోంశాఖ మంత్రి వంగల్పూడి అనిత సూచించారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో మంత్రి ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ పోలీసు ఉద్యోగాలు ఏ ప్రభుత్వంలో వచ్చాయో అభ్యర్థులు ఆత్మపరిశీలన చేసుకోవాలన్నారు. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్లో 11,000 పోలీసు పోస్టుల భర్తీకి ప్రభుత్వం సిద్దంగా ఉందని చెప్పారు. 2014-19 మధ్య 9,793 పోలీసు పోస్టులు భర్తీ చేశామని పేర్కొన్నారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చాక 6,000 పోస్టుల సమస్యలను పరిష్కరించామన్నారు. కానిస్టేబుల్ అభ్యర్థులు ఆందోళనలతో భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని మంత్రి సూచిస్తూ,
1: పోలీసు వ్యవస్థను ప్రక్షాళన చేయాలి, పోలీసు వ్యవస్థను బలోపేతం చేయాలి, తద్వారా శాంతి భద్రతల విషయంలో రాజీ పడకూడదని ఒకే ఒక ఉద్దేశంతో ప్రత్యేకంగా దీని మీద దృష్టి పెట్టి ఇక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా నియామకాలన్నింటినీ కూడా పూర్తి చేసి ఒక మంచి పండగ వాతావరణంలో దగ్గర 6,000 మందికి కూడా నియామక పత్రాలు వాళ్ళ కుటుంబ సభ్యుల్ని పిలిపించి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన సందర్భం 2029 ఎలక్షన్ నాటికి కంప్లీట్ గా కానిస్టేబుల్ నియామకాలన్నీ కూడా పూర్తి చేయాలని ఒక దృఢ సంకల్పంతో ఈరోజు మేము ముందుకెళ్తున్నాం. దయచేసి మీరందరూ
0: ఎంబీబీఎస్ తరగతులను ఈ నెల 15వ తేదీ నుంచి ప్రారంభిస్తున్నామని డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ పి చంద్రశేఖర్ వెల్లడించారు. ఎంబీబీఎస్ కౌన్సిలింగ్ లో అభ్యర్థులు తమ ప్రాధాన్యతకు అనుగుణంగా వీలైనన్ని ఎక్కువ సంఖ్యలో కళాశాలల ఆప్షన్లుగా నమోదు చేసుకోవాలని సూచించారు. పరిమిత సంఖ్యలో కళాశాలలను మాత్రమే ఎంచుకుంటే ముఖ్యంగా ఓపెన్ కేటగిరీలో సీట్లు పొందే అవకాశాలు తగ్గవచ్చని తెలిపారు. విశ్వవిద్యాలయంలో ఈరోజు నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఉపకులపతి డాక్టర్ పి చంద్రశేఖర్, రిజిస్టార్ డాక్టర్ టి సాయి సుధీర్లు కౌన్సిలింగ్ ప్రక్రియపై వివరాలు వెల్లడించారు. 2026-27 విద్యా సంవత్సరానికి కన్వీనర్ కోటా ఎంబీబీఎస్ సీట్లకు సంబంధించిన తొలిదశ కౌన్సిలింగ్ పూర్తయిందని పి చంద్రశేఖర్ చెప్పారు. ప్రస్తుతం జాతీయ కోటా రెండో దశ కౌన్సిలింగ్ సెప్టెంబర్ 3 నుంచి 11 వరకు కొనసాగుతోందన్నారు. ఇది పూర్తయిన అనంతరం రాష్ట కోటా రెండో దశ కౌన్సిలింగ్ ను ఈ నెల 11 నుంచి ప్రారంభించాలని నిర్ణయించామన్నారు. ఈ దశలో కూడా మళ్లీ అభ్యర్థుల నుంచి ఆప్షన్లను స్వీకరిస్తామని వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. పాఠశాలలకు వెళ్లేందుకు విద్యార్థులు ఎటువంటి ఇబ్బందులు పడకూడదని రాష్ట జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు చెప్పారు. పశ్చిమ గోదావరి జిల్లా ఎలమంచిల మండలం బాడవ జిల్లా పరిషత్ హైస్కూల్ విద్యార్థులకు సీఎస్ఆర్ నిధులతో సమకూర్చిన సైకిళ్లను మంత్రి ఈరోజు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, పాలకుల నియోజకవర్గంలో అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు విద్యార్థులకు ఉచితంగా సైకిళ్లు అందజేసే కార్యక్రమాన్ని యజ్ఞంగా తలపెట్టామన్నారు. దీనిలో భాగంగా 10వ విడతలో బాడవ మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల విద్యార్థిని విద్యార్థులకు సీఎస్ఆర్ నిధులతో మంత్రి చేతుల మీదుగా ఉచిత సైకిళ్లను అందజేశారు. పర్యావరణ పరిరక్షణ, జీవ వైవిధ్య పరిరక్షణకు పరిశ్రమలు తమ గ్రీన్ బెల్ట్ను మరింత విస్తరించి స్థానిక వృక్షజాతులతో దట్టమైన పచ్చదనాన్ని అభివృద్ది చేయాలని ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్ కె నాగబాబు స్పష్టం చేశారు. పరిశ్రమల యాజమాన్యాలు, ఉద్యోగులు సమిష్టి బాధ్యతతో నిరంతరం కృషి చేసినప్పుడే పర్యావరణానికి మేలు చేసే స్థిరమైన గ్రీన్ బెల్ట్ను అభివృద్ది చేయడం సాధ్యమవుతుందని పేర్కొన్నారు. కాకినాడ జిల్లా తొండంగి మండలం ఒంటిమామిడి గ్రామంలోని దివీస్ ల్యాబొరేటరీస్ని ఆయన ఈరోజు సందర్శించి పరిశ్రమలో కొనసాగుతున్న గ్రీన్ బెల్ట్ అభివృద్ది, ప్లాంటేషన్ కార్యక్రమాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా నాగబాబు మాట్లాడుతూ, పరిశ్రమలు తమ పరిధిలోని ఖాళీ ప్రదేశాలను వినియోగించుకుని గ్రీన్ బెల్ట్ను మరింత విస్తరించాలన్నారు. పెద్దగా పెరిగే స్థానిక వృక్షజాతులకు ప్రాధాన్యమిచ్చి మొక్కలు నాటాలని, అనుకూలమైన ప్రతి చోట మియావాకి పద్దతిలో దట్టమైన వనాలను అభివృద్ది చేయాలన్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారికి ఈ ఏడాది 2 బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తున్నామని టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి తెలిపారు. ఈ బ్రహ్మోత్సవాలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు దాదాపుగా పూర్తయ్యాయని వివరించారు. తిరుపతిలోని అలిపిరి భూదేవి కాంప్లెక్స్లో కలెక్టర్ వెంకటేశ్వర్, ఎస్పీ సుబ్బారాయులతో కలిసి వెంకయ్య చౌదరి ఈరోజు పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తిరుమలతో పాటు తిరుపతిలోనూ ఆధ్యాత్మిక శోభ సంతరించుకునేలా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. తిరుమలలో భక్తుల రద్దీకి అనుగుణంగా తిరుపతిలో కూడా భక్తులకు అన్ని వసతులను కల్పించే విధంగా ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు. తిరుమలలో రద్దీ పెరిగితే తిరుపతిలో కూడా తాగునీరు, అన్నప్రసాదం, వసతి కల్పించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. వికసిత్ భారత్ 2047 లక్ష్యంగా అందరికీ విద్యను అందించడంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని శ్రీకాకుళం జిల్లా విద్యాశాఖ అధికారి ఏ రఘుబాబు పిలుపునిచ్చారు. వమరవల్లిలోని జిల్లా విద్యా శిక్షణ సంస్థ డైట్ కళాశాలలో ఈరోజు నిర్వహించిన 60వ

0: అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. అక్షరం మనిషిని ఎంతటి ఉన్నత స్థితికైనా తీసుకువెళ్తుందని స్పష్టం చేశారు. డైట్ విద్యార్థులు తమ కుటుంబంలో గాని గ్రామంలో గాని విద్యకు దూరంగా ఉన్న వయోజనులను గుర్తించి అక్షరాస్యులుగా తీర్చిదిద్దడంలో భాగస్వాములు కావాలని కళాశాల ప్రిన్సిపల్ ఏ గౌరీశంకర్రావు సూచించారు. వాతావరణం. దక్షిణ తెలంగాణ నుండి రాయలసీమ వరకు తమిళనాడు మీదుగా అల్పపీడన ద్రోణి కొనసాగుతోందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఇక ఈ నెల 11న పశ్చిమ మధ్య వాయువ్య బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న ఉత్తర కోస్తాంధ్ర, దక్షిణ ఒడిశా తీర ప్రాంతాలలో అల్పపీడనం ఏర్పడే అవకాశముందని పేర్కొంది. దీని ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్రలో రేపు తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం అధికారి ఎల్ నారాయణ వెల్లడిస్తూ,
1: ఉత్తర కోస్తాంధ్రప్రదేశ్ మరియు దక్షిణ కోస్తాంధ్రప్రదేశ్లో ఈ రోజు మరియు రేపు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. మరియు రాయలసీమలో ఈ రోజు మరియు రేపు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: హంద్రీనేవాలో వినాయక నిమజ్జనం చేసేందుకు ఏర్పాట్లు చేస్తామని రాష్ట పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ తెలిపారు. తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో సుంకేసుల ఆనకట్టలో నీటి లభ్యత లేని కారణంగా కేసీ కెనాల్కు నీరు విడుదల చేసే పరిస్థితి కనిపించడం లేదని వివరిస్తూ మంత్రి ఈరోజు ఒక ప్రకటన విడుదల చేశారు. రానున్న 3 ఏళ్లలో 35,000 కోట్ల రూపాయల వ్యయంతో 36 సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్లో 11,000 పోలీస్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం సిద్దంగా ఉందని హోంమంత్రి వంగులపూడి అనిత వెల్లడించారు. ఎంబీబీఎస్ తరగతులను ఈ నెల 15వ తేదీ నుంచి ప్రారంభిస్తున్నామని డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ పి చంద్రశేఖర్ తెలియజేశారు. వాయువ్య బంగాళాఖాతంలో ఈ నెల 11న అల్పపీడనం ఏర్పడే అవకాశముందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి అనంతపురం కేంద్రం ఈ పూట మరియు రేపు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. ఈ సాయంత్రం 6:30 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటారు. రాత్రి 7 గంటలకు లలిత గీతం, 7:05 తెలుగులో జాతీయ వార్తలు, 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం. ఈ కార్యక్రమ ప్రాయోజకులు కేంద్ర ప్రభుత్వ వ్యవసాయం మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారు. ఈనాటి కార్యక్రమంలో ప్రస్తుత పరిస్థితుల్లో వివిధ పంటలలో సమగ్ర కలుపు మరియు పోషక యాజమాన్యం గురించి ఘంటసాల కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఎం వెంకటలక్ష్మి గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త శ్రీమతి బిఎం అపర్ణ. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.

పాట విన్నారు. ఇక రేపు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు, రేపు ఉదయం 6 గంటలకు దేశభక్తి గీతం, 6:05 ఆంగ్లంలో వార్తలు, 6:10 భక్తి రంజని కార్యక్రమంలో శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం గానం చేసిన వారు ఎంఎస్ సుబ్బలక్ష్మి, 6:30 వినదుకుమాట వినిపిస్తున్న వారు డాక్టర్ సిహెచ్ రాధాకుమారి, 6:35 సేద్యప్ సిద్ధుల కార్యక్రమంలో జామలు సూక్ష్మ పోషక లోపాల నివారణ గురించి శ్రీ డి ప్రభాకర్ రెడ్డి గారు అందించే వివరాలు. ఇక రేపు ఉదయం 7:00 లలిత గీతం, 7:05 తెలుగులో జాతీయ వార్తలు, 7:15 హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమంలో సమాచార వేదిక చావడి సంభాషణ, హిందీ దివ్యాస్ సందర్భంగా సంభాషణ శ్రీ బి మధుసూదన్ రెడ్డి మరియు శ్రీ బి చలపతి. అనంతరం న్యాయ సలహాలు కార్యక్రమంలో కంపెనీల యొక్క చట్టం గురించి న్యాయవాది బి సౌమ్య గారితో పరిచయ కార్యక్రమం వింటారు పరిచయకర్త శ్రీ వి సాయి ప్రసాద్. నిర్వహణ కె శృతి ప్రియాంక. 8:15 ఆంగ్లంలో వార్తలు, 8:30 పశ్చిమ గోదావరి జిల్లా సమాచార లేఖ రచన శ్రీ ఐ సుబ్బారావు, 8:35 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటారు. రేపు ఉదయం 9:00 ఫిలిం సాంగ్స్ బై ఓన్ మ్యూజిక్ డైరెక్టర్. 9:30 అభిలాష కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు వింటారు. 10:00 సెమికాన్ ఇండియా 2.0 పై ప్రత్యేక కార్యక్రమం సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం. 10:13 వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి. ఈ కార్యక్రమాలు మధ్యాహ్నం 12 గంటల వరకు కొనసాగుతాయి. మధ్యాహ్నం 12 గంటలకు హిందీలో వార్తలు, 12:05 ఆంగ్లంలో వార్తలు, 12:10 వివిధ భారతి కార్యక్రమాలు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి.

12:30 తెలుగులో జాతీయ వార్తలు 12:40 నుండి సాయంత్రం 5 గంటల వరకు వివిధ భారతి కార్యక్రమాలు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. ఈ కార్యక్రమాలు సాయంత్రం 5 గంటల వరకు. ఇక రేపటి మా సాయంత్రం ప్రసారంలో 5 గంటలకు చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు, 5:30 లేపాక్షి కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు వింటారు. 6 గంటలకు లలిత గీతం, 6:05 ఆంగ్లంలో వార్తలు, 6:10 ప్రాంతీయ వార్తలు, 6:20 ప్రసార వివరాలు, 6:30 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు. రాత్రి 7 గంటలకు లలిత గీతం, 7:05 తెలుగులో జాతీయ వార్తలు, 7:15 పల్లె ప్రాంతాలు కార్యక్రమంలో శ్రీ దళవాయి అంజనప్ప బృందం వారిచే సతీ సులోచన తోలుబొమ్మలాట నేపథ్యగానం ప్రసారమవుతుంది. 7:45 వికసిత్ భారత్, ఈ కార్యక్రమం ఆదిలాబాద్ కేంద్ర సమర్పణ. రాత్రి 8:00 రసధ్వని కార్యక్రమంలో అలనాటి మధుర గీతాలు, 8:30 తెలుగులో జాతీయ వార్తలు, 8:40 ఒక సినిమా పాట, 8:45 శ్రీమతి అనసూయాదేవి బృందం వారు పాడిన జానపద గేయాలు. రాత్రి 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:16 స్పాట్ లైట్, 9:30 నాటిక. రేపు రాత్రి 10:00 రాగం తానం పల్లవి శాస్త్రీయ సంగీత కార్యక్రమం, 10:45 ఇంద్రధనుస్సు కార్యక్రమంలో తెలుగు సినిమా పాటలు వింటారు. రాత్రి 11:00 ప్రసార సమాప్తి. ఇవి రేపు ఉదయం సాయంత్రం ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు. ముందుగా మాపల్లెలో గోపాలుడు చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడుతున్న ఈ పాటకు సాహిత్యం డాక్టర్ సి నారాయణ రెడ్డి, సంగీతం కెబి మహాదేవన్.

0: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
1: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
0: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృతంగా ఉండండి.

0: ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన ఆ పాట లవ్ 91 చిత్రం నుండి. ఈ పాటకు సాహిత్యం సీతారామ శాస్త్రి, సంగీతం బబుల్ బోస్. శ్రోతలు వింటున్నారు చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు.
1: పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టి జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
0: తర్వాత మగధీర చిత్రం నుండి రేటా అనూజ్ గురువార పాడుతున్న చంద్రబోస్ గీతం. ఈ గీతానికి సంగీతం ఎంఎం కీరవాణి.

0: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
1: యోజన ఉన్న నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ ఇసి

0: के सहारे की जरूरत न पड़े, आप अपना बुढ़ापा भी गौरव के साथ बिता सको।
1: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000 పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారీ అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.
2: వింటున్న పాట మహర్షి చిత్రం నుండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడుతున్న ఈ పాటకు వెన్నెలకంటి సాహిత్యం అందించగా సంగీతం ఇళయరాజా.

గూడూరు విశ్వనాథ శాస్త్రి గారి రచనల్లో ఎస్వి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట అది. ఆ పాట మాయాలోడు చిత్రం నుండి. ఆ పాటకు సంగీతం ఎస్వి కృష్ణారెడ్డి.

పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.

0: లేదు కదా.
1: దూరం దూరం
0: దూరం ఎందుకు తెలియ వరించి వచ్చిన ఆర్యపుత్రుడని ఇంకా నేనే కదా. దూరం ఎందుకు తెలియ వరించి వచ్చిన ఆర్యపుత్రుడని ఇంకా నేనే కదా. మన పెళ్లి వేడుక

0: సుందరి
1: పెంచితేలా పెద్దలున్నారు
0: పెద్దలున్నారంచు హద్దులు ఎందుకే రమణి పెద్దలున్నారంచు హద్దులు ఎందుకే రమణి వద్దకు చేరిన పతినే కదా పెద్దలున్నారంచు హద్దులు ఎందుకే రమణి వద్దకు చేరిన పతినే కదా నీ ముద్దు ముచ్చటలించనాలే కదా

0: సుందరి, ఓహో సుందరి, ఓహో సుందరి, ఓహో సుందరి, ఓహో సుందరి.
1: చిత్రసీమ కార్యక్రమంలో చివరిగా మీరు విన్న ఆ పాట మాయాబజార్. చిత్రం నుండి ఘంటసాల పేసుశీల పాడిన పాట అది. శ్రోతలు ఇంతవరకు చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం వి. రామకృష్ణ సుశీల పాడిన లలిత గీతం.

వి రామకృష్ణ పీసుశిల పాడిన లలిత గీతం విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 7:05 కావస్తోంది. మరికసేపట్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు హైదరాబాద్ కేంద్రం నుండి.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది భమిడిపాటి శరజ్యోత్స్న. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. సమాజ సేవ, పరిశుభ్రత దేశవాసులకు నిత్య కృత్యంగా మారాలని, అభివృద్ది పథకాలు సమాజంలోని చివరి మెట్టుపై ఉన్నవారికి కూడా చేరేలా ప్రతి పార్టీ కార్యకర్త కృషి చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ప్రధాని ఈరోజు గుజరాత్ వడోదరాలో 35,000 కోట్ల రూపాయల విలువ చేసే పలు అభివృద్ది పనులకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేశారు. ఈ నెల 12-13 తేదీల్లో న్యూఢిల్లీలో జరగబోయే బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పలు దేశాధినేతలతో సమావేశమై కీలక చర్చలు జరుపుతారు. ద్వైపాక్షిక రక్షణ సంబంధాల బలోపేతం, నౌకా వాణిజ్య సహకార పెంపు లక్ష్యంగా 3 రోజుల శ్రీలంక పర్యటన చేపట్టిన రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు కొలంబోకు చేరుకున్నారు. కుల ఆధారిత సెన్సెస్ను కేంద్ర ప్రభుత్వం ఆమోదించాలని విజ్ఞప్తి చేస్తూ తమిళనాడు అసెంబ్లీ ఈరోజు ఒక తీర్మానానికి ఆమోదం తెలియజేసింది. ప్రపంచ విలువిద్య పారాసిరీస్ పోటీల్లో భారత క్రీడాకారులు అత్యుత్తమ ప్రతిభ కనపరిచి 2 బంగారు పతకాలు, 1 రజత పతకాన్ని గెలుచుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు గుజరాత్ వడోదరాలో 35,000 కోట్ల రూపాయల విలువ చేసే పలు అభివృద్ది పనులకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేశారు. వెస్టర్న్ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్లోని 3 కీలక విభాగాలను జాతికి అంకితమిచ్చారు. నేటి ప్రారంభోత్సవంతో ఈ ఫ్రైట్ కారిడార్ పూర్తిస్థాయిలో పనిచేయడం ప్రారంభిస్తుంది. అనంతరం ఏర్పాటైన భారీ బహిరంగ సభనుద్దేశించి ప్రధాని ప్రసంగిస్తూ, దేశ రవాణా లాజిస్టిక్స్ వ్యవస్థల్లో శరవేగంగా మార్పులు చోటు చేసుకున్నాయని, 2,800 కిలోమీటర్ల మేర విస్తరించిన ఈ కారిడార్ పనులు పూర్తి కావడం 21వ శతాబ్ది భారత్కు గర్వకారణమైన అంశమని, దేశంలో మారుతున్న పని సంస్కృతికి ఇది

0: అవసరమని అన్నారు.
1: ఇక్కీస్వీ సదీ కే భారత్ కే లియే బహుత్ ఐతిహాసిక్ కార్య సంపన్న హువా హై. యే డెడికేటెడ్ ఫ్రేట్ కొరిడోర్ ఇస్ బాత్ కా సాక్షి హై కి బీతే 12 సాల్ మే దేశ్ కీ కామ్ కర్నే కీ సంస్కృతి కైసే బదలీ హై.
0: 2006లో మొదలుపెట్టిన ఈ ప్రాజెక్టు తొలుత నత్తనడక నడిచిన గత దశాబ్ద కాలంలో వేగాన్ని పుంజుకుని దేశ రవాణా వ్యవస్థను సమూలంగా మార్చివేసిందని, దీటైన రవాణా వ్యవస్థ దేశానికి జీవనాడి వంటిదని అన్నారు. ప్యాసింజర్ల ట్రాఫిక్ నుంచి వస్తు రవాణాను వేరు చేయడం వల్ల సామర్థ్యం ఎన్నో రెట్లు పెరిగిందని, తద్వారా రవాణా సమయం తగ్గిపోయి ఇంధన పొదుపు, పర్యావరణానికి జరిగే హాని తగ్గిపోయాయని మోదీ చెప్పారు. తమ ప్రభుత్వం సౌర, అణు, పవన విద్యుత్ రంగాల్లో కూడా విప్లవాత్మక మార్పులను ప్రవేశపెడుతోందని చెబుతూ, రాబోయే సంవత్సరాల్లో కృత్రిమ మేధ సహా పరిశ్రమలు ఇంధన ఆధారితంగా ఉంటాయని, అందువల్ల తమ ప్రభుత్వం బహుళరంగ ఇంధన వ్యవస్థ నెలకొల్పడంపై దృష్టి సారించిందని చెప్పారు. నేటి కార్యక్రమంలో భాగంగా పలు ప్యాసింజర్, గూడ్స్ రైలు సేవలకు ప్రధాని ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం ఏఐ ఆధారిత హైటెక్ బీజేపీ కార్యాలయాన్ని ప్రారంభించేందుకు ప్రధానమంత్రి నవసారి బయలుదేరి వెళ్లారు. నవసారిలో ఏర్పాటైన బహిరంగ సభలో ప్రసంగించిన ప్రధానమంత్రి, సమాజ సేవ, పరిశుభ్రత దేశవాసులకు నిత్య కృత్యంగా మారాలని, అభివృద్ది పథకాలు సమాజంలోని చివరి మెట్టుపై ఉన్న వారికి కూడా చేరేలా ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా పీఎం స్వనిధి పథకాన్ని ప్రస్తావించిన మోదీ, రుణ సౌలభ్యం, ఆధునిక డిజిటల్ పేమెంట్ సౌకర్యాల వల్ల ఫుట్పాత్లపై వ్యాపారం చేసుకునే చిరు వ్యాపారస్తులకు ఎంతో లబ్ది చేకూరిందని చెప్పారు. నవసారిలోని పరిశుభ్రత, మెరుగైన ఆరోగ్య సేవల ద్వారా పోషకాహార లోప నివారణకు జిల్లా యంత్రాంగం చేస్తున్న కృషికి మోదీ ప్రశంసలు తెలియజేశారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల లబ్దిని పౌరులు సులభంగా పొందేందుకు పార్టీ కార్యకర్తలు అండగా నిలవాలని పిలుపునిచ్చారు. 4 రోజుల గ్లోబల్ ఫిన్టెక్ 7వ సంచిక సమావేశాలను ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈరోజు ముంబైలో ప్రారంభిస్తారు. విధానకర్తలు, బ్యాంకింగ్ రంగ ప్రముఖులు, ఆర్థిక సంస్థలు, సాంకేతిక కంపెనీలు, మదుపర్లు, విద్యావేత్తలు సహా ఉన్నత స్థాయి ప్రపంచ భాగస్వాములు ఈ సమావేశాల్లో పాల్గొనడం 2020 నుంచి ఆనవాయితీగా వస్తోంది. పొటెన్షియల్ టు ఇంపాక్ట్ ఏజెంటిక్ ఏఐ, టోకనైజేషన్, క్వాంటమ్ ట్రస్టెడ్ కనెక్టెడ్ గ్లోబల్ సిస్టమ్స్ ఫార్ ఇన్క్లూజివ్ ఫైనాన్స్ అనేది 2026 గ్లోబల్ ఫిన్టెక్ ఫెస్ట్ ఇతివృత్తంగా ఉంది. ద్వైపాక్షిక రక్షణ సంబంధాల బలోపేతం, నౌకా వాణిజ్య సహకార పెంపు లక్ష్యంగా 3 రోజుల శ్రీలంక పర్యటన చేపట్టిన రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు కొలంబోకు చేరుకున్నారు. ఆ దేశ సహాయ రక్షణ మంత్రి అరుణ జయశేఖర, భారత హైకమిషనర్ సంజయ్ ఝా మంత్రికి స్వాగతం పలికారు. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం కూడా మంత్రి వెంట కొలంబోకు చేరుకుంది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. భారత చైనా సైనిక కమాండర్ల స్థాయి తొలి ఫ్లాగ్ మీటింగ్ ఈ నెల 6న అరుణాచల్ ప్రదేశ్ వాచాలో జరగగా, నిన్న చైనా దమైలో మలి సమావేశం జరిగిందని విదేశీ వ్యవహారాల ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఈ మధ్యాహ్నం న్యూఢిల్లీలో జరిగిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఆగస్టు 2025-26లో ఇరు దేశాల ప్రత్యేక ప్రతినిధుల మధ్య కుదిరిన అవగాహన మేర ఈ సమావేశాలు జరిగినట్లు చెప్పారు. ఇక రష్యా యుక్రెయిన్ యుద్దం గురించి మాట్లాడుతూ, రెండు దేశాలతో భారత్ సంభాషిస్తూ యుద్ద సమాప్తికి దోహదపడే అంశాలను, సూచనలను పరిశీలిస్తోందని చెప్పారు. ఇటీవల భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ యుక్రెయిన్ దేశాన్ని సందర్శించినట్లు చెబుతూ, యుద్దాల శకం ముగిసిందని, యుద్ద భూమి ఎటువంటి సమస్యలకు పరిష్కారం చూపలేదని మంత్రి చెప్పినట్లు గుర్తు చేశారు. అంతులేని యుద్దానికి ముగింపు పలకాలన్నది భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బలమైన ఆకాంక్ష అని జైస్వాల్ గుర్తు చేశారు. యుద్ద సమాప్తి దిశగా తీసుకోవాల్సిన చర్యల కోసం భారత్ సన్నద్దంగా ఉన్నట్లు రణధీర్ జైస్వాల్ తెలిపారు.
2: బైలెట్రల్ ద్విపక్షీయ వార్తా బహుత్ సారే రాజనేతాఓ కే సాథ్ హమారే ప్రధానమంత్రి కి హోగీ. రష్యా ఔర్ యుక్రెయిన్ కి జో సంఘర్ష చల్ రహీ ఇస్కీ బారే బాత్ హై. యే ముద్దా భీ బహుత్ సారే ముద్దే జబ్ ద్విపక్షీయ వార్తా హోంగే తో బహుత్ సారే ముద్దే ఊపర్ వో ఉఠ్ కే ఆయేంగే ఔర్ ఉస్మే ఏక్ యే ముద్దా భీ రహేగా.
0: ఈ నెల 12-13 తేదీల్లో న్యూఢిల్లీలో జరగబోయే బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పలు దేశాధినేతలతో సమావేశమవుతారు. రష్యా యుక్రెయిన్ దేశాల మధ్య నెలకొన్న యుద్దం సహా అనేక అంశాలను మోదీ చర్చిస్తారని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ చెప్పారు. నేపాల్లో సంభవించిన మెరుపు వరదల్లో నష్టపోయిన నేపాల్ ప్రజలకు, ప్రభుత్వానికి భారత్ సానుభూతి, సంఘీభావాన్ని తెలియజేస్తోందని, సహాయ పునరావాస పునర్నిర్మాణ పనుల్లో భారత్ తక్షణమే స్పందించి క్రియాశీలంగా వ్యవహరించిందని జైస్వాల్ చెప్పారు. ఇప్పటివరకు 7 విమానాల ద్వారా 95 టన్నుల సహాయ రాశిని నేపాల్కు పంపామని, త్వరలో మరింత సహాయ సామగ్రిని

0: పంపిణీ చేస్తామని జైస్వాల్ తెలియజేశారు.
1: As a close friend and neighbor, India has responded promptly and will continue to support Nepal's relief, rescue and reconstruction efforts. We will continue to support Nepal as per their requirement. 275 Indian nationals are missing in this disaster. 169 Indian nationals have been rescued so far.
0: కుల ఆధారిత సెన్సెస్ ను కేంద్ర ప్రభుత్వం ఆమోదించాలని విజ్ఞప్తి చేస్తూ తమిళనాడు అసెంబ్లీ ఈరోజు ఒక తీర్మానానికి ఆమోదం తెలియజేసింది. ఈ చర్య రాష్టంలోని వివిధ కులాల, సామాజిక వర్గాల ఆర్థికపరమైన, సాంఘిక స్థాయి తెలుసుకునేందుకు దోహదపడుతుందని, తద్వారా అర్హులైన వారికి ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందజేసే వీలు కలుగుతుందని రాష్ట ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం 40 ప్రశ్నలతో కూడిన డ్రాప్ బాక్స్ లో కుల గణనకు చెందిన ప్రశ్నలకు చోటు లేదని రాష్ట మంత్రి అధవ్ అర్జున వివరించారు. గుజరాత్ ఏక్తానగర్ వేదికగా 72

0: అని ప్రకటన తెలియజేసింది. భ్రమయుగంలో నటనకుగాను మమ్ముట్టి, చందు ఛాంపియన్లో నటనకుగాను కార్తీక్ ఆర్యన్కు ఉత్తమ నటుడు అవార్డును ప్రదానం చేస్తారు. ఆర్టికల్ 370లో చూపిన అద్వితీయ అభినయానికి యామీ గౌతమ్ ఉత్తమ నటిగా ఎంపికయ్యారు. స్వతంత్ర వీర సావర్కర్ చిత్రం కోసం తొలిసారి మెగాఫోన్ పట్టిన రణదీప్ హూడా డెబ్యూ డైరెక్టర్ పురస్కారాన్ని అందుకుంటారు. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, తుళు, సంస్కృత, సంథాలి, గఢవాలి సహా అనేక భాషల చిత్రాలు ఉత్తమ ప్రణామాలు నెలకొల్పినందుకు ప్రశంసలను గెలుచుకున్నాయి. తొలిసారి సంతాలి సినిమా జాతీయ ఫిల్మ్ అవార్డులకు ఎంపిక కావడం విశేషం. 1954లో నెలకొల్పిన జాతీయ ఫిల్మ్ అవార్డులు సినిమా రంగంలో అత్యుత్తమ ప్రమాణాలను గుర్తిస్తాయి. క్రీడలు. అహ్మదాబాద్లో జరుగుతున్న ప్రపంచ విలువిద్యా పారా సిరీస్ 3వ దశలో భారత క్రీడాకారులు అత్యుత్తమ ప్రతిభ కనపరిచి పురుషుల టీం ఈవెంట్లో 2 బంగారు పతకాలు, మహిళల రీకర్ విభాగంలో 1 రజత పతకాన్ని గెలుచుకున్నారు. కాంపౌండ్ టీం ఈవెంట్లో ప్రస్తుత ప్రపంచ ఛాంపియన్లు తోమన్ కుమార్, శ్యామ్ సుందర్ స్వామిల జోడీ ఇరాక్ జంటపై 152-139 పాయింట్ల సాధికార ఆధిపత్యంతో బంగారు పతకాన్ని సొంతం చేసుకుంది. ఇక హర్వీందర్ సింగ్, విజయ్ సుండీల రీకర్ జోడీ స్లోవేకియా బృందంపై 6-2, 6-2 తేడాతో విజయాన్ని నమోదు చేసింది. మహిళల రీకర్ విభాగంలో భావన, పూజ ల జోడీ చైనాతో జరిగిన ఫైనల్ పోటీలో పరాజయాన్ని చవిచూసినప్పటికీ రజతాన్ని గెలుచుకుంది. కాగా మహిళల కాంపౌండ్ టీం ఈవెంట్లో పాల్గొన్న శీతల్దేవి, పారల్ నాగ్లాలపై చైనా జట్టు పైచేయి సాధించడంతో కాంస్య పతకం చేజారిపోయింది. యుఎస్ ఓపెన్ టెన్నిస్ పోటీల్లో భాగంగా ఈ రాత్రి జరగబోయే క్వార్టర్ ఫైనల్స్ లో టాప్ సీడ్ ఆర్యానా సబలెంక జకోస్లోవేకియా క్రీడాకారిణి 6వ సీడ్ లిండా నోవోస్కాతో తలపడతారు. మరో మ్యాచ్లో జెసికా పెగులా 26వ సీడ్ ఎమ్మా నవారోకోతో రేపు ఉదయం జరిగే మ్యాచ్లో పోటీ పడతారు. ముఖ్యాంశాలు మరోసారి. సమాజ సేవ, పరిశుభ్రత దేశవాసులకు నిత్యకృత్యంగా మారాలని, అభివృద్ది పథకాలు సమాజంలోని చివరి మెట్టుపై ఉన్నవారికి కూడా చేరేలా ప్రతి కార్యకర్త కృషి చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ప్రధాని ఈరోజు గుజరాత్ వడోదరాలో 35,000 కోట్ల రూపాయలు విలువ చేసే పలు అభివృద్ది పనులకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేశారు. ఈ నెల 12-13 తేదీల్లో న్యూఢిల్లీలో జరగబోయే బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పలు దేశాధినేతలతో సమావేశమై కీలక చర్చలు జరుపుతారు. ఆకాశవాణి వార్తల ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం. నమస్కారం.
1: ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు. ఆకాశవాణి కిసాన్ వాణి.

0: ఈనాటి కిసాన్ వాణి కార్యక్రమంలో ప్రస్తుత పరిస్థితుల్లో వివిధ పంటల్లో సమగ్ర కలుపు మరియు పోషక యాజమాన్యం ఈ అంశం గురించి కృష్ణా జిల్లా ఘంటసాల కృషి విజ్ఞాన కేంద్రం సబ్జెక్ట్ మ్యాటర్ స్పెషలిస్ట్ డాక్టర్ ఎం వెంకటలక్ష్మి గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీమతి బిఎం అపర్ణ. ఈ కార్యక్రమ ప్రాయోజకులు వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం.
1: ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్ యోజన.

0: ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన ద్వారా సన్న చిన్నకారు రైతుల భవిష్యత్తు అవుతుంది సురక్షితం.
1: అలాగే 60 ఏళ్ల వయసు నుంచి నెలకు 3,000 రూపాయల పెన్షన్ లభించడం సునిశ్చితం.
0: 18 నుంచి 40 ఏళ్ల వయసున్న రైతులు నెలకు 55 రూపాయల నుంచి 200 రూపాయల వరకు చెల్లించి ఇందులో చేరవచ్చు.
1: ఈ సహకార పెన్షన్ పథకంలో ప్రభుత్వం అందిస్తుంది సమాన భాగస్వామ్యం.
0: రైతు సోదరులందరూ ఈ పథకం యొక్క ప్రయోజనం పొందడం కోసం ప్రజాసేవా కేంద్రానికి వెళ్ళండి.
1: మీ పేరు ఉచితంగా నమోదు చేసుకోండి.
0: ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన అన్నదాత పరిశ్రమకు గౌరవం, పెన్షన్ తో సురక్షితమవుతుంది వారి గృహం. వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం ద్వారా జనహితార్థం జారీ.
2: వినండి, ప్రస్తుత పరిస్థితుల్లో వివిధ పంటల్లో సమగ్ర కలుపు మరియు పోషక యాజమాన్యం. కృష్ణా జిల్లా ఘంటసాల కృషి విజ్ఞాన కేంద్రం సబ్జెక్ట్ మ్యాటర్ స్పెషలిస్ట్ డాక్టర్ ఎం వెంకటలక్ష్మి గారితో పరిచయం.
3: కిసాన్ వాణి శ్రోతలకి నమస్కారం. ఈరోజు కార్యక్రమంలో వివిధ పంటల్లో ప్రస్తుత పరిస్థితుల్లో కలుపు విషయంలో కానివ్వండి, పోషకాల విషయంలో కానీ తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటో కృష్ణా జిల్లా

0: ఘంటసాల కృషి విజ్ఞాన కేంద్రం సబ్జెక్ట్ మ్యాటర్ స్పెషలిస్ట్ డాక్టర్ ఎం వెంకటలక్ష్మి గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి వెంకటలక్ష్మి గారు.
1: నమస్కారం మేడం.
0: ఇప్పుడు మనం గనక చూసుకున్నట్లయితే ప్రతి సంవత్సరం ఉన్నటువంటి పరిస్థితుల కంటే భిన్నంగా ఉన్నాయి.
1: అవునండి.
0: కొన్ని ప్రదేశాల్లో వానలు పడుతున్నాయి, కొన్ని ప్రదేశాల్లో వానలు అసలు లేవు. ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు వివిధ పంటల్లో, ముఖ్యంగా ఈ కలుపు విషయంలో గానీ ఎరువుల విషయంలో
1: గానీ
0: ఎలాంటి యాజమాన్యం తీసుకోవాలంటారు?
1: ఇప్పుడున్న పరిస్థితుల్లో అండి, రైతులు కంపల్సరిగా ఏంటంటే, ప్రస్తుతం ఎల్నినో ఎఫెక్ట్ అంటే వర్షపాతం లేని పరిస్థితిలో ఉన్నారు కాబట్టి, అంటే సమతుల్యంగా ఎరువులు అన్నది వాడాల్సిన అవసరం ఉందండి. ఇలా వాడడం వల్ల ఏంటంటే, భూమిని పరిరక్షించుకోవడం అంటే పంటకు అవసరమైన పోషకాలు రసాయనిక ఎరువులతో పాటు ఈ సేంద్రియ ఎరువులు గాని, జీవన ఎరువులు గాని, పచ్చిరొట్ట పంటలు ఇలాంటి వాటిని మనం సమతుల్యంగా వాడడం వల్ల ఏంటంటే, ఎరువుల మీద పెట్టే ఖర్చు కొంతవరకు తగ్గుతుంది. దీనివల్ల నేలలో సేంద్రియ కార్బనం కూడా కొంతవరకు పెరుగుతుంది, మనకి మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉంటుందండి.
0: అంటే సమగ్ర పోషక యాజమాన్యం అనేది చేసుకోవాలంటారు?
1: అవునండి. ఇప్పుడున్న పరిస్థితుల్లో కంపల్సరిగా సమగ్ర పోషక యాజమాన్యం అన్నవి చేసుకుంటే మనకి నేలలో ఏంటంటే సారాన్ని పెంచుతుంది, అలాగే ఏంటంటే ఈ పోషకాలు కూడా సమతుల్యంగా మొక్కలకి అందేటట్టు హెల్ప్ అవుతాయి. అట్లాగే ఈ ఎరువుల వినియోగ సామర్థ్యం కూడా మనకి పెంచడానికి సరైన అవకాశం అండి. అట్లాగే పంట దిగుబడి కూడా మంచి నాణ్యమైన పంట అన్నది రావడం జరుగుతుంది. దీర్ఘకాలికంగా ఏంటంటే మనకి నేల అన్నది ఆరోగ్యకరంగా మెరుగుపడే అవకాశం అన్నది చాలా ఎక్కువ ఉంటుందండి ఈ సమగ్ర పోషక యాజమాన్యం ఉపయోగించడం వల్ల.
0: ఇప్పుడు సమగ్ర పోషక యాజమాన్యం చేసుకోవటానికి అసలు నేల అనేది ముందు ఆరోగ్యంగా ఉండాలి. ఇలా నేల ఆరోగ్యంగా ఉండాలి అంటే అసలు మనం ఏం చేయాలంటారు?
1: వివిధ పంటల్లో ముఖ్యంగా వరికి గాని, మొక్కజొన్నకు గాని, పప్పు ధాన్యాలు గాని, అలాగే వాణిజ్య పంటలు ఇలాంటి వాటిల్లో ఈ సేంద్రియ ఎరువులు, ఈ పచ్చిరొట్ట పంటలు, ఈ వర్మి కంపోస్ట్, ఈ జీవన ఎరువులు ఇలాంటివన్నీ మనకి ఉపయోగించడం వలన ఏంటంటే, సేంద్రియ పదార్థం అంటే నేలలో సేంద్రియ కార్బనం అన్నది ఒకటి ఉంటుందండి. ఆ సేంద్రియ కార్బనం అన్నది 0.75 కన్నా ఎక్కువ ఉండాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏంటంటే 0.5 కన్నా తక్కువ ఉంటుంది. ఇలాంటి పరిస్థితి నుంచి మనం కొంతవరకు మన నేలలో సేంద్రియ కార్బనాన్ని పెంచుకోవాలి అంటే ఖచ్చితంగా సేంద్రియ పదార్థాలు అన్నది కంపల్సరిగా, ఈ వానపాముల ఎరువుల మీద డిపెండ్ అవడం గానీ, పచ్చిరొట్ట పంటల మీద డిపెండ్ అవడం గానీ, లేకపోతే ప్రీ మాన్సూన్ రైస్ బెల్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ విత్తనాలు, కంది, మినుము, పెసర, అట్లాగే ఆముదము, ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ రకాలు, అందులోనే మనకి పప్పు ధాన్యాలకు సంబంధించిన మినుములు, పెసలు, అట్లాగే వేరుశనగ, నువ్వులు ఇలాంటి విత్తనాలు, పిఎండిఎస్ మనకి 32 విత్తనాలు మనకి ప్రకృతి వ్యవసాయం వాళ్ళు కిట్స్ అందజేస్తున్నారండి. అలాంటి వాటి మీద కూడా డిపెండ్ అవడం వల్ల ఏంటంటే నేలలో సేంద్రియ కార్బనం అన్నది పెరుగుతుంది. తద్వారా ఏంటంటే పైపాటుగా వేసిన రసాయనిక ఎరువులు వేసినవి కరెక్ట్గా ఏంటంటే ఆ పోషకాలు మనకి మొక్కకు అంది, మొక్క చక్కగా అన్ని పోషకాలు తీసుకొని మనకి మంచి దిగుబడులు వచ్చే అవకాశం ఉంటుందండి.
0: కాబట్టి సేంద్రియ ఎరువులను రైతులు తప్పనిసరిగా వాడుకో.
1: అవునండి, కంపల్సరిగా వాడు.
0: ఇప్పుడు సేంద్రియ ఎరువులు అంటే మనకి ఇప్పుడు పశువుల ఎరువు కానివ్వండి, కంపోస్ట్ కానీ, కోళ్ళ ఎరువులు ఇవన్నీ వాడుతూ ఉంటాం కదండి. ఇవి వాడటం వల్ల రైతులు రసాయన ఎరువులు కూడా వాడుతూ ఉంటారు, వాటి మోతాదుని ఏమన్నా మనకి తగ్గించుకోవటానికి వీలవుతుందంటారు?
1: ఖచ్చితంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏంటంటే ఈ సేంద్రియ ఎరువులు వాడడం వల్ల 20-25% రసాయనిక ఎరువులు తగ్గించుకోవచ్చు అండి. తద్వారా ఏంటంటే ఎరువుల మీద పెట్టే ఖర్చు కూడా 25% వరకు తగ్గుతుందండి.
0: ఇందాక పచ్చిరొట్ట ఎరువులను కూడా వాడుకోవాలని చెప్పారు, భూమి సారం పెరగాలి అంటే.
1: అవునండి.
0: మరి ఈ పచ్చిరొట్ట పైర్లు వల్ల నేల ఎలా బాగుపడుతుంది అంటారు?
1: ఈ పచ్చిరొట్ట పంటలంటే మనకి జీలుగ, జనుము, పిల్లి పెసర ఇలాంటివి మనకి పచ్చిరొట్ట పంటలుగా పరిగణిస్తామండి. జీలుగ, జనుము ఇలాంటివి వేసుకొని అంటే పూత దశకి ముందు వరకు వేసి కళ్ళ దున్నుకోవడం గానీ, దీన్నే మనకి ఇంగ్లీష్ లో గ్రీన్ మెన్యూరింగ్ ఇన్సిటు ఇన్కార్పొరేషన్ అంటారు. అంటే పొలంలో విత్తనాలు వేసి పెంచి ఒకనొక స్టేజ్ అంటే దాని ఫ్లవరింగ్ స్టేజ్ కి ముందు వరకు వచ్చిన తర్వాత కళ్ళ దున్నుకునే దాన్ని గ్రీన్ మెన్యూరింగ్ ఇన్సిటు, అంటే ఎక్కడైతే వేశారో విత్తనాలు అక్కడే పెంచి కళ్ళ దున్నుకునే దాన్ని ఇన్సిటు ఇన్కార్పొరేషన్ అంటారు. దీంట్లోనే ఇంకొక టైప్ ఏంటంటే గ్రీన్ లీఫ్ మెన్యూరింగ్ అంట. పచ్చిరొట్ట విత్తనాలు, జీలుగా జున్మ ఇలాంటివి దొరకని పరిస్థితిలో ఉన్నప్పుడు ఏంటంటే దగ్గరలో ఉన్న కానుగు చెట్ల నుంచి గాని లేకపోతే గ్లైరిసీడియా చెట్ల నుంచి గాని కొమ్మలు కొట్టుకుని వచ్చి పొలంలో వేసుకొని నీళ్లు పెట్టి దున్నుకోవడం వల్ల కూడా ఏంటంటే ఈ పచ్చిరొట్ట ఎరువు బాగా అంటే మనకి 20 నుంచి 25

0: శాతం ఈ నత్రజని ఎరువు కానీ భాస్వరం ఎరువు కానీ పొటాషిక్ ఎరువు కానీ ఇలాంటివి మనం తగ్గించుకోవచ్చు అనమాట. అంటే రసాయనిక ఎరువులు, యూరియా కానీ, సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ కానీ, లేకపోతే పొటాష్ ఎరువులు కానీ 20 నుంచి 25% ఎప్పుడైతే ఈ పచ్చిరొట్ట ఎరువులు ఉపయోగించుకోవడం వల్ల రసాయనిక ఎరువుల మోతాదు అనేది తగ్గించుకోవచ్చు అండి.
1: ప్రధాన ఆహార పంట వరి మన ప్రాంతంలో ఎక్కువగా సాగు
0: అవునండి.
1: చేస్తుంటారు. ఈ వరిలో అంటే నాణ్యమైనటువంటి దిగుబడి మనం తీసుకోవాలి అంటే మనం జీవన ఎరువులను కూడా వాడుతూ ఉంటాం కదా మేడం గారిని,
0: అవునండి.
1: ఈ జీవన ఎరువుల్ని ఈ వరి పంటలో ఎలా వాడుకోవాలి?
0: మనకి వరిలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జీవన ఎరువులు ఉన్నాయండి. అందులో ఏంటంటే నత్రజనికి సంబంధించిన జీవన ఎరువులు ఉన్నాయి, భాస్వరానికి సంబంధించిన జీవన ఎరువులు ఉన్నాయి, అలాగే పొటాషియం కి సంబంధించిన జీవన ఎరువులు ఉన్నాయి. ఈ నత్రజనికి సంబంధించిన జీవన ఎరువుల్ని మనం అజోస్పైరిలం అంటారు. భాస్వరానికి సంబంధించిన జీవన ఎరువు ఫాస్ఫరస్ సాల్యుబిలైజింగ్ బ్యాక్టీరియా, అంటే ఫాస్ఫో బ్యాక్టీరియా, దాన్ని పిఎస్బి కింద పరిగణిస్తామండి. అలాగే పొటాషియం కి సంబంధించింది పొటాషియం రిలీజింగ్ బ్యాక్టీరియా, అంటే కేఆర్బి అంటారనమాట. మనకి రసాయనిక ఎరువుల్లో నత్రజని, యూరియా రూపంలో, భాస్వరం డిఏపి కానీ సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలో, అలాగే పొటాషియం అయితే మ్యూరేట్ ఆఫ్ పొటాష్ రూపంలో మనం రసాయనిక ఎరువుల్లో ఇస్తాం. జీవన ఎరువుల్లో ఇప్పుడు నేను చెప్పింది నత్రజని అయితే అజోస్పైరిల్లము, భాస్వరం అయితే పిఎస్బి, పొటాషియం అయితే కేఆర్బి కింద చెప్తామండి. ఇవి మనం ఎట్లా ఉపయోగించుకుంటాము అంటే ఇదివరకు రోజుల్లో పౌడర్ ఫామ్ లో దొరికేది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏంటంటే ఇది మనకి ద్రవ రూపంలో దొరుకుతున్నాయి. అజోస్పైరిల్లం గాని, పిఎస్బి గాని, కేఆర్బి గాని 3 బాటిల్స్ అర లీటర్ బాటిల్స్ అంటే 500 మిల్లీలీటర్లు ఉంటాయండి ఒక్కొక్క బాటిల్, 3 బాటిల్స్ 10 లీటర్ల నీటిలో కలిపేసుకుని వాటిని మనం 100 నుంచి 200 కిలోల బాగా చివికిన పశువుల పాడలో కలిపేసుకుని ఆఖరి దుక్కులో గాని ఆఖరి దమ్ములో గాని వేసుకుంటే నేలలో సేంద్రియ కార్బనం పెంచడంతో పాటు జీవన ఎరువులు ఈ నత్రజనికి సంబంధించింది గాని, భాస్వరానికి సంబంధించింది గాని, పొటాషియం కి సంబంధించింది గాని 10 నుంచి 20% వరకు మన రసాయనిక ఎరువుల మోతాదు తగ్గించుకునే అవకాశం చాలా వరకు ఉంటదండి.
1: ఇప్పుడు వరి పంటను చూసుకున్నట్లయితే రైతులు సాధారణంగా వేసేటటువంటి ఎరువుల్లో ముఖ్యమైనటువంటి ఎరువు యూరియా ఎక్కువగా వాడుతూ ఉంటాం కదా. ఈ యూరియాని ఒక ఎకరాకి ఎంత మోతాదు వాడుకోవాలి, ఏ సమయంలో వేసుకుంటే దాని సామర్థ్యం మెరుగుపడుతుందంటారు?
0: ఈ యూరియా ఒక ఎకరానికి 78 కిలోలండి, 3 సమభాగాలుగా చేసుకుని నాటుకు ముందు గాని లేకపోతే నాటే సమయంలో గాని ఒక భాగం వేసుకుంటారండి. నెక్స్ట్ ఇంకొక భాగం ఏంటంటే దుబ్బు చేసే దశ అంటారు, అంటే మనకి సుమారుగా దశ 35 రోజులకు ఉంటుందండి, అది 2వ దఫా వేసుకుంటామండి. 3వ దఫా ఏంటంటే మనకి అంకురం దశ అంటారు, అది సుమారుగా మనకి 60 రోజుల దశ ఉంటుంది, అంటే చిరుపట్ట దశ అనమాట. ఇలా దఫాలు వరిగా వేసుకుంటే నత్రజని వినియోగ శాతం కూడా కరెక్ట్ గా మనకి ఆ పోషకం అనేది అందేటట్టు హెల్ప్ అవుతుందండి. బురద పదంలో ఉన్నప్పుడు వేసుకుంటే ఆ పోషకం అన్నది కరెక్ట్ గా మొక్కకు అందేటట్టు హెల్ప్ అవుతుందండి.
1: ఇంకొకటి రసాయన ఎరువుల్లో రైతులు ఎక్కువగా వాడేటటువంటి ఎరువు భాస్వరం, ఈ ఎరువుని ఎంత మోతాదులో వేసుకోవాలి, ఏ రూపంలో ఇవ్వాలంటారు?
0: భాస్వరం అనేది సూటి ఎరువుల కింద వచ్చేసరికి సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలో ఇస్తారండి, అదే కాంప్లెక్స్ ఎరువుల కింద వచ్చేసరికి డిఏపి ఫామ్ కింద ఇస్తారనమాట. భాస్వరం ఎరువు ముఖ్యంగా ఎందుకు ఉపయోగపడుతుంది అంటే వేరు వ్యవస్థ అన్నది బాగా అభివృద్ధి చెందడానికి ఈ ఎరువుని మనం ఉపయోగిస్తాం అనమాట. మాక్సిమం ఈ ఎరువు ఏంటంటే సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలో ఇస్తే 150 కిలోలు ఇవ్వాలండి ఒక ఎకరానికి. అదే మనకి కాంప్లెక్స్ ఎరువు రూపంలో ఇస్తే డిఏపి రూపంలో ఒక బ్యాగ్, ఈ రెండిట్లో ఏదైనా ఒకటి వాడుకోవాలి. అది కూడా ఏంటంటే ఆఖరి దమ్ములో గాని ఆఖరి దుక్కులో గాని వేసుకోవాలండి. ఖచ్చితంగా ఈ ఎరువుని మనం దఫాలుగా వాడకూడదు, ఎందుకంటే ఈ భాస్వరం అన్నది స్లో రిలీజింగ్ ఫర్టిలైజర్ అనమాట, అంటే చాలా నెమ్మదిగా ఈ పోషకం అనేది మొక్కకి అందుతుందండి, అంటే భూమిలో వేసినప్పుడు పైనే ఉండిపోతుంది అనమాట. అందుకని ఏంటంటే దీన్ని దఫాలుగా చెప్పకూడదు, అంటే మనకి యూరియా గాని పొటాష్ గాని దఫాల్ వైజ్ గా చెప్తాం గాని భాస్వరం ఎరువు ఏంటంటే ఎప్పుడు ఆఖరి దమ్ములో గాని ఆఖరి దుక్కులో గాని వేసుకుంటే క్రాప్ పీరియడ్ అంతా ఆ పోషకం అన్నది అందేటట్టు హెల్ప్ అవుతుంది. మెయిన్ గా ఇది వేరు వ్యవస్థకి చాలా ఇంపార్టెంట్. ఈ పోషక లోపం వచ్చినప్పుడు కూడా మనకి ఎట్లా కనిపిస్తుంది అంటే ఆకులు ముదురాకుగా కనిపించడము, నెమ్మదిగా ఏంటంటే ఆకులు క్రమేపీగా ఓదా రంగులోకి మారిపోతాయి, ఆకుపచ్చ రంగు నుంచి ఓదా రంగుకి మారుతాయి, అంటే ఒక పర్పుల్ కలర్ లో కనిపిస్తుంది అనమాట ఈ భాస్వరం లోపం అన్నది. సో అందుకనే ఏంటంటే ఇది మనకి పైపాటుగా వేసుకున్న ఎరువు అయితే కాదు, కంపల్సరీగా ఒకేసారి డిఏపి గాని సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ గాని ఆఖరి దమ్ములో గాని ఆఖరి దుక్కులో గాని వేసుకుంటేనే ఆ పోషకం అనేది మొక్కకి అందుబాటులోకి వెళ్తుందండి.
1: కాబట్టి

0: అసలు తప్పనిసరిగా దీని ఆకర్దంలోనే వేసుకోవాలంటారు. ఇప్పుడు మనం నత్రజని, భాస్వరం, పొటాషియం ఎరువుల్ని ఎక్కువగా వాడుతూ ఉంటారు కదా రైతులు. మనం సాధారణంగా ఈ పొటాషియం ఎరువు ఎందుకు వాడతాం అంటే గింజ బరువు నాణ్యత బాగుండాలంటే వాటి కోసం వాడుతూ ఉంటాం. మరి ఇంత ఉపయోగం ఉన్నటువంటి ఈ పొటాషియం ఎరువుని ఎలా వాడుకోవాలి?
1: పొటాషియం ఎరువు ఎందుకు వాడాలి అంటే గింజ బరువు రావడానికి, గింజ నాణ్యత పెరగడానికి ఈ పొటాషియం ఎరువు అన్నది వాడుకోవాలండి. పొటాషియం ఎరువు రైతులు ఏంటంటే మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ఆ రూపంలో రైతులు వాడాలండి. అది కూడా ఏంటంటే 40 కిలోలు ఒక ఎకరానికి చెప్తాము. బరువు నేలల్లో అయితే ఒకే దఫ ఆఖరి దమ్ములో వేసేసుకోవచ్చు. అదే తేలికపాటి భూముల్లో అయితే 2 దఫాలుగా వేసుకుంటారనమాట. ఒక దఫ ఏంటంటే ఆఖరి దమ్ములో వేసుకుంటాము, ఇంకో దఫ ఇంకో సగం ఏంటంటే మనకి చిరుపట్ట దశలో వేసుకోవాలన్నమాట. కంపల్సరిగా రైతు సోదరులు కొంతమంది ఏం చేస్తారంటే అంటే పొటాషియం ఎరువు కొంచెం కాస్ట్ ఎక్కువగా ఉంది కదా అని ఆఖరి దమ్ములో వేసుకుని చిరుపట్ట దశలో స్కిప్ చేసేస్తున్నారండి. కానీ అలా చేయకూడదండి. కంపల్సరిగా ఏంటంటే మనకి తేలికపాటి నేలలో అయితే 2 దఫాలుగా వాడుకోవాలి. అదే మనకి బరువు నేలల్లో అయితే ఒక దఫ 40 కిలోల్లో ఒక ఎకరానికి సరిపోతుందండి. పొటాష్ యొక్క దాని మెయిన్ క్యారెక్టర్ ఏంటంటే కాండంలో ఉన్న ఫైబర్ కంటెంట్ అన్నది పెంచుతుందండి. అదేంటంటే ఇప్పుడు ఫర్ సపోజ్ అట్ ద టైమ్ ఆఫ్ నవంబర్, డిసెంబర్, అక్టోబర్ ఆ టైంలో మనకి తుఫాన్లు వచ్చినప్పుడు ఏంటంటే మొక్కలు పడిపోతూ ఉంటాయన్నమాట. అప్పుడు ఆ టైంలో మేము పొటాష్ వేసుకోండి అని చెప్తాం. ఎందుకంటే పొటాష్ ఎరువు ఏంటంటే కాండంలో ఫైబర్ ని పెంచుతుంది కాబట్టి కాండం పడిపోకుండా ఫైబర్ అన్నది కొంచెం నిటారుగా స్ట్రైట్ గా మొక్క నిలబడి ఉండేటట్టు హెల్ప్ చేస్తుంది. ఎప్పుడైతే ఈ పొటాషియం ఎరువు వేసుకుంటారో నుంచొని ఉంటుంది పడిపోకుండా, అంటే లార్జ్ అవ్వకుండా హెల్ప్ అవుతుంది అనమాట. అందుకని ఇది కంపల్సరిగా గింజ బరువు నాణ్యత మొక్క పడిపోకుండా హెల్ప్ అవుతుంది కాబట్టి ఈ పొటాషియం ఎరువు కంపల్సరిగా రైతు సోదరులు వాడుకోవాల్సిందిగా కోరుకుంటున్నామండి.
0: అంటే కాకుండా కొన్ని వాతావరణ పరిస్థితుల్లో చీడపీడలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది కదండి. పొటాషియం వల్ల చీడపీడలు కూడా తట్టుకునే శక్తి
1: అవునండి. చీడపీడలు కూడా ఇది తట్టుకుంటుంది అండి. ఎప్పుడైతే ఈ పొటాషియం ఎరువు వేసినప్పుడు ఏంటంటే చీడపీడలు కూడా రాకుండా ఉంటది. అప్పుడు మనకి పురుగు మందు తెగులు మందులు కూడా కొట్టకుండా ఉంటాము. పురుగు తెగులు మందు అయ్యే ఖర్చు కూడా మనం తగ్గించుకునే వాళ్ళంగా అవుతాం అన్నమాట ఈ పొటాషియం ఎరువు ఉపయోగించడం వల్ల.
0: వెంకటలక్ష్మి గారు, మనం వరి పంటలో నాణ్యమైన దిగుబడి తీసుకోవాలి అంటే ముఖ్యంగా సూక్ష్మ పోషక లోపాలు కూడా లేకుండా చూసుకోవాలి. వాటిల్లో మన ప్రాంతంలో ఎక్కువగా ఉన్నటువంటి లోపాల్లో జింక్ ఒకటి, ఇనుము ఒకటి ఎక్కువగా మనం గమనిస్తూ ఉన్నాం కదండి. ఈ వరిలో జింక్ లోపల లక్షణాలు ఎలా ఉంటాయి, అది వచ్చినప్పుడు వాటిని ఎలా సవరించుకోవాలి?
1: మనకి జింక్ లోపం అన్నది పైనుంచి 3 లేదా 4 ఆకులు మధ్య ఏంటంటే ఈనలు పాలిపోతున్నట్టు కనిపిస్తుందండి. ఈ లోపం ముఖ్యంగా ఏంటంటే నాటిన 2 నుంచి 4 వారాలు మధ్యలో కనిపిస్తుంది. అవి కూడా ఏంటంటే ఆకులు చివరిలో ముదురుగా ఉండడము, ఆకులు ఇరుపక్కల ఏంటంటే మనకి తుప్పు మచ్చలాగా కనిపించడము, ఆకులు చిన్న చిన్నగా అయిపోయి పెలుసు బారినట్టు అవ్వడం, పంచగానే మనకి ఏదో శబ్దం వచ్చినట్టు కనిపిస్తాయి అన్నమాట ఈ జింక్ లోపం వల్ల. దీన్ని మనం సవరించుకోవాలి అంటే ఆఖరి దమ్ములో 20 కిలోల జింక్ సల్ఫేట్ ఉపయోగించుకోవాలండి ఒక ఎకరానికి. లేదా పైపాటుగా స్ప్రేయింగ్ చేసుకోవాలి అంటే జింక్ లోపం గనక మనకి పైరు మీద కనిపించినప్పుడు లీటర్ నీటికి 2 గ్రాములు జింక్ సల్ఫేట్ ఒక 5 రోజుల వ్యవధిలో ఏంటంటే 2 నుంచి 3 సార్లు అన్నది పిచికారీ చేయాలండి. స్టార్టింగ్ సాగుకు ముందు మనకి ఏమైనా భూసార పరీక్షలు అలాంటివి చేసినప్పుడు మనకి జింక్ లోపం అని తెలిసినప్పుడు అప్పుడు మనం 20 కిలోలు జింక్ సల్ఫేట్ ఒక ఎకరానికి రికమెండేషన్ చేస్తామండి. అలా చేయడం వల్ల కూడా ఏంటంటే ఈ జింక్ లోపాన్ని మనం సవరించుకోవచ్చండి.
0: మరి ఇనుము లోపం వచ్చినప్పుడు అండి?
1: మనకి ఇనుము లోపం ఎలా కనిపిస్తుంది అంటే ఈ లేత చిగురాకులు ఏంటంటే చూడగానే తెల్లగా మనకి కనిపిస్తుంది అంటే అది మనకి ఇనుము లోపం కింద పరిగణిస్తామండి. ఆకులు ఏంటంటే నిర్జీవం అయిపోయినట్టు కనిపిస్తాయి. ఇనుము లోపం అన్నది వర్షాధారపు నారుమళ్ళలో గాని లేకపోతే మట్ట వరి పొలాల్లో గాని ఇలాంటి లోపం అన్నది ఎక్కువగా కనిపిస్తుంది అన్నమాట. ఈ ఇనుము లోపాన్ని మనం సవరించుకోవడానికి 20 గ్రాముల అన్నబేది, 2 గ్రాముల నిమ్మ ఉప్పు 1 లీటర్ నీటికి కలుపుకొని 5 రోజుల గ్యాప్ లో 1-2 సార్లు పిచికారీ చేయడం వల్ల కూడా ఇనుము లోపం అన్నది మనం సవరించుకోవచ్చండి.
0: కొన్ని యాజమాన్య పద్ధతులు మనం సక్రమంగా చేసినప్పటికీ కూడా కలుపు అనేది వాతావరణ పరిస్థితుల వల్ల వస్తూ ఉంటుంది. ఈ వరిలో కలుపును నివారించుకోవాలంటే ఏ మందులను మనం వాడుకోవాలి?
1: ఎప్పుడు కలుపుని ఏంటంటే మనం 2 నుంచి 3 ఆకుల దశలోనే దాన్ని మనం కంట్రోల్ చేయగలగాలండి. వెద పద్ధతిలో వెళ్తే విత్తనాలు విత్తిన వెంటనే ఏంటంటే 2 రోజుల లోపల పెండిమిథాలిన్ స్టాంప్ అంటారండి, అది లీటరు. లేదా స్టాంప్ ఎక్స్ట్రా అంటారు, అది 700 ml 200 లీటర్ల నీటిలో కలుపుకొని పిచికారీ చేయొచ్చండి. ఇది 2 రోజులు

0: లోపలే అంటే అటు విత్తనాలు మొలవు అటు కలుపు కూడా మొలవకు మున్పే అనమాట. ప్రీ ఎమర్జెన్స్ హర్బిసైడ్ కింద దీన్ని కన్సిడర్ చేస్తారు. పెండిమితాలిన్ అయితే 1 లీటర్, స్టాంప్ ఎక్స్ట్రా అయితే 750 మిల్లీలీటర్లు, 200 లీటర్లు నీటిలో కలుపుకుని పిచికారీ చేయడం వల్ల కలుపును కంట్రోల్ చేసుకోవచ్చు అండి.
1: 3 నుంచి 5 రోజులప్పుడు కూడా చిన్న చిన్న మొక్కలు
0: అంటే వరి, ఈ 3 నుంచి 5 రోజులు అంటే వరి నాటిన సమయం. అంటే వెద పద్ధతి వేరుంటదండి, నాటే పద్ధతి వేరుంటది. వెద పద్ధతి అయితే పెండిమితాలి అని చెప్పుకోవచ్చు. అట్లాగే 15 నుంచి 20 రోజుల దాసులో బిస్పైరిపాక్ సోడియం గానీ ట్రైమఫోమ్ ప్లస్ ఇథాక్సీ సల్ఫిరాన్ 90 గ్రాములు ఒక ఎకరానికి, అది కూడా చెప్పుకోవచ్చు అండి. మెయిన్ గా అంటే ఏ టైప్ ఆఫ్ కలుపు కనిపిస్తుంది ప్రధానంగా మనకి పొలంలో, ఈ గడ్డి, తుంగ, వెడల్పాకు ఇలాంటివి గనక మనకు కనిపిస్తే, ఈ బెన్ సల్ఫిరాన్ మిథైల్ ప్లస్ ప్రెటలాక్లోర్ కాంబినేషన్ అంటే మనకి లాండాక్స్ పౌడర్ మన ట్రేడ్ నేమ్స్ లో కూడా ఉంటాయండి, అది మనకి 4 కిలోలు ఒక ఎకరానికి, అది కొంచెం ఇసుకలో కలుపుకొని చల్లుకుంటే ఈ గడ్డి, తుంగ, వెడల్పాకు ఇలాంటివి బాగా కంట్రోల్ అవుతాయండి.
1: ఇప్పుడు 15 నుంచి 20 రోజుల దశలో కూడా మనకు కొన్ని రకాల కలుపు మొక్కలు వస్తూ ఉంటాయి కదండి, గడ్డి జాతి అని, వెడల్పాకు అని, ఇట్లాంటి కలుపు మొక్కలు వస్తూ ఉంటాయి కదా, అప్పుడు ఏ మందులు పిచికారీ చేసుకోవాలంటారు?
0: బిస్పైరిపాక్ సోడియం అంటారండి దాన్ని. మనకి వ్యాపార నేమ్లు డిఫరెంట్ నేమ్స్ ఉంటాయి, అంటే రైతులు మాక్సిమం నామినీ గోల్డ్ అలా అంటారు. అది మనకి 100 నుంచి 120 ml 200 లీటర్ నీటిలో కలుపుకొని పిచికారీ చేయడం వల్ల ఈ గడ్డి జాతి గానీ, తుంగ జాతి గానీ, అలాగే వెడల్పాకు గానీ ఇలాంటివి బాగా కంట్రోల్ అవుతాయండి.
1: ఇప్పుడు కలుపు మందులు అనేది మనం కలుపును బట్టి వాడుకోవాలంటున్నారు.
0: అవునండి,
1: 4 రోజుల దగ్గర నుంచి మనకు కలుపు సమస్య అనేది సాధారణంగా ఎక్కువ అవుతూ ఉంటుంది. ఈ 20 రోజులు అప్పుడు, ఇప్పుడు మన గడ్డి జాతి కలుపు ఉందనుకోండి, అప్పుడు ఏది వాడుకోవాలి?
0: మనకి వరి నాటిన 20 నుంచి 25 రోజుల దశలో ఏంటంటే గడ్డి జాతిలో ఊద గనక ఎక్కువగా కనిపిస్తుందంటే సెహలాఫాప్ ప్యూబ్యూటైల్ అంటారు, అది క్లించర్ అంటారు మనకి ట్రేడ్ నేమ్ లో, అది 400 మిల్లీలీటర్లు ఒక ఎకరానికి, 200 లీటర్ నీటిలో కలుపుకొని పిచికారీ చేయడం వల్ల ఊద అన్నది బాగా కంట్రోల్ అవుతుందండి.
1: మరి వెడల్పాకు ఈ గడ్డి జాతి రెండు ఉంటే?
0: రెండు ఉంటే మనకి బిస్పైరిపాక్ సోడియం 100 నుంచి 120 మిల్లీలీటర్లు 200 లీటర్ నీటిలో కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. ఒకవేళ అది చేయకపోతే ట్రైమఫామ్ ప్లస్ ఇథాక్సీ సల్ఫిరాన్, దీన్ని మార్కెట్ లో మనకి కౌన్సిల్ యాక్టివ్ హర్బిసైడ్ అంటారండి, ఇది 90 గ్రాములు 200 లీటర్ నీటిలో కలుపుకొని పిచికారీ చేయొచ్చు.
1: గడ్డి జాతి ఇంకా ఉర్రంకి కూడా వస్తూ ఉంటుంది కదండి, అవి ఉన్నప్పుడు
0: ఫెర్నాక్సీ ప్రాప్ పీథైల్ అంటారండి, దానికి మనకి మార్కెట్ లో రైస్ స్టార్ గానీ ప్యాడీ స్టార్ గానీ అంటారు. ఇది మనకి 200 నుంచి 250 మిల్లీలీటర్లు 200 లీటర్ నీటిలో కలుపుకొని ఒక ఎకరానికి పిచికారీ చేసుకోవాలండి. గడ్డి, తుంగ, వెడల్పాకు ఈ మూడు కనిపిస్తే మెట్సల్ఫిరాన్ ఇథైల్ ప్లస్ క్లోరిమ్యూరాన్ ఇథైల్ అంటే మనకు ఆ ట్రేడ్ నేమ్ లో ఆల్మిక్స్ అంటారండి, అది 8 గ్రాములు ఒక ఎకరానికి 200 లీటర్ నీటిలో కలుపుకొని పిచికారీ చేయడం వల్ల సమర్థవంతంగా ఈ గడ్డి, తుంగ, వెడల్పాకు ఇవి కంట్రోల్ అవుతాయండి.
1: ఇప్పుడు మనం వరి పంటని ఎంత సాధారణంగా వేస్తూ ఉంటాము మన ప్రాంతాల్లో, వరితో పాటు మినుము, పెసర వీటన్నింటినీ కూడా వేస్తూ ఉంటాం అపరాల కింద. మినుములు గనక విత్తన శుద్ధి చేయాలి అంటే ముఖ్యంగా జీవన ఎరువులతోటి ఎలా చేసుకోవాలంటారు?
0: మనకి మినుములో జీవన ఎరువు ఈ రైజోబియం బ్యాక్టీరియా ఉంటదండి, ఒకప్పుడు పౌడర్ ఫామ్ లో దొరికేది ఇప్పుడు మనకి ద్రవ రూపంలో దొరుకుతుందండి. ఒక 100 మిల్లీలీటర్ల నీటిలో 10 గ్రాముల బెల్లం గాని, పంచదార గాని, లేకపోతే ఏదైనా గింజిపిండి గాని వేసుకొని దాన్ని పాకం లాగా చేసుకోవాలన్నమాట. అంటే ఒక 10 నిమిషాలు కొంచెం బాగా వేడి చేసుకొని దాన్ని చల్లార్చుకొని, ఒక 10 మినిట్స్ చల్లార్చుకొని మనం చేసిన ఆ పాకాన్ని ఈ మినుము విత్తనాలకి చల్లారిన తర్వాత పట్టించుకొని, తర్వాత దానికి ఈ రైజోబియం జీవన ఎరువు అని చెప్పాం కదా, అది 1 కిలో విత్తనానికి 10 మిల్లీలీటర్లు పట్టించేసుకొని 10 నిమిషాలు ఆరపెట్టుకొని తర్వాత మనం పొలంలో చల్లేయొచ్చండి. ఇలా చేయడం వల్ల ఏంటంటే భూమిలో వేసినప్పుడు ఆ విత్తనం అన్నది మొలిచిన తర్వాత ఈ రైజోబియం బ్యాక్టీరియా అన్నది విత్తనానికి మంచి సత్తువులాగా చేసుకుని, రైజోబియం బ్యాక్టీరియా ఏంటంటే గాలి నుంచి నత్రజని అనేది స్థిరీకరిస్తుందండి. ఈ మనకి ఈ మినుము వేర్లు ఏంటంటే బుడుపుల్లాగా ఉంటాయి, అందులో ఏంటంటే రైజోబియం బ్యాక్టీరియా అన్నది ఉంటది. ఎప్పుడైతే మనం ఈ రైజోబియం బ్యాక్టీరియా అన్నది విత్తనం శుద్ధి చేయడం వల్ల ఏంటంటే ఆ ఇనాక్యులెన్స్ అన్నవి ఇంకా ఆ బుడుపుల్లో ఆ కల్చర్ అన్నది బాగా ఇంక్రీజ్ అయ్యి నత్రజని పోషకం అన్నది మొక్కకి అందేటట్టు హెల్ప్ అవుతుంది. విత్తనాలు మనకి మొలక వచ్చినాక కూడా మంచి బలము చేస్తుంది అన్నమాట ఈ జీవన ఎరువు. ఇలాంటివి కంపల్సరిగా మనకి విత్తన శుద్ధి చేయడం వల్ల నాణ్యమైన మనకి విత్తనం రావడం అవుతుంది. ఈ జీవన ఎరువుల ద్వారా విత్తన శుద్ధి చేయడం వల్ల మనకి మంచి దిగుబడి వచ్చే అవకాశం కూడా ఉంటదండి.
1: ఇప్పుడు మినుములో ఎలా అయితే చేసుకున్నాము విత్తన శుద్ధి అనేది, పెసర్లో

0: కూడా ఇదే పద్ధతి కదండి.
1: అవునండి, పెసర్లో కూడా ఇలాగే చేసుకోవచ్చు.
0: అయితే మన ప్రాంతంలో ఒక ఆనవాయితీ ఉంది, వరి మాగాణంలో ఈ మినుము పెసరును ఎక్కువగా సాగు చేస్తూ ఉంటాం కదండి. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో ఎరువులు అనేది ఎలా వేయాలి పంటలకి?
1: మనకి వరి మాగాని మినుము అంటే మనకి మినుములకు కానీ పెసరులకు కానీ మనం ఎటువంటి ఎరువులు వేయాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే మినుము అన్నది బోనస్ క్రాప్ రైతులకి, అంటే వరిలో వేసిన అవే ఎరువులు మళ్ళీ నెక్స్ట్ మినుము పంటకు అన్నది ఉపయోగపడుతుందండి. దానికి మళ్ళీ సపరేట్ గా ఎటువంటి ఎరువులు వేయాల్సిన అవసరం లేదండి.
0: మరి ఈ పంటల్లో కలుపు వచ్చినప్పుడు ఏం చేసుకోవాలండి?
1: వీటిల్లో మనకి అంటే మినుములో మనకి కలుపు విత్తిన వెంటనే ఈ పెండి మితాలిన్ వాడుకోవచ్చు అండి, 1 లీటర్ 1 ఎకరానికి. లేకపోతే స్టాంప్ ఎక్స్ట్రా 750 మిల్లీలీటర్లు 1 ఎకరానికి 200 లీటర్లు నీటిలో కలుపుకుని పిచికారీ చేసుకోవాలి. అట్లాగే మనకి మినుములో ఏంటంటే 20 నుంచి 25 రోజుల దశలో కూడా అంటే పోస్ట్ ఎమర్జెన్స్ హర్బిసైడ్స్ అంటారు, ఆ టైంలో కూడా ఏంటంటే ఈ గడ్డి జాతి, తుంగ జాతి, వెడల్పాకు ఇలాంటి గనక మనకు కనిపిస్తే ఇమజిత పైర్ పర్స్యూట్ ఆ కెమికల్ కొట్టుకోవచ్చు. లేకపోతే ఫ్యూజిఫ్లెక్స్ 400 మిల్లీలీటర్లు 200 లీటర్లు నీటిలో కలుపుకొని పిచికారీ చేయడం వల్ల ఏంటంటే బంగారు తీగను కూడా కొంతవరకు కంట్రోల్ చేస్తాయండి. అలాగే ఈ కలుపు మందులు వాడేటప్పుడు ఏంటంటే కంపల్సరిగా ఏంటంటే నేలలో తేమ ఉండేటట్టు చూసుకోవాలి. తేమ ఉంటేనే మనకి ఈ కలుపు మందులు పనితీరు పనిచేస్తుంది. అట్లాగే మనకి కలుపు మందులు కొట్టేటప్పుడు కూడా 2 ఆకుల దశలోనే కొట్టుకోవాలి. అంటే మరి కలుపు రొట్టలాగా చేసినప్పుడు ఆ స్టేజ్కి వచ్చినప్పుడు కలుపు మందులు కొడతాము కంట్రోల్ అవుతాయి అని కుదరదండి. ఖచ్చితంగా ఏంటంటే మనకి 2 ఆకుల స్టేజ్లోనే కొట్టుకోవాలి. కలుపు 2 ఆకులు ఉన్నప్పుడు ప్రీ ఎమర్జెన్స్ పోస్ట్ ఎమర్జెన్స్ హర్బిసైడ్స్ అనేవి కంపల్సరిగా వాడుకుంటే కలుపుని కొంతవరకు మనం కంట్రోల్ చేస్తాము. నెక్స్ట్ కలుపును అనగదొక్కుని పైరు ఎదిగిపోతుందండి. ఏదైనా 30 రోజుల దాసు లోపల కలుపు మందులు అనేవి కొట్టుకోవాలండి మినుములు.
0: కాబట్టి వెంకటలక్ష్మి గారు, ఇప్పుడు మీరు చెప్పినటువంటి యాజమాన్య పద్ధతులన్నీ కూడా రైతులు కనుక చేసుకున్నట్టయితే ప్రస్తుతం ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో ఈ పంటల్లో మంచి దిగుబడి తీసుకోవచ్చు అంటారు?
1: అవునండి.
0: నమస్కారం అండి.
1: థ్యాంక్ యూ అండి.
2: ప్రస్తుత పరిస్థితుల్లో వివిధ పంటల్లో సమగ్ర కలుపు మరియు పోషక యాజమాన్యం, కృష్ణా జిల్లా ఘంటసాల కృషి విజ్ఞాన కేంద్రం సబ్జెక్ట్ మ్యాటర్ స్పెషలిస్ట్ డాక్టర్ ఎం వెంకటలక్ష్మి గారితో పరిచయం మీరింతవరకు విన్నారు. పరిచయకర్త శ్రీమతి బిఎం అపర్ణ. కార్యక్రమంలో ఇప్పుడు ఒక జానపద గీతం.

0: కాదు.
1: జానపద గీతం విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు
2: వరిలో వాడదగ్గ కలుపు మందులు మోతాదు వాడవలసిన సమయాలేంటో తెలుసుకుందాం. పెండి మిథాలిన్ 30% ఈసి అనే మందు ఎకరాకు 1000 మిల్లీమీటర్ల వంతున వాడుకోవాలి. దుక్కి దున్ని వెద పద్ధతిలో విత్తిన వెంటనే వేసుకోవాలి. పెండి మిథాలిన్ 38.7% సిఎస్ అనే మందు దుక్కి దున్ని వెద పద్ధతిలో విత్తిన వెంటనే 700 మిల్లీలీటర్లు వేసుకోవాలి. బ్యూటాక్లోర్ 50% ఈసి అనే మందు నాటిన 3 నుంచి 5 రోజులకు 1 నుంచి 1.5 లీటర్ల మందు వాడుకోవాలి. ప్రెట్లాక్లోర్ 50% ఈసి అనే మందు విత్తిన 3 నుంచి 5 రోజులప్పుడు 500 మిల్లీలీటర్లు వాడుకోవాలి. బెన్ సల్ఫురాన్ మిథైల్ దీంతో పాటు ప్రెట్లాక్లోర్ అనే మందు నాటిన 3 నుంచి 5 రోజులప్పుడు 4 కిలోలు వేసుకోవాలి. పైర్జో సల్ఫురాన్ ఇథైల్ 10% డబ్ల్యూపి అనే మందు దమ్ము చేసి వెదజల్లే పద్ధతిలో విత్తిన 3 నుంచి 7 రోజుల వరకు 80 నుండి 100 గ్రాములు వేసుకోవాలి. సహిలోపాప్ పి బ్యూటైల్ 10% ఈసీ అనే మందు నాటిన 20 రోజులప్పుడు 250 నుండి 300 మిల్లీలీటర్లు వాడుకోవాలి. ఈ విధంగా వరిలో

0: కలుపు మందుల్ని ఇప్పుడు చెప్పిన మోతాదు ప్రకారం వాడవలసిన సమయంలో గనక వాడుకున్నట్లయితే కలుపును సమర్థవంతంగా నివారించుకోవచ్చు.
1: మీరింతవరకు కిసాన్ వాణి కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమ ప్రాయోజకులు వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.

0: ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
1: ఆకాశవాణి వికసిత్ భారత్ 9వ జాతీయ పోషణ మాసం సందర్భంగా జాతీయ పోషణ మాసోత్సవ థీమ్స్ కార్యాచరణ ప్రణాళిక. ఈ అంశం గురించి మహిళా అభివృద్ది మరియు శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీమతి పి విజయ గారితో పరిచయ కార్యక్రమం. మీకు పరిచయం చేస్తున్నవారు డాక్టర్ గుర్రం చంద్రశేఖర్.
2: ఈ రోజు మన స్టూడియోలో శ్రీమతి పి విజయ గారు ఉన్నారు. వీరు వచ్చేసి పిడి ఐసిడిఎస్ గా విధులు నిర్వహిస్తున్నారు కర్నూలులో. మరి వీటి ద్వారా ఓ 2-3 రోజుల్లో జాతీయ పోషక మాసం నిర్వహిస్తున్నాం కాబట్టి ఆ పోషక మాసం గురించి మొత్తంగా మన శ్రోతలకు వివరించమని మనము అడుగుతా ఉన్నామండి. ముందుగా వారిని స్టూడియోకు ఆహ్వానిస్తూ మరి వాటి ద్వారా ఈ జాతీయ పోషణ మాసం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటో, తర్వాత ముఖ్య థీమ్స్ ఏంటో, తర్వాత దాని గురించి మొత్తంగా వివరించమని కోరుకుంటున్నామండి. నమస్కారం అండి శ్రీమతి పీవిజయ గారు.
3: నమస్కారం అండి.
2: ఈ ఏడాది ముఖ్య థీమ్ ఏంటో తెలియజేస్తారా?
3: అలాగే అండి. ముందుగా శ్రోతలకు నమస్కారము. మనం ఇప్పుడు పోషకాహార మాసోత్సవాలు అనేసి మనం సెప్టెంబర్ 9 నుంచి అక్టోబర్ 8 వరకు కూడా దేశవ్యాప్తంగా జరుపుకుంటాము. మనకి సెప్టెంబర్ 9 తేదీన ఉత్తరప్రదేశ్లోని వారణాసి వేదికగా ఆ రోజు దేశవ్యాప్తంగా జరగబోయే పోషకాహార మాసోత్సవాలకు శ్రీకారం చుడతారు. ఆ రోజు మనం జిల్లా స్థాయిలో ఇనాగరేషన్ కార్యక్రమం ఒకటి జరుపుకోవడం జరుగుతుంది. ఈసారి ఈ సంవత్సరం అంటే ప్రతి సంవత్సరం ఒక థీమ్తో ముందుకు రావడం జరుగుతుంది ప్రజల ముందుకు. ఈసారి మన అంగన్వాడీ మన బాధ్యత అనే ప్రధాన థీమ్ ని ముందుకు తీసుకుని వస్తున్నారు ప్రభుత్వం వారు. ఇందులో ఏంటంటే ముఖ్యంగా మనకు ఈ 30 రోజులు కూడా 5 అంశాలపై మాట్లాడుకోవడము, అవగాహన కల్పించడము, రకరకాల స్టాల్స్ కానీ రకరకాల యాక్టివిటీస్ కానీ కండక్ట్ చేయడం జరుగుతుందండి. ఫస్ట్ థీమ్ వచ్చేసి మనకు అంటే ఈ 30 డేస్ ని 5 పార్ట్స్ గా డివైడ్ చేసి 5 ఫేజెస్ లో ఫస్ట్ ఫేజ్ లో ఏం చేస్తారు అనంటే ఆహారంలో వైవిధ్యము మరింత ప్రోటీన్. అంటే ఏంటంటే ఇప్పుడు కామన్ పబ్లిక్ అందరూ తీసుకుంటున్నారు కానీ ఆహారం అందులో అన్ని ఉన్నాయా, బ్యాలెన్స్డ్ డైట్, మెయిన్ గా ప్రోటీన్ ఉందా, ఎందుకంటే డెవలప్మెంట్ కోసం ప్రోటీన్ అవసరం కాబట్టి ప్రోటీన్, మరింత ప్రోటీన్ అని ఈ అంశంలో భాగంగా మనం స్టాల్స్ ఏర్పాటు చేయటము, అంటే ఫుడ్ స్టాల్స్ ఏర్పాటు చేయటము, లేకపోతే నో యువర్ ప్లేట్ అంటే మీ ఆహారం గురించి తెలుసుకోండి, లేకంటే ప్రోటీన్ ప్లేట్, ఈ విధంగా రకరకాలుగా ఇన్నోవేటివ్ ఐడియాస్ తోటి స్టాల్స్ ఏర్పాటు చేయటము, కాంపిటీషన్స్, ప్రోటీన్ రిచ్ ప్లేట్స్ మీద కాంపిటీషన్స్ పెట్టడము, ఇదంతా జరుగుతుందండి. ఇదంతా కూడా ఈ ఫస్ట్ 5 డేస్ లో అంటే 10వ తేదీ నుంచి 16వ తేదీ వరకు ఇవన్నీ కూడా చేస్తామన్నమాట ఫస్ట్ థీమ్. అలాగే సెకండ్ తీసుకుంటే మొత్తం 5 అంశాలు అనుకున్నాం కదా, సెకండ్ థీమ్ వచ్చేసి అంగన్వాడీ కేంద్రంలో తాజా వేడి భోజనం. మీకు అందరికీ తెలిసే ఉంటుంది అంగన్వాడీ కేంద్రంలో వచ్చే ప్రీ స్కూల్ చిల్డ్రన్ కి పాలు గుడ్డుతో పాటుగా వేడిగా భోజనం కూడా, హాట్ కుక్డ్ మీల్ అంటారు, అది అక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది మెనూ ఉంటుంది, మెనూ ప్రకారం ప్రతిరోజు గుడ్డు, పాలు, అన్నము, అన్నంతో పాటు ఆకుకూర పప్పు, లేకపోతే కూరగాయలు వేసిన సాంబారు, ఆకుకూరతో కూర, అలాగే ఎగ్ ఫ్రైడ్ రైస్, ఇలా రకరకాల మెనూలతో ఈ 6 డేస్ కూడా వాళ్ళకి అక్కడ తాజాగా వేడిగా భోజనం అందిస్తున్నారు.

0: లేదా అన్నది ఈ వారంలో మనం మాట్లాడుకోవడం జరుగుతుంది అనమాట. అంటే వంటశాల శుభ్రంగా ఉందా, కరెక్ట్ గా పరిమాణంలో పెడుతూ ఉన్నారా, ఫుడ్ మెను ఫాలో అవుతున్నారా, మెను చార్ట్స్ డిస్ప్లే చేస్తున్నారా అంగన్వాడీ సెంటర్స్ లో అన్నది ఈ వారం అంతా కూడా చేయడం జరుగుతుందండి. ఇంకా ఈ 5 అంశాల్లో మూడో అంశమైనటువంటి ఈసారి ఏంటంటే కమ్యూనిటీని కూడా భాగస్వామ్యులు చేయాలి అనేసి, కమ్యూనిటీ యొక్క భాగస్వామ్యము మరి జవాబుదారితనం. ఈసారి కొత్తగా ఏంటంటే అందరికీ వచ్చిన ఆదేశాలు అంగన్వాడీ మేనేజ్మెంట్ కమిటీస్ ఫామ్ చేయాలి. ప్రతి ఒక్క అంగన్వాడీలు, అంటే మన జిల్లాలో 1886 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి, ప్రతి ఒక్క అంగన్వాడీ కేంద్రంలో అంగన్వాడీ మేనేజ్ కమిటీ ఫామ్ చేయాలి. ఇందులో 7 మెంబర్స్ సభ్యులు ఉంటారు, అందులో సూపర్వైజర్, సెక్టార్ సూపర్వైజర్ చైర్పర్సన్ గా ఉంటారు, అంగన్వాడీ టీచర్ కన్వీనర్ గా ఉంటారు, అలాగే ప్రీ స్కూల్ చిల్డ్రన్ మదర్స్ ఇద్దరు ఉంటారు, ఒక ఆశా వర్కర్ ఉంటారు, అలాగే మన ఎస్ఎన్జీ మెంబర్ ఒకరు ఉంటారు, అలాగే ఒక ఎన్జీఓ ఉంటారు అనమాట. వీరందరితోనూ ఒక కమిటీస్ ఫామ్ చేశారు. ఈ కమిటీ యొక్క పర్యవేక్షణ వారిని ప్లస్ ఈ పిల్లల యొక్క తల్లిదండ్రుల్ని కూడా భాగస్వామ్యం, అంటే మనకు రావాల్సిన ఫుడ్, మనకు రావాల్సిన క్వాలిటీ ఎలా ఉంది, క్వాలిటీ ప్రకారంగా వస్తుందా, క్వాంటిటీ వస్తుందా, మనకి అందాల్సినవన్నీ అందిస్తున్నారా లేదా అన్నది ఇక్కడ అకౌంటబిలిటీ అంటూ కమ్యూనిటీ యొక్క పార్టిసిపేషన్ కోసం ఆ 5 డేస్ కూడా ఆ మూడో అంశమైనటువంటి దాని మీద అవేర్నెస్ కలిగించడం అన్నది మెయిన్ గా జరుగుతుందండి. ఇంకా ఈ 5 అంశాల్లో 4వ అంశమైనటువంటి దాని మీద ఏంటంటే ఆ థీము పోషణ ప్రారంభ దశలు, అంటే బాల్య వికాసానికి ప్రారంభ ప్రేరణ అన్న దాని మీద. అంటే మనము 1000 కేస్ అని మీరు వినే ఉంటారు, గోల్డెన్ పీరియడ్ అంటాము. అంటే బిడ్డ కడుపులో, అమ్మ కడుపులో పడ్డప్పటి నుంచి 2 ఇయర్స్ వరకు ఉన్న పీరియడ్ ని 1000 డేస్ గోల్డెన్ పీరియడ్ అంటారు. ఆ పీరియడ్ లో అందవలసినవన్నీ, అది ఆరోగ్యం కావచ్చు, పోషణ కావచ్చు, సంరక్షణ కావచ్చు, ఇవన్నీ కూడా అందుతున్నాయా లేదా అన్నది చూసుకోవడం ఒకటి. అలాగే ఈ మధ్య మనం ఏఏ ఎనేబుల్డ్ స్క్రీనింగ్ ఒకటి ఇంట్రొడ్యూస్ చేశారు నవచేతన అనే కార్యక్రమం కింద. అందులో ఏంటంటే ఈ పిల్లలకి 0 to 6 ఇయర్స్ వాళ్లకు ఏమైనా మైల్ స్టోన్ డెవలప్మెంటల్ డీలేస్ ఉంటే అవి కూడా ఐడెంటిఫై చేయాలి. ఎందుకంటే అంగన్వాడీ సెంటర్స్ అంటే నాట్ ఓన్లీ డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్ కాదు, హోలిస్టిక్ డెవలప్మెంట్ కోసం పనిచేస్తున్న సెంటర్స్ కాబట్టి డెవలప్మెంటల్ డీలేస్ ఏమైనా ఉంటే కూడా ఐడెంటిఫై చేయడం ఈ వారంలో జరుగుతుందండి, 4th వీక్ లో. ఇంకా అలాగే లాస్ట్ తీసుకుంటే ప్రధానమంత్రి మాతృవందన యోజన అని ఒక స్కీము ఇప్పుడు మహిళా శిశు సంక్షేమ శాఖ ద్వారానే ఇంప్లిమెంట్ అవుతుంది. ఇది ఏంటంటే గర్భవతులకు, బాలింతలకు ఆర్థిక సహాయం అందించడము, అలాగే పుట్టబోయే బిడ్డకు, తల్లికి ఆరోగ్యము, రక్షణ, సంరక్షణ, పోషణ ఇవన్నీ కూడా కరెక్ట్ గా అందేటట్టుగా చేయడము ఈ మాతృవందన యోజన యొక్క ముఖ్య ఉద్దేశము. ఇందులో భాగంగా మనము మన జిల్లాలో ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఎన్రోల్ చేశామా, వాళ్ళకి రావాల్సిన అమౌంట్ అంతా వచ్చిందా, అంటే ఆర్థిక సహాయం అన్నాం కదా ఇక్కడ, ఇక్కడ ఆర్థిక సహాయం అంటే ఒకటి చెప్పుకోవాలి. ఫస్ట్ ఈ మాతృవందన యోజన స్కీమ్ అన్నది 2 ప్రెగ్నెన్సీస్ కి ఎలిజిబుల్ అనమాట. ఉమెన్ ఎవరైతే ఉంటారో, ఆ స్త్రీ ఎవరైతే ఉంటారో వాళ్ళకి 18 సంవత్సరాల 7 నెలలు నిండి 55 సంవత్సరాల లోపు ఉంటే ఆమె ఆ గర్భవతి ఎలిజిబుల్. గర్భవతి అవగానే ఫస్ట్ ప్రెగ్నెన్సీ రిజిస్ట్రేషన్ చేసుకుని 2 ANC చెకప్స్ అయిపోయిన వెంటనే వారికి 3000 రూపాయలు ఇస్తారండి. తర్వాత డెలివరీ అయిపోయిన తర్వాత బర్త్ రిజిస్ట్రేషన్ అయ్యి 2 ANC చెకప్స్ అయిపోయిన తర్వాత వాళ్లకు ఇమ్యునేషన్ షెడ్యూల్ ఉంటుంది 14 డేస్. ఆ 14 డేస్ ఇమ్యునేషన్ షెడ్యూల్ అయిన తర్వాత రిమైనింగ్ 2000 ఇవ్వడం జరిగింది. అంటే ఫస్ట్ ప్రెగ్నెన్సీస్ కి 5000 రూపాయలు, సెకండ్ ప్రెగ్నెన్సీకి 6000 రూపాయలు ఇస్తారు. ఫస్ట్ ప్రెగ్నెన్సీ అబ్బాయి అయినా అమ్మాయి అయినా పుట్టినా ఇస్తారు, కానీ సెకండ్ మాత్రము ఓన్లీ అమ్మాయి అయితేనే 6000 ఇవ్వడం జరుగుతుంది. ఇది ఎట్ టైమ్ 6000 ఇస్తారనమాట సెకండ్ ప్రెగ్నెంట్ అప్పుడు. ఇది మాతృవందన యోజనలో మన జిల్లాలో ఇప్పటి వరకు మనము దగ్గర దగ్గర అప్రాక్సిమేట్లీ 7,08,80,000 రూపాయలు గర్భవతులకి ఇవ్వడం జరిగిందనమాట. ఇప్పుడు మళ్ళీ ఏ ఇయర్కి ఆ ఇయర్ మనం ఎన్రోల్ చేస్తూ ఉండాలి, రిజిస్ట్రేషన్ చేస్తూ ఉండాలి. అందులో భాగంగా 26-27కి స్టేట్ లోనే కర్నూలు హైయెస్ట్ ఎన్రోల్మెంట్ చేశాం.
1: చాలా చక్కగా చెప్పారండి శ్రీమతి పి విజయ గారు. ఇక ముఖ్యంగా ICDS లో 5 థీమ్ల గురించి చెప్తూ తర్వాత 5 థీమ్లలో చేపట్టవలసిన కార్యక్రమాల గురించి కూడా చాలా చక్కగా వివరించారు. ఇంకా ఏమైనా కార్యక్రమాలు క్లుప్తంగా వివరిస్తారా అండి మీరు చేపట్టే కార్యక్రమాలు?
0: తప్పకుండా అండి. ఇప్పుడు నేను చెప్పిన అంశాలన్నీ కూడా ఒక వారానికి పరిమితం కాకుండా సెప్టెంబర్ 9 నుంచి అక్టోబర్ 8 వరకు ఈ నెలంతా కూడా కొన్ని రెగ్యులర్ గా కూడా చేసే కార్యక్రమాలు ఉన్నాయండి. అందులో భాగంగా ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ప్రధానమంత్రి మాతృవందన యోజన 100% సాచురేషన్ డ్రైవ్, అంటే అందరినీ మనం ఎలిజిబుల్ ఉన్న వాళ్ళందరినీ కూడా ఈ డాష్ బోర్డ్ లో రిజిస్ట్రేషన్ చేశామా అన్నది మనము సమీక్ష రివ్యూస్ చేసుకోవాలి. పెండింగ్ ఏమన్నా ఉంటే కూడా అవి కూడా చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే సవరించిన గృహ సందర్శన షెడ్యూల్ ప్రకారం, అంటే మనకి అంగన్వాడీ టీచర్స్ కి గృహ సందర్శనలు కూడా చేయాల్సి ఉంటుందండి వాళ్ళ జాబ్ చార్ట్ ప్రకారం. అందులో భాగంగా ఈ సవరించి అంటే కొత్తగా ఇప్పుడు కొంచెం అప్డేటెడ్ గృహ సందర్శన షెడ్యూల్స్ వచ్చాయి, దాని ప్రకారం ప్రకారంగా గృహ సందర్శనలు చేస్తున్నారా, ఆ హోమ్ విజిట్ లో భాగంగా వాళ్ళు పేరెంట్స్ కి అక్కడికి వెళ్లిన తర్వాత ఫ్యామిలీస్ కి కౌన్సిలింగ్ ఇస్తున్నారా అనేది కూడా చూసుకోవాలి. అలాగే మనం మెను కూడా చేంజ్ అయిందండి, చేంజ్ అయిన కొత్త మెను ఫాలో అవుతున్నారా, అది డిస్ప్లే చేసి ఉన్నారా అంగన్వాడీ సెంటర్ లో అన్నది కూడా మనం చూసుకోవాలి. అలాగే నేను ఇందాక చెప్పినట్టుగా నవచేతన ఆధారశిల ప్రకారం రోజువారీగా ఎర్లీ చైల్డ్హుడ్ ఎడ్యుకేషన్ కార్యకలాపాలు కూడా జరుగుతున్నాయా అన్నది కూడా మనం చూసుకోవాలి. అలాగే పోషన్ ట్రాకర్ లో ఎదుగుదలలు అంటే మనం గ్రోత్ మానిటరింగ్ కూడా ఒక ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ కాబట్టి అంగన్వాడీ టీచర్స్ ది, ఏవైతే హైట్ వెయిట్ ఇవన్నీ తీస్తున్నారో అవన్నీ కూడా కరెక్ట్ గా నమోదు చేస్తున్నారా, కొలతలు తీసిన వెంటనే చేస్తున్నారా లేకపోతే తర్వాత ఎప్పుడో చేస్తున్నారా అన్నది కూడా మనం చూసుకోవాలి. అలాగే ప్రతి కేంద్రంలో కూడా ఈ కొత్తగా వచ్చిన ఈ మెనూ చార్ట్ డిస్ప్లే చేస్తున్నారా అన్నది కూడా చూసుకోవాలి. అలాగే జన్ ఆందోళన్ డాష్ బోర్డ్ లో కార్యక్రమాలను కూడా అంటే ఇప్పుడు మనం ఈ 30 డేస్ చేసే కార్యక్రమాలన్నీ కూడా ఎలాంగ్ విత్ ఫోటోస్ ఇన్ఫర్మేషన్ ఇవన్నీ కూడా మనము ఈ జన్ ఆందోళన్ డాష్ బోర్డ్ లో అప్డేట్ చేయాల్సి ఉంటుందండి. ఇవన్నీ కూడా ఇందాక చెప్పిన 5 అంశాలతో పాటు ఇవన్నీ కూడా మనం నెలంతా కూడా జరపాలి.
1: చాలా చక్కగా చెప్పారండి. ఇక మరొక ప్రశ్న అండి, ఇక కన్వర్షన్ శాఖలు వారి బాధ్యతలు అంటే మీతో అనుసంధానమైన కొన్ని శాఖలు ఉంటాయి కదండి, వాటి గురించి తెలియజేస్తారండి.
0: తప్పకుండా అండి. ఇక్కడ ఏంటంటే మహిళా శిశు సంక్షేమ శాఖ మాత్రమే కాదు, ఇప్పుడు ఒక బిడ్డ యొక్క హోలిస్టిక్ డెవలప్మెంట్ అంటే సమగ్ర వికాసానికి ఒక మహిళా శిశు సంక్షేమ శాఖ మాత్రమే కాదు, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, హెల్త్ డిపార్ట్మెంట్, పంచాయతీరాజ్, రూరల్ డెవలప్మెంట్, అలాగే అగ్రికల్చరు, అలాగే ఉద్యాన శాఖ, అన్ని శాఖల యొక్క బాధ్యత ఉంటుంది. ఇవన్నీ కలిసి పనిచేసినప్పుడే మనం అనుకున్న గోల్ రీచ్ అవ్వగలము, అప్పుడే మనం హోలిస్టిక్ డెవలప్మెంట్ ఆఫ్ చైల్డ్ కి దోహదపడగలము అన్న కాన్సెప్ట్ తోటి ఏంటంటే ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అంటే ఈ మాసోత్సవాలలో వీళ్ళు లీడ్ తీసుకొని మా డిపార్ట్మెంట్ లీడ్ తీసుకొని యాక్షన్ ప్లాన్ తయారు చేయడము, కన్వర్జెన్స్ మీటింగ్ పెట్టడము, అన్ని శాఖల మధ్య ఒక కోఆర్డినేషన్ ఉండేలాగా ప్లాన్ చేయడం చేస్తారు మహిళా శిశు సంక్షేమ శాఖ నుంచి. అలాగే హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చేసి ఏఎన్ఎం ఆశాలు వీళ్ళు కూడా పార్టిసిపేషన్ ఉండేలాగా టీకాలు, ఇమ్యునైజేషన్, రక్తహీనత పరీక్షలు, అలాగే ఆర్బీఎస్ కి స్క్రీనింగ్ ఇవన్నీ కూడా జరపాలి. అలాగే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ తీసుకుంటే స్కూల్ రెడీనెస్, అలాగే ఈసీసీ సమన్వయం అంటే మన దగ్గర 5 కంప్లీట్ కాగానే స్కూల్కి వెళ్తారు కాబట్టి స్కూల్ రెడీనెస్ ఇక్కడే జరుగుతుంది కాబట్టి ఈ స్కూల్ వాళ్ళతో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ తో కూడా కోఆర్డినేషన్ తోటి అవగాహన కల్పించడము, అలాగే పంచాయతీరాజ్ అండ్ గ్రామీణాభివృద్ధి అంటే గ్రామ సభలు కండక్ట్ చేయడము, పంచాయతీల భాగస్వామ్యము, అలాగే పోషణ వాటికలకు స్థలము ఇవ్వడము, అలాగే నీటి సదుపాయం ఇవన్నీ కూడా ఈ డిపార్ట్మెంట్ పంచాయతీరాజ్ వాళ్ళు చూడాల్సి ఉంటుందండి. అలాగే సర్ప్ స్వయం సహాయక సంఘాలు వీళ్ళేంటంటే ఈ మదర్స్ ని ఒకచోట గ్యాదర్ చేయడము, తల్లుల సమీకరణ, పోషణ మేళాలు, అలాగే అపెటైట్ టెస్ట్ అంటే రుచి పరీక్ష వీటన్నిట్లో కూడా వాళ్ళని కూడా భాగస్వామ్యులు చేయాలి. అలాగే మున్సిపల్ స్థానిక సంస్థలు ఇక్కడ ఏంటంటే పట్టణ కేంద్రాల్లో అమలు, వాలంటీర్ల నమోదు, సదుపాయాలు ఇవన్నీ కూడా అర్బన్ ఏరియాస్ అయితే మెప్మా వాళ్ళు చూస్తారు, రూరల్ అయితే పంచాయతీరాజ్ వాళ్ళు చూస్తారండి. అలాగే వ్యవసాయ శాఖ, ఉద్యాన శాఖ, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అండ్ హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వీళ్ళంటే మనం అంగన్వాడీ సెంటర్స్ లో వేయబోయే పోషణ వాటికలకు విత్తనాలు సప్లై చేయడము, ఏ సీజన్ లో ఏ విత్తనాలు వేస్తే వస్తుంది ఇటువంటి అంత అవగాహన వాళ్ళు కల్పించడం జరుగుతుంది. తర్వాత ఆహార భద్రత అంటే ఫుడ్ సేఫ్టీ, దీని గురించి ప్యాకెట్ ఆహార లేబుళ్ల తనిఖీ, కృత్రిమ పదార్థాలపై అంటే ఇప్పుడు మనం చూస్తున్న మార్కెట్ లో కలరింగ్ ఏజెంట్స్, ప్రిజర్వేటివ్స్, యాడ్ చేసిన ఫుడ్స్ దొరుకుతున్నాయి, అవి తినడం వల్ల ఏంటి నష్టాలు అన్న దాని మీద వారు అవగాహన కల్పించడం జరుగుతుందండి. అలాగే ఎన్జిఓస్ ని కూడా భాగస్వామ్యము చేశారు.
1: చాలా సంతోషం అండి, చాలా చక్కగా చెప్పారు. ఇక చాలా విషయాల్లో వింటా ఉంటామండి, గ్రామీణ ప్రాంతాలకు ఎప్పుడైనా మేము సంచరించినప్పుడు ఐసీడీఎస్ కేంద్రాలు కూడా అక్కడ వెళ్లి అంటే సరైన సమయంలో భోజనం దొరకనప్పుడు ఐసీడీఎస్ వారిని కూడా అడిగి అక్కడ అంగన్వాడీ కేంద్రంలో ఏదన్నా భోజనం దొరుకుతుందా లేదంటే మిడ్ డే మీల్స్ ఏమన్నా దొరుకుతుందా అని అడగడం కూడా జరుగుతుంది. అట్లాంటప్పుడు వారు చెప్తా ఉంటారండి, ఇది మీకు కాదండి మా వాళ్ళకి అని చెప్పి, అది డాక్యుమెంటేషన్ ఉండాలా, తర్వాత నివేదిక ఇట్లాంటివన్నీ చెప్తా ఉంటారండి, అవి ఏం మాకు అర్థం కావు, వాటి గురించి కూడా కాస్త తెలియజేస్తారు.
0: తప్పకుండా అండి. ఇప్పుడు వారు చెప్పింది కరెక్టే మీకు ఒక విధంగా, ఎందుకంటే ఒకప్పుడు మాన్యువల్ గా ఫుడ్ ఇచ్చేవాళ్ళు అనమాట, అంటే పేరు రిజిస్టర్ లో రాసుకుని రికార్డులో రాసేసుకుని సంతకాలు తీసేసుకుని ఫుడ్ ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు అలా కాదు. పోషన్ ట్రాకర్ అని ఒక యాప్ డెవలప్ చేయడం జరిగిందనమాట డిపార్ట్మెంట్ వాళ్ళు. ఇందులో ఏంటంటే ఆధార్ లింక్డ్ అంత ఫేస్ క్యాప్చర్ FRS ద్వారానే ఫుడ్ ఇవ్వాలి. ఖచ్చితంగా మీకు ఆధార్ ఉండాలి, మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ఫేస్ క్యాప్చర్ చేసుకోవాలి. నెక్స్ట్ మంత్ మీకు ఫుడ్ ఇవ్వాలి అంటే కూడా మళ్ళీ మీకు ఫేస్ క్యాప్చర్ చేసుకునే ఫుడ్ ఇవ్వగలరు. కాబట్టి ఇందులో ఈ పోషన్ ట్రాకర్ యాప్ లో నమోదు చేసుకోకుండా ఫుడ్ ఇవ్వడం అన్నది సాధ్యపడదు.
1: ఇక పోషన్ ట్రాకర్ కి పోషన్ అభియాన్ కి తేడా ఏంటో తెలియజేస్తారు.
0: పోషన్ అభియాన్ అన్నది ఒక స్కీమ్. ఇప్పుడు ఇవన్నీ జరుగుతున్నాయంటే పోషణ అభియాన్ 2.0 దాని కింద ఈ కార్యక్రమాలు అన్ని జరుగుతున్నాయి.

0: అంగన్వాడి సెంటర్ సర్వీసెస్ కానీ, లేకపోతే ఈ పోషన్ ట్రాకర్ యాప్ అన్నది కానీ, ఇంకా గ్రోత్ మానిటరింగ్ కానీ, స్క్రీనింగ్, ఇవన్నీ కూడా ఆ స్కీమ్ కింద ఇవన్నీ జరుగుతున్నాయి. పోషణ అభియాన్ అనేది ఒక స్కీమ్ అనమాట డిపార్ట్మెంట్ లో. మిషన్ వాత్సల్య ఎలా ఒక స్కీమో, మిషన్ శక్తి ఎలా స్కీమో, పోషణ అభియాన్ అనేది ఒక స్కీమ్. ఈ పోషణ ట్రాకర్ అన్నది యాప్, ఒక యాప్ డెవలప్ చేశారు. ఆ యాప్ లో అందరి, మన ఒక సెంటర్ ఉంటే అంగన్వాడీ సెంటర్, ఆ సెంటర్ పరిధిలో ఉన్న లబ్ధిదారుల్ని, అంటే మనం నమోదు చేసుకుని ఫుడ్ కి అయితే ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో ఆ లబ్ధిదారుల్ని నమోదు చేసుకునే ఒక యాప్.
1: ఇంతవరకు చాలా చక్కగా చెప్పారు, మా శ్రోతలందరికీ చాలా వివరంగా వివరించారు. చాలా సంతోషం అండి, ఈరోజు కర్నూలు ఆకాశవాణి కేంద్రానికి వచ్చి జాతీయ పోషణ మాసం గురించి చాలా వివరంగా మా శ్రోతలకు వివరించినందుకు మీకు మా శ్రోతల తరఫున, అలాగే ఆకాశవాణి కర్నూలు తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటామండి. నమస్కారం అండి.
0: ధన్యవాదాలండి. నమస్కారం.
2: మీరింతవరకు 9వ జాతీయ పోషణ మాసం సందర్భంగా జాతీయ పోషణ మాసోత్సవ థీమ్స్, కార్యాచరణ ప్రణాళిక, ఈ అంశం గురించి మహిళాభివృద్ది మరియు శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీమతి పి విజయా గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త, కార్యక్రమ నిర్వాహకులు డాక్టర్ గుర్రం చంద్రశేఖర్. ఈ కార్యక్రమం ఆకాశవాణి కర్నూలు కేంద్ర సమర్పణ.
3: ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి వెలువడింది.
4: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం అభిలాష కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా మీరు కోరిన సినిమా పాటలు. కార్యక్రమంలో ముందుగా ఈ ఉత్తరం జగిత్యాల జిల్లా కొరుట్ల మండలం వెంకటాపురం నుండి అనుమల్ల నాగరాజు, రాజేశ్వరి, హంసిని, హరిణి, నయన, మోక్షిత్, రాజేష్, లలిత, మహేష్, రజని, సుధీర్, రజిత, మణిదీప్, మణిచంద్ర వీరంతా కోరుతున్న పాట తలంబ్రాలు. చిత్రం నుండి పీసుశిల పడిన పాట.

ఆధునిక కాలానికి ఆధునిక చిత్రం. ఇంటి పైకప్పుపై ఉండే టీవీ యాంటీనాలకు శాశ్వతంగా వీడ్కోలు చెప్తాం. కాలంతో పాటు ముందడుగు వేద్దాం. దూరదర్శన్ వారి డిడి ఫ్రీడిష్ ఈరోజే తెచ్చుకుందాం. ఇందులో ఉన్నాయి 100కు పైగా మీకిష్టమైన టీవీ ఛానళ్లు, అంతేకాదు 51 విద్యా ఛానళ్లు, అంటే చదువుకు సంబంధించిన ఛానళ్లు, ఇంకా 48 రేడియో ఛానళ్లు. అన్నిటికీ మించి సెటప్ బాక్స్ పెట్టిన తర్వాత ఏ ఖర్చు ఉండదు. డిజిటల్ విప్లవం వైపు మరో అడుగు ముందుకు మున్ముందుకు మీ డిడి ఫ్రీడిష్.

అభిలాష కార్యక్రమంలో తర్వాత ఈ ఉత్తరం కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం రామలకోట నుండి దుగ్గి నాగేశ్వరయ్య, బాలనాగమ్మ, విశ్వేశ్వరయ్య, నాగజ్యోతి, ధరణి, చింటూ, సుమలత, హర్షవర్ధనయ్య, భువన్, పవిత్ర, కార్తికేయ, బుజ్జి, సాత్విక్, యంగముని వీరంతా కోరుతున్న పాట శ్రీకృష్ణ తులాభారం చిత్రం నుండి ఘంటసాల పి సుశీల బి వసంత పాడిన ఈ పాట

విన్న ఆ పాట కొత్త కాపురం చిత్రం నుండి. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట అది. శ్రోతలు వింటున్నారు అభిలాష కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా మీరు కోరిన సినిమా పాటలు. మీరు విన్న ఆ పాటను వినిపించమని కోరిన శ్రోతలు జగిత్యాల జిల్లా కొరట్ల మండలం వెంకటాపురం నుండి అనుమల నాగరాజు, రాజేశ్వరి, హంసిని, హరిణి, నయన, మోక్షిత్, రాజేష్, లలిత, మహేష్, రజని, సుధీర్, రజిత, మణిదీప్, మణిచంద్ర వీరి కోసం ఆ పాట. కార్యక్రమంలో తర్వాత ఈ ఉత్తరం భువనగిరి విద్యానగర్ నుండి మహమ్మద్ బురాహుద్దీన్, యూసుఫుద్దీన్, ప్రీతి సురేష్, ముత్యాలబాబు, సదానంద్ గౌడ్, కడవకలు మధుసూదన్ రెడ్డి, మహమ్మద్ అబ్దుల్ బాబా అంజానా వీరంతా కోరుతున్న పాట హంతకులు వస్తున్నారు జాగ్రత్త చిత్రం నుండి. ఘంటసాల పాడిన పాట ఇది. ఈ పాటకు రచన డాక్టర్ సి నారాయణ రెడ్డి, సంగీతం విజయ కృష్ణమూర్తి.

తర్వాత ఈ ఉత్తరం సింగనమల నుండి ఎం లక్ష్మీనారాయణమ్మ, ఎం లక్ష్మీనారాయణ, నాగమునిమ్మ, రవికుమార్, భారతి. వీరంత కోరుతున్న పాట జ్వాలాద్వీప రహస్యం. చిత్రం నుండి ఈ పాట.

అభిలాష కార్యక్రమంలో చివరిగా మీరు వింటున్న ఈ పాట త్రిశూలం చిత్రం నుండి. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడుతున్న ఈ పాటకు రచన ఆత్రేయ, సంగీతం కెవి మహాదేవన్. ఈ పాటను వినిపించమని కోరిన శ్రోతలు అనంతపురం గుత్తి రోడ్ రాణీనగర్ నుండి బొజ్జ

శిల్పకారి రాజశేఖర్, సుజాత, సూర్యదర్శిని, శివలింగమ్మ, పెద్ద ఆంజనేయులు, వన్నమ్మ, పెద్ద హనుమంతప్ప, వీరి కోసం ఆ పాట. శ్రోతలు, ఇంతవరకు అభిలాష కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా మీరు కోరిన సినిమా పాటలు వింటున్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 8:30 కావస్తోంది. మరి కాసేపట్లో తెలుగులో జాతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. గ్లోబల్ ఫిన్టెక్ ఫెస్ట్ 2026ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ సాయంత్రం ప్రారంభించారు. సూరత్ బిలిమొరా స్టేషన్ల మధ్య భారతదేశపు మొట్టమొదటి బుల్లెట్ రైల్ సేవలు 2027లో అందుబాటులోకి రానున్నాయని రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు. బ్రిక్స్ సదస్సు సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పలువురు దేశాధినేతలతో ద్వైపాక్షిక చర్చలు జరుపనున్నారని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న ప్రపంచ ఆర్చరీ పారా సిరీస్ స్టేజ్ 3లో భారత్ మొత్తం 2 స్వర్ణాలు, 2 రజతాలు, 1 కాంస్యంతో కలిపి 5 పతకాలు సాధించింది. గ్లోబల్ ఫిన్టెక్ ఫెస్ట్ 2026ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముంబైలో ఈ సాయంత్రం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆవిష్కరణలు, ఆర్థిక సమ్మిళత్వాన్ని కేంద్రంగా చేసుకుని భారత్ తన ఫిన్టెక్ ప్రయాణాన్ని కొత్త శిఖరాలకు తీసుకువెళ్తోందన్నారు. గ్లోబల్ ఫిన్టెక్ ఫెస్ట్కు భారతదేశంతో పాటు విదేశాల నుంచి హాజరైన అతిథులు, ప్రతినిధులకు ఆయన అభినందనలు తెలిపారు. వికసిత్ భారత నిర్మాణంలో ఫిన్టెక్ రంగానికి ఎంతటి ప్రాధాన్యముందో ఇది తెలియజేస్తోందని నరేంద్ర మోదీ అన్నారు. ఏజెంటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, టోకనైజేషన్, క్వాంటమ్ టెక్నాలజీ వంటి అభివృద్ది చెందుతున్న సాంకేతికతలను విశ్వసనీయ, అనుసంధానిత ప్రపంచస్థాయి ఆర్థిక వ్యవస్థలతో అనుసంధానం చేయడం ద్వారా సమ్మిళిత ఆర్థిక అభివృద్దికి కొత్త అవకాశాలు ఏర్పడతాయని ఈ ఏడాది ఫిన్టెక్ ఫెస్ట్ ప్రధానంగా చర్చించనుంది. గుజరాత్లోని వడోదరలో 35,000 కోట్ల రూపాయలకు పైగా విలువైన పలు అభివృద్ది కార్యక్రమాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించి మరికొన్ని ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్బంగా వెస్ట్రన్ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్లోని 3 కీలక సెక్షన్లను ఈరోజు జాతికి అంకితం చేశారు. దీంతో దేశంలోని డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ నెట్వర్క్ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చి కార్యకలాపాలు ప్రారంభమైనట్లయింది. అనంతరం బహిరంగ సభనుద్దేశించి ప్రధానమంత్రి మాట్లాడుతూ, భారతదేశ రవాణా, లాజిస్టిక్స్ రంగం వేగంగా రూపాంతరం చెందుతోందన్నారు. 2,800 కిలోమీటర్లకు పైగా డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ల నిర్మాణం పూర్తి కావడం 21వ శతాబ్దపు భారతదేశానికి చారిత్రాత్మక విజయమని పేర్కొన్నారు. సరుకు రవాణా రైళ్లను ప్రయాణికుల రైళ్ల మార్గాల నుంచి వేరు చేయడం ద్వారా రవాణా సామర్థ్యం గణనీయంగా పెరిగిందని ప్రధానమంత్రి పేర్కొంటూ,
1: డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ కి ఆఖరి కడియా భీ జుడ్ గయి హై. ఆజ్ 2,800 కిలోమీటర్ సే అధిక్ కా డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ ప్రాజెక్ట్ పూరా హో గయా. యే 21వీ సదీ కే భారత్ కే లియే బహుత్ ఐతిహాసిక్ కార్య సంపన్న హువా హై. యే డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ ఇస్ బాత్ కా సాక్షి హై కి బీతే 12 సాల్ మే దేశ్ కీ కామ్ కర్నే కీ సంస్కృతి కైసే బదలీ హై.
0: సామాజిక సేవ, పరిశుభ్రతను నిత్య జీవితంలో అలవాటుగా మార్చుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బీజేపీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అభివృద్ది పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి చివరి మైలు వరకు చేరేలా చూడాలని సూచించారు. గుజరాత్లోని నవసారిలో నూతనంగా నిర్మించిన భారతీయ జనతా పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతరం నిర్వహించిన భారీ బహిరంగ సభలో ఆయన ఈరోజు ప్రసంగించారు. ప్రధానమంత్రి స్వనిధి పథకం పరివర్తనాత్మక ప్రభావాన్ని ప్రస్తావించిన నరేంద్ర మోదీ, చిన్న వీధి వ్యాపారులు, ఫుట్పాత్ వ్యాపారులకు సులభంగా అందుబాటులో ఉండే సరసమైన రుణాలు, ఆధునిక డిజిటల్ చెల్లింపు సదుపాయాల ద్వారా ఆర్థిక సమ్మిళత్వం కల్పించడంలో ఈ పథకం కీలక పాత్ర పోషించిందన్నారు. దేశంలో మొట్టమొదటి బుల్లెట్ రైలు పరుగులు పెట్టేందుకు సిద్దమవుతోందని రైల్వే శాఖ మంత్రి

0: అశ్విని వైష్ణవ్ తెలిపారు. గుజరాత్లోని వడోదర్లో ఈరోజు జరిగిన నమో ఫర్ వికసిత్ భారత్ సభలో ఆయన మాట్లాడుతూ, భారతదేశపు మొట్టమొదటి హైస్పీడ్ రైల్ ప్రాజెక్టు ముంబై అహ్మదాబాద్ కారిడార్ పనులు వేగంగా కొనసాగుతున్నాయన్నారు. రాబోయే కొన్ని నెలల్లో ఈ ప్రాజెక్టు నిర్మాణం కీలకమైన మైలురాయిని చేరుకుంటుందని తెలిపారు. సూరత్ భిల్మురా స్టేషన్ల మధ్య బుల్లెట్ రైల్ సేవలు 2027లో అందుబాటులోకి రానున్నాయని మంత్రి ప్రకటించారు. 508 కిలోమీటర్ల మేర ఉన్న ముంబై అహ్మదాబాద్ కారిడార్లో ఈ సెక్షనే తొలుత ప్రజలకు అందుబాటులోకి వస్తుందన్నారు. వాపీ సూరత్ విభాగంలో హైస్పీడ్ కారిడార్ పనులు ఈ ఏడాది డిసెంబర్ నాటికి పూర్తవుతాయని వెల్లడించారు. బుల్లెట్ రైల్లోని మొదటి కోచ్ ఇప్పటికే తయారైందని, వచ్చే ఏడాది మే నెలలో ట్రయల్ రన్ కోసం దీనిని పట్టాలపైకి తీసుకురానున్నట్లు అశ్విని వైష్ణవ్ వెల్లడిస్తూ,
1: బుల్లెట్ ట్రైన్ కా ఇంతజార్ భీ జల్దీ ఖతమ్ హోగా, కామ్ తేజీ సే చల్ రహా హై, సూరత్ సే వాపీ సెక్షన్ కా కన్స్ట్రక్షన్ ఇసీ సాల్ దిసంబర్ తక్ కంప్లీట్ హో జాయేగా. జో బుల్లెట్ భారత్ మే బన్ రహీ హై మాన్య ప్రధానమంత్రి జీ కే ఆత్మనిర్భర్ భారత్ కే సంకల్ప్ సే, ఉస్ ట్రైన్ కా పహలా బాడీ ఫ్రేమ్ పర్సో బన్కర్ స్క్వీజ్ టెస్ట్ కే లియే చలా జా చుకా హై మాన్య ప్రధానమంత్రి జీ కే కర్ కమలో ద్వారా బుల్లెట్ ట్రైన్ కా ఇనాగ్రేషన్ హోగా.
0: ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. 72వ జాతీయ చలనచిత్ర అవార్డులను రాష్టపతి ద్రౌపది ముర్ము ఈ నెల 22వ తేదీన గుజరాత్లోని ఏక్తా నగర్లో ప్రదానం చేయనున్నారు. ఈ ఏడాది అవార్డులు వివిధ భాషలు, కథాంశాలు, సినిమా రూపాల్లోని వైవిధ్యాన్ని ప్రతిబింబిస్తున్నాయని కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ అవార్డుల్లో ఆర్టికల్ 370 ఉత్తమ ఫీచర్ ఫిల్మ్గా ఎంపికైంది. బంగార్ ఉత్తమ నాన్ ఫీచర్ ఫిల్మ్గా, రామ్ నామి ఉత్తమ డాక్యుమెంటరీగా నిలిచాయి. మలయాళ చిత్రం బ్రహ్మయుగంలో ఉత్తమ నటనకుగాను మమ్ముట్టి, చందు ఛాంపియన్ చిత్రంలో నటించిన కార్తిక్ ఆర్యన్లు ఉత్తమ నటుడి అవార్డుకు ఎంపికయ్యారు. ఆర్టికల్ 370 చిత్రంలో నటించిన యామి గౌతమ్ ఉత్తమ నటిగా ఎంపికయ్యారు. స్వాతంత్ర్య వీర సావర్కర్ చిత్రానికి దర్శకత్వం వహించిన రణదీప్ హుడాకు ఉత్తమ తొలి దర్శకుడి అవార్డు లభించింది. భారత్ చైనా సరిహద్దులో కమాండర్ స్థాయి సమావేశాలు జరిగాయని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. భారత్ చైనా సరిహద్దు నిర్వహణలో భాగంగా తొలి సీనియర్ హైయెస్ట్ మిలిటరీ కమాండర్ స్థాయి ఫ్లాగ్ సమావేశం ఈ నెల 6వ తేదీన అరుణాచల్ ప్రదేశ్లోని భారత భూభాగంలోని వాచా వద్ద జరిగిందని విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైష్వాల్ వెల్లడించారు. చైనా వైపు దమైలో నిన్న మరో సమావేశం నిర్వహించినట్లు చెప్పారు. న్యూఢిల్లీలో ఆయన ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ, 2025 ఆగస్టు 2026 ఆగస్టులో భారత్ చైనా ప్రత్యేక ప్రతినిధుల మధ్య కుదిరిన అవగాహనలకు అనుగుణంగా ఈ కమాండర్ స్థాయి సమావేశాలు నిర్వహించినట్లు జైష్వాల్ వివరించారు. అదేవిధంగా బ్రిక్స్ సదస్సు సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పలువురు దేశాధినేతలతో ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారని జైష్వాల్ తెలిపారు. రష్యా యుక్రెయిన్ మధ్య కొనసాగుతున్న ఘర్షణపై స్పందిస్తూ, ద్వైపాక్షిక చర్చల్లో ప్రస్తావనకు రానున్న అనేక అంశాల్లో ఈ సమస్య కూడా ఒకటని రణధీర్ జైష్వాల్ వివరిస్తూ,
2: द्विपक्षीय वार्ता बहुत सारे राजनेताओं के साथ हमारे प्रधानमंत्री की होगी. जब ब्रिक्स के लिए वहां आएंगे, कौन कौन सा द्विपक्षीय वार्ता किस समय होगा, इसके बारे में आपको विस्तृत जानकारी भी दी जाएगी, ताकि आप लोग प्रेस के माध्यम से उसको कवर कर सकते हैं. जहां तक रशिया और यूक्रेन के जो संघर्ष चल रही है उसके बारे में बात है, ये मुद्दा भी, बहुत सारे मुद्दे जो द्विपक्षीय वार्ता होंगे तो बहुत सारे मुद्दे ऊपर उठ के आएंगे और उसमें एक ये मुद्दा भी रहेगा.
0: రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, తెలంగాణ రాష్టాల్లోని ఐటీఐ క్లస్టర్ల అభివృద్ది కోసం మొత్తం 735 కోట్ల రూపాయలకు పైగా వ్యయంతో కూడిన పెట్టుబడి ప్రణాళికలకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ప్రధానమంత్రి స్కిల్లింగ్ అండ్ ఎంప్లాయబిలిటీ ట్రాన్స్ఫర్మేషన్ త్రూ అప్గ్రేడెడ్ ఐటీఐస్ పీఎం సేతు పథకం కింద నిర్వహించిన 5వ నేషనల్ స్టీరింగ్ కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. రాజస్థాన్ ఐటీఐ క్లస్టర్లకు 241 కోట్ల రూపాయలు, ఉత్తరప్రదేశ్కు 240 కోట్ల రూపాయలకు పైగా, తెలంగాణ ఐటీఐ క్లస్టర్లకు 254 కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడి ప్రణాళికలకు ఆమోదం లభించింది. ఈ తాజా ఆమోదాలతో పీఎం సేతు కింద దేశంలోని 9 ఐటీఐ క్లస్టర్లకు మంజూరైన మొత్తం పెట్టుబడి 2171 కోట్ల రూపాయలకు చేరిందని మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న ప్రపంచ ఆర్చరీ పారా సిరీస్ స్టేజ్ 3లో చివరి రోజు ముందుకు జరిగిన పోటీల్లో భారత్ అద్భుత ప్రదర్శన కనబరిచింది. భారత్ మొత్తం 2 స్వర్ణాలు, 2 రజతాలు, 1 కాంస్యంతో కలిపి 5 పతకాలు సాధించింది. పురుష జట్లు 2 స్వర్ణ పతకాలను కైవసం చేసుకున్నాయి. పురుషుల కాంపౌండ్ టీమ్ ఈవెంట్లో ప్రస్తుత ప్రపంచ ఛాంపియన్ తోమన్ కుమార్, శ్యామ్ సుందర్ స్వామి స్వర్ణ పతకం సాధించారు. ఇక పురుషుల రికర్వ్ టీమ్ ఈవెంట్లో డబుల్ పారా ఒలింపిక్ పతక విజేత హర్వీందర్ సింగ్, విజయ్ సుందీ జోడీ కూడా స్వర్ణ పతకాన్ని

దక్కించుకుంది. రాబోయే 2 రోజుల్లో దేశంలోని ఈశాన్య ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం ఐఎండీ అంచనా వేసింది. అలాగే అండమాన్ నికోబార్ దీవులు, బీహార్, ఒడిశా, ఉప హిమాలయ పశ్చిమ బెంగాల్, సిక్కిం, తెలంగాణలలో కూడా ఉరుములతో కూడిన మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముందని ఐఎండీ వెల్లడించింది. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గ్లోబల్ ఫిన్టెక్ ఫెస్ట్ 2026ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ సాయంత్రం ప్రారంభించారు. సూరత్ బిలిమురా స్టేషన్ల మధ్య భారతదేశపు మొట్టమొదటి బుల్లెట్ రైలు సేవలు 2027లో అందుబాటులోకి రానున్నాయని రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు. బ్రిక్స్ సదస్సు సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పలువురు దేశాధినేతలతో ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారని విదేశాంగ మంత్రిత్వశాఖ తెలిపింది. అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న ప్రపంచ ఆర్చరీ పారా సిరీస్ స్టేజ్ 3లో భారత్ మొత్తం 5 పతకాలు సాధించింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: మల్లన్న, నీ స్టైలే చూసి థ్రిల్ అయినా, నా అందం చూసి నీ మనసులో బెంగైనా చింబెట్టేనా.
1: నీ అందం వల్ల కాదు, నీ హింస వల్ల చిత్తైనా, నీ చేతికి మాత్రం చిక్కుతానా. జగమే మాయన్నాడా వేమన్నా, ప్రేమే లేదన్నాడి మల్లన్న.

0: ఏంటి తెగ ఓవర్ చేసినా? నువ్వు చదువుకున్న దానివి కదా,
1: నిన్ను చదవడం రావట్లేదే.
0: తప్పుకో,
1: నువ్వు ఒప్పుకో.
0: ఇదిగో చూడు,
1: మంచి మూడ్.
0: అయ్యో,
2: చేదా చేదా చేదా, నా మాట అంటేనే చేదా.

0: మీ పనిబీరల కారణంగా ఆకాశవాణి అనంతపురం కేంద్ర ప్రసారాలు వినలేకపోతున్నారా? ఇప్పుడు ఆకాశవాణి అనంతపురం కేంద్ర కార్యక్రమాలను యూట్యూబ్ ద్వారా కూడా వినవచ్చు. యూట్యూబ్ కు వెళ్లి AIR అనంతపూర్ అని టైప్ చేసి కార్యక్రమాలను విని సబ్స్క్రైబ్ చేసుకుని మీ అభిరుచిని నలుగురితో పంచుకోండి.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం గంగమ్మ గారి ఇల్లు లఘునాటిక. రచన శ్రీమతి జిఎస్ఆర్ దుర్గా.
2: ఆకాశవాణి గంగమ్మ గారి ఇల్లు నాటిక రచన శ్రీమతి జిఎస్ఆర్ దుర్గా. ఇందులో పాల్గొన్నవారు ఆనందరావు, శ్రీ మాడుగుల రామకృష్ణ, గోవిందయ్య, శ్రీ మల్లాది సూరిబాబు, గంగమ్మ, శ్రీమతి పి వేదవతి, శారద, శ్రీమతి ఎం కృష్ణకుమారి. వినండి గంగమ్మ గారి నాటిక.
3: ఏమిటి పిలుస్తుంటే వెళ్ళిపోతానేమిటండి?
4: ఏమిటయా, ఎవరు కావాలయ్యా నీకు? ఏమండా మిమ్మల్ని అంటే నాకు తెలుసా, నువ్వు పిలిచేది నన్నేనని. ఇగా ఏడే, నా పేరు గోవిందయ్య.
3: అయ్యా, తమరి పేరు నాకు తెలుసండి. కాస్త ఈ అడ్రస్ చెప్పి పుణ్యం కట్టుకోండి. గంట నుంచి కాళ్ళు అరిగేలాగా తిరుగుతున్నాను. ఎవరిని అడిగినా మాకు తెలియదంటే మాకు తెలియదు అంటున్నారు.
4: ఇగో ఈ ఏరియాలో 40 ఏళ్ల నుంచి ఉంటున్నాను. నాకు తెలియని వాళ్ళు ఎవరు లేడు ఇక్కడ. ఇంతకీ ఎవరిల్లు కావాలి నీకు?
3: అమ్మయ్యా రక్షించారు. అదేనండి సూరయ్య గారి ఇల్లు.
4: ఎవరిల్లున్నా మళ్ళీ చెప్పు.
3: సూరయ్య గారి ఇల్లు అండి.
4: సూరయ్య గారి ఇల్లా? ఏ సూరయ్య గారి ఇల్లు బాబు? ఆయన ఏం చేస్తారు, ఎలా ఉంటారు, వివరాలు ఏమైనా చెప్పగలవా?
3: అవేం తెలియదండి, కేవలం ఆయన పేరు మాత్రమే తెలుసు.
4: ఏమిటయా నువ్వు చెప్పేది, పేరు మాత్రమే తెలుసు అంటే ఏమిటి? ఆయన ఏం చేస్తాడో తెలియదా, ఎలా ఉంటాడో కూడా తెలియదు నీకు. అయినా సూరయ్య అన్న పేరు వినగానే అడ్రస్ చెప్పడానికి ఆయన ఏమన్నా పెద్ద పాపులర్ ఫిగర్ ఏమిటి? పోనీ ఇంటి అడ్రస్ అయినా కరెక్ట్ గా ఉందా?
3: ఉందండి సరిగ్గా. ఇగో ఈ పచ్చమేడ వీధిలోనే చెప్పారండి.
4: ఏం పచ్చమేడ వీధి అయ్యా, నీళ్లు బంగారంగాను లాభం లేదు. ఇగో ఇంకా కొంచెం డీటెయిల్స్ కావాలి. నువ్వు ఏమైనా డీటెయిల్స్ చెబితే ఆ అడ్రస్ గురించి నేను గట్టిగా చెబుతాను. ఇంతకీ ఆ సూరయ్య గారికి భార్య పిల్లలు ఉన్నారా? పోనీ ఆ వివరాలనే ఉన్నాయా?
3: భార్య పిల్లలు ఏమన్నా గుర్తొచ్చిందండి. సూరయ్య గారి

0: భార్య చీరల వ్యాపారం చేస్తుందట, అదొక్కటే క్లూ.
1: కొప్ప ముంచావు కదయ్యా, అంటే గంగమ్మ గారి అన్నమాట.
0: చంపేశారండి బాబు, సూరయ్య గారి భార్య పేరు కూడా సరిగ్గా అదే. నేను ఆ విషయం చెప్పడం మర్చిపోయాను.
1: ఇదిగా నేను చంపడం కాదయ్యా, నువ్వే సాగబోతున్నావు. చూడు బాబు, ఆ పేరు మహిమే అటువంటిది.
0: ఏమండి,
1: ఈ ఏరియాలో సూరయ్య గారి ఇల్లు అంటే ఎవడికి తెలియదు. అదే గంగమ్మ గారి ఇల్లు అని అడిగావు అనుకో, చిన్నపిల్లలు సైతం అని చెప్పేస్తారు. అవునుగాని నాకు తెలియగలుగుతాను, ఇంతకీ ఆవిడతో నీకేమిటి పని?
0: అదేనండి, ఆ ఇంట్లో అద్దెకి వాటా ఉందని ఎవరో తెలిసిన వాళ్ళు చెప్పారు.
1: అదోష్మి బాబు, ఆ ఇంట్లో అద్దెకు దిగబోతున్నావా?
0: ఏమిటండి, అందులో వాటా ఖాళీగా లేదా ఏమిటి?
1: ఎందుకు లేదు బాబు, దివ్యంగా ఉంది. ఆయన ఆ ఇంట్లో వాటాలు ఎప్పుడూ ఖాళీగానే ఉంటాయి, కానీ ఆ గంగమ్మ మాత్రం ఏ ఒక్కళ్ళని నిలకడగా ఉండనియదు. ఇదిగో సూటుగా ఒక మాటలో చెప్పాలంటే బాబు, నేను చూస్తుంటే చాలా అమాయకుల్లా ఉన్నావు. ఆవిడ చాలా పరమ గయ్యాళయ్యా, ఆవిడ నోటి ధాటికి తట్టుకోలేక హస్బెండ్ పతిదేవుడు ముందే వెళ్ళిపోయాడు.
0: అయ్యో,
1: పిల్లలందరూ దూరంగా ఉన్నారు, ఒంటి పిల్లి రాకేసి. ఒక్క కుటుంబాన్నైనా పట్టుమని ఒక్క నెల రోజులైనా ఉండలేదు అనుకో. ఇదిగో చూడు, అదిగో ఆ ఎదురుగా కనిపించేదే గంగమ్మ గారి ఇల్లు.
0: అదే
1: హౌస్ ఆఫ్ గంగమ్మ. ఏమిటో నిన్ను చూస్తుంటే నాకు పద్మవ్యూహంలోకి ప్రవేశించే అభిమన్యుడే గుర్తుకొస్తున్నాడు బాబు. నాయన వెళ్ళారా, విష్ యూ బ్యాడ్ లక్.
0: ఏమిటో, ఈ గోవిందయ్య అడ్రస్ అడిగితే ఇంత రామాయణం చెప్పాడు. సరే వెళ్ళి చూస్తే పోరా, అసలే అర్జెంటుగా ఇల్లు కావాలి కూడాను. ఏమండి ఏమండి, ఎవరండి ఇంట్లో?
2: నేనే నేనేనయ్యా ఇంట్లో. నువ్వు ఇంతకీ ఎవరు? నువ్వు ఏం కావాలట?
0: అది అది అండి, ఈ ఇంట్లో వాటా అద్దెకిస్తారని చెప్పి తెలిసి.
2: ఏమిటా నంగి మాటలు నువ్వును? అంటే ఇంటికి వచ్చాక వాటా ఉందని తెలిసిందా, లేకపోతే వాటా ఉందని ముందే తెలిసొచ్చావా?
0: ఓ నాయను, ఆ గోవిందే చెప్పిన మాటలు అక్షర సత్యాల్లో ఉన్నాయి. గంగమ్మకి వాగ్దాటి ఎక్కువగానే ఉందే.
2: ఏమిటయ్యా అలా మిడిగుడ్లేసుకుని చూస్తూ ఉండిపోయావు? బెల్లం కొట్టిన రాయిలా పలకవే. అసలు ఇంతకీ నువ్వు అద్దెంటి కోసం వచ్చావా, లేక మరింకెందుకైనా వచ్చావా?
0: మీరు అలా గట్టిగా అడుగుతుంటే నాకు కొంచెం భయంగా ఉందండి, అందుకే మరి ఏం మాట్లాడాలో తెలియటం లేదు నాకు.
2: ఏమిటి, నన్ను చూస్తే భయంగా ఉందా నీకు? ఏనాయనా, నీ కంటికి నేను ఎలా కనిపిస్తున్నానే? ఓ మనిషిలా కనిపించడం లేదు, బ్రహ్మ రాక్షసులా ఉన్నానా? ఏమిటయ్యా ఏం మాట్లాడవే.
0: అదండి, అది మామూలుగానండి. అసలు
2: ఇదిగో చూడు, అది ఇది ఇంటూ నసుకుతున్నావు, ఇంతకీ అసలు అద్దెంటి కోసమే వచ్చావా లేదా?
0: అందుకోసమే వచ్చానండి, కొంచెం ఆ వాటా చూపిస్తే.
2: రాగానే చూపించడానికి ఇదేమన్నా సినిమా అనుకున్నావా? ముందు నీ గురించి వివరాలు కావాలి నాకు. చెప్పు, నీ పేరేమిటి, ఏం ఉద్యోగం చేస్తున్నావు, పెళ్ళయిందా, పిల్లలందరూ, నీ అలవాట్లేమిటి, రానే ముందు అసలు అన్ని.
0: బాబోయ్ ఏమండి, నా పేరు ఆనందరామ్ అండి, గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్నాను, పెళ్ళయిందండి, ఒకే ఒక భార్య అండి. అదేనండి, ఒకే ఒక భార్య. నా భార్య ప్రస్తుతం గర్భిణి అండి. ఆఫీస్ వదలగానే ఇంటికి రావటం, మా ఆవిడికి పనులు సాయం చేయటం, ఇవ్వండి నా వివరాలు. ఇక్కడైనా ఇల్లు చూపిస్తారా?
2: పద, ఇదిగో ఈ మూడు గదుల వాట, బాత్రూమ్ లెట్రిన్ ఆ పక్కన ఉన్నాయి.
0: ఆ పక్కన అండి?
2: అవును. కరెంటుకి సెపరేట్ మీటర్ ఉంది, అద్దె 500, మోటారుకి అదనంగా 50 రూపాయలు, పని మనిషికి 50 రూపాయలు.
0: ఏమండి మాకు పని మనిషి?
2: మీ పని మనిషితో మా పని మనిషి గొడవలు రావచ్చు కాబట్టి ఇద్దరికి కలిపి ఒకే పని మనిషి అయితే బాగుంటుంది, ఏమంటావు?
0: అలాగేనండి, వాటా నాకు నచ్చింది, ఏమండి రేపే వచ్చి చేరతాను. మరి అడ్వాన్స్ ఇమ్మంటారా?
2: ఉండవయ్యా, ఉత్తి హడావడ మళ్ళంలా ఉన్నావు. ఈ ఇంటికి మరికొన్ని రూల్స్ ఉన్నాయి, అవన్నీ విని అప్పుడు చెప్పు నీ నిర్ణయం.
0: ఏమిటి మరికొన్ని రూల్సా? సరే చెప్పండి.
2: రేడియో టీవీ గట్టిగా పెట్టకూడదు, రాత్రి 10 గంటల కల్లా లైట్లు ఆర్పేయాలి, వింటున్నావా? గోడలకు మేకులు కొట్టరాదు.
0: ఏమిటి?
2: గోడలకు మేకులు కొట్టరాదు. పేకాట ఆడడం నా ఇంట్లో పనికిరాదు, అంటే పేక ముక్క కనిపించకూడదు. భార్యతో పోట్లాడకూడదు. అద్దె ఖచ్చితంగా ఇచ్చేయాలి. అప్పు అసలు అడగరాదు, అబద్ధాలు చెప్పరాదు, చుట్టుపక్కల వాళ్లతో మాట్లాడరాదు. నా గురించి ఎవరు ఏం చెప్పినా నమ్మకూడదు.
0: అలాగే
2: నేను మందలించినా మౌనంగా ఉండాలి తప్ప ఎదురు సమాధానం చెప్పకూడదు. వీటన్నిటికీ అంగీకారం అయితేనే అడ్వాన్స్ ఇచ్చి వెళ్ళు. అర్థమైందా?
0: అయిందండి, బాగా అయిందండి. సరే మీ రూల్స్ అన్నిటికీ ఒప్పుకుంటున్నాను, ఇదిగోనండి అడ్వాన్స్, రేపే వచ్చి చేరతాం.
2: చూడు, రేపు నవమి, బావులేదు. ఎల్లుండి దశమి, బుధవారం, చాలా బాగుంది. వచ్చి పాలు పంగించి

0: సామాన్లు తీసుకురా, తెలిసిందా?
1: అలాగేనండి.
0: అయితే వెళ్ళిరా.
1: అబ్బా ఎంత గయ్యాలి గంగమ్మ, ఈ రాష్ట్రం మొత్తం మీద బ్రహ్మరాక్షసులందరికీ పోటీ పెడితే ఈవిడికే మొదటి బహుమతి వచ్చేలా ఉంది. ఈవిడ ముందు తాటకి, పూతన, శూర్పణక వీళ్ళంతా బలాదూరే, మొత్తానికి కలియుగ బ్రహ్మరాక్షసి. నా కర్మకాలి చివరికి ఈవిడ బారిన పడబోతున్నాను. పిన్నిగారు, అదే మీకు జ్వరం వచ్చిందని విన్నాను, ఇప్పుడు పూర్తిగా తగ్గిందండి?
0: ఏమిటి పిన్న, ఏంటైనా నేను మీ అమ్మకి చెల్లెలినా లేకపోతే నాన్న తమ్ముడికి పెళ్ళాలన్నా వరసలు కలుపుతున్నావు. చూడు, జ్వరం తలనొప్పి మనుషులకు రాక మానులకు వస్తాయా? ఇవేమైనా చచ్చే రోగారా?
1: పోన్లేండి, పోనీ అత్తయ్య గారు అని పిలుస్తాను.
0: అత్తయ్య గారా? ఏ నీ పెళ్ళ నా కూతురు అనుకుంటున్నావా? లేకపోతే నా కూతుర్ని నీకిచ్చి కాలు కడిగానా? చూడు ఆనందరావు, ఈ వరసలంటే నాకు ఒళ్ళు మంట, అదేం వద్దు కాని మామూలుగా పిలువు చాలు.
1: అలాగేనండి, అలాగేనండి.
0: అవును గాని నిన్న రాత్రి లైట్లు ఆలస్యంగా అర్పారేమిటి సంగతి?
1: అదే అండి, అది మావిడికి కొంచెం నల్తగా ఉంటేనో.
0: సరే సరేలే.
1: ఊర్నైను ఈ మనిషితో ఏం మాట్లాడినా తంటాలుగానే ఉంది, ఎడ్డమంటే తెడ్డం అని ఎలా ఉంది. అప్పుడే ఇంట్లో చేరి 15 రోజులైంది, ఇంకా 15 రోజులు ఏ గంట రాకుండా ఉండాలిరా దేవుడా, అంతా నీ దయస్వామి. మళ్లీ అద్దె కొంపల చుట్టూ తిరగడం అంటే మాటలా?
0: అవును గాని ఆనందరావు, నీ ప్రవర్తన నాకేం నచ్చటం లేదు. నేను చెప్పిన రూల్స్ అన్ని గాలి కొదిలేసినట్టున్నారు. మీ ఆవిడేమిటి అస్తమానం పక్క వాళ్ళతో కబుర్లాడుతోంది? నాకు అసలు అలాంటివి నచ్చవు అని ముందే చెప్పానా లేదా?
1: చెప్పారనుకోండి అసలు. మరి కానీ
0: లేదు, అర్థనా లేదు. చెప్పినవి చెప్పినట్టు పాటించకపోతే నాకు చాలా కోపం వస్తుంది సుమా. అవును కాని మీ పెళ్ళ ఎన్నాళ్ళైందో?
1: నా పెళ్ళయ్యండి, మరి వచ్చే నెలకి 7 అవుతుందండి.
0: అంటే 7 తిరగకుండానే అప్పుడే మీ ఆవిడకు పురిటి రోజులన్న మాట? ఇదేం బావులేదోయ్, చదువుకున్నావు ఏం లాభం? ఏమాత్రం ఆలోచన లేదు నీకు?
1: ఏమిటోనండి, అనుకోకుండా కొంచెం అలా జరిగిపోయింది.
0: లక్షణంగానే ఉందిరే, పెళ్ళయి 7 దాటలేదు, అప్పుడే పిల్లలు, ఆలోచన లేని మనుషులు. సర్లే వెళ్ళిరా.
1: అమ్మయ్యా రక్షించింది, ఈ మహాతలకి ఏ పని పాట లేదు, ఎప్పుడు ఎవరేం చేస్తున్నారో అన్న ధ్యాస తప్ప. రాత్రి లైట్లు వెలుగుతున్న విషయం ఈవిడికంట్లో ఎలా పడిందబ్బా? రాత్రులు నిద్ర కూడా పోకుండా ఇంటి సంచారం చేస్తూ ఉంటుంది కాబోలు.
2: ఏమిటండి, ఎక్కడ కొంప దొరకనట్టు ఈ కొంప చూశారు. ఇల్లు అయితే బాగుంది కానీ ఇంటి ఆవిడ నోరే బావలేదు. అస్తమానం ఏదో ఒకటి అనంది ఆవిడికి తోచతలా ఉంది.
3: మీరు ఇంతవరకు గంగమ్మ గారి ఇల్లు లఘునాటిక విన్నారు. రచన శ్రీమతి జిఎస్ఆర్ దుర్గా.
4: ఆధునిక కాలానికి ఆధునిక చిత్రం, ఇంటి పైకప్పుపై ఉండే టీవీ యాంటీనాలకు శాశ్వతంగా వీడ్కోలు చెప్తాం. కాలంతో పాటు ముందడుగు వేద్దాం. దూరదర్శన్ వారి డీడీ ఫ్రీ డిష్ ఈ రోజే తెచ్చుకుందాం. ఇందులో ఉన్నాయి 100కు పైగా మీకిష్టమైన టీవీ ఛానళ్లు, అంతేకాదు 51 విద్యా ఛానళ్లు అంటే చదువుకు సంబంధించిన ఛానళ్లు, ఇంకా 48 రేడియో ఛానళ్లు. అన్నిటికీ మించి సెటప్ బాక్స్ పెట్టిన తరువాత ఏ ఖర్చు ఉండదు. డిజిటల్ విప్లవం వైపు మరో అడుగు ముందుకు మున్ముందుకు మీ డీడీ ఫ్రీ డిష్.

మీ పనివీరల కారణంగా ఆకాశవాణి అనంతపురం కేంద్ర ప్రసారాలు వినలేకపోతున్నారా? ఇప్పుడు ఆకాశవాణి అనంతపురం కేంద్ర కార్యక్రమాలను యూట్యూబ్ ద్వారా కూడా వినవచ్చు. యూట్యూబ్ కు వెళ్లి AIR అనంతపూర్ అని టైప్ చేసి కార్యక్రమాలను విని సబ్స్క్రైబ్ చేసుకుని మీ అభిరుచిని నలుగురితో పంచుకోండి.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం, సమయం 9 గంటలు కావస్తుంది. మరికాసేపట్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు. ముందుగా లేత మనసులు చిత్రం నుండి పిబి శ్రీనివాస్ పిఠాపురం మరియు బృందం పాడుతున్న పాటకు సాహిత్యం దాశరథి, సంగీతం ఎంఎస్ విశ్వనాథన్.

0: మండే పిక్చర్ మండే బీసీ క్యూజే సర్కస్ వెంటేడ్రా
1: మనం ప్రేమ జాత వెళ్ళుతామా హలో మేడం సత్యభామా పైన కోపంలోన ప్రేమ

అల్లాంటి కాకి తాలు తాలు తాలే చేసోయి మేరే అమ్మాయి దారి మౌనం తెలిపే మాకు అర్థం మదిలో ఉన్న మాట తనునే పలుకునంత మండే పిక్చర్ మండే దీపి ఫ్యూచర్ సర్కస్ కంటే డ్రామా.

విన్నా ఆ పాట. మదన కామరాజు కథ చిత్రం నుండి పివి శ్రీనివాస్, పి సుశీల పాడిన పాట అది. శ్రోతలు వింటున్నారు చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు. కార్యక్రమంలో తర్వాత మంచు పల్లకి చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడుతున్న ఈ పాటకు శ్రీశ్రీ సాహిత్యం అందించగా, సంగీతం రాజన్ నాగేంద్ర.

వింటున్న పాట మిస్సమ్మ. చిత్రం నుండి ఏఎం రాజా పి లీలా పాడుతున్న ఈ పాటకు పింగళి సాహిత్యం అందించగా సంగీతం ఎస్ రాజేశ్వరరావు.

మంచి మనసులు చిత్రం కోసం ఘంటసాల పి సుశీల పాడిన పాట విన్నారు. కార్యక్రమంలో తర్వాత పులి బెబ్బులి చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల బృందం పాడుతున్న ఈ పాట.

చిత్రసీమ కార్యక్రమంలో చివరిగా పాట వింటున్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం, సమయం 10 గంటలు కావస్తుంది. మరి కాసేపట్లో హరికథ విజయవాడ కేంద్రం నుండి.

విన్న పాట కోడలు దిద్దిన కాపురం చిత్రం నుండి పి సుశీల పాడిన పాట విన్నారు. కార్యక్రమంలో తర్వాత ప్రేమాభిషేకం చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడుతున్న ఈ పాట.

ప్రేమ కథ చిత్రం నుండి సౌమ్య పాడిన పాట విన్నారు కార్యక్రమంలో. తర్వాత ముగ్గురు మిత్రులు చిత్రం నుండి ఈ పాట.

నిప్పులాంటి మనిషి చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట విన్నారు కార్యక్రమంలో. తర్వాత సంతోషం చిత్రం నుండి ఉషా పాడుతున్న సీతారామశాస్త్రి గీతానికి సంగీతం ఆర్పి పట్నాయక్.

0: ఇంటర్నేషనలైజేషన్, క్వాంటమ్, ఐసీ టెక్నాలజీస్ ఫైనాన్షియల్ సెక్టర్ మే నయ సంభావనాఓ కే ద్వార ఖోల్ రహీ హై. అబ్ హమారే సామ్నే చునౌతీ హై ఇన్ సంభావనాఓ కో వాస్తవిక ఇంపాక్ట్ మే కైసే బదలే. ఔర్ ఇస్కే లియే మే చాహతా హూం హమారీ ఫిన్టెక్ కంపనియా సాథ్ మిల్కర్ కుచ్ టాస్క్ అప్నే లియే సెట్ కరే. ఔర్ ఇస్కే లియే మే కుచ్ సుజావ్ భీ ఆప్కే బీచ్ రఖనా చాహతా హూం. పహలా, హమే భారత్ మే సైబర్ సిక్యూరిటీ కో టాప్ నోచ్ బనానా హై. దూసరా, హమారీ ఇండస్ట్రీ కే పాస్ అప్నే ఇథికల్ డేటా ప్రొటెక్షన్ స్టాండర్డ్స్ హోనే చాహియే. తీసరా, హమే ఏక్ మజబూత్ ఫిన్టెక్ రెగ్యులేటర్ ఇండస్ట్రీ ఇనోవేషన్ ఇకోసిస్టమ్ బనానా హై. ఔర్ చౌథా, హమారే పాస్ ఏక్ ఫిన్టెక్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ ఇండెక్స్ హోనా చాహియే, జిస్కే ఆధార్ పర్ హర్ కంపనీ కి పారదర్శీ రేటింగ్ హో సకే. అగర్ హమ్ ఇన్ కసోటియో పర్ ఖుద్ కో కసెంగే తో భారత్ కా ఫిన్టెక్ సెక్టర్ అసంఖ్య పాసిబిలిటీస్ కా గేట్ వే బన్ సకతా హై. హమారే పాస్ అనుభవ భీ హై, ఉసే జమీన్ పర్ ఉతారనే కా తరీకా భీ హై. ఇస్లియే హమే తేజీ సే కామ్ కర్నా హై. సాథియో, డిజిటల్ ఇండియా కి సక్సెస్ స్టోరీ అబ్ ఏక్ నయే అధ్యాయ కే లియే తయార్ హై. హమారీ ఫిన్టెక్ సక్సెస్ స్టోరీ కి అబ్ తక్ కి సఫలతా స్కేల్ హై, స్కోప్ హై, సిక్యూర్ సిస్టమ్ హై, డెమోక్రటైజేషన్ అబ్ టెక్నాలజీ హై ఔర్ జనతా కా ట్రస్ట్ హై. ఇన్హీ కోర్ వాల్యూస్ కో ధ్యాన్ మే రఖతే హుయే ఫిన్టెక్ సెక్టర్ కో నెక్స్ట్ జనరేషన్ ఇనోవేషన్ పర్ ఫోకస్ కర్నా హై. ఇసీ ఆగ్రహ కే సాథ్ ఆప్ సభీ కో ఏక్ బార్ ఫిర్ సే బహుత్ బహుత్ శుభకామనాయే, బహుత్ బహుత్ ధన్యవాద్.
1: అభీ ఆప్ సున్ రహే థే గ్లోబల్ ఫిన్టెక్ ఫెస్ట్ 2026 కే సాత్వే సంస్కరణ కే ఉద్ఘాటన పర్ ప్రధానమంత్రి కా సంబోధన్.

0: మీరింతవరకు గౌరవనీయ భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు గ్లోబల్ ఫిన్టెక్ ఫెస్ట్ 2026 ప్రారంభోత్సవ కార్యక్రమంలో చేసిన ప్రసంగం రికార్డింగ్ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం ఒక పాట.

మీరు విన్న ఆ పాట పెదబాబు చిత్రం నుండి ఎస్వి బాలసుబ్రహ్మణ్యం బృందం పాడిన పాట విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. రేపటి ప్రసార వివరాలు: రేపు ఉదయం 6 గంటలకు దేశభక్తి గీతం, 6:10కు భక్తిరంజని కార్యక్రమంలో శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం వింటారు. గానం చేసిన వారు ఎంఎస్ సుబ్బలక్ష్మి. 6:30కు వినదగు మాట వినిపిస్తున్నవారు డాక్టర్ సిహెచ్ రాధాకుమారి. 6:35కు సేద్యపు సిద్ధుల కార్యక్రమంలో జామలో సూక్ష్మ పోషక లోపాల నివారణ గురించి శ్రీ డి ప్రభాకర్ రెడ్డి గారు అందించే వివరాలు. రేపు ఉదయం 7:00కు లలిత గీతం, 7:15కు హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమంలో సమాచార వేదిక చావడి సంభాషణ హిందీ దివస్ గురించి. సంభాషణ శ్రీ బి మధుసూదన్ రెడ్డి మరియు శ్రీ వి చలపతి గారుల మధ్య. అనంతరం న్యాయ సలహాలు కార్యక్రమంలో కంపెనీల చట్టం గురించి న్యాయవాది బి సౌమ్య గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త శ్రీ వి సాయి ప్రసాద్. నిర్వహణ కె శృతి ప్రియాంక. 8:15కు ఆంగ్లంలో వార్తలు, 8:30కు పశ్చిమ గోదావరి జిల్లా సమాచార లేఖ రచన శ్రీ ఐ సుబ్బారావు. 8:35కు చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటారు. 9:00కు ఫిలిం సాంగ్స్ బై వన్ మ్యూజిక్ డైరెక్టర్. 9:30కు అభిలాష కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా మీరు కోరిన సినిమా పాటలు వింటారు. 10:00కు సెమికాన్ ఇండియా 2.0పై ప్రత్యేక కార్యక్రమం సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం. 10:13 నుండి ఇక సాయంత్రం 5:00 వరకు కొనసాగితే వివిధ భారతి కార్యక్రమాలు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి. ఇక రేపటి మా సాయంత్రం ప్రసారంలో 5:00కు చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు, 5:30కు లేపాక్షి కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా మీరు కోరిన సినిమా పాటలు, 6:00కు లలిత గీతం, 6:30కు చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు. రేపు రాత్రి 7:00కు లలిత గీతం, 7:15కు పల్లె ప్రాంతాలు కార్యక్రమంలో శ్రీ దళవాయి అంజనీ

నప్ప బృందం వారిచే సతీ సులోచన తోలుబొమ్మలాట నేపథ్య గానం వింటారు. 7:45 వికసిత్ భారత్ ఈ కార్యక్రమం ఆదిలాబాద్ కేంద్ర సమర్పణ. రాత్రి 8:00 రసధుని కార్యక్రమంలో అలనాటి మధుర గీతాలు. 8:40 ఒక సినిమా పాట. 8:45 శ్రీమతి అనసూయాదేవి బృందం వారు పాడిన జానపద గేయాలు. రేపు రాత్రి 9:00 ఆంగ్లంలో వార్తలు. 9:16 స్పాట్ లైట్. 9:30 నాటిక. 10:00 రాగం తానం పల్లవి శాస్త్రీయ సంగీత కార్యక్రమం. 10:45 ఇంద్రధనుస్సు కార్యక్రమంలో తెలుగు సినిమా పాటలు వింటారు. ఇవి రేపు ఉదయం సాయంత్రం ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం నిలయంలో సమయం 11:01 దాటి 20 సెకండ్లు. ఈ ప్రసారం ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:53 101.7 MHz పై మా ప్రభాత ప్రసారం ప్రారంభమవుతుంది.

ఇవి రేపు ఉదయం సాయంత్రం ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం నిలయంలో సమయం 11:01 దాటి 20 సెకండ్లు. ఈ ప్రసారం ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:53 నుంచి 101.7 MHz పై మా ప్రభాత ప్రసారం ప్రారంభమవుతుంది.